ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం శక సంవత్సరం 1948 ఆశ్వయుజ మాసం 14వ రోజు క్రీస్తు శకం 2026వ సంవత్సరం అక్టోబర్ మాసం 6వ తేదీ మంగళవారం అందరికీ శుభోదయం.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంలో సమయం 6 గంటలు కావస్తుంది. మరికొన్ని క్షణాల్లో హిందీలో వార్తలు వింటారు ఢిల్లీ కేంద్రం నుంచి.

శ్రోతలకు శుభోదయం. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. మరి క్షేత్రదర్శిని వింటున్నారు. ఇవాల్టి మన క్షేత్రదర్శినిలో మనం మాట్లాడుకోబోతున్నటువంటి విశిష్టమైనటువంటి ఆలయం తమిళనాడు రాష్ట్రంలో ఉంది. నామక్కల్ పట్టణంలో వెలిసిన ఒక పరమ పవిత్రమైన క్షేత్రం. అక్కడ కొలువైనటువంటి ఆంజనేయ స్వామివారు ఆలయానికి అసలు పైకప్పనేదే ఉండదు. ఎండైనా వానైనా ఆకాశమే కప్పుగా నిలిచింది ఈ మహిమాన్వితమైన క్షేత్రంలో. ఈ ఆలయం తమిళనాడులోని నామక్కల్ కోట రోడ్డు బాత బస్టాండ్ సమీపంలో కొలువై ఉంది. చెన్నై నగరం నుంచి దాదాపు 380 కిలోమీటర్ల దూరంలో ఈ క్షేత్రం ఉంది. తమిళనాడు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధాన నగరాలకు చాలా దగ్గరగా అద్భుతమైన రవాణా సదుపాయం ఉన్న ప్రాంతంలో ఈ ఆలయం ఉంది. చారిత్రక ఆధారాల ప్రకారం ఈ నామక్కల్ ఆలయం 8వ శతాబ్దంలో పాండ్యరాజులు నిర్మించినట్లు ఇక్కడి నిర్మాణ శైలి చెబుతోంది. ఈ క్షేత్రం వెనక త్రేతాయుగం నాటి రామాయణ కాలానికి సంబంధించినటువంటి ఒక అద్భుతమైన కథ కూడా ఉంది. లంకలో లక్ష్మణుడి ప్రాణాలు కాపాడడానికి హనుమంతుల వారు హిమాలయాల నుండి సంజీవ పర్వతాన్ని మోసుకొచ్చిన కథ మనందరికీ తెలిసిందే. ఆ పర్వతాన్ని తిరిగి యథాస్థానంలో ఉంచే సమయంలో స్వామివారు గండకీ నది నుండి ఒక పవిత్రమైనటువంటి శాలిగ్రామ రాతిని కూడా తనతో పాటు తీసుకొచ్చారట. ఆ రాయికి ఈ ఆలయానికి ఒక గొప్ప సంబంధం ఉంది. మరి అదేమిటో ఈ పాట తర్వాత తెలుసుకుందాం క్షేత్రదర్శనిలో.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం క్షేత్ర దర్శన్ వింటున్నారు. మరి ఇవాళ మన క్షేత్ర దర్శనంలో మనం మాట్లాడుకుంటున్నాం తమిళనాడు రాష్ట్రంలో ఉన్నటువంటి నమక్కల్ పట్టణంలో వెలిసినటువంటి ఆంజనేయర్ ఆలయం గురించి. ఇవాళ మన క్షేత్ర దర్శనంలో మనం మాట్లాడుకుంటున్నాం హనుమంతుల వారు

పవిత్రమైనటువంటి శాలిగ్రామ రాతిని గండకీ నది నుంచి తీసుకువెళ్తుంటారు ఆకాశ మార్గంలో. అదే సమయంలో నమక్కల్ ప్రాంతంలో లక్ష్మీదేవి మహావిష్ణువు యొక్క నరసింహ అవతారాన్ని చూడాలని తపస్సు చేస్తూ ఉంటారు. ఆ సమయంలో సంధ్యావందనం కావడంతో సంధ్యావందనం ముగించుకోవడానికి హనుమంతుల వారు కిందికి దిగుతారు. తన సంధ్యావందనం పూజ ముగించుకోవడానికి ఆ శాలిగ్రామ శిలను లక్ష్మీదేవి చేతిలో పెడతారు. నేను పూజ ముగించుకొని వచ్చే వరకు దీన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ కింద పెట్టద్దు తల్లి అని కోరారు. కానీ దైవలీలల ప్రకారం ఆ రాయి లక్ష్మీదేవి చేతిలో రోజు రోజుకు బరువైపోతుంది. భరించలేక ఆమె అక్కడ ఉన్నటువంటి భూమిపై పడుతుంది. అంతే, ఆ పవిత్రమైనటువంటి శాలిగ్రామ రాయి క్షణాల్లో ఒక పెద్ద కొండగా మారిపోతుంది. అందుకే ఇవాళ ఆ కొండని తమిళనాడు రాష్ట్రంలో ఉన్నటువంటి ఆ నమక్కల్ ప్రాంతంలో ఉన్నటువంటి కొండని నామగిరి లేదా నమక్కల్ హిల్స్ అని కూడా పిలుస్తుంటారు. మరి ఆ కొండగా మారిన ఆ రాతి నుంచి ఎవరు ప్రత్యక్షమయ్యారు? ఈ పాట తర్వాత తెలుసుకుందాం ఇవాళ మన క్షేత్రదర్శనిలో.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం క్షేత్ర దర్శనం వింటున్నారు. మరి ఇవాళ మన క్షేత్ర దర్శనిలో తమిళనాడు రాష్ట్రంలో ఉన్నటువంటి నమక్కల్ ఆంజనేయర్ ఆలయం గురించి ఇవాళ మన క్షేత్ర దర్శనిలో మనం తెలుసుకుంటున్నాం. మరి సాలిగ్రామాన్ని కింద పెట్టడంతో ఆ రాయి కాస్త పెద్ద కొండగా మారిపోయింది. ఆ సాలిగ్రామ కొండ నుంచి శ్రీ లక్ష్మీదేవి కోరుకున్నట్లుగా శ్రీ మహావిష్ణువు యొక్క ఉగ్ర నరసింహ రూపంలో ప్రత్యక్షమయ్యారు. హనుమంతుల వారు తన పూజ ముగించుకొని తిరిగి వచ్చి చూసేసరికి ఆ చిన్న రాయి కాస్త పెద్ద పర్వతంగా మారి అందులో లక్ష్మీ నరసింహస్వామి కొలువై ఉండడంతో చూసి ఆశ్చర్యపోయారట. లక్ష్మీదేవి తపస్సు ఫలించి స్వామి సాక్షాత్కరించడంతో హనుమంతుల వారు ఎంతో సంతోషించి ఆ నరసింహస్వామి ఎదురుగా నిలబడి చేతులు జోడించి ప్రార్థించడం మొదలుపెట్టారు. అందుకే ఆ క్షేత్రంలో హనుమంతుల వారు నరసింహస్వామిని చూస్తూ భక్తిలో నిలబడి ఉంటారు. ఇప్పుడు నమక్కల్ ఆంజనేయుడి విగ్రహం గురించి మనం తెలుసుకుంటే, ఇక్కడ హనుమంతుల వారి విగ్రహం ఒక రాతితో చెక్కబడి 18 అడుగులు 5.5 మీటర్ల భారీ ఏకశిల విగ్రహం. ఇది భారతదేశంలోనే అత్యంత ఎత్తైన హనుమాన్ విగ్రహాల్లో ఒకటి. స్వామివారి చేతుల్లో ఆయుధాలు ఏవీ ఉండవు, కానీ నడుముకి మాత్రం ఒక చిన్న కత్తి ధరించి ఉంటారు. చేతులు రెండు భక్తితో వినయంతో నరసింహస్వామి వైపు జోడించి ఉంటాయి. ఈ ఆలయంలో ఆ గంభీరమైనటువంటి రూపాయాన్ని ఉదయాన్నే తెలుసుకుంటే మనలో తెలియని ఒక ధైర్యం శక్తి కలుగుతాయి. మరి ఈ క్షేత్రం గురించి మరిన్ని విశేషాలు మనం తెలుసుకుందాం ఈ పాట తర్వాత. స్టే ట్యూన్డ్.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం క్షేత్ర దర్శన్ వింటున్నారు. ఇవాళ మన క్షేత్ర దర్శనిలో తమిళనాడు రాష్ట్రంలో ఉన్నటువంటి నమక్కల్ ఆంజనేయర్ ఆలయం గురించి మనం మాట్లాడుకుంటున్నాం. మరి ఈ ఆలయంలో 18 అడుగుల హనుమంతుల వారి విగ్రహం ఒక విశేషమైతే, హనుమంతుల వారి విగ్రహంపై అసలు పైకప్పు కానీ గోపురం కానీ ఉండదు. స్వామివారు పూర్తిగా ఆకాశం కిందనే నిలబడి ఉంటారు. ఎంత ఎండ కాసినా, ఎంత పెద్ద వర్షం పడినా స్వామివారు అలానే ప్రకృతి ఒడిలో నిలిచి ఉన్నట్టుగా అనిపిస్తుంది. దీనికి గల కారణం ఎదురుగా ఉన్న కొండపై వెలిసిన నరసింహస్వామివారు. హనుమంతుల వారు ఎప్పుడూ నేరుగా నరసింహస్వామిని చూస్తూ ఉండాలని, మధ్యలో ఎలాంటి కూడగాని పైకప్పు కానీ అడ్డు రాకూడదనే ఉద్దేశంతో ఈ శిల్పాన్ని ఇలా ఆకాశం కింద అలానే ఉంచారు. అలాగే ఈ ఆలయంలో ప్రాచీన శిల్పుల యొక్క గొప్పతనం, అద్భుతం మనకు కనిపిస్తుంది. హనుమంతుల వారి విగ్రహం కళ్ళు గనక మనం చూసినట్టయితే ప్రత్యేక కోణంలో చెక్కబడి మనకు కనిపిస్తాయి. మనం స్వామివారికి ఎదురుగా నిలబడి చూస్తే ఆయన కళ్ళు 130 మీటర్ల దూరంలో కొండపై దిగువన ఉన్న నరసింహస్వామి ఆలయాన్ని నేరుగా చూస్తున్నట్టుగా అనిపిస్తుంది. అదే సమయంలో కింద నిలబడిన భక్తుల వైపు కూడా ఆయన చూపు ఉన్నట్లుగా మనకు కనిపిస్తాయి. అది అప్పటి శిల్పుల యొక్క గొప్పతనం. అంటే ఒకే సమయంలో తన ఆరాధ్య దైవాన్ని ధ్యానిస్తూ తనను నమ్ముకున్న భక్తులను కూడా

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం క్షేత్రదర్శనం వింటున్నారు. మరి ఇవాళ మన క్షేత్రదర్శనిలో మనం మాట్లాడుకుంటున్నాం నమక్కల్లో ఉన్నటువంటి ఆంజనేయర్ ఆలయం గురించి మనం మాట్లాడుకుంటున్నాం కదా. మరి ఇక్కడ స్వామివారికి అత్యంత పురాతనమైనటువంటి శ్రీ వైఖానస ఆగమ సంప్రదాయాల ప్రకారం ఇక్కడ పూజలు జరుగుతాయి. ఇక్కడ స్వామివారికి వడమాల సమర్పించడం అత్యంత విశేషమైన పూజ. రాహుదోషాల ప్రభావం నుండి ముక్తి పొందడానికి భక్తులు వేలాది గారెలను మాలగా కట్టి స్వామివారికి అలంకరిస్తారు. అలాగే ప్రతి సంవత్సరం మార్చ్ ఏప్రిల్ తమిళ పంగుని మాసంలో 15 రోజుల పాటు బ్రహ్మోత్సవాలు ఇక్కడ కన్నుల పండుగగా నిర్వహిస్తారు. ఇక్కడికి వస్తే రాహుదోషాలు పోతాయని ఇక్కడికి వచ్చే భక్తులు అపారంగా విశ్వసిస్తూ ఉంటారు. మరి ఇదండి ఇవాళ మన క్షేత్రదర్శనిలో తమిళనాడు రాష్ట్రంలో ఉన్నటువంటి చెన్నై నగరానికి 380 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి నమక్కల్ ఆంజనేయ స్వామివారి ఆలయ విశేషాలు. మరి మరొక క్షేత్ర దర్శనిలో మళ్ళీ మరొక పుణ్యక్షేత్రంతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. అప్పటిదాకా వింటూనే ఉండండి వివిధ భారతి ఆకాశవాణి కేంద్రం.

శ్రీ హనుమదేశ, ఓ సురేంద్ర పరివాస, భక్తుల కష్టాలను తీర్చే కరుణామూర్తి, నిన్నెలా పొగడాలి? నిన్నేమని పిలవాలి? నిన్ను వర్ణించటం సాధారణ మానవులమైన మాకు ఎలా సాధ్యమవుతుందయ్యా?

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 6:50. చింతనం. మహాభారతంలోని శాంతి పర్వంలో భీష్ముడు ధర్మరాజుకు ఉపదేశించిన సందేశమాలిక 13వ భాగం. అందిస్తున్నవారు డాక్టర్ విద్వాన్ అమరవాది శేషయ్య గారు.
1: ఆకాశవాణి శ్రోతలకు శుభాభినందనలు. మనం ఈరోజు భీష్మ ధర్మజుల సంభాషణలో 13వ ప్రశ్నగా ధర్మరాజుల వారు ఏమి అడిగారు, దానికి సమాధానంగా భీష్ముల వారు ఎలా చెప్పారు అనేటువంటి ప్రశ్నోత్తరాల్లో ఈరోజు ఇలా తెలుసుకుంటాం. ధర్మజుల వారు యుధిష్ఠిరుని చూసి, ఓ పితామహ, సత్య త్రేత ద్వాపర యుగాలు సమాప్తం అయిపోయినాయి, ఇప్పుడు కలియుగం ప్రవేశింపబోతున్నది, ధర్మం క్షయమైపోతున్నట్టు దోపిడులు దొంగతనాలు అత్యాచారాలు ప్రారంభమైనాయి, అవినీతి లంచగొండితనం ఆశ్రిత పక్షపాతం అనంతంగా సాగిపోతున్నాయి, ఇట్టి స్థితిలో రాజైన వాడు ఏం చెయ్యాలి, ఉపాయం చెప్పవలసిందిగా అభ్యర్థిస్తున్నానని ధర్మరాజుల వారు భీష్ముల వారిని అడిగారు. అప్పుడు ఇలా సమాధానం చెప్తున్నారు భీష్ముల వారు, ఓ ధర్మానందన, ఇట్టి సమయములో అవలంబింపదలసినది ఆపద్ధర్మమే, అనుసరించవలసింది కూటనీతినే, ఇలాంటి సందర్భాలలో దయా దాక్షిణ్యాలు కాస్త పక్కకు పెట్టి వ్యవహరించవలసి ఉంటుంది, సమయోచితమైన విధానాలు స్వీకరించవలసి ఉంటుంది, రాజు ఎప్పుడూ దండనీతినే ప్రయోగించడానికి సంసిద్ధత అయి ఉండాలి, ఇది మొదటి విషయం. సామధాన భేద దండోపాయాల్లో దండమే చివరిది, ఇటువంటి పరిస్థితుల్లో శరణ్యం, లేకపోతే కూకటి వ్రేళ్ళు నశిస్తే చెట్టు కూడా కూలినట్లే అవుతుంది. సంకట స్థితి ఏర్పడినప్పుడు రాజు చక్కగా మంత్రులతో కలిసి ఆలోచించాలి, బాగా శౌర్యాన్ని ప్రకటించాలి, ఉత్సాహంతో యుద్ధం చేయాలి, అవసరాన్ని బట్టి అందంగా కాలికి బుద్ధి కూడా చెప్పాలి, పలాయనం చిత్తగించాలి, సందేహించకూడదు. ఓ ధర్మరాజా, రాజైన వాడికి మాటల్లో వినయం.

0: ముట్టిపడాలి. హృదయం మాత్రం కత్తెరలా తీక్షణంగా ఉండాలి. అద్భుతమైన విషయం చెప్పారు. ఓ ధర్మరాజా, రాజైన వాడికి మాటల్లో విలయం ఉట్టిపడాలి, హృదయం మాత్రం కత్తెర వలె తీక్షణంగా ఉండాలి. రాజు శత్రువుల ఎదట అవసరాన్ని బట్టి చేతులు జోడించాలి, ప్రతిజ్ఞలు చేయాలి, వాగ్దానాలు చేయాలి, శిరస్సు వంచి పాదాలు తాకి సంభాషించాలి. ఇంత మాత్రమే కాదు, ధైర్యం చెప్పి కన్నీళ్లు తుడవడానికి కూడా సంకోచింపకూడదు. సమయం కలిసి రానప్పుడు శత్రువులను తన వీపు మీద ఎక్కించుకుని త్రిపాలి కూడా సమయం చూసి కుండను రాతి బండ మీద పగలగొట్టినట్లుగా నాశనం చేయాలి. సందేహం లేదు. వింటున్నావా ఓ కౌంతేయ, రెండు క్షణాలైతే మాత్రమే తాటాకు మంటవలే మండిపోవాలి, పరాక్రమాన్ని ఫట్ఫట్మని ప్రదర్శించాలి. అంతేకాని నివురుగప్పిన నిప్పు మాదిరిగా ఎప్పుడూ పొగరాజుతూ ఉండకూడదు. కోకిలలాగా మధురంగా మాట్లాడు, వరాహంలాగా విజృంభించి పోట్లాడు, మేరుగిరి వలె ఉన్నత శిరస్కుడమై ఉండు, శూన్యగృహం వలె అందరికీ ఆశ్రయమివ్వు, నటుడి వలె నలుగురిని మెప్పించు, మిత్రుడి వలె హితపరాయణుడివై ఉండు, కొంగ వంటి ఏకాగ్రత చిత్తం అలవర్చుకో, సింహం వలె విజృంభించడం నేర్చుకో, తోడేలు వలె ఆకస్మికంగా విరుచుకుపడు, ధనస్సు వలె ఒంగు, లేడి వలె అప్రమత్తంగా ఉండు, నచ్చకపోతే అంధుడి వలె ఉండు, బధిరుడు వైపు. నీవు చెట్టు అనుకో, ఈ చెట్టుకు పూలు బాగా పూచి ఉండాలి, వాని కాయలు ఉండకూడదు. ఒకవేళ కాయలు కాసినా అవి పచ్చిగా ఉండాలి, అయితే పండినట్లు కనిపించాలి. ఎలా ఉన్నా వాటిని చెట్టెక్కి కోయటం కష్టసాధ్యమైన పనిగా ఉండాలి, చుట్టూ ముండ్లు ఉంటే సరి. కుంతీపుత్ర, చేపలు పట్టేవాడి వలె ఎదుటి వారి బలహీనతలను గ్రహించి ప్రలోభ పెట్టి నాశనం చేయాలి. క్రూరంగా ప్రవర్తించకపోతే, బహుజనుల ప్రాణాలు తీయకపోతే ప్రభుత్వానికి నిధులు ఎలా సమకూరుతాయి? ఋషశేషాన్ని, అగ్నిశేషాన్ని, శత్రుశేషాన్ని ఉంచకూడదు. రాజుకు దూరదృష్టి ఉండాలి, కుక్క కన్నా అప్రమత్తంగా ఉండాలి, పాముల కన్నా రంధ్ర అన్వేషణ తత్పరత ఉండాలి, శౌర్యవంతులైన వారిని చేతులు జోడ్చి వశం చేసుకో, పిరికి వాళ్లను భయపెట్టి అదుపులో పెట్టుకో, లోబులను డబ్బాస చూపి చేతి క్రింద ఉంచుకో, సరిదీటు అయిన వాళ్లను పోరాడి జయించు. రాజైన వాడు మరీ మృదువుగా ఉండకూడదు, ఉంటే అవహేళన చేస్తారు. అందుకని మరీ కఠినంగా ఉండకూడదు సుమా, ఉంటే కర్కోటకుడు అంటారు. సమయాసమయాలు ఉచిత అనుచితాలు చూసి కోమలంగా ఉండడం నేర్చుకోవాలి. దేశంలో విద్వాంసులైన పురుషులు చాలామంది ఉంటారు, అనేక విషయాలు తెలిసిన వాళ్ళు ఉంటారు. అటువంటి పెద్దలకు నేను చాలా దూరములో సురక్షితంగా ఉన్నాను అని భావించి వారికి అపకారం తలపెట్టకూడదు. వారి బాహువులు దీర్ఘంగా ఉండి బహుదూరం ప్రాగగలవు, వారికి అపకారం తలపెడితే ప్రతీకారము చేయగలరు, ఆ ప్రతీకార ప్రభావం సుదూర ప్రయాణం చేయగలదిగా ఉంటుంది. కనుక మేధావి వర్గంతో తగాదా పెట్టుకోవద్దు, అది నాశనానికి దారితీస్తుంది. దాటగలిగిన నదినే దాటాలి, దాటలేని నదిలో ఇదే ప్రయత్నం చేయటం మూర్ఖత్వం అవుతుంది కదా అని అనేక విషయాలు చెప్తున్నారు. ఓ కుంతీనందన, నేను చెప్పిన ఈ విషయాలన్నిటినీ జాగ్రత్తగా విన్నావు కదా. కూటనీతికి సంబంధించిన ఈ సూత్రాలను మంచి వాళ్లపై ప్రయోగించవద్దు సుమా, దెబ్బతింటావు. శత్రువులైన వాళ్లపై గురి చూసి కొట్టవలసిన ఆయుధాలు ఇవి, సంకట స్థితిలో ఉపయోగించే తంత్రాలు గుర్తుంచుకో, జాగ్రత్త సుమా అని అద్భుతమైన హితబోధ చేశారు ధర్మరాజు వారికి భీష్ముల వారు. ఈ విధంగా మనం ఈ 13వ ప్రశ్న సమాధానాన్ని తెలుసుకున్నాం. స్వస్తి.
1: ఇంతవరకు మీరు చింతనం మహాభారతంలోని

0: శాంతి పర్వంలో భీష్ముడు ధర్మరాజుకు ఉపదేశించిన సందేశమాలిక విన్నారు. 13వ భాగం అందించిన వారు డాక్టర్ విద్వాన్ అమరవాది శేషయ్య గారు.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంలో సమయం 7:05 కావస్తోంది. మరికొన్ని క్షణాల్లో తెలుగులో వార్తలు వింటారు.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు నుంచి 3 రోజుల పాటు హిమాచల్ ప్రదేశ్లో పర్యటిస్తారు. విశాఖపట్నంలోని హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్ లో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు ఫ్లీట్ సపోర్ట్ షిప్ 1 నౌకను ప్రారంభిస్తారు. తమిళనాడు, పుదుచ్చేరి, పశ్చిమ బెంగాల్లోని 5 అసెంబ్లీ స్థానాలకు, అస్సాంలోని 1 లోక్సభ స్థానానికి ఈరోజు ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. కేరళ, మాహే, కర్ణాటక, తమిళనాడుల్లో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. రాష్టపతి ద్రౌపది ముర్ము ఈరోజు నుంచి 3 రోజుల పాటు హిమాచల్ ప్రదేశ్లో పర్యటిస్తారు. పర్యటనలో భాగంగా మొదటి రోజు రాష్టపతి ఎయిమ్స్ బిలాస్పూర్ మొదటి స్నాతకోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరై పట్టభద్రులైన డాక్టర్లకు డిగ్రీలు ప్రదానం చేస్తారు. రెండవ రోజు మనాలీలోని ప్రసిద్ద హిడింబి ఆలయాన్ని, అటల్ టెన్నెల్ రోహ్తాంగ్ను సందర్శిస్తారు. రాష్టపతి పర్యటన దృష్ట్యా బిలాస్పూర్, కుల్లు జిల్లాల్లో విస్తృత భద్రతా ఏర్పాట్లు చేశారు. ఈ నెల 8న రాష్టపతి ఢిల్లీకి తిరుగు ప్రయాణమవుతారు. విశాఖపట్నంలోని హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్లో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు ఫ్లీట్ సపోర్ట్ షిప్ 1 నౌకను ప్రారంభిస్తారు. అలాగే ఎఫ్ఎస్ఎస్ 5 నౌకా నిర్మాణ పనులకు శంకుస్థాపన చేస్తారు. దీంతోపాటు షిప్ యార్డ్లో ఆధునీకరించిన స్లీప్వే 4 300 టన్నుల సామర్థ్యం గల గొలియత్ క్రేన్ను రక్షణ మంత్రి ప్రారంభిస్తారు. భారత నౌకాదళం కోసం నిర్మిస్తున్న 5 ఫ్లీట్ సపోర్ట్ షిప్లలో మొదటిదైన ఎఫ్ఎస్ఎస్ 1 స్టీల్ కటింగ్ ప్రారంభించిన కేవలం 18 నెలల్లోనే బంగాళాఖాతంలోకి ప్రవేశిస్తోంది. 43,500 టన్నుల బరువు కలిగిన ఈ నౌకలు సముద్రంలో ఉండే యుద్ధ నౌకలకు అవసరమైన సరుకులు, ఇంధనాన్ని సమకూర్చడం ద్వారా భారత సముద్ర సరిహద్దు పరిధిలో నౌకాదళ సామర్థ్యాన్ని మరింత పెంచుతాయి. కృత్రిమ మేధస్సు పనిచేసే విధానాలు, లావాదేవీలు, నిర్ణయాలు తీసుకునే తీరును మార్చివేసింది.

అని కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా అన్నారు. న్యూఢిల్లీలో జరిగిన కౌటిల్య ఎకనామిక్ సదస్సులో మాట్లాడుతూ మంత్రి, ఏఐ పరివర్తనలో భవిష్యత్తులో

చేస్తున్నాయని సింధియా చెప్పారు. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్, ఘనా విదేశాంగ మంత్రి సమూయల్ ఆహ్వానం మేరకు ఈరోజు, రేపు ఘనాలో పర్యటిస్తారు. ఈ పర్యటన సందర్భంగా అధ్యకులు జాన్ మహమ్మాతో ఫార్మాస్యూటికల్ అభివృద్దిలో ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేసుకోవడం, యాంత్రీకరణ, వ్యవసాయ రంగంలో సహకారాన్ని మరింతగా పెంచుకోవడం, ఘనా పారిశ్రామికీకరణ, ఉద్యోగ కల్పన ఎజెండాకు మద్దతివ్వడం, అలాగే స్కాలర్షిప్లు, ఐటీ భాగస్వామ్యాలను విస్తరించడంపై చర్చలు జరుపుతారు. ప్రపంచంలో మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించాలనే భారత లక్ష్య సాధనకు రసాయనాలు, పెట్రోకెమికల్స్ రంగానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తోందని కేంద్ర రసాయనాలు, ఎరువుల శాఖ సహాయ మంత్రి అనుప్రియా పటేల్ తెలిపారు. న్యూఢిల్లీలో ఇండియా కెమ్ 14వ ఎడిషన్ను ప్రారంభించిన సందర్భంగా మాట్లాడుతూ మంత్రి, అంతర్జాతీయ వాణిజ్య వ్యవహారాల్లో అంతరాయాలు ఏర్పడుతున్న తరుణంలో ఈ రంగంలో స్వయం సమృద్ది సాధించవలసిన అవసరాన్ని ఆమె గుర్తు చేశారు. దేశీయ సామర్థ్యాలను పెంపొందించుకుంటూ ప్రపంచానికి విశ్వసనీయ భాగస్వామిగా నిలిచే శక్తి భారత్కు ఉందన్నారు. రసాయన పరిశ్రమల ఆవిష్కరణలు, పెట్టుబడులు, విస్తరణకు అనుకూలమైన వాతావరణాన్ని కల్పించాలని మంత్రి పిలుపునిచ్చారు. తమిళనాడు, పుదుచ్చేరి, పశ్చిమ బెంగాల్లోని 5 అసెంబ్లీ నియోజకవర్గాలకు, అస్సాంలోని 1 లోక్సభ స్థానానికి ఈరోజు ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. తమిళనాడులోని మధురాంతకం, ధరాపురం, పుదుచ్చేరిలోని తట్టాంచవాడి, పశ్చిమ బెంగాల్లోని రెజీనగర్, నందిగ్రామ్ అసెంబ్లీ స్థానాలకు, అస్సోంలోని నాగావ్ లోక్సభ స్థానానికి ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. ఓట్ల లెక్కింపు శుక్రవారం నాడు చేపడతారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ నిర్వహణలో ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకున్నారనే ఆరోపణలపై ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ను సస్పెండ్ చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్పై మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వం, ఎన్నికల కమిషన్, ఇతర ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. ఇతర ఎన్నికల కమిషనర్ల ఆమోదం లేకుండానే ప్రధాన ఎన్నికల కమిషనర్ ఎస్ఐఆర్కు సంబంధించి పలు నిర్ణయాలు తీసుకున్నారని పిటిషనర్లు ఆరోపించారు. దీనిపై ప్రతివాదుల స్పందనను మొదట కోరతామని, చట్టబద్దమైన నిబంధనలేమైనా ఉల్లంఘించబడ్డాయా లేదా అనే అంశాన్ని పరిశీలిస్తామని ధర్మాసనం తెలిపింది. కేవలం పత్రికా కథనాల ఆధారంగా ఏకపక్షంగా ఎటువంటి ఉత్తర్వులు జారీ చేయలేమని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. నిర్ణయాలు ఐక్యత లేదా మెజారిటీ లేకుండా తీసుకున్నారని రికార్డులు నిరూపిస్తే ఆ నిర్ణయాలను పునఃపరిశీలించే అవకాశం ఉందని కోర్టు పేర్కొంది. ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ఈరోజు న్యూఢిల్లీలోని లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ సంస్కృత విశ్వవిద్యాలయ 2వ స్నాతకోత్సవంలో ప్రసంగిస్తారు. విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ మురళీ మనోహర్ పాఠక్ మీడియాతో మాట్లాడుతూ, ఈ స్నాతకోత్సవంలో 1300 మందికి పైగా విద్యార్థులు పాల్గొంటారని, అత్యుత్తమ విద్యా ప్రతిభ కనపరిచిన 3 ప్రతిభావంతులైన విద్యార్థులకు ఉపరాష్టపతి శంకర్ దయాళ్ శర్మ పతక బహుమతులను అందజేస్తారని తెలియజేశారు. ఈ వేడుకలో 240 మంది విద్యార్థులకు పీహెచ్డీ పట్టాలు ప్రదానం చేయనుండగా 2024, 2025, 2026 విద్యా సంవత్సరాలకు చెందిన 60 మంది విద్యార్థులు బంగారు పతకాలు అందుకుంటారని ఆయన వివరించారు. కేరళ, మాహే, కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకాల్లో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. అలాగే రానున్న 2-3 రోజుల్లో జమ్మూకాశ్మీర్, లదాఖ్, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, చండీగఢ్, హర్యానా, ఢిల్లీ, ఉత్తరాఖండ్, లక్షద్వీప్లలో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆ శాఖ పేర్కొంది. ఆంధ్రప్రదేశ్, బీహార్, జార్ఖండ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్, సిక్కింలలో కూడా ఇటువంటి వాతావరణ పరిస్థితులే ఉంటాయని తెలిపింది. అండమాన్ నికోబార్ దీవులు, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, కొంకణ్, గోవా, మహారాష్ట, నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపుర,
ఉత్తరప్రదేశ్, విదర్భ

0: భల్లో రానున్న 2-3 రోజుల పాటు ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా తెలిపింది. భారత్లో భాగస్వామ్యాలను, పెట్టుబడులను మరింత బలోపేతం చేసే అవకాశాలపై వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ అమెరికా వ్యాపార దిగ్గజాలతో సమావేశమై చర్చించారు. గోయల్ న్యూయార్కులో G20 వాణిజ్య మంత్రుల సమావేశంలో పాల్గొనడానికి అమెరికా వెళ్లారు. అక్కడ ప్రవాస భారతీయులను ఉద్దేశించి కూడా ప్రసంగించారు. కేంద్ర సమాచార మంత్రిత్వ శాఖ అభివృద్ది చేసిన సంచార్ సాథి పోర్టల్ 2023 మే నెలలో ప్రారంభమైన నాటి నుండి ఇప్పటి వరకు 30 కోట్లకు పైగా సందర్శనలు నమోదు చేసుకున్నట్టు ప్రభుత్వం తెలిపింది. టెలికమ్యూనికేషన్స్ శాఖ రూపొందించిన ఈ పోర్టల్ ద్వారా పౌరులు తమ పేరు మీద ఎన్ని మొబైల్ కనెక్షన్లున్నాయో తెలుసుకోవచ్చు. అలాగే పోగొట్టుకున్న లేదా దొంగిలించబడిన మొబైల్ ఫోన్లను బ్లాక్ చేయడం, మొబైల్ హ్యాండ్సెట్ అసలైందో కాదో తనిఖీ చేయడం, అనుమానాస్పద కాల్స్ లేదా మెసేజీలపై సులభంగా ఫిర్యాదు చేసే సదుపాయం ఇందులో ఉంది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. రాష్టపతి ద్రౌపది ముర్ము ఈరోజు నుంచి 3 రోజుల పాటు హిమాచల్ ప్రదేశ్లో పర్యటిస్తారు. విశాఖపట్నంలోని హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్లో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు ఫ్లీట్ సపోర్ట్ షిప్ 1 నౌకను ప్రారంభిస్తారు. తమిళనాడు, పుదుచ్చేరి, పశ్చిమ బెంగాల్లోని 5 అసెంబ్లీ స్థానాలకు, అస్సోంలోని 1 లోక్సభ స్థానానికి ఈరోజు ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. కేరళ, మాహే, కర్ణాటక, తమిళనాడుల్లో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. ఆరోగ్య జీవనం శీర్షికన దంత సమస్యలు అంశంపై డాక్టర్ ఎం ప్రేమ్ కుమార్ గారితో పరిచయ కార్యక్రమం వింటారు పరిచయకర్త శ్రీ రమేష్ శంకసారి.

0: శ్రోతలకు నమస్కారం. ఈనాటి మన కార్యక్రమంలో సామాన్యంగా దంత సమస్యలు వచ్చినప్పుడు డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయాలి అని అంటుంటారు. ఈ రూట్ కెనాల్ ట్రీట్మెంటు ఏ పరిస్థితుల్లో అవసరం పడుతుంది, ఎలా చేస్తారు, దానివల్ల కలిగే లాభాలు, ఈ విషయాల గురించి తెలియజేయడానికి ప్రముఖ దంత వైద్యులు డాక్టర్ ఎం ప్రేమ్ కుమార్ గారు మన స్టూడియోస్కి వచ్చేసారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అండి ప్రేమ్ కుమార్ గారు.
1: నమస్కారం సార్.
0: సాధారణంగా వింటుంటామండి రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయించాలి, లేదంటే రూట్ కెనాల్ ట్రీట్మెంట్ వల్ల కొంచెం మేలు అవుతుంది అని. ఈ రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అంటే ఏంటి, ఏ పరిస్థితుల్లో చేస్తారు?
1: రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అంటే ఏం లేదు సార్, జస్ట్ మనం పాడైపోయిన పన్ను ఉంటుంది కదా సార్, దాంట్లో ఉండే పల్ప్ అంటే పాడైపోయిన పార్ట్ ఆ నరుని తీసేసి మళ్ళీ రీఫిల్ చేసి దాని మీద క్యాప్ పెట్టేయడమే సార్ రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అంటే.
0: అంటే పాడైపోయిన నరు అంటే ఆ నర మీద ఏదో పంటి మధ్యలో ఉండేదాన్ని
1: తీసేసి
0: గతంలో ఏదైనా పన్ను పుచ్చిపోయి ఆ నరం పాడైంది అంటే కనుక పూర్తిగా పన్నుని ఎక్స్ట్రాక్ట్
1: చేసేవాళ్ళు,
0: పళ్ళు పీకేయడం జరిగేది. అది దానికి ఆల్టర్నేటివ్ గా ఈ రూట్
1: కెనాల్ ట్రీట్మెంట్ అనేది జరుగుతుంది సార్.
0: దానికి ఏ పరిస్థితుల్లో చేస్తారు, ఏ పరిస్థితుల్లో రూట్ కెనాల్ ట్రీట్మెంట్ కరెక్ట్, ఏ పరిస్థితుల్లో రూట్ కెనాల్ ట్రీట్మెంట్ వీలు పడదంటారు?
1: యా, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అనేది మాక్సిమం మనం అన్ని పళ్ళకు చేయగలం సార్, ఒక విజ్డమ్ టూత్కి మాత్రం సరిగ్గా చేయలేము సార్. అది అంటే దానికి ట్రీట్మెంట్ అనేది జరగదు, ఒకవేళ చేసినా కూడా దాని సక్సెస్ రేట్ అనేది చాలా తక్కువ ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే రూట్ కెనాల్ ట్రీట్మెంట్ జరిగేటప్పుడు పన్ను మరీ ఎక్కువ పాడైపోయింది అనుకోండి సార్, అంటే లిటిల్ బిట్ ఊగడం కానీ లేకపోతే మరీ ఎక్కువ పసరావడం కానీ జరిగింది అనుకోండి, దానికి ఒకవేళ రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేసినా సక్సెస్ రేట్ అనేది సరిగా ఉండదు. పన్ను అనేది గట్టిగా ఉండాలి, పాడైపోయి ఉంది అనుకోండి, దాన్ని మనం రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేసి పైన క్యాప్ వేస్తే అది లైఫ్ వస్తుంది మనకి, పన్నును సేవ్ చేయొచ్చు.
0: అంటే మళ్ళీ పన్ను పీకకుండా అలా చేయొచ్చు. అంటే పన్ను మధ్య భాగం పుచ్చిపోయి నరమంతా పాడైంది

0: అలాంటి పరిస్థితుల్లో నిర్లక్ష్యం చేస్తే ఏమవుతుందంటారు? మామూలుగా గమనిస్తుంటాం, పెయిన్ కిల్లర్స్ వేసుకొని మెడికల్ షాప్ దగ్గరికి వెళ్ళి అప్పుడు మనం ఏదో కాస్త ఉపశమనంగా ప్రయత్నం చేస్తుంటారు. అలా చేసినప్పుడు అది ఎటువంటి పరిణామానికి దారితీస్తుందంటారు?
1: యా, ఇలా చాలామంది చేస్తారు సార్. యాక్చువల్లీ పన్ను నొప్పి వచ్చింది అనుకోండి, మెడికల్ షాప్కి వెళ్ళి ఏదో ఒక ట్యాబ్లెట్ తీసుకునేసి జస్ట్ ఆ పన్ను పెయిన్ రిలీవ్ అవుతుంది అనేసి అనుకుంటారు. ఇంకొంతమంది అయితే లోపల లవంగం లాంటిది కూడా పెట్టుకుంటారు అనమాట. సో అలా చేయడం వల్ల ఏమవుతుందంటే టూత్ లైఫ్ అనేది పోతుంది సార్. అంటే వన్స్ ఒకసారి మొబిలిటీ స్టార్ట్ అయింది అనుకోండి, పన్ను ఇంక ఎక్స్ట్రాక్ట్ చేయాల్సిందే.
0: అంటే పన్ను
1: ఊగడం స్టార్ట్ అయిందంటే పన్ను ఇంకా ఎక్స్ట్రాక్షన్కి వెళ్ళిపోద్ది. ఎక్స్ట్రాక్షన్ వస్తే దాని తర్వాత కాంప్లికేషన్స్ మీకు తెలుసు కదా సార్. అంటే సరిగా మనం తినలేము, ప్రాపర్గా నమలలేము. ఇప్పుడు చాలామంది ఎక్కువ వినే ప్రాబ్లం ఏంటంటే గ్యాస్ ట్రబుల్ వస్తూ ఉంటారు సార్. వాళ్ళు ఏంటంటే గ్యాస్ట్రెంటరాలజిస్ట్ దగ్గరికి వెళ్తారు, దానికి సంబంధించిన ట్రీట్మెంట్ చేయించుకుంటారు. కానీ మనం ఇంతకుముందు మీరు వినే ఉంటారు సార్, అసలు గ్యాస్ ట్రబుల్ ఎందుకు వస్తుంది అంటే మనం ప్రాపర్గా నమిలి తినకపోవడం వల్ల వస్తుంది. మన వాళ్ళు ఇంతకుముందు పూర్వీకులు అనేవాళ్ళు బాగా నమిలి తిను అని. ఇప్పుడు మనం అంత నమిలే టైం ఉండట్లేదు. బేసిక్ ఇప్పుడుండే దీంట్లో అంత నమిలి తినడం లేదు. అండ్ ఇంకొకటి, ఒకవేళ నమిలి తిన
0: 32 పనులు ఉన్నాయి కాబట్టి కనీసం 32 సార్లు నవలాలు అనేవాళ్ళు.
1: ఇప్పుడు అది చేయట్లేదు కదా సార్. ప్రతి ఒక్కళ్ళు ఈ బిజీ లైఫ్లో ఫాస్ట్ ఫాస్ట్ నిలబడి తినేయడం, వెళ్ళిపోవడం ఆఫీస్కి అలా చేస్తున్నాం. ఇన్ని పళ్ళు ఉంటేనే సరిగ్గా తినలేకపోతున్నాం. అలాంటిది పళ్ళు లేకపోతే ఇంకెలా నమ్ములుతాం సార్ దాన్ని. సో మనకేంటంటే సరిగ్గా నమ్మలేకపోవడం వల్ల దానివల్ల మళ్ళీ కాంప్లికేషన్ స్టార్ట్ అవుతున్నాయి అన్నమాట.
0: అంటే డైజెషన్ ప్రాసెస్ కూడా
1: ఇంపాక్ట్ అవుతుంది.
0: సో ఒకవేళ నిర్లక్ష్యం చేసినట్లయితే రూట్ కెనాల్ ట్రీట్మెంట్ ఒక మాట అంటుంటారు, మంచిగున్న పక్క పన్ను కూడా పాడయ్యే అవకాశం ఉంటుంది, అది ఎంతవరకు నిజం?
1: ఇప్పుడు ఎలా ఉంటుందండి సార్, పన్ను అన్ని పక్క పక్కనే ఉంటాయి కదా సార్. ఒకదానికి ఇన్ఫెక్షన్ వస్తే పక్కదానికి స్ప్రెడ్ అవ్వడానికి ఎక్కువ టైం ఏం పట్టదు. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మన పైన పుచ్చు పడింది అనుకోండి సార్, ఆ పుచ్చు అనేది ఇన్ఫెక్షన్, మన సెలవు అనేది ఒక దగ్గర ఉండదుగా. సో అన్ని పళ్ళకు స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. దీనివల్ల ఏమవుతుందంటే ఒకదానికి ఇన్ఫెక్షన్ వస్తే, మన ఇప్పుడు మన పళ్ళు అనేవి రైలు పట్టాలు బోగిల్ లాంటివి సార్, ఒకటి పడిందంటే దాని తర్వాత ఒకటి ఒకటి ఒకటి అలా పడుతూనే ఉంటాయి. సో ముందే జాగ్రత్త తీసుకోవాలి.
0: అంటే డాక్టర్ గారిని సంప్రదించాల్సిన సమయం ఏదంటారు? అంటే కేవలం పంటి నొప్పి రాగానే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలా, లేదు మనము పుచ్చు పడుతుందని అనుమానం వచ్చినప్పుడు వెళ్లాల్సి వస్తుందా? రూట్ కెనాల్ ట్రీట్మెంట్ ఏ పరిస్థితుల్లో చేయించుకోవడం కరెక్ట్ అంటారు
1: సార్? నా ఒపీనియన్ ప్రకారం అసలు నీ పళ్ళు పాడైనా పాడవకపోయినా ఎవ్రీ 6 మంత్స్ 1 ఇయర్కి ఒకసారి డెంటిస్ట్ని కలవడం బెటర్ సార్. ఎందుకంటే వన్స్ ఒకసారి పాడైపోయింది అనుకోండి, ఇప్పుడు మన పుచ్చు వచ్చింది అనుకోండి, మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు జస్ట్ దాని మీద సిమెంట్ వేస్తే సరిపోద్ది. అది ఎక్కువ కాస్ట్ కూడా కాదు, పెద్ద ట్రీట్మెంట్ ఇది పెద్ద మనకి ఇంజెక్షన్ లాంటివి ఏ ట్రీట్మెంట్ ఏమీ జరగదు.
0: క్లీన్ చేసి సిమెంట్
1: జస్ట్ సిమెంట్ వేస్తే సరిపోద్ది.
0: అంటే తొలినాళ్ళల్లోనే కనుక వెళ్ళినట్లయితే సమస్య తీవ్రం కాకుండా చూసుకోవచ్చు.
1: మనం ఏం చేస్తాము, క్యావిటీ ఉన్నప్పుడు అప్పుడు చేయించుకోము, ఎప్పుడైతే పెయిన్ వస్తుందో అప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తాం. ఇంకొంతమంది ఏం చేస్తారు, పెయిన్ వచ్చిన తర్వాత దానికి హోమ్ రెమెడీస్ లాంటివి, మనం ఇప్పుడు నేను ఇందాక చెప్పాను కదా లవంగం లాంటివి వాడడము, సంథింగ్ వాళ్ళకి తెలిసిన ట్రీట్మెంట్లు చేయించుకోవడం,
0: చిట్కా వైద్యాలన్నీ
1: చేసేసి ఆఫ్టర్ దట్ డాక్టర్ దగ్గరికి వెళ్తారు.
0: అంటే ఒక విధంగా సమస్య ఉన్నా లేకపోయినా, అలాగే ఒక డెంటల్ డాక్టర్ దగ్గరకు ఒక విజిట్ వెళ్తే ఆ ఒక కన్సల్టేషన్ ఫీస్తోనే దాని పరిస్థితి కరెక్ట్గా తెలిసిపోతుంది. ఏదైనా సమస్య ఉన్నట్లయితే తొలి దశల్లోనే గుర్తించి దాన్ని త్వరగా చికిత్స చేయడానికి అవకాశం ఉంది
1: సార్.
0: ఈ రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయాలని డాక్టర్ గారు నిర్ణయించారనుకుందాం, దానికి ఏ రకమైన ముందస్తు ప్రిపరేషన్స్ చేయాలంటారు?
1: ముందస్తు ప్రిపరేషన్స్ అంటే ఇప్పుడు రూట్ కెనాల్ ట్రీట్మెంట్ మనం చేయించుకున్నాం సార్. ఇప్పుడు ఇన్ కేసు రూట్ కెనాల్ ట్రీట్మెంట్ మనం చేస్తున్నాం, ప్రాసెస్ నడుస్తూ ఉంది. మేము ఏదైతే ట్రీట్మెంట్ చేస్తున్నాం, ఏ టూత్కి అయితే చేస్తున్నామో అటువైపు గట్టిగా తినకూడదు సార్. అంటే గట్టిగా నమలకూడదు, ఎందుకంటే ఆ టూత్లో ఎక్కువ స్ట్రెంగ్త్ ఉండదన్నమాట. ఎప్పుడు నమలాలి అంటే ఆఫ్టర్ దట్ మేము క్యాప్ ప్లేస్ చేసిన తర్వాత నమలొచ్చు.
0: ఈ రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేసిన తర్వాత ఒక్కొక్కసారి బ్రిడ్జ్ అని పెడతారు డాక్టర్ గారు, అదేంటంటారు?
1: యా, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ తర్వాత ఒక టూత్కి మాత్రమే మనం దాన్ని క్రౌన్ అంటారు సార్. ఇప్పుడు మధ్యలో ఒక పన్ను మిస్ అయిన తర్వాత అటు సైడ్ టూత్ ఇటు సైడ్ టూత్ సపోర్ట్ తీసుకొని పెడతాం కదా, దాన్ని బ్రిడ్జ్ అంటారు. ఇప్పుడు ఎలాగంటే మనం పందిరి వేసేటప్పుడు ఇటు సైడ్ ఒక కర్ర ఇటు సైడ్ ఒక కర్ర సపోర్ట్ తీసుకుంటాం కదా సార్, అలా చేసే దాన్ని బ్రిడ్జ్ అంటారు అన్నమాట. సో ఇప్పుడు ఏంటంటే ఇంతకుముందు బ్రిడ్జ్ పెట్టేవాళ్ళు సార్, ఇప్పుడు కొత్తగా మళ్ళీ ఏమొచ్చిందంటే ఇంప్లాంట్ పెడుతున్నారు అనమాట. ఈ పక్క టూత్ కూడా సపోర్ట్ తీసుకోవడం, వాటిని ఎందుకు ఇన్వాల్వ్ చేయడం అని చెప్పేసి ఇంప్లాంట్ పెడుతున్నారు. ఇంప్లాంట్ ఏంటంటే ఇంప్లాంట్ ఎక్కడైతే టూత్ మిస్సింగ్ ఉంటుందో ఆ ప్లేస్లో పెట్టేసి దాని మీద క్రౌన్ ఇచ్చేస్తారనమాట. సైడ్ ఉండే టూత్ అనేది ఇన్వాల్వ్ అవ్వవు, వాటికి ఎటువంటి డ్యామేజ్ జరగదు. ఇంకా
0: ఇంప్లాంట్ అంటే ఏ రకమైన మెటీరియల్ వాడతారు, దానివల్ల ఏమైనా సమస్యలు వచ్చే అవకాశం ఉంటుందా?
1: అలా ఏం లేదు సార్, ఇంప్లాంట్కి టైటానియం అనే మెటీరియల్ వాడతారు. అయితే ఏంటంటే మనకి ఇంప్లాంట్ వాడడం వల్ల ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఓరల్ హైజీన్ ప్రాపర్గా మెయింటైన్ చేయాలి సార్. మన ఓరల్ హైజీన్ ప్రాపర్గా మెయింటైన్ చేయకపోతే ఇంప్లాంట్ వాడినా వేస్ట్. ఇప్పుడు బేసిక్గా న్యాచురల్ టూత్ బెటరా ఇంప్లాంట్ చాలామంది అడుగుతూ ఉంటారు సార్, అంటే ఇంప్లాంట్ వల్ల ఏమవుతుంది అనేసి. ఇప్పుడు న్యాచురల్ టూత్ అనుకోండి, అది మనకు బై బర్త్ మనకు వస్తుంది కాబట్టి మనం ఏం తిన్నా సరే దాన్ని ఇప్పుడు టేస్ట్ ఫీల్ అవ్వచ్చు, మనం తిన్న ఫుడ్ని ఫీల్ అవ్వచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఒక కుషింగ్ ఎఫెక్ట్ ఇస్తుంది సార్.

0: ఏం తిన్నా సరే మన న్యాచురల్ టూత్ అనేది మనకు పీడియల్ లిగమెంట్ అని ఉంటుంది అనమాట. మనం ఏం తిన్నా సరే కొంచెం గట్టి తిన్నా సరే కొంచెం కుషింగ్ ఎఫెక్ట్ ఉంటుంది,
1: షాక్ అబ్జర్వర్ లాగా.
0: షాక్ అబ్జర్వర్ లాగా. కానీ ఇది మన ఇంప్లాంట్ అనేది అలా కాదు, ఆసియో ఇంటిగ్రేషన్ అనమాట. డైరెక్ట్గా పెట్టేస్తాం, నువ్వు ఏం తిన్నా సరే గట్టిగానే తగులుతుంది. నెక్స్ట్ ఇంకొకటి, మన న్యాచురల్ టూత్ ఇచ్చిన ఫీల్ రాదు మనకి, మనం ఏదో తింటున్నా ఫీల్ రాదు,
1: కృత్రిమంగానే అంటే
0: కృత్రిమంగా తింటున్నాము అన్నట్టుంది. అండ్ ఫైనల్గా సార్ నా ఒపీనియన్ ఏంటంటే, మనకెంత డబ్బు ఉన్నా సరే మనం తినేది నోటి ద్వారానే తినాలి సార్. సో నోటి అనేది సింహద్వారం అంటారు, నోటితో తినేటప్పుడు మనం దాన్ని ఎంత జాగ్రత్తగా ఉంచుకుంటే మన హెల్త్ అంత జాగ్రత్తగా ఉంటుంది సార్.
1: గేట్వే ఆఫ్ హెల్త్.
0: ఎస్ సార్.
1: రూట్ కెనాల్ ట్రీట్మెంట్ కాస్ట్లీ అంటుంటారు డాక్టర్ గారు, ఎంతవరకు నిజం?
0: రూట్ కెనాల్ ట్రీట్మెంట్ కొంచెం కాస్ట్లీనే ఉంటుంది సార్. అది దాని కాస్ట్ అనేది డిపెండ్స్ ఆన్ క్యాప్ మీద డిపెండ్ అయి ఉంటుంది సార్. ఇప్పుడు క్యాప్స్లో మనకి ఏంటంటే మెటలు, సిరామిక్, జెర్కోనియము, ఇలా డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్యాప్స్ ఉంటాయి సార్. మనం లేదు నేను బేసిక్లో వెళ్ళిపోదాము, నాకు నార్మల్ క్యాప్ అయినా పర్లేదు అనుకుంటే మెటల్కి వెళ్ళిపోవచ్చు సార్, కానీ అది కొంచెం బ్లాక్ కలర్లో ఉంటుంది. ఇంకొంచెం మీడియం రేంజ్లో వెళ్దాము, అది సిరామిక్ కానీ డిఎంఎల్ఎస్ కానీ వెళ్ళొచ్చు సార్. లేదు ఇంకొంచెం నేను హైఫై కాస్ట్ పెట్టుకుంటాను అంటే జిర్కోనియం సార్. వీటికి ఏం తేడా వస్తుంది అంటే క్వాలిటీ సార్, ఒక్కొక్క దానికి ఒక్కొక్క క్వాలిటీ ఉంటుంది. ఇప్పుడు మనకు జిర్కోనియం అనుకోండి, లోపల ఎటువంటి మెటల్ ఉండదు, చూడడానికి చాలా న్యాచురల్ టూత్లా ఉంటుంది,
1: మామూలుగా సహజమైన పన్ను
0: పళ్ళలాగా ఉంటుంది. సో డిపెండ్స్ ఆన్ క్యాప్ సార్. అది ట్రీట్మెంట్ కాస్ట్ పెద్దగా ఉండదు సార్, దాని మీద పెట్టుకునే క్యాప్ కాస్ట్ని బట్టి మన ట్రీట్మెంట్ కాస్ట్ డిపెండ్ అయి ఉంటుంది సార్.
1: ప్రస్తుతం ఉండే పరిస్థితుల్లో చాలామందికి కోమార్బిడ్ కండిషన్స్ ఉంటాయండి, డయాబెటీస్ కానీ, షుగర్ కానీ, థైరాయిడ్, బీపీ కానీ, ఇతరత్ర కొన్ని సమస్యలు చాలామంది చాలా కుటుంబాల్లో కనిపిస్తుంటాయి. ఇలాంటి వాళ్ళకు రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయాల్సి వచ్చినప్పుడు ఏమైనా జాగ్రత్తలు వహించాల్సి ఉంటుందా?
0: సార్ దీంట్లో మెయిన్ సార్, ఇప్పుడు డయాబెటిక్ పేషెంట్లు ఉన్నారు సార్, వాళ్ళకి ఏంటంటే టూత్ మొబైల్ అంటే కదలడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి, బోన్లో అంత గ్రిప్ ఉండదు సార్ వాళ్ళకి. వీళ్ళకి ఏంటంటే రూట్ కెనాల్ ట్రీట్మెంట్లో ఏంటంటే మనకు డయాబెటిక్ ఉన్నా సరే మనం రూట్ కెనాల్ ట్రీట్మెంట్ సక్సెస్ చేయొచ్చు, ఇబ్బంది ఏం లేదు. కానీ ఎక్స్ట్రాక్షన్ చేయడానికి ప్రాబ్లం అవుతుంది సార్, ఎందుకంటే ఇప్పుడు డయాబెటిక్ పేషెంట్స్ మనం ఎక్స్ట్రాక్షన్ చేసామనుకోండి వాళ్ళకి బ్లడ్ ఫ్లో ఆగదు, సో దానివల్ల మళ్ళీ కాంప్లికేషన్ స్టార్ట్ అవుతాయి.
1: హార్ట్ పేషెంట్స్ కూడా బ్లడ్ థిన్నర్స్ వాడే వాళ్ళకు కూడా సమస్య ఉంటుంది కదా.
0: యా, రూట్ కెనాల్ ట్రీట్మెంట్కి ప్రాబ్లం ఉండదు కదా సార్, పెద్ద బ్లడ్ లాస్ అనేది జరగదు కదా. రూట్ కెనాల్ ట్రీట్మెంట్లో ఏంటంటే నీ టూత్ అలానే ఉంటుంది కదా, లోపలనే ఇన్ఫెక్షన్ తీస్తున్నాం, దాన్ని మేమేమి డిస్టర్బ్ చేయము. కానీ ఎక్స్ట్రాక్షన్లో ఏంది, టూత్ ఎక్స్ట్రాక్ట్ చేయడం వల్ల బ్లడ్ బయటకు వస్తుంది పీకడం వల్ల. రూట్ కెనాల్ ట్రీట్మెంట్లో ఏంటంటే అసలు ఛాన్స్ లేదు కదా సార్ బ్లడ్ బయటకు రావడానికి. సో రూట్ కెనాల్ ట్రీట్మెంట్కి అంత ఎఫెక్ట్ అనేది ఏముండదు సార్.
1: పంటి లోపల ఉన్న ఇన్ఫెక్షన్ తీసేటప్పుడు ఏ రకమైన ప్రక్రియను వాడతారు?
0: దానికి యాక్చువల్లీ ఏంటంటే రోటరీ చేస్తాం సార్, మనం ఫైల్స్ పెట్టేసి దాన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ బిఎంపి చేసుకునేసి లోపల ఉండే ఇన్ఫెక్షన్ క్లియర్ చేసేసి నెక్స్ట్ దాని తర్వాత మళ్ళీ మన జీపీ పాయింట్స్ పెడతాం సార్. జీపీ పాయింట్స్ అంటే మనకు మామూలుగా అర్థమయ్యేలా చెప్పాలంటే మన పంటి లాంటి పదార్థం అనుకోండి సార్, అది పెట్టి సీల్ చేస్తాం సార్. దాన్ని సీల్ చేసిన తర్వాత సీలింగ్ అయిపోయిన తర్వాత క్యాప్ చేస్తాం.
1: అంటే ముందుగా పూర్తిగా అందులో ఉండే చెడిపోయిన విషయాన్ని మొత్తం బయటికి
0: లాగేసి
1: డిస్ఇన్ఫెక్ట్
0: చేసి
1: ఆ తర్వాత పంటికి సంబంధించిన మెటీరియల్ తోనే
0: దాన్ని ఫిల్ చేసి దానిపైన సీల్ చేసి పైన క్యాప్ పెట్టేస్తాం.
1: ఒకసారి రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయించుకున్న తర్వాత ఎంత కాలం వరకు సర్వీస్ ఉంటుంది అంటారు?
0: అది డిపెండ్స్ ఆన్ సార్. ఇప్పుడు రూట్ కెనాల్ ట్రీట్మెంట్ నేను చేసిన తర్వాత మీరు చేసే ఓరల్ హైజీన్ సార్, మనం మీ ఓరల్ హైజీన్ ప్రాపర్గా మెయింటైన్ చేశారనుకోండి చాలా ఎక్కువ సంవత్సరాలు వస్తుంది. అది లేదు, మీరు ఓరల్ హైజీన్ ప్రాపర్గా లేదు, మీరు ఎంత మంచి ట్రీట్మెంట్ చేయించుకున్నా మీ ఓరల్ హైజీన్ ప్రాపర్గా లేదు అండ్ మీ షుగర్ లెవెల్స్ ఇవన్నీ ప్రాపర్ మీరు మెయింటైన్ చేయట్లేదు అనుకోండి తక్కువ రోజులే వస్తుంది సార్.
1: అంటే ఏ పరిస్థితుల వల్ల ఆ సమస్య వచ్చిందో ఆ పరిస్థితులు రాకుండా నోటి పరిశుభ్రత పాటించడం ఉత్తమం.
0: ఉత్తమం సార్.
1: మళ్ళీ అదే తప్పు చేస్తే
0: అదే సమస్య రావడానికి ఛాన్సెస్
1: ఉన్నాయి. మనం గమనిస్తుంటాం డాక్టర్ గారు, చాలా మంది ఈ వేప పుల్లతో తోమనం కానీ లేదంటే కానుగపుల్లనో లేదంటే అబ్రేజివ్ అంటే గరుకుగా ఉండే అలా తోమితేనే శుభ్రంగా అవుతుందని, ఇలా రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేసిన వాళ్ళు ఇలాంటి పరిస్థితి చేసినప్పుడు మళ్ళీ అది ఊడిపోయి వచ్చే సమస్య అవకాశం ఉందంటారు?
0: మరి ఉంటుంది కదా సార్ అలానే. ఇప్పుడు మనం వేపలతో మనం చేసామనుకోండి సార్, మన వాళ్ళు ఎలా చేస్తారంటే చాలా బలంగా రుద్దుతారు సార్. రుద్దడం వల్ల ఎనామీలే అరిగిపోతుంది, ఇంకా రూట్ కెనాల్ చేసిన పని ఎందుకు ఆగిద్ది సార్? సో ఎనామీల్ అనేది చాలా స్ట్రాంగెస్ట్ పద్ మరి, అదే ఎక్కువ బలం కదా, అదే అరిగిపోతున్నప్పుడు క్యాప్ అనేది ఊడిపోయేదానికి కూడా ఛాన్సెస్ ఉంటాయి కదా సార్.
1: కాబట్టి రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేసి క్యాప్ తొడుగునే వాళ్ళు ఇలాంటి పనులు చేయకూడదు.
0: ఇలాంటివి చేయకూడదు.
1: ఏ రకమైన నోటి పరిశుభ్రత పాటించాలంటారు?
0: మనకు ప్రతి ఒక్కళ్ళు డైలీ ఒక యాపిల్ తింటే మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన పని ఉండదు అంటారు కదా సార్. అలానే డెంటిస్ట్రీలో మీరు ఏం తిన్నా సరే నోరు పుక్కులు ఇచ్చుకుంటే మీరు డెంటిస్ట్ దగ్గర రావాల్సిన ఛాన్సెస్ 70% తగ్గిపోతాయి సార్. భోజనం చేసిన తర్వాత కానీ టీ తాగిన తర్వాత కానీ ఎప్పుడైనా సరే ఏం తిన్నా ఏం తాగినా వెంటనే నోరు పుక్కిలిస్తే సేఫ్ ఉండొచ్చు.
1: అంటే ముఖ్యంగా చెప్పాలంటే తిన్న పదార్థాలు నోట్లో ఉండి వాటిలో ఇన్ఫెక్షన్ పెరిగి బ్యాక్టీరియా పెరిగిన తర్వాతనే సమస్యలు వస్తాయి. కాబట్టి ఏ వస్తువు తిన్నా కానీ తిన్న వెంటనే ఒక నిమిషం పాటు పుక్కిలించి ఉమ్మించేస్తే సమస్య పోయిన

0: మాక్సిమం మీకు డెంటల్ సమస్యలు రావు సార్
1: మామూలుగా స్టిచ్చింగ్ టైం సేవ్స్ నైన్ అన్నట్టుగా మీ దంత వైద్యుల పరిభాషలో తిన్న వెంటనే పుక్కిలించినట్లయితే దంత సమస్యలే రావు.
0: రావు సార్. అందులోని చాలా మంది అంటారు సార్ వేడి నీళ్ళతో పుక్కిలించండి, కొంచెం ఉప్పు నీళ్ళతో పుక్కిలించండి అనేసి అంటూ ఉంటారు సార్. అయితే అవసరం లేదు సార్, మనం బయటికి వెళ్ళినప్పుడు వేడి నీళ్ళు ఉప్పు నీళ్ళు ఇవన్నీ దొరకడం కష్టం. జస్ట్ నువ్వు పుక్కిలించడం, పుక్కిలిస్తే చాలు ఖచ్చితంగా మీరు సేవ్ అయిపోవచ్చు. సో అది చేస్తే మాక్సిమం మనం సేవ్ చేసుకోవచ్చు.
1: తిన్నంతసేపు తృప్తి కాదని ఒక నిమిషం పుక్కిలించేస్తే నోరులోంచి ఊసేసినామంటే ఖచ్చితంగా నోరు శుభ్రంగా
0: శుభ్రం అయిపోతుంది సార్.
1: ఈ నోటి పరిశుభ్రత కోసం ఈ నోరు పుక్కిలించడం కాకుండా ఇంకేమైనా పద్ధతులు ఉన్నాయంటారా?
0: దీనికి నేను చెప్పేది ఏంటంటే మీరు వాడేది సాఫ్ట్ బ్రష్ వాడండి. ఒక 2 మినిట్స్ ఫోకస్డ్గా మీరు బ్రష్ చేస్తున్నారు కదా, 2 నిమిషాలు నీట్గా బ్రష్ చేయండి. అలా చేయడం వల్ల మీరు మళ్ళీ నైట్ చేయాల్సిన పని కూడా లేదు సార్, నేను నా దృష్టి చెప్పాలంటే. ఎందుకంటే మీరు పొద్దున ఒకసారి నీట్గా బ్రష్ చేసుకుని నోరు పుక్కులిస్తూ ఉంటే ఆల్మోస్ట్ మీ నోరు ఫ్రెష్గానే ఉంటుంది సార్. చాలామంది ఏంటంటే దీనికి లైక్ స్ప్రేస్ లాంటివి కూడా వాడుతున్నారు సార్, నోరు స్మెల్ రాకోకుండా. అరే న్యాచురల్ ఇవి ఉన్నాయి కదా సార్, నోరు పుక్కిలిస్తే సరిపోద్ది అన్నప్పుడు ఇది ఇంత న్యాచురల్, ఇవి వాడండి, ఇవి చేయండి సరిపోద్ది. అంటే నోట్లో పుచ్చులన్నీ ఎక్కువ పెట్టుకుని ఫుడ్ అంతా అక్కడ ఇరుక్కుపోయిన తర్వాత నువ్వు నోట్లో స్ప్రే కొడితే ఏమొస్తుంది? ఏదైనా మనం టెంపరీగా సార్,
1: డస్ట్బిన్ మీద సెంటు
0: సెంటు కొట్టినట్టే కదా సార్.
1: కాబట్టి నోటి పరిశుభ్రత అనేది అత్యంత ముఖ్యమైన అంశంగా గమనించి ఖచ్చితంగా తిన్న తర్వాత ఏదైనా తాగిన తర్వాత ఒక నిమిషం పాటు నోరు పుక్కిలించి ఊసేసినట్లయితే 90% దంత సమస్యలు రాకుండా కాపాడుకోవచ్చు
0: సార్.
1: చాలా మంచి విషయాలు తెలియజేశారు డాక్టర్ గారు, నమస్కారం.
0: థ్యాంక్ యూ సార్.

0: ఇంతవరకు మీరు ఆరోగ్య జీవనం శీర్షికన దంత సమస్యలు ఈ అంశంపై డాక్టర్ ఎం ప్రేమ్ కుమార్ గారితో పరిచయం కార్యక్రమం విన్నారు. పరిచయకర్త శ్రీ రమేష్ సుంకసారి.
1: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, ఓ కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైట్ కాబట్టి అణువణువు సమానం.
2: అట్టా చెప్పు మరి.
1: నిర్మా శుద్ధమైన ఉప్పు, అగ్గది సంగతి.
3: అలాగా నిర్మా శుద్ధమైన ఉప్పు ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.

వెల్కమ్ బ్యాక్ లిజనర్స్. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. తరతరాలు తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదమైన నేను మీ ఆర్జశ్రీని మాట్లాడుతున్నాను. అండ్ ఇప్పుడిప్పుడే రేడియో ట్యూన్ ఇన్ చేసినటువంటి శ్రోతలందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్. ఒక మంచి కాన్ఫిడెంట్ తో, ఒక హోప్ తో, ఒక బిలీఫ్ తో మీ డేని స్టార్ట్ చేయండి. అండ్ డెఫినెట్లీ మన లైఫ్లో చాలా అప్స్ అండ్ డౌన్స్ ఉంటుంటాయి, ఎందుకంటే మనం ఉన్నటువంటి ఈ బిజీ లైఫ్లో వర్క్ అనేదే చాలా ఇంపార్టెంట్ అయిపోయింది. అండ్ వర్క్లో సక్సెస్ అనేది మేజర్ క్రైటీరియా అయిపోయింది. మరి ఇలాంటి ఉరుకుల పరుగుల జీవితంలో చాలా బర్డెన్స్తో మన డేని స్టార్ట్ చేస్తాం. కాకపోతే ఆ డేని పర్ఫెక్ట్గా తీసుకెళ్లాలంటే ఒక పర్ఫెక్ట్ మార్నింగ్ కావాలి. అండ్ అలాంటి ఒక పర్ఫెక్ట్ మార్నింగ్ కావాలంటే ఒక మంచి పాటతో మీ డేని స్టార్ట్ చేయాలి. ఏమంటారు? సో మరి మనసుకు నచ్చే మంచి పాటలు మన జనరంజని కార్యక్రమంలో మీరు వినాలనుకుంటే చేయాల్సిందల్లా చాలా సింపుల్. హెచ్ఈఎల్ఎల్ఓ హెలో, విఐ

విఐడి వివిద్, BHARATI భారతి, HYD@gmail.com ఈమెయిల్ పంపించండి. మరి ఈమెయిల్ పంపించిన తర్వాత మీకు నచ్చినటువంటి పాట నేను వినిపిస్తాను. సో హలో వివిద్ భారతి, HYD@gmail.com ఈమెయిల్ పంపించండి మీరు వినాలనుకునే పాటని. సో మరి మొదటగా మనకి ఈమెయిల్ చేసినటువంటి శ్రోతలు కానుగోల గోపాల్ కడతాల్ రంగారెడ్డి జిల్లా నుంచి మెసేజ్ చేశారు. మరి ఇవాళ్ళ జనరంజన కార్యక్రమంలో మాకోసం జానకి రాముడు సినిమాల నుంచి నా గొంతు శృతిలోనా అనే పాట మాకోసం వినిపించండి అంటూ ఈమెయిల్ పంపించారు. తప్పకుండా గోపాల్ గారు, మీరు అడిగినటువంటి ఈ పాట మీకోసం. మరి జానకి రాముడు చిత్రం కోసం బాలు చిత్ర కలిసి పాడినటువంటి ఈ సూపర్ హిట్ పాట మీ అందరి కోసం జనరంజనిలో.

0: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, 1 కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైడ్ కాబట్టి అణవణము సమానం.
1: అట్టా చెప్పు మరి.
0: నిర్మా శుద్ధమైన ఉప్పు, అద్గతి సంగతి.
2: అలాగా నిర్మా శుద్ధమైన ఉప్పు ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
3: జనరంజని శ్రోతలు మనోరంజన వింటున్నారు. మరి నెక్స్ట్ మనకి ఈమెయిల్ పంపించినటువంటి శ్రోతలు వనస్థలిపురం హైదరాబాద్ నుంచి, సాయినగర్ నుంచి దోర్నాల బాలాజీ, రేణుక, భద్రి, హరిణి, లోకేష్, సాయి కృష్ణ ఈమెయిల్ పంపించారు. మరి ఇవాళ మన జనరంజని కార్యక్రమంలో వారు వినాలనుకునే పాట సిరివెన్నెల సినిమాల నుంచి విధాత తలుపున పాట మాకోసం వినిపించండి అంటూ ఈమెయిల్ పంపించారు. తప్పకుండా బాలాజీ గారు మీరు అడిగినటువంటి ఈ పాట మీ అందరికోసం వినిపిస్తున్నాను. అలాగే మీరు కూడా ఇవాళ మన జనరంజన కార్యక్రమంలో మీ మనసుకు నచ్చిన పాట వినాలనుకుంటే హెచ్ఈఎల్ఎల్ఓ హెలో, VIVIDH వివిత్, BHARATI భారతి, HYD @ gmail.com కి ఈమెయిల్ పంపించండి.

0: పోలీస్?
1: మిస్ సీమా
0: చెప్పండి.
1: ఇప్పటికిప్పుడే పోలీస్ స్టేషన్ కి వచ్చేయండి. ఆగండి, లేదంటే ఇంటికే వస్తా.
0: కానీ నేను ఎందుకు?
1: ఒక్కరే వేరే గదిలోకి వెళ్ళండి. మీ బాబు మా కస్టడీలో ఉన్నాడు, ఇంకా మీరేమో డిజిటల్ అరెస్ట్ లో ఉన్నారు.
0: డిజిటల్ అరెస్ట్?
1: 100,000 రూపాయలు ఇవ్వండి, బతికిపోతారు.
0: ఇంత డబ్బా?
1: సరే, ఒక పని చేయండి, ఒక లింక్ పంపాము, ఇప్పుడు ప్రాసెసింగ్ కోసం 30,000 పంపండి, లేదంటే మీ బాబు జైలుకు వెళ్తాడు.
0: జైలుకి నువ్వే వెళ్తావు. నీ మొహం రికార్డ్ అయింది. డిజిటల్ అరెస్ట్ అనేది ఏదీ లేదు, ఇదంతా మోసం. అందుకే కంగారు పడకండి. పోలీస్, బ్యాంక్, ఆర్బీఐ వంటి వాటి పేర్లతో వచ్చే సైబర్ నేరగాళ్ల ఫోన్ లేదా వీడియో కాల్ పట్ల అప్రమత్తంగా ఉండండి. వారికి డబ్బులు పంపకండి, ఇంకా వెంటనే పోలీస్ కి రిపోర్ట్ చేయండి.
2: హలో మమ్మా.
0: హాయ్.
3: ఆర్బీఐ అంటుంది.
0: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
4: ఎస్ దోస్తు, మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. ఎస్, జనరంజన కార్యక్రమంలో శ్రోతలు ఈమెయిల్ ద్వారా కోరుతున్నటువంటి సినీ గీతాలు వింటున్నాం. మరి నెక్స్ట్ మనకి ఈమెయిల్ పంపించినటువంటి శ్రోతలు ప్రొద్దుటూరు కడప నుంచి దస్తగిరి సంధ్య ఈమెయిల్ పంపించారు. ఇవాళ మన జనరంజన కార్యక్రమంలో మా కోసం శత్రువు సినిమాల నుంచి పొద్దున్నే పుట్టింది చందమామ అంటూ పాట వినిపించండి అంటూ దస్తగిరి సంధ్య మెసేజ్ చేశారు. తప్పకుండా మీరు అడిగినటువంటి ఈ పాట వినిపిస్తాను. ఈమెయిల్ పంపించినందుకు ధన్యవాదాలు. మరి శత్రువు సినిమా కోసం బాలు చిత్ర కలిసి పాడినటువంటి ఈ పాట మీ అందరి కోసం జనరంజనిలో.

జనరంజని శ్రోతల మనోరంజన వింటున్నారు. మరి నెక్స్ట్ మనకి మెసేజ్ ఇమెయిల్ పంపించినటువంటి శ్రోతలు ఎద్దుమైలారం నుంచి బాలకృష్ణ, శారద, శ్రీనిధి, అఖిల్, కార్తికేయ ఈమెయిల్ పంపించారు. ఇవాళ మన జనరంజన కార్యక్రమంలో మా కోసం దాగుడు మూత్రలు చిత్రం నుంచి అడగక ఇచ్చే మనసే ముద్దు అనే పాట మా కోసం వినిపించండి అంటూ ఈమెయిల్ పంపించారు. బాలకృష్ణ గారు, ఈమెయిల్ పంపించినందుకు ధన్యవాదాలు. మీరు అడిగినటువంటి ఈ పాట మీకోసం ఘంటసాల సుశీల కలిసి ఆలపించినటువంటి ఈ గీతం కేవి మహాదేవన్ సంగీతం సమకూర్చారు. దాగుడు మూతల చిత్రం నుంచి ఈ పాట మీకోసం.

0: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్, వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
1: జనరంజని శ్రోతల మనోరంజన వింటున్నారు. మరి నెక్స్ట్ మనకు మెసేజ్ చేసినటువంటి శ్రోతలు గజ్వేల్ నుంచి సేర్ల వెంకటేష్ సుగినార్ రామ్ ప్రసాద్ రామ్ చరణ్ ఈమెయిల్ పంపించారు. మరి ఇవాళ జనరంజని కార్యక్రమంలో మాకోసం కళ్యాణ వీణ చిత్రం నుంచి వేగుచుక్క మొలిచిందనే పాట మాకోసం వినిపించండి అంటూ ఈమెయిల్ పంపించారు. వెంకటేష్ గారు, జనరంజని కార్యక్రమానికి ఈమెయిల్ పంపించినందుకు ధన్యవాదాలు. మరి మీకోసం యేసుదాస్ గారు పాడినటువంటి ఈ పాట జనరంజన్ కార్యక్రమంలో మీకోసం.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంలో సమయం 8 గంటలు కావస్తుంది. మరికొన్ని క్షణాల్లో సమాచార్ ప్రభాత్ హిందీలో వార్తలు వింటారు ఢిల్లీ కేంద్రం నుంచి.

వెల్కమ్ బ్యాక్ దోస్తు. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదమే. నేను మీ ఆశోషిని మాట్లాడుతున్నాను. జనరంజని కార్యక్రమంలో శ్రోతలు ఈమెయిల్ ద్వారా మెసేజ్లు పంపిస్తున్నారు. మరి నెక్స్ట్ మెసేజ్ మనకి పంపించినటువంటి శ్రోతల గురించి తెలుసుకుందాం. అండ్ ఏ పాట అడుగుతున్నారు? ఎస్, విలాసాగరం గ్రామం, బోయినపల్లి మండలం, రాజన్న సిరిసిల్ల జిల్లా నుంచి గంగాధర్ శ్రీనివాస్ ఈమెయిల్ పంపించారు. మరి జనరంజని కార్యక్రమంలో మా కోసం జీవన రాగం చిత్రం నుంచి ఒక కొమ్మకు పూచిన పువ్వులం అనే పాట మా కోసం వినిపించింది అంటూ ఈమెయిల్ పంపించారు. శ్రీనివాస్ గారు ఈమెయిల్ పంపించినందుకు ధన్యవాదాలు. అలాగే చాలా మంచి పాట అడిగారు. మరి జీవన రాగం సినిమాల నుంచి సత్యం గారు సంగీతం సమకూర్చినటువంటి పాట, బాలు సుశీల కలిసి ఆలపించినటువంటి ఈ గీతం జనరంజని కార్యక్రమంలో మీకోసం.

0: గ్రామస్తులారా, కేవైసీ అప్డేట్ సందేశాన్ని నిర్లక్ష్యం చేయకండి. వెంటనే కేవైసీ అప్డేట్ చేయించుకోండి. గుర్తింపు లేదా చిరునామాలో ఏ మార్పు లేకపోతే మీ బ్యాంక్ లేదా ఏటీఎం లేదా బిజినెస్ కరస్పాండెంట్ అంటే బీసీ వద్దకు వెళ్ళండి, లేదా బ్యాంక్ లో రిజిస్టర్డ్ ఇమెయిల్ లేదా మొబైల్ నెంబర్ లేదా మొబైల్ బ్యాంకింగ్ యాప్ లేదా ఉత్తరం ద్వారా దాన్ని ప్రకటింపచేయండి. ఒకవేళ ఏదైనా మార్పు ఉంటే కొత్త గుర్తింపు ఇంకా చిరునామా ప్రమాణ పత్రాలు చూపించి ఖాతాని సక్రియంగా ఉంచుకుని బ్యాంకింగ్ సేవల లాభాలు పొందండి. మీకు దగ్గరలో ఉన్న గ్రామ పంచాయతీ క్యాంప్ కి లేదా బ్యాంక్ శాఖకి వెళ్లి కూడా మీ కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
1: ఆర్బీఐ అంటుంది,
2: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
3: జనరంజన ఈ శ్రోతల మనోరంజన వింటున్నారు. మరి నెక్స్ట్ మనకి ఇమెయిల్ పంపించినటువంటి శ్రోతలు నిజామాబాద్ జిల్లా నుంచి నాగ్నాథ్ గుప్తా ఇమెయిల్ పంపించారు. జనరంజన కార్యక్రమంలో ఇవాళ మాకు ఆత్మీయలు చిత్రం నుంచి మదిలో వీణలు మ్రోగి అనే పాట మాకోసం వినిపించండి అంటూ ఇమెయిల్ పంపించారు నాగ్నాథ్ గుప్తా గారు. తప్పకుండా మీరు అడిగినటువంటి పాట వినిపిస్తున్నాను, విని ఎంజాయ్ చేయండి. నాగ్నాథ్ గుప్తా గారు నిజామాబాద్ నుంచి.

జనరంజని శ్రోతల మనోరంజన వింటున్నారు. శ్రోతలు ఈమెయిల్ ద్వారా కోరుతున్నటువంటి పాటలు వింటున్నా. మరి నెక్స్ట్ మనకి ఈమెయిల్ పంపించినటువంటి శ్రోతలు సాయిబాబా కాలనీ మేడ్చల్ నుంచి భిక్షపతి ఈమెయిల్ పంపించారు. గజదొంగ సినిమాల నుంచి నీ ఎల్లు బంగారం గాను అనే పాట మాకోసం జనరంజన్ కార్యక్రమంలో వినిపించండి అంటూ భిక్షపతి గారు ఈమెయిల్ పంపించారు. తప్పకుండా మీరు అడిగినటువంటి పాట వినిపిస్తున్నాను, విని ఎంజాయ్ చేయండి. ఈమెయిల్ పంపించినందుకు ధన్యవాదాలు.

0: ఎల్ఐసి వారి టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ జీవన రక్ష మీ సంతోషాలను సురక్షితంగా ఉంచుకోండి. మహిళలకు ప్రత్యేకమైన ప్రీమియం రేట్లు, బీమా రక్షణతో పాటు మరెన్నో సదుపాయాలు. మీ ప్రియమైన వారి భవిష్యత్తుకు భద్రత కల్పించండి, వారి సంతోషాలను వికసించనివ్వండి. ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా.
1: జనరంజని శ్రోతల మనోరంజనం వింటున్నారు. శ్రోతలు ఈమెయిల్ ద్వారా కోరుతున్నటువంటి సినీ గీతాలు వింటున్నాం. మరి నెక్స్ట్ మనకి ఈమెయిల్ పంపించినటువంటి శ్రోతలు వెల్దుర్తి జగిత్యాల జిల్లా నుంచి జాప భూమేశ్వర్ గారు ఈమెయిల్ పంపించారు. జనరంజని కార్యక్రమంలో మా కోసం శుభాకాంక్షలు, చిత్రం నుంచి గుండె నిండా గుడిగంటలు పాట మాకోసం వినిపించండి అంటూ ఈమెయిల్ పంపించారు భూమేశ్వర్ గారు. మీరు అడిగినటువంటి ఈ పాట మీకోసం, విని ఎంజాయ్ చేయండి.

0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

జనరంజని శ్రోతల మనోరంజనం వింటున్నారు. మరి జనరంజన్ కార్యక్రమానికి నెక్స్ట్ ఇమెయిల్ పంపించినటువంటి శ్రోతలు పంతాడి శ్రీనివాసరావు, గంగా భవాని, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ డిస్టిక్ మర్రిపాలెం గ్రామం నుంచి ఇమెయిల్ పంపించారు. మరి వారు వినాలనుకునే పాట జీవితంలో వసంతం. మరి ఈ సినిమాల నుంచి బాలు వాణి జయరాం గారు కలిసి పాడినటువంటి చక్రవర్తి గీతం నీలగిరి చల్లన అనే పాట మాకోసం వినిపించండి అంటూ ఇమెయిల్ పంపించారు. తప్పకుండా శ్రీనివాస్ గారు, భవాని గారు మీరు అడిగినటువంటి ఈ పాట మీకోసం.

జనరంజని శ్రోతల మనోరంజనం వింటున్నారు. మరి నెక్స్ట్ మనకి ఇమెయిల్ చేసినటువంటి శ్రోతలు చిక్క తిరుపతి కర్ణాటక నుంచి ప్రకాష్, శ్యామల, అశ్విని, రమేష్, ఆనంద్ మరియు మాన్విత్ ఇమెయిల్ పంపించారు. వారు ఇవాళ మన జనరంజని కార్యక్రమంలో వినాలనుకునే పాట సిరిసిరి మువ్వ. మరి ఈ సినిమాల నుంచి జుమ్మంది నాదం అనే పాట మాకోసం వినిపించండి అంటూ ఇమెయిల్ పంపించారు ప్రకాష్ గారు. తప్పకుండా మీరు అడిగినటువంటి ఈ పాట మీకోసం జనరంజని కార్యక్రమంలో

జనరంజని శ్రోతల మనోరంజన్ వింటున్నారు. మరి మన షోలో నెక్స్ట్ మనకి ఈమెయిల్ పంపించినటువంటి శ్రోతలు విల్సన్ గార్డెన్ బెంగళూరు నుంచి మూర్తి మంగమ్మ ఈమెయిల్ పంపించారు. మరి జనరంజన కార్యక్రమంలో మాకోసం సొమ్మొక్కడిది సోకొక్కడిది సినిమాల నుంచి అబ్బో నేరడు పళ్ళు పాట మాకోసం వినిపించండి అంటూ మూర్తి గారు మెసేజ్ చేశారు. తప్పకుండా మీరు అడిగినటువంటి ఈ పాట మీ అందరి కోసం వినిపిస్తాను. అలాగే మీరు కూడా మన ఈ షోలో పాటలు వినాలనుకుంటే మరి మాకు ఈమెయిల్ పంపించవలసిన మా ఈమెయిల్ అడ్రస్ హలో వివిధ భారతి HYD@gmail.com. HELLO హెలో VIVITH వివిద్ BHARATI భారతి HYD@gmail.com ఈమెయిల్ పంపించండి. మరి మూర్తి గారు అడిగినటువంటి ఈ పాట మీ అందరి కోసం జనరంజన కార్యక్రమంలో.

0: జలరంజని శ్రోతల మనోరంజన్ వింటున్నారు. మరి నెక్స్ట్ మనకి ఇమెయిల్ పంపించినటువంటి శ్రోతలు కీసర మండలం గోధుమకుంట గ్రామం నుంచి బండ కృష్ణ గౌడ్, సాయి చరణ్, బృంద, భవాని, సుప్రియ మరియు వారి కుటుంబ సభ్యులు. జనరంజన్ కార్యక్రమంలో ఈరోజు మాకోసం జీవనజ్యోతి సినిమాల నుంచి ఎందుకంటే ఏం చెప్పను అనే పాట మాకోసం వినిపించండి అంటూ మెసేజ్ చేశారు కృష్ణ గౌడ్ గారు. మరి వారి కోసం ఈ పాట.
1: ఇవన్నీ ఎందుకండి?

0: దయచేసి పోవే. ఇంతకన్నా ఏమి చెప్పను, అందుకే అని ఎలా చెప్పను.
1: అబ్బా నిద్ర వస్తుందండి.

0: ఏమి చెప్పను ఎందుకంటే ఏమి చెప్పను అందుకే అని ఎలా చెప్పను ఇంతకన్నా ఏమి చెప్పను.
1: జనరంజని శ్రోతల మనోరంజనం వింటున్నారు. అలాగే దోస్తో మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రము. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. మరి నెక్స్ట్ మనకి మెసేజ్ చేసినటువంటి శ్రోతలు గజ్వేల్ నుంచి వెంకటేష్ సుగ్న, రాంప్రసాద్, రామ్ చరణ్ ఈమెయిల్ పంపించారు. మరి వారు వినాలనుకునే పాట రిక్షావాడు సినిమాల నుంచి దేవుడైన జీవుడైన ఒక్కవాడురా అనే పాట మాకోసం వినిపించండి అంటూ ఈమెయిల్ పంపించారు. తప్పకుండా మీరు వినటువంటి ఈ పాట మీకోసం.
2: నమస్కారం, ఆదాబరస్, నమస్తే అన్నా. ఈ రిక్షా వాడంటే ఎవరనుకుంటున్నారా? కండ బలం, గుంటె బలం, గాలి బలం, కష్టఫలం లేదు.

జస్ దోస్తో, మరి మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదమైన నేను మీ ఆర్జశ్రీని మాట్లాడుతున్నాను. అండ్ విన్నారు కదా, ఇవాల్టి మన జనరంజన్ కార్యక్రమంలో శ్రోతలు ఈమెయిల్ ద్వారా కోరినటువంటి సినీ గీతాన్ని. సో మరి స్టూడియోలో సమయం 9 గంటలు కావస్తుంది. మరికొన్ని క్షణాల్లో ముంబై స్టూడియోస్లో నుంచి రిలే కార్యక్రమాలు వింటారు. అనంతరం మార్నింగ్ మస్తీలో మళ్లీ కలుద్దాం. అప్పటిదాకా వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం.

0: आपने विविध भारती को फॉलो किया?
1: नहीं नहीं, अभी नहीं।
0: विविध भारती भी तो आपके परिवार का हिस्सा है। इंस्टाग्राम पर लिखिए विविध भारती राष्ट्रीय सेवा,
2: कुछ लिखा,
0: और फॉलो कीजिए विविध भारती के ऑफिशियल पेज को।
3: आकाशवाणी विविध भारती केंद्रం నిలయంలో సమయం 10 గంటలకు అవస్తుంది. మరికొన్ని క్షణాల్లో తెలుగులో వార్తల ముఖ్యాంశాలు వింటారు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. వైద్య రంగంలో నోబెల్ బహుమతి కార్ల్ డిసెరోత్, పీటర్ హెగమన్, జార్జ్ నెగెల్లను వరించింది. మెదడులోని న్యూరాన్లను కాంతితో నియంత్రించే ఆప్టోజెనెటిక్స్ సాంకేతికతను అభివృద్ది చేసినందుకు కరలిన్స్కా ఇన్స్టిట్యూట్ ఈ పురస్కారాన్ని ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన విబిజీరామ్జీ పథకం కింద 73 విభాగాల్లో 375 రకాల పనులకు అనుమతినిస్తూ గ్రామీణాభివృద్ది శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. జలభద్రత, గ్రామీణ మౌలిక వసతులు, జీవనోపాధులు, విపత్తు నిర్వహణ విభాగాల కింద ఈ పనులు చేపట్టనున్నట్టు కేంద్రం తెలిపింది. హైదరాబాద్లో తాగునీటి నాణ్యతపై ప్రచారంలో ఉన్న వీడియోలోని నమూనాలు భూగర్భ జలాలకు చెందినవని, జలమండలి సరఫరా చేసే శుద్ది చేసిన నీరు కావని అధికారులు స్పష్టం చేశారు. భూగర్భ జలాల పరీక్షల ఫలితాలను నల్లాల ద్వారా ఇచ్చే సాగునీటికి తాగునీటికి అన్వయించడం సరికాదని పేర్కొన్నారు. తమిళనాడు, పుదుచ్చేరి, పశ్చిమ బెంగాల్లోని 5 అసెంబ్లీ నియోజకవర్గాలతో పాటు అస్సోంలోని 1 లోక్సభ స్థానానికి ఈరోజు ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. మధురాంతకం, ధరాపురం, తట్టాంచవాడి, రెజీనగర్, నందిగ్రామ్, నగావ్ స్థానాల్లో పోలింగ్ జరుగుతుండగా శుక్రవారం ఓట్ల లెక్కింపు చేపడతారు. హైదరాబాద్లోని కమ్మ సంఘం హాల్లో ఈ నెల 7 నుంచి 14 వరకు నాబార్డు ఆధ్వర్యంలో గ్రామీణ భారత్ మహోత్సవం జరగనుంది. గవర్నర్ శివప్రతాప్ శుక్లా ప్రారంభించనున్న ఈ ప్రదర్శనలో గ్రామీణ చేతివృత్తుల వారి ఉత్పత్తులు, చేనేత వస్త్రాలు, హస్తకళాకృతులు అందుబాటులో ఉంటాయి. వానాకాలం పంట కోతల అనంతరం వ్యర్థాల దహనాన్ని నిరోధించేందుకు పటిష్ట చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం తెలంగాణతో సహా రాష్ట్రాలను ఆదేశించింది. జిల్లాల్లో సంచార తనిఖీ బృందాలను ఏర్పాటు చేసి వ్యర్థాలను కాల్చకుండా నేలలో కలియదున్నేలా రైతులకు అవగాహన కల్పించాలని సూచించింది. ఉస్మానియా విశ్వవిద్యాలయం కేటగిరీ 2 పీహెచ్డీ ప్రవేశ పరీక్ష దరఖాస్తుల గడువును 2000 రూపాయల ఆలస్య రుసుముతో అక్టోబర్ 15 వరకు పొడిగించినట్టు డైరెక్టర్ పాండురంగారెడ్డి తెలిపారు. రాష్ట విశ్వవిద్యాలయాల్లో సహాయ ఆచార్యుల పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతించడంతో జీవో 21లో అవసరమైన సవరణలపై ఉన్నతాధికారులు కసరత్తు ప్రారంభించారు. సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ శ్రీదేవసేన నేతృత్వంలో వర్సిటీల వీసీలు, అధికారులు సచివాలయంలో సమావేశమై దీనిపై చర్చించారు. క్వాంటమ్ కమ్యూనికేషన్లో ఐఐటి ఢిల్లీ పరిశోధకులు సరికొత్త మైలురాయిని సాధించారు. ఒకే ఆప్టికల్ ఫైబర్ లింక్ ద్వారా 50 కిలోమీటర్ల దూరానికి సాధారణ డేటాతో పాటు క్వాంటమ్ ఎంటాంగిల్డ్ ఫోటాన్లను వారు విజయవంతంగా పంపారు. ప్రస్తుతం ఉన్న టెలికాం నెట్వర్క్లతో క్వాంటమ్ సాంకేతికతను అనుసంధానించేందుకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ANews_HVDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి,

వెల్కమ్ బ్యాక్ లిజినెస్. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదమే. నేను మీ ఆర్జశ్రీని మాట్లాడుతున్నాను. అండ్ మార్నింగ్ మస్తీ సూపర్ హిట్ సాంగ్స్ వింటున్నారు. సో మరి స్టూడియోలో సమయం 10:05 అవుతుంది. అండ్ ఇప్పుడిప్పుడే గేర్ మార్చి ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు మాత్రం కొంచెం చూసుకుంటూ బయలుదేరండి. అండ్ డెఫినెట్గా హెల్మెట్ పెట్టుకోండి, సీట్ బెల్ట్ పెట్టుకోండి. అండ్ ఆఫీస్కి టైం అవుతుందన్న తొందరలో కాకుండా కొంచెం స్మూత్గా వెళ్ళండి. అండ్ ఎవరికి ఏం డిస్టర్బెన్స్ చేయకుండా హ్యాపీగా ఆఫీస్కి వెళ్ళి మీ వర్క్ని స్టార్ట్ చేసుకోండి. అండ్ బ్యూటిఫుల్ పాటలు వింటూ డ్రైవ్ చేస్తూ కేర్ఫుల్గా మీ డెస్టినేషన్కి చేరండి.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: వెల్కమ్ బ్యాక్ దోస్తో, మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. తరతరాలు తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదమైన నేను మీ అర్జెస్టిని మాట్లాడుతున్నాను. అండ్ ఎస్, ఎన్ని మ్యాచ్లు అవుతున్నాయో ఇవాళ. ఇండియా వర్సెస్ వెస్టిండీస్ క్రికెట్ మ్యాచ్ ఒకటి, T20 ఫస్ట్ T20 ఇవాళ లక్నోలో జరుగుతుంది. అండ్ మరి ఏషియన్ గేమ్స్లో గోల్డ్ గెలిచిన తర్వాత మన ఇండియన్ క్రికెట్ టీం ఆడుతున్నటువంటి, అండ్ దట్ టూ ఇండియాలో ఆడుతున్నటువంటి ఫస్ట్ మ్యాచ్ అన్నమాట లక్నోలో జరుగుతుంది. అండ్ ఇవాళ 7:00 ఈ మ్యాచ్ స్టార్ట్ అవుతుంది. అండ్ అలాగే అంతేకాకుండా కొన్ని అన్అఫీషియల్గా కూడా టెస్ట్ మ్యాచెస్ జరుగుతున్నాయి అన్నమాట. ఇండియా ఏ వర్సెస్ ఆస్ట్రేలియా ఏ, ఆ తర్వాత ఆస్ట్రేలియా U19 వర్సెస్ ఇండియా U19 టెస్ట్ మ్యాచ్లు కూడా జరుగుతున్నాయి అన్నమాట. సో లాట్స్ ఆఫ్ క్రికెట్. మరి మార్నింగ్ అంతా ఫుల్ వర్క్ చేసిన తర్వాత డెఫినెట్లీ రిలాక్స్ అవ్వడానికి మాత్రం ఇవాళ మ్యాచ్ జరగబోతుంది, ఇండియా వర్సెస్ వెస్టిండీస్, 7:00 ఇవాళ సాయంత్రం.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: వెల్కమ్ బ్యాక్ దోస్తో, మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదమే. నేను మీ ఆర్జశ్రీని మాట్లాడుతున్నాను. అండ్ ఎస్, మార్నింగ్ మస్తీ వింటున్నారు. అండ్ మస్తీ లాంటి న్యూస్ ఏంటంటే, 2023లో రజనీకాంత్ గారు యాక్ట్ చేసినటువంటి జైలర్ సినిమా, నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్ట్ చేసినటువంటి ఈ సినిమా ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ మనందరికీ తెలుసు. వర్త్ వర్మ వర్త్ అనే డైలాగు మనకి ఇప్పటికీ చాలా మట్టికి సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్నటువంటి రీల్స్లో మనం చూస్తూ ఉంటాం. మరి ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అయిందని మనందరికీ తెలుసు. అటు మోహన్ లాల్ గారు, ఇటు శివరాజ్ కుమార్ గారు, ఇలా పెద్ద పెద్ద స్టార్స్ అందరూ ఈ సినిమాలో ఉన్నారు. అండ్ ఓవర్ అండ్ అబో రజనీకాంత్ గారు. మరి ఈ సినిమా ఎంత సెన్సేషన్ క్రియేట్ చేసిందో, ఇప్పుడు సెకండ్ పార్ట్ కూడా అంతే సెన్సేషన్ క్రియేట్ చేస్తుందన్నమాట. మరి జైలర్ 2కి సంబంధించినటువంటి ట్రైలర్ అనేది నిన్న రిలీజ్ అవ్వడం జరిగింది. అండ్ అక్టోబర్ 15న తెలుగు తమిళ భాషల్లో ఈ సినిమా విడుదల కాబోతుందన్నమాట. అండ్ సర్ప్రైజింగ్ ఎలిమెంట్స్ ఏంటంటే, ఈ సినిమాలో ఎస్జే సూర్య, మిథున్ చక్రవర్తి అండ్ సూరజ్ వెంజర్మూడి మరి ఎంత పెద్ద స్టారో మనందరికీ తెలుసు. మరి ఆయన ఈ సినిమాలో ఒక డిఫరెంట్ గెటప్లో కనిపిస్తున్నారు. అండ్ విద్యాబాలన్ కూడా ఈ సినిమాలో ఒక ఇంపార్టెంట్ రోల్లో కనిపిస్తారనమాట. సో జైలర్ 2 ట్రైలర్ కనుక చూసి ఉండకపోతే మాత్రం డెఫినెట్లీ ట్రై చేయండి, యూ విల్ నాట్ గెట్ డిసప్పాయింటెడ్.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాప్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫార్మ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫార్మ్ 7, సవరణలకు ఫార్మ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: మార్నింగ్ మస్తీలో బ్లాక్ బస్టర్ పాటలు వింటున్నాం. అండ్ నేను మీ ఆచార్యుని మాట్లాడుతున్నాను. అండ్ ఎస్, ఇరిముడి సినిమాల నుంచి హేషాం అబ్దుల్ వాహేబ్ పాడినటువంటి ఒక బ్యూటిఫుల్ నెంబర్ విన్నారు. అండ్ నాకు తెలిసి ప్రతి ఒక్కరి ఇంట్లో ఈ పాట మొబైల్లో కానీ టీవీలో కానీ ఓ రోజులో ఒక్కసారనే ప్లే అయ్యే పాట విన్నారు. మరి నెక్స్ట్ నేను మీ అందరికోసం వినిపించబోతున్నటువంటి పాట ఇప్పుడు ఎక్కడ చూసినా ట్రెండింగ్ అనమాట. అది భారత్ కావచ్చు, ఫ్రెండ్స్ గ్యాదరింగ్ కావచ్చు, ఇంకా ఏదైనా సరే సెలబ్రేషన్ ఉంది అని అంటే మాత్రం ఆ షేర్ అనాల్సిందే. ద పారడైజ్ సినిమా నుంచి ఈ పాట మీ అందరికోసం వినిపిస్తున్నాను. స్టే ట్యూన్డ్.

వెల్కమ్ బ్యాక్ దోస్తు, మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదమైన నేను మీ ఆర్జర్షిని మాట్లాడుతున్నాను. అండ్ మార్నింగ్ మస్తీలో బ్లాక్ బస్టర్ పాటలు వింటున్నాం. అండ్ మన లైఫ్లో నిజంగా చెప్పాలంటే చాలా చాలా కన్ఫ్యూజన్స్ ఉంటాయి. అండ్ ఏంటిరా ఈ కన్ఫ్యూషన్ అని చెప్పేసి మనం చాలా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాము. ఆ కన్ఫ్యూజన్ వల్ల స్ట్రెస్ ఫీల్ అవుతూ ఉంటాము. కాకపోతే ఆ కన్ఫ్యూజన్కి మనం ఒక థ్యాంక్ యూ చెప్పలేము, ఎందుకంటే ఆ కన్ఫ్యూజనే లేకపోతే మనకు లైఫ్లో క్లారిటీ అనేది రాదు కదా. సో ఏదైనా సరే 1 to 10 వెళ్ళేప్పుడు 1 వస్తుంది, ఆ తర్వాతే 10 వస్తుంది. సో మనకు క్లారిటీ వచ్చే ముందు కన్ఫ్యూజన్ వస్తుంది.

ఆ తర్వాతే క్లారిటీ వస్తుంది. సో ఆ కన్ఫ్యూజన్ కోసం స్ట్రెస్ పక్కన పెట్టి క్లారిటీ కోసం ఆలోచించండి, కన్ఫ్యూజ్ లేకుండా. సో దోస్తు మరొక మంచి పాట మీ అందరి కోసం వినిపిస్తున్నాను. పాట తర్వాత మార్నింగ్ మస్తీలో బ్లాక్ బస్టర్ పాటలు విందాం. స్టే ట్యూన్డ్.

ఎల్ఐసి వారి బీమా ప్లాటినం లిమిటెడ్ ప్రీమియం ఆప్షన్ తో 7, 10, 12, 15 ఇంకా 18 సంవత్సరాల పాటు ప్రీమియం చెల్లించే సదుపాయం. మీ భవిష్యత్తుకు తగిన ప్రతిఫలం అందిస్తూ బీమా రక్షణ గ్యారంటీడ్ అడిషన్ తో ఇంకా మరెన్నో ప్రయోజనాలు ఎల్ఐసి బీమా ప్లాటినంతో. ఎల్ఐసి ప్రతి క్షణం మీకు తోడుగా.

మస్త్ మస్త్ పాట విన్నారు. అండ్ వన్ నేనొక్కడే సినిమాల నుంచి రాక్ స్టార్ డిఎస్పి కంపోజ్ చేసినటువంటి పాట. అండ్ వన్ నేనొక్కడే సినిమా నిజంగా చాలా హై, చాలా అడ్వాన్స్గా ఉంటుందేమో అనిపిస్తుంది కదా స్టోరీ టెల్లింగ్. అండ్ దట్ టూ మహేష్ బాబు చేసినటువంటి పర్ఫార్మెన్స్ ఈ సినిమాకి ఎక్సలెంట్. మరి మార్నింగ్ మస్తి వింటున్నారు, బ్లాక్ బస్టర్ పాటలు వింటున్నాం బ్యాక్ టు బ్యాక్. మరి నెక్స్ట్ నేను మీ అందరి కోసం వినిపించబోతున్నటువంటి పాట ఇండియన్ ఫిల్మ్ హిస్టరీలోనే ఒక మైలురాయిగా నిలిచినటువంటి సినిమా అని చెప్పాలా, లేదా వరల్డ్ వైడ్గా మన ఇండియన్ సినిమాకి ఒక గుర్తింపు తీసుకొచ్చింది అని చెప్పాలా, లేదా పాన్ ఇండియా సినిమాలకి ట్రెండ్ సెట్టర్గా నిలిచినటువంటి సినిమా అని చెప్పాలా. నాకు తెలిసి ఇవన్నీ కూడా ఈ సినిమాకే వర్తిస్తాయి. అండ్ నేను ఏ సినిమా గురించి మాట్లాడుతున్నానో నాకు తెలిసి మీ అందరికీ తెలిసిపోయి ఉంటుంది. ఎస్, ఐఎమ్ టాకింగ్ అబౌట్ రాజమౌళి గారు దర్శకత్వం వహించినటువంటి బాహుబలి సినిమాల నుంచి ఒక బ్లాక్ బస్టర్ పాట మీ అందరి కోసం వినిపిస్తున్నాను. స్టే ట్యూన్డ్.

మార్నింగ్ మస్తీలో బ్లాక్ బస్టర్ పాటలు వింటున్నాం. అండ్ నేను మీ ఆర్జే శ్రీని మాట్లాడుతున్నాను. అండ్ ఎస్ దోస్తో, మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. మరి మార్నింగ్ మస్తీలో మీ ఆర్జే శ్రీని మీ అందరికీ గుడ్ బాయ్ చెప్పేసి టైం దగ్గరకు వచ్చేసింది అనమాట. మరి ఇవాళ మన మార్నింగ్ మస్తీలో మస్తు మస్తు పాటలు విని ఎంజాయ్ చేశారనుకుంటున్నాను. మరో షోలో మళ్ళీ మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి మళ్ళీ వస్తాను. అప్పటిదాకా దిస్ ఈస్ యర్ ఆర్జే శ్రీని సైనింగ్ ఆఫ్. కానీ వెళ్తూ వెళ్తూ మాత్రం మరి ఒక మంచి పాట, దినేష్ మరియు మేఘా కలిసి పాడినటువంటి పాట రేసు గుర్రం సినిమాల నుంచి గలగలగల పాట వినిపిస్తూ నేను అలా గలగలగల వెళ్ళిపోతున్నాను. మరో షోలో మళ్ళీ కలుద్దాం దోస్తో. టేక్ కేర్ అండ్ బాయ్ బాయ్.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు నుంచి 3 రోజుల పాటు హిమాచల్ ప్రదేశ్లో పర్యటిస్తారు. పర్యటనలో భాగంగా ఈరోజు రాష్ట్రపతి ఎయిమ్స్ బిలాస్పూర్ మొదటి స్నాతకోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరై పట్టభద్రులైన డాక్టర్లకు డిగ్రీలు ప్రదానం చేస్తారు. విశాఖపట్నంలోని హిందుస్థాన్ షిప్యార్డ్ లిమిటెడ్లో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు ఫ్లీట్ సపోర్ట్ షిప్ 1 నౌకను ప్రారంభిస్తారు. అలాగే ఎఫ్ఎస్ఎస్ 5 నౌకా నిర్మాణం పనులకు శంకుస్థాపన చేస్తారు. దీంతోపాటు షిప్యార్డ్లో ఆధునీకరించిన స్లిప్వే 400 టన్నుల సామర్థ్యం గల గొలియత్ క్రేన్ను రక్షణ మంత్రి ప్రారంభిస్తారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన విబిజీరామ్జీ పథకం కింద 73 విభాగాల్లో 375 రకాల పనులకు అనుమతినిస్తూ గ్రామీణాభివృద్ది శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. జలభద్రత, గ్రామీణ మౌలిక వసతులు, జీవనోపాధులు, విపత్తు నిర్వహణ విభాగాల కింద ఈ పనులు చేపట్టనున్నట్టు కేంద్రం తెలిపింది. ఓటర్ల హక్కుల పరిరక్షణ, సర్ అక్రమాలపై కాంగ్రెస్ పోరాటం కొనసాగుతుందని పిసిసి చీఫ్ మహేష్ గౌడ్ తెలిపారు. తెలంగాణలో రాబోయే 2 నెలల పాటు విస్తృత నిరసనలు చేపడతామని ప్రకటించారు. గ్రామస్థాయి నుంచి పిసిసి స్థాయి వరకు ధర్నాలు, ర్యాలీలు నిర్వహిస్తామన్నారు. తెలంగాణ వారసత్వ కట్టడాలను ధ్వంసం చేసేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కుట్ర చేస్తోందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యకులు కె తారక రామారావు ఆరోపించారు. రామప్ప దేవాలయం వద్ద ఓపెన్ కాస్ట్ బొగ్గు గని ప్రతిపాదనను వెంటనే వెనక్కి తీసుకోకపోతే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఎల్నినో పరిస్థితుల కారణంగా వరి సాగును తగ్గించి పప్పుధాన్యాలు, నూనె గింజలు, కూరగాయల వంటి ప్రత్యామ్నాయ పంటలు వేయాలని వ్యవసాయ శాఖ కార్యదర్శి సురేంద్రమోహన్ రైతులకు సూచించారు. హైదరాబాద్ వేదికగా ఈ నెల 8న ప్రారంభమయ్యే ఆర్చరీ ప్రీమియర్ లీగ్ సీజన్ 2లో భారత స్టార్లు జ్యోతి సురేఖ, దీపికా కుమారి, ధీరజ్ బొమ్మదేవరా తదితరులు పోటీ పడుతున్నారు. 6 ఫ్రాంచైజీలు, 48 మంది ఆర్చర్లతో కాంపౌండ్, రికర్వ్ విభాగాల్లో ఈ పోటీలు జరుగుతాయి. భారత్ వెస్టిండీస్ జట్ల మధ్య తొలి T20 మ్యాచ్ ఈరోజు ప్రారంభమవుతుంది. లక్నోలోని ఏకనాథ్ స్టేడియంలో రాత్రి 7 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది. టీమిండియా సిరీస్లో బోణి కొట్టాలని పట్టుదలతో ఉంది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AERNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ల సమయం 11:03 దాటి 50 సెకండ్లు. మరికొద్ది క్షణాల్లో మనందరికి ఎంతో ఇష్టమైన గుర్తుకొస్తున్నాయి.
1: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, 1 కిలో శుద్ధమైన ఉప్పు. శుద్ధమైన అంటే తెలియదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
2: అట్టా చెప్పు మరి.
1: నిర్మా శుద్ధమైన ఉప్పు, అద్గతి సంగతి.
3: అలాగా నిర్మా శుద్ధమైన ఉప్పు ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
4: మ్యూజిక్ అండ్ మస్తీ, ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలేడంత గప్షాప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్, ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వివి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం శ్రోతలందరికీ నమస్కారం. గుర్తుకొస్తున్నా వింటున్నారు మీ రేడియో నేస్తం పద్మినితో. ఎలా ఉన్నారందరూ? ఈరోజు మంగళవారం. మంగళవారం ప్రత్యేకంలో ఒక ట్రెండ్ సెట్టర్ సినిమా విశేషాలతో నేనొచ్చేసా.

ఈ పాట వింటే ఎటో వెళ్ళిపోయిందా మనసు అనిపిస్తోంది కదా. ఎస్, మరి ఎన్నో విశేషాలు, ఎంతో ప్రత్యేకమైన సినిమాతో నేను వచ్చేసాను. కాలం మారింది, ట్రెండ్ మారింది, సినిమా మేకింగ్ స్టైల్ మారినా, ఎన్నో విజువల్ ఎఫెక్ట్స్ గ్రాఫిక్స్ వచ్చినా, 30 వసంతాలైనా నిన్ననే చూసామా ఈ సినిమా అనిపిస్తుంది. ఎంతో ఫ్రెష్గా ఎంటర్టైనింగ్గా మురిపిస్తున్న సినిమా ఇది. అందమైన కథ, అపురూపమైన అనుబంధాలు, ఆత్మీయతలు, హాస్యం, అలకలు, కోపాలు అన్నీ సమపాళ్లలో రంగరించిన కుటుంబ కథా చిత్రం. అచ్చమైన మన తెలుగింటి కథ. ఎప్పటికీ గుర్తుండిపోయే సంగీతం మెస్మరైజింగ్గా ఉంటుంది. అత్యద్భుతమైన సాహిత్యం, క్రియేటివ్ దర్శకులు కృష్ణవంశీ అందించిన వెండితెర వైభవం, జాతీయ ఉత్తమ తెలుగు చిత్ర పురస్కారం అందుకున్న నిన్నే పెళ్లాడతా 1996 అక్టోబర్ 4 విడుదలై 3 దశాబ్దాలు గడిచిన నిత్య నూతనం ఈ చిత్రం. మరొక్కసారి ఆ అందమైన జ్ఞాపకాలని, చిత్ర విశేషాలని గుర్తు చేసుకుందాం మన వివిధ భారతి వేదికగా.

ఎంత అందమైన పాట! అసలు ఆ పాటలోని మాధుర్యం, సాహిత్యం వింటుంటే నిజంగానే ఎటో వెళ్ళిపోతుంది మనసు. ఎన్ని సంవత్సరాలైనా, 30 వసంతాలైనా సరే ఈ పాట ఇప్పుడే ట్యూన్ చేశారా అన్నంత ఫ్రెష్గా ఉంటుంది. ఇక బాలుగారికి ఎంతో ఇష్టమైన గాయకుల్లో ఇప్పుడు పాడారు కదా, ఎవరు పాడిన వారు ఎవరు? రాజేష్. రాజేష్ అంటే చాలా ఇష్టం, ఎందుకంటే అచ్చంగా బాలుగారి గొంతులాగే ఉండే గాత్రంతో మనందరినీ కట్టిపడేశారు. ఎంతో అందమైన పాట. పాటలో సీతారామ శాస్త్రి గారు ఒక చోటు అంటారు, తోడు ఒకరుంటే జీవితం ఎంతో వేడుకవుతుంది. సాహో సీతారామ శాస్త్రి గారు అనాలనిపిస్తోంది. 30 వసంతాల నిన్నే పెళ్లాడతా సినీ విశేషాలు వింటున్నారు మన గుర్తుకొస్తున్నాయి కార్యక్రమంలో. ప్రేమ కుటుంబం రెండింటినీ ముఖ్యమైన కథాంశాలుగా ఎంతో అందంగా మేళవించి అందించారు దర్శకులు కృష్ణవంశీ. గులాబీ తొలి తెలుగు సినిమాతోనే తనదైన ముద్ర వేసిన కృష్ణవంశీ తన రెండవ చిత్రం హీరో నాగార్జునతో ఒక మంచి యాక్షన్ సినిమాని తీయాలి అని అనుకున్నారట. అది ఏంటంటే సముద్రం సినిమాని నాగార్జున గారితో తీయాలి అని అనుకున్నారట కృష్ణవంశీ. కానీ అప్పుడు ఆ టైంలో వచ్చిన హమ్ ఆప్కే హై కౌన్, దిల్వాలే దుల్హనియా లే జాయేంగే వంటి సినిమాల్లో కుటుంబ కథాంశం బాగా నచ్చి వాటి దర్శక శైలి ప్రేరణతో నిన్నే పెళ్లాడతా సినిమా తీస్తాను అని స్క్రిప్ట్ రాసుకుందామని అనుకున్నారట. మరి కేవలం ప్రేమ కథ కాకుండా సమకాలీన అంశాలతో కూడిన కుటుంబ కథను వినూత్నంగా పండగ వాతావరణంతో హాస్యం సంగీతం నిండిన తెలుగు ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ఆవిష్కరించారు ఈ క్రియేటివ్ డైరెక్టర్. ఒక విషయం చెప్పాలంటే 3 నిమిషాల్లో, మరి ముందే ఒక యాక్షన్ సినిమా తీద్దాం అనుకున్నారు నాగార్జున గారితో, ఆ సినిమా ఆల్రెడీ చెప్పేశారు వెళ్ళి నాగార్జున గారితో, ఆయన కూడా సరే అన్నారు. కానీ ఎప్పుడైతే ఇలాంటి ఒక ఫ్యామిలీ సినిమా తీయాలనుకున్నారో మళ్ళీ ఆ కథను తీసుకుని వెళ్ళి నాగార్జున గారు చెప్పారు. చెప్తే ఆయన నవ్వేశారట, ఏంటి వంశీ తమాషాగా ఉందా, ముందు అనుకున్న కథని మీ పక్కన పెట్టి ఇంకో కథ తీస్తానంటావంటే, లేదు లేదండి ఇది వినండి మీకు నచ్చుతుంది అని చెప్పి 3 నిమిషాల్లో కథ చెప్పారట హీరో నాగార్జున గారికి. సరే ఆయనకేమో స్టోరీ లేని బాగా నచ్చింది, అయితే స్క్రిప్ట్ సిద్ధం చేసుకుంటే 15 రోజుల్లో స్క్రిప్ట్ సిద్ధమైపోయింది. కానీ చూస్తే హీరోయిన్ ఎవరో ఇంకా ఖరారు కాలేదు, అన్నిటికన్నా ముందు నిర్మాత ఖరారు కాలేదు. మరి నిర్మాత గురించి చూస్తే ఎవరు ముందుకు రాలేదు. ఇక అప్పుడు ఏం జరిగింది, మన హీరో నాగార్జున గారే సాహసం చేసి తొలిసారిగా నిర్మాతగా మారి తీసిన సినిమా ఇది. తన తొలి చిత్రం గులాబీ సినిమాలో డ్రీమ్ గర్ల్ని పరిచయం చేస్తే ఈ చిత్రం నిన్నే పెళ్లాడతాలో గ్రీక్ వీరుడిని తీసుకొచ్చేశారు కృష్ణవంశీ. ఈ సినిమాతో గ్రీక్ వీరుడుగా అమ్మాయిల కలల రాకుమారుడైపోయారు హీరో నాగార్జున.

0: అసలు ఆ అరుపులో ఒక ప్రత్యేకత. అప్పట్లో ఆ సినిమా రిలీజ్ అయిన కొత్తలో అమ్మాయిలందరూ వాళ్ళకి ఇష్టమైన అబ్బాయిని గ్రీక్ వీరుడు అని పిలుస్తూ ఇలా అరుస్తూ పాటలు పాడేవారట. అప్పుడు మరి అలాంటి గుర్తులు జ్ఞాపకాలు మీకు ఏమైనా ఉంటే తప్పకుండా నాకు మెయిల్ చేయండి. అసలు ఈ పాట అప్పట్లో ఒక సెన్సేషన్ తెలుసా? ఎందుకంటే ఏరోప్లేన్ రెక్కల మీద నాగార్జున గారు నించోవడం, స్క్యూబా డైవింగ్, పారాగ్లైడింగ్, అసలు ఎన్ని కాస్ట్యూమ్స్ మారుస్తారో ఈ పాటలో ఆయన, ఎన్ని రకాల ఫారెన్ కార్స్ కూడా కనిపిస్తూ ఉంటాయి. అసలు నిజంగా ఇలాంటివి ఎక్కడుంటాయి? అసలు ఇలాంటి లొకేషన్స్ ఎక్కడుంటాయి? అదేంటి ఏరోప్లేన్ మీద నించున్నారు నాగార్జున అంటూ ఆశ్చర్యపోయారు అప్పట్లో. అంటే 90s కిడ్స్, అప్పుడే కొంచెం మనం టీనేజ్లోకి ఎంటర్ అవుతున్నప్పుడు చూసిన వాళ్ళందరూ అయితే ఈ పాటను చూసి వావ్, ఇలా ఉండాలా అంటూ అసలు నాగార్జున గారికి అయితే ఫుల్ ఫిదా అయిపోయారనమాట. మరి ఇలాంటి ఎన్నో మంచి మంచి విషయాలు మాట్లాడుకుందాం 30 వసంతాల నిన్నే పెళ్ళాడుతా సినిమా గురించి. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జీవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
0: గుర్తుకొస్తున్నాయి వింటున్నారు 30 వసంతాల నిన్నే పెళ్ళాడతా చిత్ర విశేషాలు మాట్లాడుకుంటున్నాం. అసలు ఈ సినిమాకి ముందు అనుకున్న పేరు సీను పండు, ముందు అనుకున్న టైటిల్ ఇదేట. మరి నిన్నే పెళ్ళాడతా సినిమా పేరు ఎలా వచ్చింది? దాని వెనకట్ల కూడా ఒక చిన్న విషయం ఉంది. 1968వ సంవత్సరంలో ఎన్టీఆర్ గారు, నందిమూరి తారక రామారావు గారు నటించిన నిన్నే పెళ్ళాడుతా అనే సినిమా టైటిల్ గుర్తుంది అందరికీ. ఈ సినిమా టైటిల్ అంటే నాగేశ్వరరావు గారికి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా ఎంతో అభిమానం, ఎంతో ఇష్టంట. మరి అందుకనే ఆ టైటిల్కి కాస్త మార్పు చేసి నిన్నే పెళ్ళాడతా అని పెట్టారట. ఇంకో విషయం ఏంటంటే 1996 జనవరిలో నందమూరి తారక రామారావు గారు కన్నుమూశారు. ఎన్టీఆర్ గారికి గౌరవ సూచకంగా వారికి నివాళిగా ఈ సినిమా నిన్నే పెళ్ళాడతా సినిమా టైటిల్స్లో ఆయన నటించి దర్శకత్వం వహించిన సీతారామ కళ్యాణంలోని పాట ఇందులో పెట్టడం కూడా ఎంతో అపురూపంగా అనిపిస్తుంది. మీరు సినిమా ముందు నుంచి మళ్ళీ ఒకసారి వెళ్ళి చూస్తే ఆ సినిమా టైటిల్స్ వచ్చేటప్పుడు సీతారాముల కళ్యాణం అనే పాట వస్తూ ఉంటుంది. ఇక

మరి నిర్మాత దొరికేశారు, స్క్రిప్ట్ రెడీగా ఉంది, హీరో ఉన్నారు. మరి హీరోయిన్ విషయం, ఇక హీరోయిన్ మహాలక్ష్మి పండు పాత్ర కోసం దర్శకులు కృష్ణవంశీ, మొదటి ఎంపిక నటి మీనా గారట. అయితే మీనా గారితోనేమో 60 to 65 days 60 రోజులు డేట్స్ కావాలని అడిగితే ఆవిడికి కుదరలేదట. ఇక కుదరకపోవడంతో జల్లెడ పట్టడం మొదలెట్టారు. హీరోయిన్ కావాలి, హీరోయిన్ పాత్ర కోసం 65 మందిని ఆడిషన్ చేశారట. చివరికి తబ్బూని ముంబైలో కలిసి రోడ్డు దాటుతూ కొన్ని నిమిషాల్లో కథ చెప్పగానే ఆవిడికి నచ్చి ఒప్పుకొని పూర్తి కథ చెన్నై వచ్చి విన్నారట. ఇక సినిమాలో గమనిస్తే నాయకుల పేర్లు సీను, మహాలక్ష్మి, తెలుగుదనం ఒట్టిపడే పేర్లు కదా. నిన్నే పెళ్ళాడుతా అంటే అసలు మనకి ముందుగా గుర్తొచ్చే ఫ్రేమ్లో ఎవరైనా ఉన్నారంటే అది నాగార్జున, తబ్బు. సూపర్ కెమిస్ట్రీ, సీనుగా నాగార్జున చేసిన అల్లరి, పండుగ తబ్బు చేసి చూపించిన అమాయకత్వం, ఆ ఇద్దరి కెమిస్ట్రీ సినిమాకు ప్రాణం పోసింది.

వండర్ఫుల్ మెలడీ కదా. హరిహరన్ చిత్రం ఆలపించిన పాట. అసలు ఎవరి మీదైనా కోపం ఉన్నా, మనసు కాస్త కష్టంగా అనిపించినా ఇలాంటి పాటలు పెట్టుకొని ఒక్క 5 నిమిషాలు అలా నడిచొచ్చామనుకోండి, మన మూడ్ సెట్ అయిపోతుంది. అలా మూడ్ సెట్ చేసే పాటల్లో ఎప్పుడు ముందుండే పాటలు నిన్నే పెళ్ళాడతా సినిమా పాటలు. 1990ల మధ్యకాలంలో తెలుగు సినిమాలో ఒక కొత్త మలుపు తిరిగింది నిన్నే పెళ్ళాడతాతో. విలన్లు, పెద్ద పెద్ద ఫైట్లు, రక్తపాతాలు, కక్షలు, పగలు, ప్రతీకారాలు, చేజింగ్లు ఇలాంటివి ఏమీ లేని హాయిగా చూసే సినిమా ఈ నిన్నే పెళ్ళాడత. కృష్ణవంశీ సినిమాలంటేనే సాధారణంగా కనిపించే కుటుంబ నేపథ్యం, భార్యాభర్తల సంబంధం, తరతరాల విలువలు, తెలుగు సంస్కృతి, మన తెలుగు పండగల వాతావరణం, ఈ సినిమాల్లో కూడా అట్లతద్ది గురించి ఎంత బాగా చూపిస్తారు కదా, ఇవన్నీ ప్రేక్షకులు చూసి తమ సొంతింటిలో జరిగే ఒక సినిమా ఒక ఫంక్షన్లా అనిపించి వీడియో క్యాసెట్ పెట్టుకొని చూస్తున్నామా అన్నట్టు అనిపించేవని అప్పుడు చెప్పేవారు. అందుకనే అంత బాగా కనెక్ట్ అయిపోయారు ప్రేక్షకులందరూ. ఇక సినిమా గురించి కొన్ని విషయాలు చెప్పుకుంటే, అన్నపూర్ణ స్టూడియోస్లో 7 ఎకరాల స్థలంలో భారీ సెట్ వేశారట. 2 పెద్ద పెద్ద ఇళ్ళు మనకి గుర్తుంది కదా, ఒక ఇంట్లో చలపతిరావు గారు, ఇంకొక ఇంట్లోనేమో చంద్రమోహన్ కవిత గారి కుటుంబం ఉంటుంది. 2 పెద్ద పెద్ద ఇళ్ళు, వీధులు, పెట్రోల్ బంక్, రోడ్లు అన్ని ఎంతో అందంగా చూపించారు కళా దర్శకులు పేకేటి రంగగారు. ఇక ప్రసాద్ గారి కెమెరా వర్క్, శంకర్ ఎడిటింగ్, సందీప్ చోతా సంగీతం, ఈ సినిమా విజయానికి 4 మూలస్తంభాలంటారు దర్శకులు కృష్ణవంశీ. పృథ్వీతేజ, ఉత్తేజ్లు అందించిన ఎంతో సహజమైన సంభాషణలు వాస్తవికంగా హాస్యభర్తంగా కూడా ఉంటాయి. అప్పట్లో అయితే 90s కిడ్స్, అంటే నేను కూడా 90 కిడ్ కాబట్టి చెప్తున్నాను, ఇవి కంఠస్థ వచ్చేసేవి. మాటిమాటికి ఫ్రెండ్స్తో మాట్లాడుకుంటూ ఈ నిన్నే పెళ్ళాడతా డైలాగ్స్ కూడా చెప్తూ ఉండేవాళ్ళం. ఉదాహరణకి పూజలు, పునస్కారాలు, వ్రతాలు, ఉపవాసాలు, డైలాగ్స్ ఇలాంటివి చేయడం తప్ప నేను ఏమీ తెలియని పిచ్చి మాలోకం అంటూ లక్ష్మి గారు అంటూ ఉంటారు కదా. ఇక తొట్టిగానే డైలాగ్ మాత్రం సూపర్ హిట్ అనే చెప్పాలి. మరి ఇలాంటి ఎన్నో విషయాలున్నాయి, మాట్లాడుకుందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: నిన్నే పెళ్లాడతా 30 వసంతాల సినీ విశేషాలు మాట్లాడుకుంటున్నాం. మన గుర్తుకొస్తున్నాయి కార్యక్రమంలో. స్టూడియో క్లాక్ల సమయం 11:34 దాటి 7 సెకండ్లు. ఇందాక చెప్పుకున్నట్టు హాస్యభరితమైన సంభాషణలే కాదు, కొన్ని బరువైన తల్లిదండ్రుల్ని పిల్లలకి తాకే మంచి సంభాషణలు కూడా రాశారు పృథ్వీతేజ్ మరియు ఉత్తేజ్. పిల్లలు తప్పు చేస్తే తల్లిదండ్రులు క్షమించాలి, కానీ వాళ్ల సంతోషాన్ని దూరం చేయకూడదు. మన కుటుంబంలో ప్రేమే ఆస్తి, నమ్మకమే పునాది. దాన్ని ఎప్పటికీ మనం కాపాడుకుంటూ ఉండాలి. ఇలాంటి మనసును తాకే సంభాషణలు ఇవే ప్రేక్షకుల్ని మళ్లీ మళ్లీ థియేటర్స్కి రప్పించాయి, మళ్లీ మళ్లీ సినిమాని చూసేలాగా చేశాయి. ఎన్నిసార్లు చూసినా అస్సలు బోర్ కొట్టని సినిమాల లిస్టులో తప్పకుండా ఉండే సినిమా మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ అంటే నిన్నే పెళ్లాడుతూ ఉంటుందని చెప్పుకోవాలి. ఇక ఒక విషయం మాత్రం మనం ఇక్కడ చెప్పుకోవాలి, అదేంటంటే సినిమాటోగ్రఫీ ఎంత బాగుంటుందంటే ఒక్క ఎగ్జాంపుల్ చెప్తాను. ఆ ఒక్క సీన్లో మహాలక్ష్మి తల్లిదండ్రులు, సీను తల్లిదండ్రులు కలుసుకునే సన్నివేశంలో ఒక్క డైలాగ్ కూడా ఉండదు. గమనించండి, ఒక్క డైలాగ్ కూడా లేకుండా ప్రతి భావోద్వేగాన్ని హావభావాన్ని పూర్తి స్థాయిలో చూపించారు కళాదర్శకులు. వావ్ అనిపిస్తోంది కదా. మరి ఇన్ని విశేషాలు మనం మాట్లాడుకుంటున్నాం, ఒక్కసారి మీరు వెళ్ళి ఆ సినిమాను మళ్ళీ చూస్తే ఇన్ని విషయాలు ఉన్నాయా అని మళ్ళీ మళ్ళీ చూడాలనిపించే సినిమా ఈ నిన్నే పెళ్ళాడతా.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫార్మ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫార్మ్ 7, సవరణలకు ఫార్మ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO

0: ఏఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: గుర్తుకొస్తున్నాయి గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.
2: 30 ఇయర్స్ నిన్నే పెళ్లాడతా విశేషాలు మాట్లాడుకుంటున్నాం. ఇక ఈ సినిమాకి ఆయువు పట్టు సాహిత్యం సంగీతం. సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి పదాల పరిమళం నేటికీ ప్రేక్షకుల్ని శ్రోతల మనసుల్లో గుబాళిస్తూనే ఉంది వారి పాటల రూపంలో. ఇక సంగీతం, తెలుగు చిత్రసీమలో ఈ చిత్రంతో సంగీత దర్శకుడిగా పరిచయమై తనదంటూ ఒక ముద్ర వేశారు సందీప్ చోత. సంప్రదాయ కర్ణాటక శబ్దాలకి పాశ్చాత్య సంగీత సుగంధాన్ని అంతి కొత్త ఫ్యూజన్, కొత్త ఒరవడిని తెలుగు ప్రేక్షకులకు రుచి చూపించారు. ఆ రుచి ఎంత బాగుందంటే 30 సంవత్సరాలు గడిచినా ఎంతో బాగుంది, ఎంతో బాగుంది, ఎంతో తీయగా ఉంది అంటూ నేటికీ వింటున్నారు ఆ పాటలన్నీ. కొత్త సౌండ్, మెలడీ, పాటలు విని పులకించిపోయారు, ఇప్పటికీ కూడా పులకించిపోతున్నారు. ఇవన్నీ కలిసి నిన్నే పెళ్లాడతాని ఒక ఎవర్ గ్రీన్ క్లాసిక్ సినిమాగా నిలబెట్టాయి. అప్పట్లో మీ అందరికీ గుర్తుండుంటే పాటల పుస్తకాలు ఉండేవి, పింక్ కలర్లో నిన్నే పెళ్లాడతా పాటల పుస్తకం ఎంత బాగుండేది, నా దగ్గర కూడా ఉండేది అనుకోండి. మరి మీకు ఈ సినిమాతో ఎలాంటి అనుబంధం ఉంది? హెలో వివిధ్ భారతి @hyd@gmail.com దీనికి నాకు సందేశం పంపించండి. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. ఇప్పుడు విందాం కృష్ణవంశీ సీతారామశాస్త్రి గారు, నాగార్జున సందీప్ చోత కాంబినేషన్లో వచ్చిన ఒక అద్భుతమైన మెలడీ.

చంద్రలేఖ సినిమా నుంచి అద్భుతమైన మెలడి విన్నారు కదా, రాజేష్ సుజాత ఆలపించిన పాట. ఇక నిన్నే పెళ్లాడతా కథ క్లుప్తంగా చెప్పుకుంటే, సీను నాగార్జున పోషించిన పాత్ర, చలాకీగా, ఆత్మవిశ్వాసం, కుటుంబంపై అపారమైన ప్రేమ కలిగిన యువకుడు. అతని చుట్టూ ఎప్పుడూ స్నేహితులు, బంధువులు, సరదా సందడి ఉంటాయి. ఇక విశాఖపట్నం నుండి హైదరాబాద్ పైలట్ ట్రైనింగ్ కోసం వచ్చిన మహాలక్ష్మి, పండు, తబ్బు పోషించారు ఈ పాత్రని. ఆ ఇంటి వాతావరణంలో అడుగుపెడుతుంది. ఎన్నో కలలు, స్వతంత్ర ఆలోచనతో ఒక స్పష్టత ఉన్న అమ్మాయి ఈ మహాలక్ష్మి. మహాలక్ష్మి, సీను ఇద్దరి పరిచయం మెల్లిగా ప్రేమగా మారుతుంది. కుటుంబ సభ్యులు కూడా వారి ప్రేమను ఆమోదిస్తారు. కానీ అప్పుడే ఒక పెద్ద నిజం తెలుస్తుంది. మహాలక్ష్మి తల్లి, సీను తండ్రికి స్వయానా చెల్లెలు. గతంలో జరిగిన ఒక కుటుంబ విభేదం వల్ల ఆ ప్రేమకు, వారిద్దరి ప్రేమకు అడ్డంగా నిలుస్తుంది. అక్కడి నుండి సినిమా ఒక కొత్త టర్న్ తీసుకుంటుందనే చెప్పాలి. ఎందుకంటే సినిమా అడిగే ప్రశ్న, మనల్ని సినిమా ఒక ప్రశ్న అడుగుతుంది. పెద్దల గతాన్ని పిల్లల భవిష్యత్ ముందుకు తీసుకెళ్లాలా, లేక ప్రేమ క్షమాభావం ఆ పాత గాయాలని మాన్పి కుటుంబాలను కలపాలా? ఈ ఒక్క పాయింట్, కేవలం ఈ ఒక్క పాయింటే నిన్నే పెళ్లాడతా బలం. ప్రేమను తిరుగుబాటుగా కాకుండా కుటుంబాన్ని కలిపే విధంగా చూపించిన సినిమా. అందుకే ప్రేక్షకులు అంతగా ఈ సినిమాని ఓన్ చేసుకున్నారు. మన ఇంటి కథే అంటూ ఆదరించారు ఈ సినిమాకి, బ్రహ్మరథం పట్టారు.

0: సూపర్ హుషారైన పాట కదా. అసలు నిన్నే పిల్లాడతలో పాటలన్నీ బాగుంటాయండి. ఇక ఈ సినిమాలో నాగార్జున హెయిర్ స్టైల్ అప్పట్లో కుర్రగారికి తెగ నచ్చి విపరీతంగా ట్రెండ్ అయి ఫాలో అయిపోయేవారు. మనం ఒకటి గమనిస్తే ప్రతి ఫ్రేమ్లో మనకి నాగార్జున గారు కానీ లేదా తబ్బు గారు కానీ కనిపిస్తారు. పండు పండు అంటూ ఆట పట్టించడం, ఏరోప్లేన్ రెక్కల మీద ఎక్కినప్పుడు అది ఏ దేశం, దాని మీద ఏ దేశం పేరు రాసింది అనే క్విజ్లు నడవడం, సినిమాలో ఎన్నిసార్లు నాగార్జున గారు తబ్బుని పండు అని పిలుస్తారు అని లెక్క పెట్టుకోవడాలు, డూప్ లేకుండా బైక్ రేస్, అబ్బో చాలా చాలా విశేషాలున్నాయి ఈ నిన్నే పెళ్ళాడతా సినిమా వెనుక. మనకి బాలకృష్ణ గారు నర్సంపేట నుండి సందేశం పంపించారు. అప్పట్లో నిన్నే పెళ్ళాడతా సినిమా అదుర్స్ సినిమా థియేటర్స్ దగ్గర యూత్ కోలాహలం ఒక రకంగా ఉండేది అంటూ మనకి సందేశం పంపించారు. ఇక కృష్ణవంశీ గారికి బైక్ సీన్ అన్నా లేదా ఇందాక మనం చూసాం కదా ఆ వాటర్ బోట్ అన్నా చాలా ఇష్టంట. బైక్ సీన్ గులాబీ సినిమాలో కూడా బైక్ మీద ఒక పాట పెట్టి సూపర్ హిట్ చేసేశారు. ఇక్కడ ఒక విషయం చెప్పుకోవాలి, అసలు గులాబీ సినిమా అంత బాగా తీశారు కదా, ఎలా నడుస్తోంది, ట్రెండ్ ఏంటి అని చెప్పి విశాఖపట్నం వెళ్తే చాలామంది సినిమా బాగా తీశారు కానీ అచ్చం మీ గురుగారు రామ్ గోపాల్ వర్మ గారు లాగే తీశారు అంటూ చాలా కంగ్రాచులేట్ చేశారట. ఈయన మనసేమో చివుక్కుమంది, అదేంటి నేను ఇంత కష్టపడి సినిమా తీస్తే ఆయనలా ఉంది అంటారని చెప్పి ఆ ఇమేజ్ని ఎలాగైనా పక్కన పెట్టుకోవాలని చెప్పి పట్టుబట్టి తనదైన ముద్ర, తన క్రియేటివిటీ ఏంటో చూపించాలని చెప్పి తీసిన సినిమానే నిన్నే పెళ్ళాడతా. తీసి చూపించారు, జనాలేమో బ్రహ్మరథం పట్టారు.
1: గుర్తుకొస్తున్నాయి గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.
0: నా ఫ్రెండ్స్లోనే ఒకరు కనీసం ఈ సినిమా 50 సార్లు చూశారు, అంత ఇష్టం వారికి ఆ సినిమా. ఈ సినిమాకు నిన్నే పెళ్ళాడతా సినిమాకు ఉత్తమ తెలుగు ప్రాంతీయ చిత్రంగా జాతీయ పురస్కారంతో పాటు ఫిల్మ్ఫేర్ పురస్కారాలు, నంది పురస్కారాలు కూడా అందుకున్నాయి. నిన్నే పెళ్ళాడతా సినిమా సెట్స్ పైన నిజంగానే ఆ సినిమా సెట్ ఒక పెళ్లి వేదిక అయిపోయింది. ఎవరికో తెలుసా, ఈ చిత్రానికి కో డైరెక్టర్గా పనిచేసిన వైవిఎస్ చౌదరి, నాగార్జున చెల్లెలుగా నటించిన గీత గారు వారిద్దరూ పెళ్లి చేసుకున్నారు. నిజంగా మేమందరం పెళ్లివారం అయిపోయామని సంబరపడి సంబరాలు చేసుకున్నారట యూనిట్ అందరూ. ఇక తబ్బు గారికి ఎస్పీ శైలజ గారు ఇచ్చిన డబ్బింగ్ ఎంతో బాగా సరిపోయింది. ప్రతి పాత్ర గుర్తుండిపోతుంది ఈ నిన్నే పెళ్ళాడతా, చిన్న పాత్ర పెద్ద పాత్ర అని కాకుండా. లక్ష్మిగారు, చలపతిరావు, ఆహుతి ప్రసాద్, చంద్రమోహన్, గిరిబాబు, కవిత, మంజు భార్గవి, రమాప్రభ లాంటి

నటులు కుటుంబ వాతావరణాన్ని అతి సహజంగా నిలబెడితే బ్రహ్మాజీ, బెనర్జీ, ఉత్తే, జీవ, పృథ్వీ ఇలా చాలామంది నటులు సరదాగా జీవం, సహజత్వం అందించారు ఆ తానికి. ఇక అతిథి పాత్రలో రవితేజ గారు కూడా కనిపిస్తారు. అందుకే అన్నాను కదా, ప్రతి సహాయ పాత్ర కూడా ఈ కథకు ప్రాణం పోసింది.

రెట్రో ఫీలింగ్, అలానాటి ఫీలింగ్ రావడానికి అలానాటి గాయకులైన రామకృష్ణ గారిని జేకీ గారితో ఈ టైటిల్ సాంగ్ పాడించడం కూడా ఒక విశేషమే. హీరో నాగార్జున గారికి నిన్నే పెళ్లాడత సినిమా మొదటి సిల్వర్ జూబ్లీ చిత్రం. చాలా చోట్ల శతదినోత్సవం జరుపుకుంది.

సినిమా కలెక్షన్ రికార్డ్స్ బద్దలు కొట్టిందనే చెప్పాలి. అసలు సమయం సరిపోదు కానీ ఇంకా బోలెడన్ని విశేషాలు మన నిన్నే పెళ్ళాడతా 30 వసంతాల సినిమా గురించి. ఒక్క మాటలో చెప్పాలంటే నిన్నే పెళ్ళాడతా ఒక సినిమా కాదు, తెలుగు కుటుంబాల సంతోషానికి ప్రేమకి చెరగని జ్ఞాపకం. ప్రేమకు కుటుంబ ఆమోదం అవసరం. ప్రేమ వివాహం కుటుంబాలకి వ్యతిరేకం అనే పాత సూత్రాన్ని కాకుండా ప్రేమను కుటుంబం అర్థం చేసుకోవడం అనే సున్నితమైన సందేశాన్ని ఇస్తుంది ఈ సినిమా. ఇన్ని విషయాలు విన్నాక మళ్ళీ మీకు కూడా ఒక్కసారి సినిమా చూడాలనుంది కదా, మరి ఇంకెందుకు ఆలస్యం, హాయిగా హ్యాపీగా చూసేయండి మీ సమయం చూసుకొని. ఇది 30 వసంతాల నిన్నే పెళ్ళాడతా సినిమా విశేషాలు. మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. మీ రేడియోని ఇస్తాం పద్మిని.

అంతఃపురం చిత్రం నుండి చిత్ర ఆలపించిన పాట విన్నారు. ఈ పాట అంటే కృష్ణవంశీ గారికి చాలా ఇష్టంట. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాప్ల సమయం 12 గంటలు కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో ఢిల్లీ కేంద్రం నుండి వార్తలు వింటారు.

శక్తి కేంద్రం అమృత గీతం కార్యక్రమం వింటున్నారు. నేను మీ రేడియోనిస్తం పద్మిని. మంచి పాట మనసుకి ఎప్పుడు గొప్ప నేస్తమనే చెప్తాం. కొన్ని పాటల్లో సాహిత్యం, పదాలు వినడానికి ఎంతో హాయిగా, మధురంగా ఉంటాయి. మళ్లీ మళ్లీ వినాలనిపించే పాటలు ఎన్నో. అలాంటి అమృతతుల్యమైన పాటలు, సంగీత సాహిత్య గొప్పదనం ఉన్న కొన్ని పాటల్ని ఏర్చి కోర్చి అందిస్తున్న కార్యక్రమమే అమృత గీతం. ఈరోజు మనం వినబోయే గీతాలన్నీ నిజంగా అమృత గీతాలే. మరవేంటి వినాలంటే వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. అమృత గీతంలో ముందుగా మీరు వినబోయే పాట 1985 వచ్చిన ప్రేమించు పెళ్ళాడు. ఈ సినిమాలో ఈ చైత్ర వీణ సాహిత్య బ్రహ్మ వేటూరి సుందరరామూర్తి గారు అందించిన సాహిత్యం ఈ పాటని ఒక క్లాసిక్గా నిలబెట్టింది. ఇప్పటికీ కూడా ప్రకృతిని ప్రేమని ముడిపెట్టిన అత్యద్భుతమైన సాహిత్యం వేటూరిగారు అందించారు. కేవలం ప్రేమను మాత్రమే కాకుండా ప్రకృతిని ప్రేమికుల మనోభావాలకు ప్రతీకగా మార్చారు ఈ చైత్ర వీణ జుమ్ జుమ్మని అనే పల్లవిలో. చైత్రమంటే వసంతకాలం. వసంతకాలం అంటేనే చిగురింతలు, కొత్త ఆశలు, మనసుని ఒక వీణగా అందులో రేగే ప్రేమ భావాలను తుమ్మిద ఝంకారాలుగా వర్ణించడం ఆయన సృజనాత్మకతకు అది నిదర్శనం. ఇక ఇళయరాజా గారి సంగీతం గురించి చెప్పక్కర్లేదు. మరి ఆ అమృతతుల్యమైన పాట మొదటిగా వస్తోంది మన అమృత గీతంలో.

అమృత గీతం కార్యక్రమం వింటున్నారు. స్టూడియోలో సమయం 12:11 దాటి 55 సెకండ్లు. 1992 సంవత్సరంలో విడుదలైన చిత్రం అంతం. అంతం సినిమాలో నీ నవ్వు చెప్పింది నాతో పాట తెలుగు సినీ చరిత్రలో ఒక అద్భుతమైన క్లాసిక్గా నిలిచిపోయింది. ఈ పాటకు సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు అందించిన సాహిత్యం, అసలు ఒక ప్రేమని వ్యక్తీకరించడం ఇలా కూడా చేస్తారా అని అనిపిస్తుంది. నీ నవ్వు చెప్పింది నాతో, నేనెవ్వరో ఏమిటో, నీ నీడ చూపింది నాలో, ఇన్నాళ్ల లోటేమిటో అంటూ ఆయన పాడుతూ ఉంటే, నా ఉనికి ఏంటో, నేను ఎలాంటి వాడినో, నీ పెదవులపై ఉన్న చిరునవ్వే నాకు పరిచయం చేసింది, ఇన్నాళ్ళు నా జీవితంలో ఎలాంటి వెలితి ఉందో నీ నీడ నాపై పడ్డాక గాని నాకు అర్థం కాలేదంటూ ఎంతో అందంగా భావ వ్యక్తీకరణతో పాడతారు హీరో. ఆర్డి బర్మన్ గారి సంగీతంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి గొంతులో ఆ ఆర్ద్రత ఎంతటి అనుభూతిని ఇస్తాయో చెప్పుకునే కన్నా వింటే బాగుంటుంది కదా. అంతం సినిమా నుండి ఈ పాట మీ అందరికోసం.

0: ఒక దేశాన్ని నిర్మించేది కలలు గని ఆ కలల కోసం తమ జీవితాన్ని అర్పించే మనుషులు. ఒక ఉపాధ్యాయుడు, ఒక శాస్త్రవేత్త, ఒక రాజ్యాంగ నిర్మాత, ఒక వైద్యుడు, ఇంజనీరు, క్రీడాకారుడు, వాళ్ళు దేశానికి కేవలం సేవ మాత్రమే చేయరు, దేశ భవిష్యత్తును తీర్చిదిద్దుతారు. వీరంతా చరిత్రలో నిలిచిన వ్యక్తులు కాదు, చరిత్రను మలచిన వ్యక్తులు. ఈ నేలలో వారి అడుగుల ప్రతిధ్వని ఉంది, దేశ భవిష్యత్తులో వారి ఆలోచనల వెలుగుంది. భారతరత్న ఒక జాతి కృతజ్ఞతాగాథ కార్యక్రమంలో ఆ మహనీయులను స్మరించుకుందాం. ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు మీ ఎఫ్ఎం వివిధ భారతి 102.8 MHz పై భారతరత్న ప్రత్యేక ధారావాహిక తప్పక వినండి.
1: మీరు ట్యూన్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. స్టూడియో క్లాక్ల సమయం 12:19 దాటి 50 సెకండ్లు. అమృత గీతం కార్యక్రమం వింటున్నారు. ఇప్పుడు వినబోయే పాట 1992 విడుదలైన ఒక క్లాసిక్ ఫ్యామిలీ డ్రామా పెద్దరికం సినిమాలో. ఈ పాట వినని పెళ్లి వాళ్ళు ఉండరేమో బహుశా. ముద్దుల జానకి పెళ్లి పాట. ఈ పాట తెలుగు సినీ సంగీతంలో పెళ్లి పాటల్లో ముఖ్యంగా ఒక అందమైన గీతం. వడ్డేపల్లి కృష్ణగారు అందించిన అద్భుతమైన సాహిత్యాన్ని రాజ్కోటి సంగీత దర్శకత్వంలో ఈ పాటను స్వరపరిచారు. కెఎస్ చిత్రగారు పాడారు, ఎంతో మధురంగా ఆలపించారు. ఈ పాట కేవలం ఒక పెళ్లి వేడుక పాట మాత్రమే కాదు, సాంప్రదాయ తెలుగు కుటుంబాల్లో ఆత్మీయతలు, ముఖ్యంగా ఆడపిల్ల పెళ్లి పట్ల ఉండే భావోద్వేగాలు. ఆడపిల్లంటే పెళ్లి గురించి ఎన్నో రకాల భయాలుంటాయి, సంతోషం ఉంటుంది, అన్నీ ఉంటాయి. అలాంటి ఎన్నో భావోద్వేగాలు ఒక అమ్మాయి మనసులోని కోరికలను ఎంతో అందంగా ప్రతిబింబిస్తుంది ఈ పాట. ముద్దుల జానకి పెళ్లికి మబ్బుల పల్లకి తేవలని, ఆశల రెక్కల హంసల పల్లకి మోసుకుపోవలని. ఈ పాటలో వాడిన పదాలు గమనిస్తే మురిపాలు, మునిమాపు, మల్లెల పందిరి, చందమామ అచ్చమైన తెలుగు సంస్కృతికి, తెలుగింటి పెళ్లి వైభవానికి అద్దం పడతాయి. ముఖ్యంగా పల్లవిలో రామాయణంలో జానకి పెళ్లి ప్రస్తావన గుర్తు చేస్తూ ప్రతి తెలుగు అమ్మాయిని ఆ సీతమ్మతో పోల్చడం మన సంస్కృతిలో గొప్పదనాన్ని చాటి చెప్తుంది. మరి అలాంటి అద్భుతమైన ఆ పెళ్లి పాట వినేద్దామా?

పాట గుర్తుంది కదా, సంగీతం ప్రేమ మధ్య ఉన్న అద్భుతమైన బంధాన్ని వివరిస్తుంది. రాజశ్రీకారు అందించిన అద్భుతమైన సాహిత్యం, ఇళయరాజా గారి సంగీతం ఈ పాటను ఒక ఎవర్ గ్రీన్ మెలోడీగా నిలిపాయి. ప్రేమను కేవలం ఒక భావనగా కాకుండా స్వరంగా పోల్చారు రాజశ్రీ గారు. నువ్వు నా జీవితంలో ఎప్పటికీ అంతం కాని ఒక అమర స్వరానివి, నా గుండెల్లో నా ప్రాణంలో నిరంతరం మోగే శృతివి నువ్వు అంటూ ఒక పాటకు శృతి ఎంత ముఖ్యమో నా బ్రతుకుకు నువ్వు అంత ముఖ్యమని చెప్పే రాజశ్రీ గారి కలం మ్యాజిక్ చేసిందనే చెప్పాలి. మరి ఆ పాట మనందరి కోసం.

0: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు హిమాచల్ ప్రదేశ్ లో పర్యటిస్తున్నారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు విశాఖపట్నంలోని హిందుస్థాన్ షిప్ యార్డ్ లో ఫ్లీట్ సపోర్ట్ షిప్ 1 ని ప్రారంభించారు. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఈరోజు నుంచి 5 రోజుల పాటు ఘనా, ఐవరీకోస్ట్, ఇథియోపియా దేశాల్లో పర్యటిస్తారు. 5 T20 మ్యాచ్ల క్రికెట్ సిరీస్లో భాగంగా భారత్ వెస్టిండీస్ జట్ల మధ్య మొదటి మ్యాచ్ ఈరోజు లక్నోలో జరుగుతోంది. రాష్టపతి ద్రౌపది ముర్ము ఈరోజు నుంచి 3 రోజుల పాటు హిమాచల్ ప్రదేశ్లో పర్యటిస్తారు. పర్యటనలో భాగంగా ఈరోజు ఎయిమ్స్ బిలాస్పూర్ మొదటి స్నాతకోత్సవంలో పాల్గొని పట్టభద్రులైన డాక్టర్లకు డిగ్రీలను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్టపతి,
1: आप इस संस्थान से उपाधि प्राप्त करने वाले प्रथम बैच के विद्यार्थी है. कहा जाता है फर्स्ट इम्प्रेशन लास्ट लॉन्ग, इसीलिए आपका कर्तव्य, आपका मेहनत, आपका कमिटमेंट, आपका हार्डवर्क आपके उत्तर पीढ़ी बाद में आएंगे और फॉलो करेंगे. और आप वो एक ड्राइवर होंगे जिसके पदांग अनुसरण

0: करके दूसरे विद्यार्थी आगे बढ़ेंगे।
1: రేపు మనాలీలోని ప్రసిద్ధ హిడింబి ఆలయాన్ని, అటల్ టెన్నల్ రోహ్తాంగ్ను ముర్ము సందర్శిస్తారు. రాష్టపతి పర్యటన దృష్ట్యా బిలాస్పూర్, కుల్లు జిల్లాల్లో విస్తృత భద్రతా ఏర్పాట్లు చేశారు. ఈ నెల 8న రాష్టపతి ఢిల్లీకి తిరుగు ప్రయాణమవుతారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు విశాఖపట్నంలోని హిందుస్థాన్ షిప్ యార్డ్లో ఫ్లీట్ సపోర్ట్ షిప్ 1, ఆధునీకరించిన స్లీప్ వే 4, 300 టన్నుల గోలియత్ క్రెయిన్ను ప్రారంభించారు. ఫ్లీట్ సపోర్ట్ షిప్ 5కి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మంత్రి,
2: వర్ష 2025 హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్ కు మినీ రత్న కేటగిరీ 1 కా దర్జా ప్రాప్త హోనా ఇస్కే ట్రాన్స్ఫార్మేషన్ ఔర్ పిఛలే వర్షో మే కియే గయే ఉల్లేఖనీయ ప్రయాసో కా హీ పరిణామ హై ఇస్కే లియే భీ ఆప్ సబ్ బధాయి కే పాత్ర హై ఔర్ మై ఉమీద్ కర్తా హూం కి హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్ ఇస్ ఉపలబ్ధి సే ఇన్స్పైర్ హోకర్ మెరిటైమ్ కే క్షేత్ర మే అప్నే ప్రయాసో కో ఔర్ తేజీ సే ఎగ్జిక్యూట్ కరేగా.
1: ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిని సంస్కరించడంలో విఫలమైతే ఎదురయ్యే పరిణామాలపై ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరెస్ సభ్య దేశాలను హెచ్చరించారు. నిలిచిపోయిన సంస్కరణల ప్రక్రియను ముందుకు తీసుకెళ్లాలని కూడా గుటెరెస్ సభ్య దేశాలను కోరారని డిప్యూటీ ప్రతినిధి ఫర్హాన్ హక్ తెలిపారు. 1945 ఐక్యరాజ్య సమితి ఆవిర్భవించినప్పటి నుండి దాని సభ్యుల సంఖ్య దాదాపు 4 రెట్లు పెరిగినందున ఐక్యరాజ్య సమితి అత్యున్నత నిర్ణయాధికార సంస్థను కాపాడుకోవాలంటే తప్పకుండా సంస్కరించబడాలని విదేశీ వ్యవహారాల మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ చేసిన వ్యాఖ్యలపై హక్ ఈ వివరణ ఇచ్చారు. ఐక్యరాజ్య సమితిని విస్తరించినట్టే భద్రతా మండలిని కూడా విస్తరించాలని, విస్తృత సభ్యత్వానికి మరింత ప్రాతినిధ్యం వహించేలా మారాలని గుటెరెస్ వాదిస్తున్నారని హక్ చెప్పారు. తమిళనాడు, పుదుచ్చేరి, పశ్చిమ బెంగాల్లోని 5 అసెంబ్లీ నియోజకవర్గాలకు, అస్సాంలోని నాగావ్ లోక్సభ స్థానానికి ఉప ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. తమిళనాడులో మధురాంతకం, ధరాపురం, పుదుచ్చేరిలో తట్టాంచవాడి, పశ్చిమ బెంగాల్లో రెజీనగర్, నందిగ్రామ్ అసెంబ్లీ స్థానాలకు ఓటింగ్ కొనసాగుతోంది. ఓట్ల లెక్కింపు శుక్రవారం నాడు చేపడతారు. ఉత్తరప్రదేశ్ నుంచి రానున్న రాజ్యసభ ఎన్నికల కోసం బీజేపీ 8 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. ధర్మపాల్ సింగ్, రాధాకాంత్ ఓజా, ప్రకాష్ పాల్, విద్యాసాగర్ సోంకర్, గోపీకృష్ణ పాండే, ప్రియాంక సింగ్ రావత్, రామ్ ప్రతాప్ సింగ్ చౌహాన్, శృతి గాంగ్వార్లను పార్టీ బరిలోకి దించింది. ఈ పేర్లను బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ ఆమోదించింది. ద్వైవార్షిక ఎన్నికలకు నామినేషన్లు దాఖలు చేయడానికి ఈరోజే చివరి గడువు. ఉత్తరప్రదేశ్ నుంచి 10, ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్ నుండి ఒక్కొక్కటి చొప్పున రాజ్యసభ స్థానాలకు ఉప ఎన్నికల పోలింగ్ ఈ నెల 16వ తేదీన జరుగుతుంది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఈరోజు నుండి 5 రోజుల పాటు ఘనా, ఐవరీకోస్ట్, ఇథియోపియా దేశాల్లో పర్యటిస్తారు. ఈ పర్యటనలో భాగంగా డాక్టర్ జయశంకర్ ఆయా దేశాల విదేశాంగ మంత్రులతో ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహిస్తారు. స్నేహం, సహకారానికి సంబంధించిన ద్వైపాక్షిక సంబంధాలను సమీక్షించడానికి ఈ 3 దేశాల నాయకులను కలుసుకుంటారు. వాణిజ్యం, ఆర్థికాభివృద్ది సహకారం, సామర్థ్య పెంపుదల, ప్రజల మధ్య సంబంధాలతో సహా వివిధ రంగాల్లో ద్వైపాక్షిక సంబంధాలపై చర్చలు జరుగుతాయి. అలాగే పరస్పర ఆసక్తి ఉన్న ప్రాంతీయ, ప్రపంచ అంశాలపై కూడా ఆయన తమ అభిప్రాయాలు పంచుకుంటారు. అడీడ్ అబాబాలో ప్రాంతీయ మిషన్ అధిపతుల సమావేశానికి కూడా డాక్టర్ జయశంకర్ అధ్యక్షత వహిస్తారు. ఈ పర్యటన గ్లోబల్ సౌత్ దేశాలతో భారతదేశం ఐక్యతను మరింత బలపరుస్తుందని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ఈరోజు న్యూఢిల్లీలోని లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ సంస్కృత విశ్వవిద్యాలయం 2వ స్నాతకోత్సవంలో ప్రసంగిస్తారు. విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ మురళీ మనోహర్ పాఠక్ మీడియాతో మాట్లాడుతూ ఈ స్నాతకోత్సవంలో 1300 మందికి పైగా విద్యార్థులు పాల్గొంటారని, అత్యుత్తమ విద్యా ప్రతిభ కనపరిచిన 3 ప్రతిభావంతులైన విద్యార్థులకు ఉపరాష్టపతి శంకర్దయాల్ శర్మ పతకం బహుమతులను అందజేస్తారని తెలియజేశారు. ఈ వేడుకలో 240 మంది విద్యార్థులకు పీహెచ్డీ పట్టాలు ప్రదానం చేయనుండగా 2024, 2025, 2020

0: 26 విద్యా సంవత్సరాలకు చెందిన 60 మంది విద్యార్థులు బంగారు పతకాలు అందుకుంటారని ఆయన తెలిపారు. పశ్చిమాసియా సంక్షోభం ప్రధాన ఆందోళనల్లో ఒకటిగా మారిందని, ఇది విమాన ఇంధన ధరల పెరుగుదలకు దారితీసి గణనీయమైన భారాన్ని మోపుతోందని పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ మంత్రి, పరిస్థితిని అంచనా వేయడానికి ప్రభుత్వం ఎయిర్లైన్స్, చమురు మార్కెటింగ్ కంపెనీలతో ఏటీఎఫ్ ధరల గురించి చర్చిస్తోందని చెప్పారు. అన్ని వర్గాల భాగస్వాములతో సమావేశం నిర్వహించి ఒక నిర్ణయం తీసుకుంటామని ఆయన తెలియజేశారు. 5 T20 మ్యాచ్ల క్రికెట్ సిరీస్ లో భాగంగా భారత్ వెస్టిండీస్ జట్ల మధ్య జరిగే మొదటి మ్యాచ్ ఈరోజు లక్నోలోని ఏక్నా స్టేడియంలో జరుగుతుంది. ఈ మ్యాచ్ రాత్రి 7 గంటలకు ప్రారంభమవుతుంది. 2026 ఆసియా క్రీడల్లో స్వర్ణ పతకం సాధించిన తర్వాత వన్డే అంతర్జాతీయ సిరీస్లో 2-1 తేడాతో ఘన విజయం సాధించిన తర్వాత వెస్టిండీస్పై తమ విజయ పరంపరను కొనసాగించాలని భారత్ లక్ష్యంగా పెట్టుకుంది. తదుపరి 4 T20 మ్యాచ్లు ఈ నెల 9, 11, 14, 17 తేదీల్లో రాంచీ, ఇండోర్, హైదరాబాద్, బెంగళూరులలో జరుగుతాయి. కేరళ, మాహే, కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల్లో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. అలాగే రానున్న 2-3 రోజుల్లో జమ్మూకాశ్మీర్, లద్దాఖ్, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, చండీగఢ్, హర్యానా, ఢిల్లీ, ఉత్తరాఖండ్, లక్షద్వీప్లలో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆ శాఖ పేర్కొంది. ఆంధ్రప్రదేశ్, బీహార్, జార్ఖండ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్, సిక్కింలలో కూడా ఇటువంటి వాతావరణ పరిస్థితులే ఉంటాయని తెలిపింది. అండమాన్ నికోబార్ దీవులు, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, కొంకణ్, గోవా, మహారాష్ట, నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపుర, ఉత్తరప్రదేశ్, విదర్భల్లో రానున్న 2-3 రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా తెలిపింది. బెనిన్ సిటీ నుండి లాగోస్కు వెళుతున్న నైజీరియన్ సైనిక విమానం కూలిపోయిన ఘటనలో మరణించిన వారి సంఖ్య 32కు పెరిగింది. ఈ 32 మంది బాధితుల్లో 25 మంది ప్రయాణికులు, 7 సిబ్బంది ఉన్నారు. ప్రాణాలతో ఎవరూ బ్రతికి బయటపడలేదని ఆ దేశాధ్యక్షులు బోలా టినుబు చెప్పారు. విమాన ప్రమాదానికి కారణాలపై వెంటనే సమగ్ర విచారణ చేపట్టాలని నైజీరియన్ ఎయిర్ ఫోర్స్ ను ఆదేశించారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. రాష్టపతి ద్రౌపదీ ముర్ము ఈరోజు హిమాచల్ ప్రదేశ్ లో పర్యటిస్తున్నారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు విశాఖపట్నంలోని హిందుస్థాన్ షిప్ యార్డ్ లో ఫ్లీట్ సపోర్ట్ షిప్ 1 ను ప్రారంభించారు. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ ఈరోజు నుంచి 5 రోజుల పాటు ఘనా, ఐవరీకోస్ట్, ఇథియోపియా దేశాల్లో పర్యటిస్తారు. 5 T20 మ్యాచ్ల క్రికెట్ సిరీస్ లో భాగంగా భారత్ వెస్టిండీస్ జట్ల మధ్య మొదటి మ్యాచ్ ఈరోజు లక్నోలో జరుగుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, మరికొద్ది క్షణాల్లో ఈట్ ఫిట్.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ వారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం ఈట్ ఫిట్ కార్యక్రమం వింటున్నారు. నేను మీ రేడియో నిస్తం పద్మిని. శ్రోతలందరికీ శుభ మధ్యాహ్నం. ఇంకో 4 రోజుల్లో బతుకమ్మ, దసరా సంబరాలు మొదలవబోతున్నాయి. అసలు బతుకమ్మ అంటేనే మన తెలంగాణ సంస్కృతికి ప్రతిరూపం అవునా? మరి ప్రతి ఊళ్ళో బతుకమ్మ సంబరాలు, సమర్పించే నైవేద్యాలు, ప్రసాదాలు అబ్బా ఎంత బాగుంటాయో కదా. ఏంటి ఈట్ ఫిట్ అని చెప్పి బతుకమ్మ ముచ్చట్లు చెప్తోంది పద్మిని అనుకుంటున్నారా? చెప్తాను, అక్కడికే వస్తున్నాను. బతుకమ్మ, ఆ ప్రసాదాలు, నైవేద్యాలు వెనుక కేవలం భక్తి మాత్రమే కాదు, ఎన్నో ఆరోగ్య పోషక రహస్యాలు దాగి ఉన్నాయి. మరి అలాంటి పోషకాల గురించి ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం ఈట్ ఫిట్లో. మరి ఇవన్నీ తెలుసుకోవాలంటే ఏం చేయాలి? ట్యూన్ చేసి ఉంచండి, వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం అలరి.

0: వినే సంపూర్ణ వినోదం.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

ఈట్ ఫిట్ కార్యక్రమం వింటున్నారు. మరి బతుకమ్మ పండగ వెనకాతల మనం తినే నైవేద్యాలు, తినే ప్రసాదాలు వెనక ఆరోగ్య రహస్యాలు చెప్తానన్నాను కదా. గమనిస్తే వర్షాకాలం ముగిసిన తర్వాత చలికాలం ప్రారంభమయ్యే వేళ వచ్చే పండగే బతుకమ్మ. ఆ బతుకమ్మకి చేసే వంటకాల వెనుక కూడా ఎన్నో ఆరోగ్య రహస్యాలు ఉన్నాయి, పోషకాల రహస్యాలు కూడా ఉన్నాయి. అసలు మనందరం గమనిస్తే మొదటి రోజు ఎంగిలిపూల బతుకమ్మ మొదలుకొని చివరి రోజు సద్దుల బతుకమ్మ వరకు తీసుకునే ఆహారంలో ఎన్నో పోషకాలు దాగి ఉన్నాయంటున్నారు పోషకాహార నిపుణులు, అలాగే వైద్యులు. మరి ఏమేమి ఉంటాయి, అసలు మనం ఏమేమి ప్రసాదాలు తింటాం, మీకు అవన్నీ తెలిస్తే నాకు hellovividbharati.hyd@gmail.com ఈ నంబర్కు, ఈమెయిల్ అడ్రస్కి మెయిల్ పంపించండి. మనం మాట్లాడుకుందాం, బోల్డ్ అన్ని విషయాలున్నాయి. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: లవ్ స్టోరీ చిత్రానికి మంగ్లీ ఆల్పించిన పాట విన్నారు. సంగీతం పవన్, రచన సుద్దాల అశోక్ తేజ్ గారు. ఈట్ ఫిట్ కార్యక్రమం వింటున్నారు. స్టూడియోలో సమయం 12:47 దాటి 22 సెకండ్లు. జొన్నలు, అటుకులు, నువ్వులు, పల్లీలు, బెల్లం, ముద్దపప్పు, పసుపు, బియ్యపిండితో చేసే అట్లు. పూర్వం నిమజ్జనం కోసం చెరువుల దగ్గరికి వెళ్లేవారు కదా, రోజంతా అన్నం పాడవకుండా చేసే నిమ్మకాయ, చింతపండుతో చేసే సద్ది, నెయ్యి, మినప్పప్పు గారెలు, సద్దుపిండి, ఇవే కదా మనం సాధారణంగా బతుకమ్మ పండగల్లో మా అమ్మవారికి, బతుకమ్మకి నివేదన చేస్తూ ఉంటాము. అసలు ఈ పేర్లు చెప్తుంటేనే నోరూరిపోతోంది. వింటుంటే అసలు పండగ వచ్చేసిందా అన్నట్టుంది కదా. మరి ఇవే ఎందుకు పెడతారు, ఇవి ఎందుకు తినాలి ఈ 9 రోజుల్లో? దీని వెనకాతల కూడా ఎన్నో ఫిట్నెస్ మంత్రాలు ఉన్నాయి. మరి చెప్తాను, వింటూనే ఉండండి. ఆకాశవాణి, వివిధ భారతి.
1: వినండి వినండి వినండి గ్రామస్తులారా, కేవైసీ అప్డేట్ సందేశాన్ని నిర్లక్ష్యం చేయకండి. వెంటనే కేవైసీ అప్డేట్ చేయించుకోండి. గుర్తింపు లేదా చిరునామాలో ఏ మార్పు లేకపోతే మీ బ్యాంక్ లేదా ఏటీఎం లేదా బిజినెస్ కరెస్పాండెంట్ అంటే బీసీ వద్దకు వెళ్ళండి. లేదా బ్యాంక్ లో రిజిస్టర్డ్ ఇమెయిల్ లేదా మొబైల్ నెంబర్ లేదా మొబైల్ బ్యాంకింగ్ యాప్ లేదా ఉత్తరం ద్వారా దాన్ని ప్రకటింపచేయండి. ఒకవేళ ఏదైనా మార్పు ఉంటే కొత్త గుర్తింపు ఇంకా చిరునామా ప్రమాణ పత్రాలు చూపించి ఖాతాని సక్రియంగా ఉంచుకుని బ్యాంకింగ్ సేవల లాభాలు పొందండి. మీకు దగ్గరలో ఉన్న గ్రామ పంచాయతీ క్యాంప్ కి లేదా బ్యాంక్ శాఖకి వెళ్లి కూడా మీ కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
2: ఆర్బీఐ అంటుంది,
3: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
0: ఎస్, ఈట్ ఫిట్ కార్యక్రమం వింటున్నారు. నేను మీ రేడియో నేస్తం పద్మిని. మరి ఏంటి ఆ ఫిట్నెస్ రహస్యాలు, ఫిట్నెస్ మంత్ర ఏముందంటే, మనం గమనిస్తే ఈ పండగ వచ్చే కాలంలో వాతావరణ మార్పులు, అంటే ఇందాక చెప్పుకున్నాం కదా, వర్షాకాలం దాటుకుని శీతాకాలం ముందు కాస్త ఎంటర్ అవుతూ ఉంటాం. ఇలాంటి సమయాల్లో మన జీర్ణశక్తి కాస్త మందగిస్తుంది. పండగ పనుల్లో ఇంకా ముఖ్యంగా చూస్తే మహిళలు పండగ పనుల్లో పడి సరైన ఆహారం తీసుకోవడమే మర్చిపోతారు. ముందు ఈ పని అయిపోతే చాలు, తర్వాత తింటానులే అంటూ వెనక్కి పెట్టేస్తూ ఉంటారు. మరి మీ ఇంట్లో కూడా మీ ఆడవాళ్లు అలా చేస్తూ ఉంటారా? అలా చేస్తే వారిని వారించండి. ముందు కడుపు నిండా చక్కగా అన్నం ఏదైతే అది తిని తర్వాత పని చేసుకుంటే మరింత హుషారుగా, రెట్టింపు ఉత్సాహంతో పనిచేస్తాం. ఇక బతుకమ్మ ఆడేటప్పుడు మనం గమనిస్తే మహిళలు గంటలు తరబడి వంగి చప్పట్లు కొడుతూ వలయాకారంలో తిరుగుతూ ఉంటారు. దీనికి చాలా ఎక్కువ శక్తి ఖర్చు అవుతుంది. గమనిస్తే కొంతమందికి, పెద్దవాళ్ళైతే కీళ్ల నొప్పులు, అలసట కూడా వస్తుంది. అవి రాకుండా ఉండాలంటే బతుకమ్మకు పెట్టిన ప్రసాదాలు, నైవేద్యాలు తిని పండగంతా ఎంతో ఖుషిగా చేసుకోమంటున్నారు పోషకాహార నిపుణులు. ఇంతకీ ఏమేమి దాగున్నాయి ఇప్పుడు పైన మనం చెప్పుకున్న ఈ జొన్నలు, తర్వాత అటుకులు, నువ్వులు, ముద్దపప్పు, పసుపు, ఇవన్నీ ఎందుకు తినమంటున్నారు? వాటి వెనక ఏం రహస్యాలున్నాయి? చెప్తాను. ఛాంపియన్ నుండి ఒక మంచి పాట వినిపిస్తున్నాను. ఆ పాట తర్వాత ఆ విషయాలన్నీ చెప్తాను.

చాంపియన్ చిత్రానికి రామ్ మిరియాల ఆలపించిన పాట విన్నారు. సంగీతం మికీ జేమేయర్, రచన కాసర్ల శ్యామ్. ఈద్ ఫిట్ కార్యక్రమం వింటున్నారు. స్టూడియోలో సమయం 12:55 దాటి 12 సెకండ్లు. మరి ఇంతకీ ఏముంటాయి, ఏం పోషకాలు ఉంటాయి అంటే, ముందుగా చెప్పుకోవాల్సింది నాచురల్ యాంటీబయాటిక్గా పనిచేసే, శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచే పసుపు. చాలామంది ఇప్పటికీ కూడా మన ఊళ్ళలో బతుకమ్మ ఆడే ముందు పసుపు నీళ్లు కూడా తాగుతూ ఉంటారు. ఆ నీళ్లు కడుపులో ఎలాంటి ఇన్ఫెక్షన్స్, నాచురల్ యాంటీబయాటిక్గా పనిచేసి చాలా కడుపులో ఉన్న మలినాల్ని, విషపూరితమైన పదార్థాలన్నింటినీ బయటికి తీసేస్తుంది. ఇంకా కాల్షియం ఐరన్ గనులుగా చెప్పుకునే నువ్వులు, పల్లీలు, బెల్లం వీటితో కలిపి చేసే వంటలు ఎంత బాగుంటాయి కదా. ముఖ్యంగా మహిళల శరీరానికి ఒక పోషకాల గని. పాల కంటే 3 రెట్లు ఎక్కువ ఉండే కాల్షియం ఉంటుంది నువ్వుల్లో. పల్లీల్లో అయితే ప్లాంట్ ప్రోటీన్, ద బెస్ట్ ప్లాంట్ ప్రోటీన్ ఏదైనా ఉంది అంటే అది పల్లీలు అని చెప్తారు. ఇక బెల్లంలో ఉండే ఐరన్, పొటాషియం తక్షణ శక్తినిస్తూ హిమోగ్లోబిన్ శాతాన్ని కూడా పెంచి మహిళల్లో రక్తహీనతని కూడా తగ్గిస్తుంది అంటున్నారు. ఇవన్నీ మనకు తెలిసినవే, కానీ బతుకమ్మ పండుగలో ఇవన్నీ ఎందుకు వాడతారు, దీని వెనుక ఇన్ని రహస్యాలు ఉన్నాయి అనిపిస్తుంది కదా వింటూ ఉంటే. వీటన్నిటికన్నా అత్యంత ముఖ్యమైనది సత్తుపిండి. సత్తుపిండి శీతాకాలం వచ్చే ముందు రోజులు కాబట్టి సత్తుపిండి శీతాకాలానికి రక్షణ కవచంగా పనిచేస్తుంది. ఇక జొన్నలు, అటుకులు అయితే తక్షణ శక్తిని ఇచ్చి మహిళలకి మరింత ఉత్సాహాన్ని కలిగిస్తాయి. మరిన్ని విషయాలున్నాయి, ఇంకా బోలెడన్ని విషయాలున్నాయి, మాట్లాడుకుందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ.

భగవంత్ కేసరి చిత్రానికి ఎస్పీ చరణ్ ఆలపించిన పాట విన్నారు. రచన అనంత్ శ్రీరామ్, సంగీతం ఎస్ఎస్ తమన్. ఎంత బాగుంటుంది కదా ఈ పాట, ఒక మనసుకు ఎంతో దగ్గరగా ఉంటుంది. ఇక మనం మాట్లాడుకుంటున్నాం ఈట్ ఫిట్లో బతుకమ్మకి సమర్పించే ప్రసాదాలు వెనుకున్న ఎన్నో ఆరోగ్య రహస్యాలు, పోషకాహార రహస్యాలన్నీ మాట్లాడుకుంటున్నాం. ఇక ముద్దపప్పు సాధారణంగా పెడుతూ ఉంటారు కదా, ముద్దపప్పులో ఉండే ప్రోటీన్, మినపగారల్లో ఉండే ప్రోటీన్ కూడా ఎంతో అవసరం. ముఖ్యంగా ఈ 9 రోజులు ఆడవాళ్లు ఉపవాసం ఉండి బతుకమ్మ ఆడుతూ ఉంటారు కదా, అలాంటి వాళ్లు సాయంత్రానికి అలసిపోయి ఉంటారు. వాడికి తక్షణ శక్తినిచ్చే నైవేద్యాలు, ప్రసాదాలే తినమని కూడా చెప్తూ ఉంటారు. ఇంకొక విషయం చెప్పాలంటే అప్పట్లో పాతకాలంలో

0: వెళ్తే ఊళ్ళలో ఉండే చెరువులకి నిమజ్జనానికి వెళ్ళేవారు బతుకమ్మ నిమజ్జనం చేయడానికి. అలా వెళ్ళినప్పుడు తీసుకెళ్లిన ప్రసాదం పాడవకుండా ఉండడానికి, అంటే వాసన రాకుండా పాడవకుండా ఉండడానికి సద్ది చేసుకుని తీసుకుని వెళ్ళేవారు. గుర్తుంది కదా, మరి సద్ది చింతపండుతో కానీ నిమ్మకాయతో కానీ చేస్తారు. మరి చింతపండు నిమ్మకాయలో ఆ సద్దిలో ఉండే విటమిన్ సి బయోఫ్లావనాయిడ్స్ చలికాలంలో వచ్చే వైరల్ ఇన్ఫెక్షన్స్ నుండి రక్షిస్తాయి, ముఖ్యంగా మహిళలకి. ఇక సత్తుపిండి, ఇందాక చెప్పుకున్నట్టు సత్తుపిండి ద్వారా అందే ఐరన్ శరీరం పూర్తిగా గ్రహించాలంటే విటమిన్ సి తప్పకుండా అవసరం. అందుకే సద్దుల బతుకమ్మ పండగ నాడు సత్తుపిండితో పాటు పులిహోరలు తినడం వెనక ఇంత పోషకాహార రహస్యం ఉందన్నమాట. మరి మినపగారెలు తింటారు, మినపగారెల వల్ల మంచి ప్రోటీన్ కూడా అందుతుంది. పెరుగన్నం పెడతాం కదా బతుకమ్మకి, ప్రోబయోటిక్గా పనిచేసే పెరుగన్నం కడుపులో ఉన్న గ్యాస్ని, ఎసిడిటీ సమస్యల్ని తగ్గించి పేగుల ఆరోగ్యాన్ని కాపాడుతుంది. దీంతోపాటు బతుకమ్మ అన్ని రోజులు నెయ్యి తప్పనిసరిగా వాడతాము నివేదించడానికి. నెయ్యి వాడడం వల్ల మన ఒంటికి సరిపడనంత ఆరోగ్యవంతమైన కొవ్వు కూడా అందుతుందంటున్నారు పోషకాహార నిపుణులు.
1: రాజు, నువ్వెప్పుడు వ్యాన్ కొడుతున్నాడు? మనకు పెళ్ళైనా వ్యాన్ కొడుతున్నాడు, మనకు పిల్లలు పుట్టినా వ్యాన్ కొడుతున్నాడు, మన ముసలాలు అయిపోయినా వ్యాన్ కొడుతున్నాడు. సరేనా, ఇంకోటి మనం ప్రేమించుకున్నది ఎవరికి చెప్పుకు.
2: చెప్పనులే గాని టోల్ మీద నీ పేరు ఉంచాలనా తుడిపేయాలనా?
1: తుడపకిలే, చిన్నగా రాసుకో.

రాజు వెడ్స్ రాంబాయి చిత్రానికి అనురాగ్ కుల్కర్ణి, జయశ్రీపాలెం పాడిన పాట విన్నారు. రచన మిట్టపల్లి సురేందర్, సంగీతం సురేష్ బొబ్బిలి. ఈట్ ఫిట్ కార్యక్రమం వింటున్నారు. మరి అందరు మహిళలు బతుకమని మంచిగా చేసుకోవాలి. పోషకాహారం తీసుకొని అందరూ ఒకచోట చేరి ఆడిపాడి అందమైన మన తెలంగాణ పండుగ బతుకమ్మ కలిసిమెలిసి చేసుకుంటే అందులో ఉండే ఆనందమే వేరు కదా. మరి బతుకమ్మకు పెట్టిన ప్రసాదాలు కూడా తప్పకుండా తీసుకోండి. పోషకాహారం తీసుకొని బతుకమ్మ పండగని మరింత ఆనందంగా చేసుకోండి. మితంగా తినండి, అదే మనకి హితమవుతుంది. స్టే హ్యాపీ, స్టే హెల్దీ. ఇది ఇవాల్టి ఈట్ ఫిట్.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ లో సమయం 1:10 వస్తోంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో ప్రాంతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది భమిడిపాటి శరజ్యోత్స్న. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఈరోజు మెదక్ జిల్లాలో పర్యటించి నషాముక్త్ భారత్ ర్యాలీతో పాటు వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు. రాష్టంలో నాణ్యమైన విద్యుత్ సరఫరాకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. ప్రధాని మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని చేపట్టిన సేవా సంకల్ప్ అభియాన్ ద్వారా సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్తున్నామని బీజేపీ రాష్ట అధ్యకుడు ఎన్ రామచంద్రరావు తెలిపారు. వచ్చే ఏడాది నాటికి గౌరవెల్లి ప్రాజెక్టుని పూర్తి చేసి రైతులకు సాగునీరు అందిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ హామీ ఇచ్చారు. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ నేడు మెదక్ జిల్లాలో పర్యటించి నషాముక్త్ భారత్ ర్యాలీ, విద్యార్థుల ముఖాముఖి, ఐడీఓసీ మహిళా సంఘాల భేటీలలో పాల్గొంటారు. అలాగే రామాయంపేట సిద్దిపేట జాతీయ రహదారి వెంట ఎంపీ రఘునందర్రావు ఆధ్వర్యంలో చేపట్టే 35,000 జీడిమామిడి మొక్కల పెంపకం కార్యక్రమాన్ని గవర్నర్ రేపు ప్రారంభించనున్నారు. రాష్టంలో విద్యుత్ కొరత తీర్చేందుకు, నాణ్యమైన విద్యుత్ సరఫరా చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం అన్ని విధాలుగా కృషి చేస్తోందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలంలోని పులిచింతల జల విద్యుత్ కేంద్రాన్ని మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్లతో కలిసి పరిశీలించారు. ఈ సందర్బంగా అక్కడి జెన్కో అధికారులతో సమావేశమై విద్యుత్ ఉత్పత్తి, పంపిణీ, నీటి లభ్యత తదితర అంశాలపై చర్చించారు. అనంతరం సూర్యాపేట జిల్లాలోని గడ్డిపల్లి కృషి విజ్ఞాన కేంద్రం వద్ద 200 కోట్ల రూపాయలతో నిర్మిస్తున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణ పనులను మంత్రులతో కలిసి ఉప

0: ప్రతి గడపకు కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ది సందేశాలను తీసుకెళ్లడమే ప్రధాన లక్ష్యమని బీజేపీ తెలంగాణ రాష్ట అధ్యకుడు ఎన్ రామచంద్రరావు తెలిపారు. ఇందులో భాగంగా మెట్టుగూడలో ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో రహదారి భద్రతపై చైతన్య కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలను విధిగా పాటించాలని సూచించారు. మోదీ ఆశయాలకు అనుగుణంగా సమాజ సేవే ధ్యేయంగా సాగుతున్న ఈ కార్యక్రమంలో భాగంగా రేపు ఖైరతాబాద్ లో నిర్వహించే సేవాజ్యోతి యాత్రను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ముగ్గురు ఎన్నికల కమిషనర్ల సమ్మతి లేకుండా ఎస్ఐఆర్పై నిర్ణయాలు తీసుకున్నారనే ప్రచారం పూర్తిగా అవాస్తవమని బీజేపీ రాష్ట అధ్యకుడు ఎన్ రామచంద్రరావు స్పష్టం చేశారు. రాహుల్ గాంధీ, ఇండి కూటమి నేతలు ఎన్నికల సంఘం, ఎస్ఐఆర్ విధానంపై తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నారని మండిపడ్డారు. ఎస్ఐఆర్పై ఎన్నికల సంఘం తీసుకున్న ఏకగ్రీవ నిర్ణయాన్ని సుప్రీంకోర్టు కూడా సమర్థించిందని గుర్తు చేశారు. 1952 నుంచి 2014 వరకు కాంగ్రెస్ పాలనలోనే 12 సార్లు ఎస్ఐఆర్ జరిగిందని, ఓడిపోయినప్పుడల్లా ఎన్నికల సంఘంపై నిందలు వేయడం కాంగ్రెస్ ద్వంద్వ వైఖరికి నిదర్శనమని విమర్శించారు. కరీంనగర్ శ్రీ మహాశక్తి దేవాలయంలో ఈ నెల 11 నుంచి 20 వరకు దసరా నవరాత్రి ఉత్సవాలు వైభవంగా నిర్వహించేందుకు కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ పర్యవేక్షణలో ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. 10 రోజుల పాటు వివిధ రూపాల్లో అమ్మవారి దర్శనం, అన్నదానం, దాండియా వంటి ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించనున్నారు. భక్తులందరూ ఈ వేడుకలకు భారీగా తరలివచ్చి అమ్మవారి ఆశీస్సులు పొందాలని బండి సంజయ్ పిలుపునిచ్చారు. బ్యాంకు ఉద్యోగులపై పనిభారం తీవ్రంగా ఉందని, వారి దీర్ఘకాలిక డిమాండ్ అయిన వారానికి 5 రోజుల పనిదినాలను అమలు చేయాలని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కోరారు. ఇది వీలుకాని పక్షంలో బ్యాంకులు 7 రోజులు నడిచేలా ఉద్యోగులకు షిఫ్ట్ విధానం ప్రవేశపెట్టాలని సూచించారు. శనివారాల సెలవుల వల్ల ఉత్పాదకత ఏమాత్రం తగ్గలేదని ఒక వీడియో సందేశంలో తెలిపారు. ఆల్ ఇండియా ప్రొఫెషనల్స్ కాంగ్రెస్ చైర్పర్సన్ మధు యాష్కిగౌడ్ ఢిల్లీలో రాహుల్ గాంధీతో సమావేశమయ్యారు. దేశవ్యాప్తంగా వివిధ రంగాల నిపుణులను ఏకం చేసి పాలసీ మేకింగ్, దేశ నిర్మాణంలో వారిని భాగస్వాములను చేసేందుకు 6 నెలల్లో స్థానిక స్థాయి కమిటీలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. మంత్రి పొన్నం ప్రభాకర్ సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గంలోని పరివేద గ్రామంలో నిర్వహించిన పల్లె పల్లెకు పొన్నం అన్న కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నూతన గ్రామ పంచాయతీ భవనాన్ని ప్రారంభించి 50 లక్షల రూపాయలతో చేపడుతున్న సీసీ రోడ్లు, 1.70 కోట్ల రూపాయలతో నిర్మిస్తున్న నూతన రహదారి నిర్మాణాలను ప్రకటించారు. అలాగే పశువులకు మందులు, కళ్యాణలక్ష్మి చెక్కులు, ఉచిత విద్యుత్, ఇందురమ్మ ఇళ్లు వంటి పలు సంక్షేమ పథకాల లబ్దిని ప్రజలకు వివరించారు. వచ్చే ఏడాది నాటికి గౌరవెల్లి ప్రాజెక్టును పూర్తి చేసి సాగునీరు అందిస్తామని హామీ ఇచ్చారు. తన పాస్పోర్టు జప్తునకు కోర్టు ఉత్తర్వులు ఇచ్చిందంటూ సెప్టెంబర్ 29 ఒక పత్రికలో వచ్చిన కథనంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె తారక రామారావు సదరు పత్రికకు లీగల్ నోటీస్ పంపారు. కోర్టు ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదని, కేవలం ఏసీబీ మెమో మాత్రమే దాఖలు చేసిందని ఆయన న్యాయవాది స్పష్టం చేశారు. ఆ తప్పుడు వార్తను 48 గంటల్లోగా ఉపసంహరించుకుని క్షమాపణలు చెప్పాలని, లేని పక్షంలో క్రిమినల్ పరువు నష్టం దావా వేస్తామని హెచ్చరించారు. హైదరాబాద్ నగరంలో తాగునీటి నాణ్యతపై ప్రచారంలో ఉన్న వీడియోలని నమూనాలు భూగర్భ జలాలకు సంబంధించినవేనని, జలమండలి సరఫరా చేసే శుద్ది చేసిన నల్లాల నీరు కాదని అధికారులు స్పష్టం చేశారు. స్థానిక పరిస్థితుల వల్ల భూగర్భ జలాల్లో టీడీఎస్, ఫ్లోరైడ్ ప్రమాణాలు మారవచ్చని, ఆ ఫలితాలను జలమండలి తాగునీటికి అన్వయించడం సరికాదని స్పష్టం చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో 4 రోజుల పాటు అట్టహాసంగా జరిగిన రాష్టస్థాయి బాలబాలికల కబడ్డీ పోటీలు నిన్న రాత్రి ముగిశాయి. ఉత్కంఠభరితంగా జరిగిన ఫైనల్ మ్యాచ్లో బాలుర విభాగంలో నల్గొండ జిల్లా జట్టు వనపర్తి జిల్లా జట్టుపై 46-30 పాయింట్ల తేడాతో విజయం సాధించింది. బాలికల విభాగంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జట్టు ఖమ్మం జిల్లా జట్టుపై 48-24 పాయింట్ల తేడాతో విజయ దుందుపి మ్రోగించింది. ఫైనల్ విజేతలు నల్గొండ, కొత్తగూడెం జట్లకు రాష్ట రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్, వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ చేతుల మీదుగా కప్పును, షీల్డులను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ,
1: పిల్లలు సమయాన్ని వృధా చేస్తూ మత్తుకు బానిసలుగా మారే పరిస్థితిని, సమయాన్ని వృధా చేసే పరిస్థితి నుంచి తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండి వాళ్ళ పిల్లల్ని చిన్నప్పటి నుంచే గ్రౌండ్ కు తీసుకుపోయి అలవాటు చేయాలని కోరుకుంటా ఉన్నాను. దానివల్ల క్రీడాకారులుగా మారడమే కాకుండా వాళ్ళు ఎటువంటి దురలవాట్లకు పోకుండా వారికి ఒక సామాజిక స్ఫూర్తి, క్రీడలు ఒక శరీర దారుఢ్యానికే కాకుండా మానసిక బలోపేతానికి కూడా పనికొస్తాయి అనేటువంటి

0: మాటని సందర్భంగా తెలియజేస్తూ
1: ప్రభుత్వ విప్ వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ,
0: రాష్ట్ర ప్రభుత్వం యొక్క లక్ష్యము యువతను సన్మార్గంలో నడపాలి, యువతకు చక్కటి విద్యను అందించాలి. సీఎం కప్ పేరిట కూడా ఈ జిల్లాలోనే సుమారు 42 క్రీడలను ఆడించిన సందర్భంలో మట్టిలో మాణిక్య లాంటి వారి క్రీడాకారులను చేతిని పని చెప్పి తీసుకుని నిర్ణయాల భాగంగా ఈ కబడ్డీ గ్రామీణ క్రీడలను ముందుకు తీసుకుపోయే ప్రయత్నం భాగంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినాం.
1: పేదింటి ఆడబిడ్డల కుటుంబాల్లో వెలుగులు నింపాలనే సంకల్పంతో కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ పథకాలను ప్రభుత్వం అమలు చేస్తోందని జనగామ జిల్లా పాలకుర్తి శాసనసభ్యురాలు మామిడాల యశస్విని రెడ్డి అన్నారు. మండల కేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో 54 మంది లబ్దిదారులకు 54,864 రూపాయల విలువ గల చెక్కులను పంపిణీ చేశారు. ధాన్యం కొనుగోలు సీజన్ ప్రారంభం కానున్న నేపథ్యంలో రాష్ట ప్రభుత్వం 7 గుర్తింపు పొందిన సన్నధాన్యం రకాలను ప్రోత్సహిస్తూ ఆయా రకాలను సాగు చేసిన రైతులకు క్వింటాలకు 500 రూపాయల బోనస్ అందించనున్నట్లు ఖమ్మం జిల్లా వ్యవసాయ శాఖాధికారి ధనసరి పుల్లయ్య చెప్పారు. ఈరోజు ఖమ్మంలో విలేకరులతో మాట్లాడుతూ రైతులకు ప్రభుత్వం ప్రకటించిన బోనస్ సక్రమంగా అందేలా ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద గుర్తింపు పొందిన సన్నధాన్యం రకాల గుర్తింపు ధృవీకరణకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు వివరించారు. కొనుగోలు సమయంలో ధాన్యం రకాన్ని సక్రమంగా గుర్తించి అర్హులైన రైతులకు మాత్రమే బోనస్ ప్రయోజనం అందేలా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఈ నెల 12 వరకు సమాచార హక్కు చట్టంపై అవగాహన వారోత్సవాలు నిర్వహిస్తున్న సందర్భంగా జిల్లా అధికారులందరూ వారి వద్ద పెండింగ్లో ఉన్న సమాచార హక్కు చట్టం దరఖాస్తులు, అప్పీల్ దరఖాస్తులపై నిర్దేశించిన ప్రొఫార్మాలో సమాచారం ఇవ్వాలని నల్గొండ జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్ అధికారులను ఆదేశించారు. సంచార్ హక్కు వారోత్సవాలపై జిల్లా కలెక్టరేట్లో జరిగిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో శాఖల వారీగా గత ఏడాది కాలంలో వచ్చిన దరఖాస్తులు, వాటికి ఇచ్చిన సమాచారం, పెండింగ్ దరఖాస్తులు, వాటికి గల కారణాలపై కలెక్టర్ సమీక్ష జరిపారు. యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం దత్తాయిపల్లిలో ప్రభుత్వం విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య మార్నింగ్ వాక్ నిర్వహించారు. గ్రామంలో జరుగుతున్న అభివృద్ది పనులు, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం, ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు తీరుపై ఈ సందర్భంగా ఆయన ప్రజలను అడిగి తెలుసుకుని క్షేత్రస్థాయి పరిశీలన జరిపారు. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఈరోజు మెదక్ జిల్లాలో పర్యటించి నషాముక్త్ భారత్ ర్యాలీతో పాటు వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు. రాష్టంలో నాణ్యమైన విద్యుత్ సరఫరాకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. ప్రధానమంత్రి మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని చేపట్టిన సేవా సంకల్ప్ అభియాన్ ద్వారా సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్తున్నామని బీజేపీ రాష్ట అధ్యకుడు ఎన్ రామచంద్రరావు తెలిపారు. వచ్చే ఏడాది నాటికి గౌరవెల్లి ప్రాజెక్టును పూర్తి చేసి రైతులకు సాగునీరు అందిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ హామీ ఇచ్చారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 ప్రాంతీయ వార్తలను వినవచ్చు.
2: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ సమయం 1:20 దాటి 20 సెకండ్లు. మరికొద్ది క్షణాల్లో చైతన్య స్ఫూర్తి.
3: మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలేడంత గప్ షాప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వివి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
2: మీరు ట్యూన్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, చైతన్య స్ఫూర్తి కార్యక్రమం వింటున్నారు. మీ రేడియో నేస్తం పద్మనీతం. ప్రతి సంవత్సరం అక్టోబర్ 1 నుండి అక్టోబర్ 31 వరకు రొమ్ము క్యాన్సర్ అవగాహన మాసం అంటే బ్రెస్ట్ క్యాన్సర్ అవేర్నెస్ మంత్ గా ప్రపంచవ్యాప్తంగా నిర్వహిస్తారు. రొమ్ము క్యాన్సర్ గురించి ప్రజల్లో అవగాహన పెంచడం, ముందస్తు పరీక్షలు ప్రాముఖ్యతను తెలియజేయడం, బాధితులకు మద్దతు ఇవ్వడం దీని ముఖ్య ఉద్దేశం. అయితే క్యాన్సర్ నయం కావడం ఒక విజయమే, కానీ ఆత్మవిశ్వాసాన్ని తిరిగి పొందడం మరో పోరాటం అంటారు ఈ వ్యాధికి గురైన వారు చాలామంది. అలాంటి ఎందరికో తన స్వహస్తాలతో తన చేతులతో నేసిన క్రోషే బ్రెస్ట్ ప్రాస్థెసిస్, అంటే ఏం లేదండి, ఆర్టిఫిషియల్ బ్రెస్ట్ అంటారు దీన్ని, క్రోషేతో చేసిన బ్రెస్ట్ ప్రాస్థెసిస్ ద్వారా వేల మంది మహిళలకు గౌరవాన్ని ధైర్యాన్ని తిరిగిస్తున్నారు ఒక మహిళామూర్తి. ఒక చిన్న ఆలోచన ఎంత పెద్ద మార్పును సృష్టించగలదు అంటూ ఎందరికో రొమ్ము క్యాన్సర్ సర్వైవర్ల కోసం తన చేత్తో అల్లిన ఉచిత కృత్రిమ రొమ్ములను అందిస్తూ ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తున్నారు శ్రీమతి జయశ్రీ రతన్.

0: శతమానం భవతి సినిమాకి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు పాడిన పాట విన్నారు. రచన రామజోగయ్య శాస్త్రి, సంగీతం మిక్కీ జయమేయర్. శ్రీమతి జయశ్రీ రతన్ గారి ఇన్స్పైరింగ్ జర్నీ గురించి మాట్లాడుకుంటున్నాం. ఆవిడ తన స్వహస్తాలతో కృత్రిమ రొమ్ములను తయారు చేసి ఎందరికో సహాయంగా నిలుస్తున్నారు. ఒక చిన్న సంఘటనతో ప్రారంభమైంది ఆవిడ ప్రయాణం. వేలాది మంది మహిళల జీవితాల్లో వెలుగును నింపుతోంది ఈరోజు. అసలు ఎక్కడ ఎలా మొదలైంది అంటే, ఈ ఆలోచన 2017లో అమెరికాలో ఉన్న తన కుమారుడి ఇంటికి వెళ్ళినప్పుడు మొదలైంది. అక్కడే తొలిసారిగా చేత్తో క్రోషేతో అల్లిన ఆర్టిఫిషియల్ బ్రెస్ట్ అంటే కృత్రిమ రొమ్ములను తొలిసారిగా చూశారట జయశ్రీ గారు. ఆసక్తిగా అనిపించి ఆ అల్లిక నేర్చుకున్నారు. అక్కడ ఉన్న ఒక స్థానిక గ్రూప్లోకి చేరి అదంతా అయిపోయింది. ఇండియాకి తిరిగి వచ్చేశారు. ఇండియాకి తిరిగి వచ్చాక జయశ్రీ గారు క్యాన్సర్ బారిన పడిన తన అత్యంత దగ్గర బంధువు మాస్టెక్టమీ అంటే రొమ్మును పూర్తిగా తొలగించబడ్డం అన్నమాట, అలాంటి శస్త్రచికిత్స చేయించుకున్న వారి బంధువుల మహిళను కలిశారు. ఆ మహిళ చాలా డిసప్పాయింట్ అయిపోయారు. చాలా ఉదాసీనంగా కూర్చున్నారు. ఏమైంది అంటే, మహిళ శస్త్రచికిత్స తర్వాత సిలికాన్ ప్రాసెసెస్ అంటే ఆర్టిఫిషియల్గా బ్రెస్ట్ని ఇంప్లాంట్ చేస్తారన్నమాట. అలాంటివి కొనే శక్తి లేక పాపం రొమ్మును తీసివేసిన భాగంలో చాలా విడియపడుతూ రుమాలు లేకపోతే దుపట్టాలను చుట్టుకొని ఆ రొమ్ము స్థానాలని కవర్ చేసుకునేవారట. ఇది చూసి జయశ్రీ గారు చాలా చలించిపోయారు. తీవ్రమైన ఆలోచనలో పడ్డారు. అదే బలమైన పునాదిగా మారింది ఆవిడ చేసే గొప్ప కార్యానికి. మరి ఏం జరిగింది చెప్తాను, వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.
1: ఒక దేశాన్ని నిర్మించేది కళలుగని ఆ కళల కోసం తమ జీవితాన్ని అర్పించే మనుషులు. ఒక ఉపాధ్యాయుడు, ఒక శాస్త్రవేత్త, ఒక రాజ్యాంగ నిర్మాత.

0: ఒక వైద్యుడు, ఇంజనీరు, క్రీడాకారుడు. వాళ్ళు దేశానికి కేవలం సేవ మాత్రమే చేయరు, దేశ భవిష్యత్తును తీర్చిదిద్దుతారు. వీరంతా చరిత్రలో నిలిచిన వ్యక్తులు కాదు, చరిత్రను మలచిన వ్యక్తులు. ఈ నేలలో వారి అడుగుల ప్రతిధ్వని ఉంది, దేశ భవిష్యత్తులో వారి ఆలోచనల వెలుగుంది. భారతరత్న ఒక జాతి కృతజ్ఞతాగాథ కార్యక్రమంలో ఆ మహనీయులను స్మరించుకుందాం. ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు మీ ఎఫ్ఎం వివిధ భారతి 102.8 MHz పై భారతరత్న ప్రత్యేక ధారావాహిక తప్పక వినండి.
1: చైతన్య స్ఫూర్తి కార్యక్రమం వింటున్నారు. స్టూడియోల సమయం 1:28 అవుతోంది. మరి అమెరికాలో చూశారు కదా, వాళ్ళ అబ్బాయి దగ్గరికి వెళ్ళినప్పుడు తనెందుకు చేత్తో అల్లిన కృత్రిమ రొమ్ములను తయారు చేయకూడదు అనే ఆలోచనలో పడ్డారు జయశ్రీ గారు. ఇక రొమ్ము క్యాన్సర్ శస్త్రచికిత్స తర్వాత చాలామంది మహిళలు తమ శరీరాకృతిని చూసి మానసిక వేదనకి గురవుతారు, సమాజంలో రావడానికి బిడియపడుతూ ఉంటారు. వారికి ఎలాంటి ఖర్చు లేకుండా పూర్తిగా ఉచితంగా తిరిగి గౌరవాన్ని, ఆత్మవిశ్వాసాన్ని ఇవ్వాలి అని సంకల్పించారు జయశ్రీ. ఏం చేశారు? ఇంతకీ జయశ్రీ గారి వయసు ఎంతో తెలుసా? ఇది మొదలెట్టినప్పుడు 65 ఏళ్లకి పైబడిన వయసులో ఒంటరిగా తన సంకల్పానికి నాంది పలికారు జయశ్రీ రతన్. అలా ఒక్కరితో మొదలైన ప్రయాణం తేలికపాటి అల్లిక, అదే క్రోషెట్ ద్వారా మృదువైన కాటన్ నూలుతో కూడిన ఈ కృత్రిమ రొమ్మును తయారు చేయడం మొదలుపెట్టారు. ఇంకొకటి ఏంటంటే, తను చేయడమే కాకుండా చాలా మందికి నేర్పడం కూడా మొదలెట్టారు. క్రోషే లేదా నేత నైపుణ్యం ఉన్నవారికి, ఆసక్తి ఉన్నవారికి ముందుగా శిక్షణ ఇవ్వడం మొదలుపెట్టారు. ఎంత పరిమాణంలో అల్లాలి, ఎలా అల్లాలి అనేవి దగ్గరుండి ట్రైనింగ్ ఇవ్వడం కూడా మొదలెట్టారు. మరి తర్వాత ఏం జరిగింది చెప్తాను, వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

నారీ నారీ నడుమమురారి చిత్రానికి యాజిన్ నజీర్ పాడిన పాట విన్నారు. సంగీతం విశాల్ చంద్రశేఖర్, రచన రామజోగయ్య శాస్త్రి. చైతన్య స్ఫూర్తి కార్యక్రమం వింటున్నారు. శ్రీమతి జయశ్రీ రతన్ గారి గురించి మాట్లాడుకుంటున్నాం. అయితే మరి ఆవిడకి ఆలోచన వచ్చింది, అందరికీ మెల్లిగా కాస్త కాస్త ట్రైనింగ్ ఇవ్వడం కూడా మొదలుపెట్టారు కదా. చిన్నగా తన ఇంట్లోనే అందరినీ చేరదీసి ఒక చిన్న ఫౌండేషన్ని మొదలుపెట్టుకున్నారు. దాని ద్వారా 16 ఏళ్ల టీనేజర్ల నుండి 82 ఏళ్ల బామ్మల వరకు చాలా మంది పనిచేస్తున్నారట. వాలంటీర్గా ఉచితంగా పనిచేస్తున్నారు. వారితో కలిసి స్వచ్ఛందంగా ఈ కృత్రిమ రొమ్ములను అల్లుతూ వారి సహాయాన్ని అందిస్తున్నారు. ఇక వీరు తయారు చేసే ఈ కృత్రిమ రొమ్ముల నాణ్యత గురించి చెప్పనవసరం లేదు. ఎందుకంటే భారతదేశంలో ప్రతిష్టాత్మక బ్రెస్ట్ సెంటర్స్, క్యాన్సర్ హాస్పిటల్స్ రోగులందరికీ కూడా ఉచితంగా ఇస్తున్నారట ఈ కృత్రిమ రొమ్ముల్ని. మొదట ఒంటరిగా ప్రారంభించిన ఈ ప్రయాణంలో నేడు ప్రపంచవ్యాప్తంగా వందలాది మంది మహిళలు స్వచ్ఛంగా చేతులు కలిపి జయశ్రీ రతన్ గారితో కలిసి నడుస్తున్నారు, ముందుకు సాగుతున్నారు. ఎంతో ధైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని ఇస్తున్నారు రొమ్ము క్యాన్సర్ బాధితులకు. వీరంతా కలిసి క్యాన్సర్ సర్వైవర్కు ఎలాంటి ఖర్చు లేకుండా పూర్తిగా ఉచితంగా ఇవి అందిస్తున్నారు. శస్త్రచికిత్స తర్వాత మహిళలు ఆత్మవిశ్వాసంతో తిరిగి తమ పనులు చేసుకుంటూ తమ కుటుంబాలతో సంతోషంగా ఉండాలంటూ వెన్ను తడుతున్నారు. మరి మొదట్లో 1000 మందికి మాత్రమే వీరు ఇవ్వగలిచారు ఈ కృత్రిమ రొమ్ముల్ని. అలా మొదలైన ప్రయాణం 2026 సంవత్సరం నాటికి 30,000 మంది మహిళలకు ఈ కృత్రిమ రొమ్ములు, ఈ కృత్రిమ రొమ్ములు చేత్తో అల్లిన రొమ్ములు ఇచ్చే స్థాయికి ఎదిగారు జయశ్రీ రతన్ గారు. ఎంత గొప్ప విషయం కదా. ఇప్పుడు ఆవిడ వయసు 73 సంవత్సరాలు. మరిన్ని విషయాలున్నాయి, మాట్లాడుకుందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

ప్రేమం చిత్రానికి విజయ్ యేసుదాస్ ఆలపించిన ఆ వండర్ఫుల్ మెలోడీ విన్నారు కదా. రచన శ్రీమణి, సంగీతం గోపిసుందర్. చైతన్య స్ఫూర్తి కార్యక్రమం వింటున్నారు. చేత్తో అల్లిన కృత్రిమ రొమ్మలను తయారు చేస్తూ మేమున్నాం, మీకేం భయం లేదు అంటూ వెన్ను తడుతున్న శ్రీమతి జయశ్రీ రతన్ గారి గురించి మాట్లాడుకుంటున్నాం. రిటైర్మెంట్ తీసుకుని విశ్రాంతిగా ఉండే వయసులో ఒక పెద్ద అడిగే వేశారు జయశ్రీ గారు. ఒక సాధారణ గృహిణిగా ఒంటరిగా క్రోషెట్ అల్లికతో మొదలుపెట్టిన ఆవిడ నేడు వందలాది మంది వాలంటీర్స్తో కలిసి పనిచేస్తున్నారు. కేవలం ముంబైలోనే కాకుండా భారతదేశం, అమెరికా మొత్తం 5 దేశాల్లో విస్తరించి ఉన్నారు వారి వాలంటీర్స్ అందరూ. ఇక ఒక గృహిణి ఏమైనా చేయగలదా అంటే, గృహిణిగా కాదు పక్కనే వెన్నంటి ఉండే ఒక మహిళ మరొక మహిళ కష్టాన్ని తెలుసుకోగలదు అంటూ చేసి చూపిస్తున్నారు శ్రీమతి జయశ్రీ రతన్. 5 దేశాల్లో వాలంటీర్ నెట్వర్క్తో పాటు ఎందరో కలిసి అంతా మనం గమనిస్తే కేవలం ఉచితంగా మాత్రమే ఈ సర్వీసెస్ని చేస్తున్నారు. మేమున్నామంటూ వెన్నంటూ ఉంటూ ఎందరికో కొత్త ఉత్సాహాన్ని, భరోసాని ఇస్తున్నారు వీరు. అసలు ఇదంతా మాట్లాడుకుంటుంటే ఒక విషయం చెప్పాలనిపిస్తుంది. ఎలాంటి కష్టానైనా, అనారోగ్యం అవ్వచ్చు, ఎలాంటి కష్టానైనా, పక్కనే నీకేం కాదు, నేనున్నాను అని నిల్చున్న వ్యక్తి ఒక మంచి మాట, ఆ స్వాంతనే మనలో సగం రోగాన్ని పక్కకి నెట్టేస్తుందిట. అందుకనే ఎవరైనా కాస్త ఉదాసీనంగా ఉన్నా, అనారోగ్యంగా ఉన్నా, వారితో మనం ఉంటే కొండంత బలం ఇచ్చినట్టే అవునా? మరి మరిన్ని విషయాలు మాట్లాడుకుందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

రిటర్న్ ఆఫ్ ద డ్రాగన్ సినిమాకి సరిత్ సంతోష్, శ్రీనిష ఆలపించిన పాట విన్నారు. సంగీతం లియోన్ జేమ్స్, రచన రామజోగయ్య శాస్త్రి. చైతన్య స్ఫూర్తి కార్యక్రమం వింటున్నారు. జయశ్రీ రతన్ గారి గురించి మాట్లాడుకుంటున్నాం. అయితే వీరు తయారు చేసే, అంటే చేతులతో అల్లే కృత్రిమ రొమ్ములు ప్రతి ఒక్కటి కూడా క్వాలిటీ చెక్కికి వెళ్తాయట. నైపుణ్యత బాగుంటేనే అలాగ అవి కావాల్సిన వాళ్ళకి, బెనిఫిషరీస్కి పంపడం జరుగుతుంది. ఈ ప్రాసెసెస్ అంటే ఈ కృత్రిమ రొమ్ముల కోసం వాడే 100% వాడే ప్రతి ఒక్కటి కూడా 100% కాటన్ నూలుతో తయారు చేయడం వల్ల వీటిని ఈజీగా ఉతుక్కోవచ్చుట. 2 సంవత్సరాల పాటు ఉతుక్కొని తిరిగి మళ్ళీ మళ్ళీ వాడుకోవచ్చు. అంటే చాలా సులువుగా వాడుకునే పద్ధతిలో వాళ్ళు తయారు చేస్తున్నారు. క్యాన్సర్ నయమైన తర్వాత కూడా మహిళలు ఎదుర్కొనే మానసిక బాధను గుర్తించి ఒక చిన్న నూలు వస్త్రంతో వేల జీవితాల్లో రంగులు నింపారు జయశ్రీ రతన్ గారు. ఇంకొకటి ఏంటంటే ఒక్కటే పంపించారట. వీళ్ళు పంపించినప్పుడు జంటగా పంపిస్తారట. పరిశుభ్రత కోసం ఒకటి ఉతుక్కున్నా సరే రెండోది అందుబాటులో ఉండేటట్టు చూస్తారట. ఒక్క రొమ్ముకు శస్త్రచికిత్స చేయించుకున్న వారికి 2, అలాగే 2 రొమ్ములకు శస్త్రచికిత్స చేయించుకున్న వాళ్ళకి 4 ఈ కృత్రిమ రొమ్ములను పంపిస్తారట. ఇంకో విషయం ఏంటి తెలుసా, వీళ్ళు ఇండియా పోస్ట్ ద్వారా మారుమూల గ్రామాల్లో ఉన్న వాళ్ళకి కూడా అవి చేరేటట్టు ఏర్పాటు చేసుకున్నారు. 24 నెలల తర్వాత, అంటే 2 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఒకవేళ కొత్తవి కావాల్సి వస్తే రీఫిల్ కూడా చేస్తారట. అసలు ఎలా వచ్చింది మేడం ఈ ఆలోచన అంటే, చెప్పాను కదా ఆవిడ మొదటిసారిగా తన దగ్గర బంధువులు ఎవరి దగ్గరికి అయితే వెళ్ళారో ఆవిడ బాధను చూసి, వర్ణనాతీతమైన బాధను చూసి ఈ ఆలోచన పుట్టింది అంటున్నారు జయశ్రీ రతన్ గారు. చెప్పాను కదా ఆవిడ వయస్సు 73 సంవత్సరాలైన ఇప్పటికీ ఒక టీనేజ్ పిల్ల ఎలాగ పనిచేస్తారో అలాగ నిత్యం ఆవిడ తన సేవను అందిస్తూనే ఉన్నారు. సమాజ సేవకి ఇంకా బాగా చేయాలి అని ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తూనే ఉన్నారు.

0: మనం చిత్రానికి అర్జిత్ సింగ్ ఆలపించిన పాట విన్నారు. సంగీతం అనూప్ రూబెన్స్. చైతన్య స్ఫూర్తి కార్యక్రమం వింటున్నారు. స్టూడియోల సమయం 1:52.
1: ఒక దేశాన్ని నిర్మించేది కలలుగని ఆ కలల కోసం తమ జీవితాన్ని అర్పించే మనుషులు. ఒక ఉపాధ్యాయుడు, ఒక శాస్త్రవేత్త, ఒక రాజ్యాంగ నిర్మాత, ఒక వైద్యుడు, ఇంజనీరు, క్రీడాకారుడు, వాళ్ళు దేశానికి కేవలం సేవ మాత్రమే చేయరు, దేశ భవిష్యత్తును తీర్చిదిద్దుతారు. వీరంతా చరిత్రలో నిలిచిన వ్యక్తులు కాదు, చరిత్రను మలచిన వ్యక్తులు. ఈ నేలలో వారి అడుగుల ప్రతిధ్వని ఉంది, దేశ భవిష్యత్తులో వారి ఆలోచనల వెలుగుంది. భారతరత్న ఒక జాతి కృతజ్ఞతాగాథ కార్యక్రమంలో ఆ మహనీయులను స్మరించుకుందాం. ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు మీ ఎఫ్ఎం వివిధ భారతి 102.8 MHz పై భారతరత్న ప్రత్యేక ధారావాహిక తప్పక వినండి.
0: చైతన్య స్ఫూర్తి కార్యక్రమం వింటున్నారు. నేను మీ రేడియోనిస్తం పద్మిని. క్యాన్సర్ నయం కావడం ఒక విజయం, ఆత్మవిశ్వాసాన్ని తిరిగి పొందడం మరో పోరాటం అంటారు జయశ్రీరతన్. ఇప్పుడు 73 ఏళ్ల జయశ్రీరతన్ గారు తన చేతులతో నేసిన కృత్రిమ రొమ్ములను వేలాది మంది మహిళలకు గౌరవాన్ని ధైర్యాన్ని తిరిగిచ్చారు. ఒక చిన్న ఆలోచన ఎంత పెద్ద మార్పును సృష్టించగలదో చేసి చూపించారు జయశ్రీ మరియు వారి వాలంటీర్స్ అందరూ. ఏజ్ ఇస్ జస్ట్ ఏ నెంబర్ అంటున్న వారికి ఎన్నో శుభాభినందనలు తెలియజేస్తోంది ఆకాశవాణి వివిధ భారతి.

0: పవిత్ర బంధం చిత్రానికి కేజేఎస్ దాస్ గారు ఆలపించిన పాట విన్నారు. సంగీతం ఎంఎం కీరవాణి, రచన సిరివెన్నెల సీతారామ శాస్త్రి. ఇది ఇవాల్టి చైతన్య స్ఫూర్తి.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ లో సమయం 2 గంటలు కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో మిడ్ డే న్యూస్ ఆంగ్లంలో వార్తలు వింటారు. తిరిగి 2 గంటల 15 నిమిషాలకు మెలోడీ టైమ్ కార్యక్రమంలో కలుసుకుందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

జాబిలిని తాకి ముద్దులిడ ఆశ ఎవరికండో చెప్పండి. చందమామ అంటే అందరికీ ఇష్టమే. ఎంత అద్భుతంగా రాశారు కదా రాజశ్రీ గారు. రోజా సినిమాకి మిన్మిని ఆలపించిన పాట విన్నారు, సంగీతం ఏఆర్ రెహమాన్. మరి జాబిలిని తాకి ముద్దులిడ ఆశ అంటూ ఆ పాట విన్నాక నాకు ఒక మంచి విషయం చెప్పాలనిపించింది మీతో. అక్టోబర్ 4 నుండి 10 వరకు ప్రపంచ అంతరిక్ష వారోత్సవాలు జరుగుతున్నాయి. అంటే వరల్డ్ స్పేస్ వీక్ నిర్వహిస్తున్నారు ప్రపంచమంతా. ముఖ్యంగా ఈ సంవత్సరం 2026 గాను రాకెట్ రెవల్యూషన్, రాకెట్ విప్లవం అనే థీమ్తో సాగుతున్నాయి ఈ వారోత్సవాలు. విద్యార్థుల్లో, ప్రజల్లో అంతరిక్ష విజ్ఞానం, రాకెట్ ప్రయోగాలు, దానికి సంబంధించిన సైన్స్ అండ్ టెక్నాలజీపై అవగాహన పెంచడం కోసం ఈ వారోత్సవాలని నిర్వహిస్తోంది. ఇందులో ముఖ్యంగా ఇస్రో, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్, ఎన్నో అద్భుతమైన కార్యక్రమాలని నిర్వహిస్తోంది. ఒకవేళ మీకు ఇలాంటి కార్యక్రమాల గురించి తెలిస్తే తప్పకుండా మీ పిల్లల్ని తీసుకెళ్ళి వాళ్ళకి మరింత ప్రోత్సాహాన్ని అందించండి. మరి మరొక మంచి పాట విందాం మెలోడీ టైంలో. స్టూడియో క్లాక్ల సమయం 2:21 దాటి 20 సెకండ్లు.

0: పరదేశీ చిత్రానికి చిత్ర ఉన్నికృష్ణన్ అలపించిన పాట విన్నారు. సంగీతం ఎంఎం కీరవాణి, రచన చంద్రబోస్. మెలోడీ టైం వింటున్నారు. స్టూడియోలో సమయం 2:26 దాటి 50 సెకండ్లు అవుతోంది.
1: ఒక దేశాన్ని నిర్మించేది కళలుగని ఆ కళల కోసం తమ జీవితాన్ని అర్పించే మనుషులు. ఒక ఉపాధ్యాయుడు, ఒక శాస్త్రవేత్త, ఒక రాజ్యాంగ నిర్మాత, ఒక వైద్యుడు, ఇంజనీరు, క్రీడాకారుడు, వాళ్ళు దేశానికి కేవలం సేవ మాత్రమే చేయరు, దేశ భవిష్యత్తును తీర్చిదిద్దుతారు. వీరంతా చరిత్రలో నిలిచిన వ్యక్తులు కాదు, చరిత్రను మలచిన వ్యక్తులు. ఈ నేలలో వారి అడుగుల ప్రతిధ్వని ఉంది, దేశ భవిష్యత్తులో వారి ఆలోచనల వెలుగుంది. భారతరత్న ఒక జాతి కృతజ్ఞతాగాథ కార్యక్రమంలో ఆ మహనీయులను స్మరించుకుందాం. ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు మీ ఎఫ్ఎం వివిధ భారతి 102.8 MHz పై భారతరత్న ప్రత్యేక ధారావాహిక తప్పక వినండి.
0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. మెలడీ టైం వింటున్నారు. నేను మీ రేడియో నేస్తం పద్మిని. ఈ మధ్యే స్వచ్ఛ భారత్ మిషన్ పూర్తి చేసుకున్నాం కదా. అసలు స్వచ్ఛ భారత్ అయినప్పుడే చేయడం కాదు, ఎప్పుడైనా మన చుట్టుపక్కల ఉన్న చెత్తని సరిగ్గా డిస్పోజ్ చేయడం కూడా నేర్చుకోవాలి. రీయూజ్, రీసైకిల్, ఇవి మనం ఎప్పుడూ గుర్తుపెట్టుకోవాలి. అయితే ఇదే పద్ధతిని పాటిస్తూ దేశంలోని ఒక ఉన్నతమైన గ్రామం, ఆదర్శవంతమైన గ్రామంగా నిలుస్తోంది మన తెలంగాణ రాష్ట్రంలో సిద్దిపేట. మరి దీనికి సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ విషయం చెప్తాను. తెలంగాణలోని సిద్దిపేట నగరంలో ఉన్న ఇది దేశానికి ఎంతో ఆదర్శ గ్రామంగా నిలుస్తోంది. ఎందులో అంటే వ్యర్థాల నిర్వహణలో, అంటే వేస్ట్ మేనేజ్మెంట్లో ఒక రోల్ మోడల్గా నిలుస్తోంది. ఇళ్ల నుండి సేకరించే తడి, పొడి మరియు హానికరమైన పదార్థాలను ఇక్కడ ఎంతో విజయవంతంగా వేరు చేస్తున్నారు, అంటే సెపరేట్ చేస్తున్నారన్నమాట. సెగ్రిగేట్ చేసి, ముఖ్యంగా ఆ సెగ్రిగేట్ చేసిన దాని నుండి పబ్లిక్ ప్లేసెస్లో, అంటే జనాలు పార్కుల్లోని కామన్గా మున్సిపల్ పార్క్స్ ఉంటాయి, పిల్లలు ఆడుకునే చోట్లు ఉంటాయి కదా, అక్కడ పార్కుల్లో బహిరంగ ప్రదేశాల్లో ఈ సేకరించిన ప్లాస్టిక్ సీసాలు ఇవన్నీ కూడా కుండీల్లాగా, అంటే మొక్కల్ని పాతే కుండీల్లాగా పెట్టి ఎంతో అందంగా వర్టికల్ తిన్నంగా కనిపించే గార్డెన్స్ లాగా చేసి ఎంతో అందంగా చేస్తున్నారట ఈ సిద్దిపేట ఊరిని. అక్కడ బెంచీలు, డస్ట్బిన్లు ఎక్కడ పెడితే అక్కడ చెత్త పడేయకుండా, ముఖ్యంగా పబ్లిక్ ప్లేసెస్లో అతి దగ్గరగా డస్ట్బిన్స్ని ఏర్పాటు చేసి, చెత్త కుండీలను ఏర్పాటు చేసి వాటిలోనే వేసి పర్యావరణాన్ని రక్షించాలి, మనం మన గ్రామాన్ని, మన ఊరిని ఎంతో శుభ్రంగా పెట్టుకోవాలని ఎంతోమంది యువత వారికి అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారట. నిజంగా బాగుంటుంది కదా. మరి మీరేం చేస్తున్నారు? మీరు కూడా ఇలాంటివి ఏమైనా చేస్తూ ఉంటే నాకు ఇమెయిల్ పంపించండి, hellovividbharati@gmail.com, hellovividbharati@gmail.com. మరి వింటూనే ఉండండి మెలోడీ టైం, ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి.

మాస్టర్ చిత్రానికి హరిహరన్ సుజాత ఆలపించిన పాట విన్నారు. సంగీతం మణిశర్మ. మెలోడీ టైం వింటున్నారు. స్టూడియోలో సమయం 2:35 దాటి 35 సెకండ్లు. మరి ఇందాకలా మనం చెప్పుకుంటున్నాం కదా, స్వచ్ఛ భారత్ మిషన్లో వాడే రెడ్యూస్ రీయూజ్ రీసైకిల్ తగ్గించాలి, మళ్లీ తిరిగి వాడుకోవాలి, సాధ్యమైనంత వరకు పర్యావరణానికి కూడా హితం చేస్తూ ఉండగలగాలి అన్నాం కదా. మరి ఇందాకలా ప్లాస్టిక్ బాటిల్స్లో మొక్కలు పెంచడం విన్నాం. ఇప్పుడు వినబోయే విషయం కూడా చాలా అద్భుతమైన విషయం. ఏంటంటే కిచెన్లో సాధారణంగా మహిళలు మనం జనరల్గా కిచెన్లో వాడుతూ ఉంటాం, వాడిన కిచెన్ వ్యర్థాలు అంటే కూరగాయ పెచ్చులు, పళ్ళ ముక్కలు, తొక్కలు ఇవన్నీ ఉంటాయి కదా, వీటన్నిటినీ కూడా దగ్గర సేకరించి విడివిడిగా సేకరించి కంపోస్ట్ తయారు చేసి అంటే వాడే ఎరువుగా తయారు చేసి ఆర్థికంగా ఇండిపెండెంట్గా అవుతున్నారు ఎందరో మహిళలు. స్వయం సహాయక గ్రూపుల్లోని ఇలాంటి చెత్తని సేకరించి, కిచెన్ వ్యర్థాలను సేకరించి కంపోస్ట్ చేసి, హోమ్ కంపోస్ట్ చేసి మరీ రైతులకు అందిస్తున్నారట. ఇది కూడా ఎంత వారినే పర్యావరణ సఖీలని కూడా అంటారు. ఇళ్ల నుండి వచ్చే తడి చెత్త, కూరగాయల వ్యర్థాలని ఈ రోజుల్లో వ్యవసాయానికి పనికొచ్చే ఆర్గానిక్ ఎరువుగా మారుస్తున్నారు కొంతమంది దేశంలో ఎందరో సహాయక ఎస్హెచ్జి గ్రూప్స్ అంటే స్వయం సహాయక బృందాలు, అలాగే ఈ పర్యావరణ దీదీలు కూడా. ఈ తడి చెత్తను సేకరించి కంపోస్ట్గా మార్చి విక్రయిస్తూ అదనపు ఆదాయాన్ని కూడా పొందుతున్నారట. అంటే ఏది పనికిరాదు అని పారేయక్కర్లేదు, దాంట్లో కూడా మనకు పనికొచ్చే వస్తువులు ఉంటాయి, కాకపోతే మనం దాన్ని ఎలా అప్లై చేయాలనేది తెలుసుకుంటే అన్నీ మంచివే. మీరేమంటారు? మరి ఒక మంచి పాట వినిపిస్తాను, తర్వాత మరిన్ని విషయాలు మాట్లాడుకుందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

ఎంత అందమైన మెలడీ కదా. ప్రేమికుడు సినిమాకి ఉన్ని కృష్ణన్ పాడిన పాట విన్నారు. సంగీతం ఏఆర్ రెహమాన్, రచన రాజశ్రీ. మెలడీ టైం వింటున్నారు మీ రేడియో నేస్తం పద్మినితో. మరి ప్లాస్టిక్ నుండి వర్టికల్ గార్డెన్స్ తెలంగాణలో సిద్దిపేట వాళ్ళు తయారు చేశారు. మరి వంట కిచెన్లో ఉండే వ్యర్థ పదార్థాల నుండి కంపోస్ట్ చేసి ఎరువుగా మారుస్తున్నారు మహిళలు అన్నాను. మరి ఇప్పుడు చెప్పబోయే అస్సాంకి చెందిన మహిళలు రీసైక్లింగ్కి కాదేది అనర్హం అంటున్నారు. వారు ఏం చేస్తున్నారో తెలుసా? పనికిరాని వ్యర్థ పదార్థాలను అందమైన అలంకరణ వస్తువులుగా మార్చేస్తున్నారు ఒక స్పెషల్ టెక్నిక్తో. అదే అప్సైక్లింగ్ అంటారు. అస్సాంలోని నీటి గుర్రపు డెక్క మొక్కల వ్యర్థాలతో మహిళలు అద్భుతమైన కళాకృతులను తయారు చేస్తున్నారట. అంతేకాదు, కొన్ని రాష్ట్రాల్లో అయితే పాత ప్లాస్టిక్ వ్యర్థాలను మగ్గాలపై వేసి అందమైన బ్యాగులుగా కూడా తయారు చేస్తున్నారు. మహిళా హస్తకారులు తరుచుకోవాలి కానీ చేయండి, ఏముంటుంది చెప్పండి. మరి ఈ రీయూజ్, రీసైకిల్ ఈ దీనికి సంబంధించి, స్వచ్ఛ భారత్ దీనికి సంబంధించి మనకు ఒక మెయిల్ పంపించారు. ఎవరంటే దస్తగిరి సంధ్య, ప్రొద్దుటూరు కడప నుండి పంపిస్తున్నారు. మేము కూడా మా ఊళ్ళో ఎక్కడ పెడితే అక్కడ చెత్త వేయకుండా ఒక సెపరేట్ ప్లేస్ పెట్టి అక్కడే స్వచ్ఛ భారత్ పాటిస్తున్నాము. మరి పాటించాలి, మన ఊరంటే మన కన్నతల్లి లాంటిదే కదా. మన ఊరిని మనం శుభ్రంగా పెట్టుకుంటే మనకి ఆరోగ్యం, ఆనందం కూడా. ఇప్పుడు విందాం సాహసం శ్వాసగా సాగిపో ఈ చిత్రం నుండి విజయ్ ప్రకాష్ ఆలపించిన ఈ మెలోడీ.

సాహసం శ్వాసగా సాగిపో చిత్రానికి విజయప్రకాష్ ఆలపించిన పాట విన్నారు. రచన అనంత్ శ్రీరామ్, సంగీతం ఏఆర్ రెహమాన్. మెలోడీ టైం వింటున్నారు. స్టూడియోలో సమయం 2:48 దాటి 13 సెకండ్లు. మీకు ఒక విషయం చెప్పనా, హైదరాబాద్ నగరంలో చాలా చోట్లు, చాలా మెయిన్ ప్లేసెస్, ఆ ప్రదేశాలన్నీ పింక్ కలర్లో మారిపోయాయి. అవునండి, మీరు విన్నది నిజమే. అంటే పింక్ పెయింట్ వేయలేదు, కానీ పింక్ కలర్ విద్యుత్ దీపాలతో అలంకరించబడ్డాయి. ఎందుకంటే ఇందాకలా చైతన్య స్ఫూర్తిలో మనం మాట్లాడుకున్నాం కదా, అంతర్జాతీయ రొమ్ము క్యాన్సర్ అవగాహన మాసోత్సవాలు జరుగుతున్నాయి. వీటిని పురస్కరించుకొని పింక్ అక్టోబర్ అంటారు ఈ నెలని. అక్టోబర్ నెలని పింక్ అక్టోబర్ అని పిలుస్తారు. దీనిలో భాగంగా హైదరాబాద్ నగరం పింక్ కలర్లోకి మారిపోయిందన్నమాట. రాత్రిపూట ముఖ్యంగా గమనిస్తే కొన్ని ప్రదేశాలు ఈ పింక్ కలర్ లైట్స్తో, అంటే గులాబీ రంగు దీపాలతో కనిపిస్తుంటాయి. రాజ్భవన్, చార్మినార్, హుస్సేన్ సాగర్, బుద్ధ విగ్రహం చుట్టూ దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్, ఇక ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్. మరి ఎవరైనా ఆ అందమైన ఆ గులాబీ రంగు వర్ణంలో మెరిసిపోయే ఈ కట్టడాలను చూడాలనుకుంటే తప్పకుండా వెళ్ళి చూసేయండి.

టైమ్ చిత్రానికి సుజాత ఉన్నికృష్ణన్ ఆలపించిన అద్భుతమైన మెలడీ విన్నారు కదా. సంగీతం ఇళయరాజా, రచన వనమాలి. మెలడీ టైం వింటున్నారు. స్టూడియోల సమయం 2:54 దాటి 22 సెకండ్లు.

0: కాలాపని చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్రం ఆలపించిన పాట విన్నారు. సంగీతం ఇళయరాజా, రచన నారాయణ వర్మ. ఇది ఇవాల్టి మెలోడీ టైం. మరి మరొక రోజు మరొకసారి మిమ్మల్ని అందరినీ పలకరించడానికి మీ ముందుకొస్తుంది మీ రేడియో నేస్తం పద్మిని. శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. తెలంగాణ మానవ హక్కుల కమిషన్ రెండు వేర్వేరు కేసుల్లో కీలకమైన ఆదేశాలు జారీ చేసింది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఒక మహిళకు ఎడమకంటికి బదులు కుడికంటికి శస్త్రచికిత్స చేశారన్న వార్తా కథనంపై జిల్లా వైద్యారోగ్య అధికారి నుంచి సమగ్ర నివేదిక కోరింది. మరో కేసులో నిమ్స్ ఎనస్థీషియాలజీ విభాగం రిటైర్డ్ ప్రొఫెసర్ డాక్టర్ మంతా శ్రీనివాస్ కు 12 ఏళ్లుగా పెన్షన్ ప్రయోజనాలు చెల్లించకపోవడంపై కమిషన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. 3 వారాల్లో బకాయిలు చెల్లించాలని నిమ్స్ డైరెక్టర్కు సూచించింది. ఎల్నీనో ప్రభావంతో ఏర్పడిన కరువు పరిస్థితులపై పూర్తిస్థాయి నివేదికను ఈ నెలాఖరులోగా సిద్దం చేయాలని రాష్ట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు అధికారులను ఆదేశించారు. రాష్ట విపత్తుల నిర్వహణ శాఖపై ఈరోజు సచివాలయంలో ఆయన సమీకా సమాపేశాన్ని నిర్వహించారు. రాష్టంలోని 18 జిల్లాల్లో 320 మండలాల్లో తీవ్ర కరువు పరిస్థితులు ఏర్పడినట్లు ప్రాథమికంగా గుర్తించామని అధికారులు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ చేస్తున్న నిరసనలు ప్రజాస్వామ్య పరిరక్షణకు కాదని, ఒక కుటుంబ రాజకీయ వారసత్వాన్ని కాపాడేందుకేనని రాజ్యసభ సభ్యుడు బీజేపీ నేత డాక్టర్ కె లక్ష్మణ్ విమర్శించారు. ఈవీఎంలను తొలగించి బ్యాలెట్ పేపర్లు తేవాలన్న ఖర్గే డిమాండ్ బూత్ క్యాప్చరింగ్ రోజులకు తీసుకువెళ్లడమేనన్నారు. కర్ణాటక, తెలంగాణ, హిమాచల్, కేరళలో గెలిచినప్పుడు లేని అభ్యంతరం, ఓడినప్పుడే ఎందుకని ప్రశ్నించారు. జపాన్లో జరిగిన ఆసియా క్రీడలు 2026లో ఆర్చరీలో 2 స్వర్ణ పతకాలు సాధించిన తెలంగాణ క్రీడాకారిణి తానిపర్తి చికితకు హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్, స్పోర్ట్స్ అథారిటీ అధికారులు, తెలంగాణ ఒలింపిక్ సంఘం కార్యదర్శి మల్లారెడ్డి, ఆర్చరీ సంఘం ప్రతినిధులు చికితకు అభినందనలు తెలిపారు. ఉస్మానియా యూనివర్సిటీకి ప్రకటించిన 1,000 కోట్ల రూపాయల నిధులపై ప్రభుత్వం స్పష్టమైన కార్యాచరణ ప్రకటించాలని కోరుతూ బీఆర్ఎస్వీ నాయకులు ఓయూ ఆర్ట్స్ కళాశాల ఎదుట నిరసన చేపట్టారు. 2025 డిసెంబర్లో

ఉత్తర్వులు ఇచ్చినట్లు ప్రభుత్వమే చెప్పినా నిధుల విడుదల, ఖర్చు, పనుల పురోగతిపై వివరాలు వెల్లడించలేదని నాయకులు విమర్శించారు. అలాగే జాబ్ క్యాలెండర్పై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ 27వ స్నాతకోత్సవం రేపు ఉదయం జూబ్లీహిల్స్ క్యాంపస్లోని వెంకట్రామ ఆడిటోరియంలో జరగనుందని రిజిస్ట్రార్ డాక్టర్ ఎల్వికే రెడ్డి తెలిపారు. గవర్నర్, విశ్వవిద్యాలయ ఛాన్సలర్ శివప్రతాప్ శుక్లా ముఖ్య అతిథిగా హాజరై పట్టాలు, బంగారు పతకాలు ప్రదానం చేస్తారు. నాక్ మాజీ డైరెక్టర్, యూనివర్సిటీ మాజీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ విఎస్ ప్రసాద్ స్నాతకోత్సవ ప్రసంగం చేస్తారు. తెలంగాణలో వచ్చే 7 రోజుల పాటు పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. హైదరాబాద్ పరిసరాల్లో ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుందని, ఉదయం వేళల్లో పొగమంచు లేదా మసక వాతావరణం ఉండవచ్చని తెలిపింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో కండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. తిరిగి రాత్రి 8 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలను వినవచ్చు.

0: మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలెడంత గప్షప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వివి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
1: హాయ్, హలో, నమస్తే, గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం, వలరించి సంపూర్ణ వినోదం స్టూడియోస్లో. సమయం 5:04:40 అవుతోంది. మరి ఈ ఈవినింగ్ టైంలో ఆఫీస్ నుంచి ఇంటికి పరుగులు తీసే వాళ్ళు కొందరు, ఇక బిజినెస్ టార్గెట్ల కోసం వాళ్ళకి వాళ్ళే టార్గెట్ అయిన వాళ్ళు మరికొందరు, టాప్ ర్యాంక్ కోసం, మార్కుల కోసం పుస్తకాలతో కుస్తీ పడుతున్న వాళ్ళు ఇంకొందరు. మరి లైఫ్ అంటేనే రన్నింగ్ రేస్ కదా. మార్నింగ్ లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు పనులు, ఆలోచనలు, రెస్పాన్సిబిలిటీస్, మరి వీటన్నింటి నుంచి రిలాక్స్ అవ్వడానికి ఒక్క వేడి వేడి కప్పు చాయ్ కళ్ళు మూసుకొని అలా స్కిప్ చేస్తూ ఉండండి. ఈ ఒక్క క్షణం ప్రపంచం ఆగిపోయినట్లు అనిపిస్తుంది కదా. ఎస్, మరి మన లైఫ్ కూడా ఒక చాయ్ లాంటిదే. వేడిగా ఉన్నప్పుడే దాన్ని రుచి తెలుస్తుంది, చల్లారితే చేదుగా అనిపిస్తుంది. లైఫ్లో నిన్న ఏం జరిగింది అనేది ఇప్పుడు అనవసరం, రేపు ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు. మరి ఈ క్షణం మాత్రమే మనది. సో మరి ఈ అందమైన ఈ సాయంత్రాన్ని మరింత అందంగా ఆస్వాదిద్దాం. మన ఛాయ్తో హాయ్ కబుర్లో ఇటువంటి ఇంట్రెస్టింగ్ విషయాలు అన్నీ కూడా మీతో షేర్ చేసుకోవడానికి ఆర్జే మనోహర్ రెడీగా ఉన్నాను. స్టే విత్ మీ.

0: సుచిత్ సురేషన్ పాడిన ఒక జోస్ఫుల్ సాంగ్ విన్నారు కదా, డిఎస్పీ మ్యూజిక్ కంపోజిషన్ లో ఎవడు సినిమా నుంచి. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి.
1: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, ఓ కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా స్వచ్ఛంగా ఫ్రీ ఫ్లో వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
2: అట్టా చెప్పు మరి.
1: నిర్మా శుద్ధమైన ఉప్పు, అగ్గది సంగతి.
3: అలాగా ఏ చిన్న దొరగారు, అయిందా షాపింగ్?
1: మమ్మీ నేను
3: నిర్మా శుద్ధమైన ఉప్పు. ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
0: వెల్కమ్ బ్యాక్ లిస్నర్స్, మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం వలరించే సంపూర్ణ వినోదం చాయ్తో హాయ్ కబుల్లో. మరి ఈ రోజుకున్నటువంటి ఇంపార్టెన్స్ ఏంటి అంటే, మరి నిజంగా ఇలాంటి ఒక రోజు ఉంది అంటే మనకి చాలా హ్యాపీగా అనిపిస్తుందండి. ఎస్, మరి ఈరోజు అక్టోబర్ 6 ఏంటి అంటే వరల్డ్ సెరిబ్రల్ పాల్సీ డే. మరి నిజంగా ఇది ఈరోజు ఒక స్పెషాలిటీ అని చెప్పొచ్చు. నరాల సంబంధిత వ్యాధులతో బాధపడే చిన్న పిల్లల కోసం ఈ డేని జరుపుతున్నారన్నమాట. మనం మాటలు మాట్లాడతాం, పాటలకు డ్యాన్స్ చేస్తాం, కానీ కొంతమంది చిన్నపిల్లలకి మాట్లాడాలి పాడాలి అని ఉన్నా కూడా నోటి వెంట మాట రాదు, కాలు కదపాలని ఉన్నా కూడా కాళ్ళు కదలవన్నమాట. మరి పుట్టుకకు ముందు లేదా పుట్టిన తర్వాత వచ్చే కొన్ని నరాల సంబంధిత సమస్యల వల్ల వాళ్ళకి ఇలా జరుగుతుందన్నమాట. వాళ్ళు కూడా మనలాగే ఆలోచిస్తారు, మనలాగే ఫీల్ అవుతారు, కానీ నడవడం మాట్లాడడం మాత్రమే కష్టమవుతుంది. మరి అలాంటి వాళ్ళ కోసం ఈ డేని జరుపుతున్నారు. మరి ఇంతకీ ఈ డే ఎలా స్టార్ట్ అయింది, ఫస్ట్ ఎక్కడ స్టార్ట్ చేశారు అనే వివరాలు అన్నీ కూడా మనం మాట్లాడుకుందాం మన చాయ్తో హాయ్ కబుల్లో.

గౌర హరే మ్యూజిక్ కంపోజిషన్ లో తనే స్వయంగా పాడిన ఒక బ్యూటిఫుల్ సాంగ్ విన్నారు కదా, హనుమాన్ సినిమా నుంచి. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి స్టూడియోస్ లో. సమయం 5:15 అవుతోంది. మరి వాళ్ళ చాయ్ తో హాయ్ కబుల్ లో ఈ రోజుకున్నటువంటి ఇంపార్టెన్స్ గురించి అయితే మాట్లాడుతున్నాం కదా. ఎస్, పుట్టుకతో వచ్చే కొన్ని నరాల సమస్యల వల్ల పిల్లలు మరి ఈ తరహా నరాల వ్యాధికి గురవుతారంట. మరి అలాంటి వాళ్ళ కొరకు అక్టోబర్ 6 అంటే ఈరోజు వరల్డ్ సెరిబ్రల్ పాల్సీ డేని జరుపుతున్నారు. ప్రపంచంలో 1.7 కోట్ల మంది ఈ తరహా నరాల వ్యాధులతో బాధపడుతూ ఉన్నారంట. మరి ఇటువంటి రుగ్మతతో బాధపడుతున్నటువంటి ఈ పిల్లలకి జాలి వద్దు, ఒక అవకాశం మాత్రమే కావాలి అని చెప్పడానికి 2012 ఆస్ట్రేలియాలో మరి ఈ డేనైతే స్టార్ట్ చేశారు. మరి నిజంగా గ్రేట్ కదా. ఇలాంటి రుగ్మత ఉన్న పిల్లల్ని వికలాంగులు అనే కంటే విశేష సామర్థ్యం ఉన్నవారు అనాలి. మరి ఈ సంవత్సరం సంబంధించి ఈ సంవత్సరానికి థీమ్ కూడా ఉంది. మరి అదేంటంటే యునిక్ యు అండ్ యునైటెడ్. ప్రతి ఒక్కరూ ప్రత్యేకమే కానీ అందరం ఒకటే. మరి ఇప్పుడు ఇలాంటి పిల్లల్ని చూసి అయ్యో పాపం అనకుండా, నువ్వు కూడా మాలాంటోడివే, నీకు కూడా అన్నీ వస్తాయి అని చేయందించడం చాలా గొప్ప విషయం. మరి అక్టోబర్ 6 వరల్డ్ సెరిబ్రల్ పాల్సీ డే అంటే వాళ్ళకి ఒక ధైర్యం చెప్పే రోజు. మనం వాళ్ళ కోసం చేసే సాయం వాళ్లకు కొండంత ధైర్యాన్ని ఇస్తుంది. ఎస్,

0: జీవి ప్రకాష్ కుమార్ మ్యూజిక్ కంపోజిషన్లో అబ్దుల్ వాహబ్ సాదిక పాడిన ఒక సూపర్ హిట్ సాంగ్ వినేశాం కదా, ఇరుముడి సినిమా నుంచి.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. చేవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
0: ఫైవ్ 22 ఇన్ బీబీ లైవ్ స్టూడియోస్, మరి ఛాయ్తో హాయ్ కబులలో మనం ఇంట్రెస్టింగ్ విషయాలు అన్ని కూడా మాట్లాడుకుంటున్నాం కదా. జస్ నేను మీ ఆర్జే మనోహర్. మరి నేను రీసెంట్లీ ఒక షాకింగ్ న్యూస్ చదివానండి. ఏంటంటే ఇండియాలో దాదాపు 83% మంది జెన్జీ యూత్ పరిచయాలు పెంచుకోవడం మానేశారంట. ఎస్, మరి ఒక సంస్థ సర్వే చేసి ఈ రిపోర్ట్ రిలీజ్ చేసింది. ఒకప్పుడు ఇంటి అరుగు మీద అందరూ కలిసి అన్ని విషయాలు మాట్లాడుకునేవాళ్ళు, మరి ఇప్పటి యూత్ చాలామంది ఇంట్రోవర్ట్లుగా మారుతున్నారంట. వాళ్ళతో మాట్లాడితే వాళ్ళేమనుకుంటారో, లేదా వీళ్ళతో మాట్లాడితే వీళ్ళేమనుకుంటారో అని ప్రతి విషయంలోనూ మొహమాట పడుతున్నారంట. మెసేజ్ చేస్తే రిప్లై ఇస్తారా, లేదా నన్ను చూసి నవ్వుకుంటారా, ఇలా ప్రతి విషయంలోనూ మొహమాట పడుతున్నారంట ఇప్పటి జెన్జీ యూత్. మరి ఇలాంటి మొహమాటంతో మన యూత్ ఉద్యోగ అవకాశాన్ని చాలా వరకు లాస్ అవుతున్నారంట. మరి ఇప్పుడు ఈ విషయం ఎందుకు మాట్లాడుకోవాల్సి వచ్చింది మనోహర్ అనే కదా మీ డౌట్, చెప్తా ఈ పాట తర్వాత.

0: రియాజ్ నిహార్ మధుమిత పాడిన ఒక హిట్ సాంగ్ విన్నారు కదా, తేజ్ సినిమాలో గోపి సుందర్ మ్యూజిక్ కంపోజిషన్లో. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి.
1: ఒక దేశాన్ని నిర్మించేది కళలు గని ఆ కళల కోసం తమ జీవితాన్ని అర్పించే మనుషులు. ఒక ఉపాధ్యాయుడు, ఒక శాస్త్రవేత్త, ఒక రాజ్యాంగ నిర్మాత, ఒక వైద్యుడు, ఇంజనీరు, క్రీడాకారుడు, వాళ్ళు దేశానికి కేవలం సేవ మాత్రమే చేయరు, దేశ భవిష్యత్తును తీర్చిదిద్దుతారు. వీరంతా చరిత్రలో నిలిచిన వ్యక్తులు కాదు, చరిత్రను మలచిన వ్యక్తులు. ఈ నేలలో వారి అడుగుల ప్రతిధ్వని ఉంది, దేశ భవిష్యత్తులో వారి ఆలోచనల వెలుగుంది. భారతరత్న ఒక జాతి కృతజ్ఞతాగాథ కార్యక్రమంలో ఆ మహనీయులను స్మరించుకుందాం. ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు మీ ఎఫ్ఎం వివిధ భారతి 102.8 MHz పై భారతరత్న ప్రత్యేక ధారావాహిక తప్పక వినండి.

0: పోలీస్
1: మిస్ సీమా
0: చెప్పండి.
1: ఇప్పటికిప్పుడే పోలీస్ స్టేషన్ కి వచ్చేయండి. ఆగండి, లేదంటే ఇంటికే వస్తా.
0: కానీ నేను ఎందుకు?
1: ఒక్కరే వేరే గదిలోకి వెళ్ళండి. మీ బాబు మా కస్టడీలో ఉన్నాడు. ఇంకా మీరేమో డిజిటల్ అరెస్ట్ లో ఉన్నారు.
0: డిజిటల్ అరెస్ట్?
1: 100,000 రూపాయలు ఇవ్వండి, బతికిపోతారు.
0: ఇంత డబ్బా?
1: సరే, ఒక పని చేయండి, ఒక లింక్ పంపాము, ఇప్పుడు ప్రాసెసింగ్ కోసం 30,000 పంపండి, లేదంటే మీ బాబు జైలుకు వెళ్తాడు.
0: జైలుకి నువ్వే వెళ్తావు. నీ మొహం రికార్డ్ అయింది. డిజిటల్ అరెస్ట్ అనేది ఏదీ లేదు, ఇదంతా మోసం. అందుకే కంగారు పడకండి. పోలీస్, బ్యాంక్, ఆర్బీఐ వంటి వాటి పేర్లతో వచ్చే సైబర్ నేరగాళ్ల ఫోన్ లేదా వీడియో కాల్ పట్ల అప్రమత్తంగా ఉండండి. వారికి డబ్బులు పంపకండి. ఇంకా వెంటనే పోలీస్ కి రిపోర్ట్ చేయండి.
2: హలో మమ్మా.
0: హాయ్.
3: ఆర్బీఐ అంటుంది.
0: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
4: 5:33 and 9 seconds in VB Live Studios. మరి వాళ్ళ చాయ్ తో హాయ్ కబులులో మంచి మంచి విషయాలు మాట్లాడుకుంటాం. అంతకు మించి హిట్ సాంగ్స్ వింటున్నాం కదా. జస్ మరి ఎవరితో అయినా మాట్లాడడానికి, కలవడానికి మన ఇండియన్ జంజీలకు అంత మొహమాటం ఎందుకు? ఇది ఇప్పుడు బిగ్ క్వశ్చన్ అనమాట. మరి చాలా విషయాల్లో మన యూత్ మొహమాట పడుతున్నారంట. మనం ఒక్క అడుగు ముందుకు వేయకపోతే మనం ఎక్కడ ఉన్నామో కూడా ఎవరికీ తెలియదు. మనం నలుగురితో మాట్లాడకపోతే మన టాలెంట్ ఎవరికీ కనిపించదు. భయానికి ఒక మంచి అలవాటు ఉందండి. మరి అదేంటంటే, మొహమాటాన్ని దాటుకొని మనం ముందుకు వెళ్తే భయం వెనక్కి వెళ్ళిపోతుంది. సో మరి ఈ రోజు నుంచి ఒక మంచి పని మనం స్టార్ట్ చేద్దాం. 10 రోజులుగా మాట్లాడాలి అనుకున్న ఒక వ్యక్తికి హాయ్ అని మెసేజ్ చేయండి. మరి మీ ఫ్యూచర్కి కావాల్సినటువంటి ఒక్క కనెక్షన్ ఈ హాయ్లోనే ఉండొచ్చేమో. అసలు ముఖ పరిచయం అంటే ఏంటి? సోషల్ మీడియా అకౌంట్స్లో 100 మంది ఫాలోవర్స్ ఉండటం 100ల సంఖ్యలో లైకులు కాదు. ఒక్క జెన్జీ యూత్ అనే కాదు, మరి చాలామంది ఇంట్రోవర్ట్లు ఉన్నారంట. ఏ విషయమైనా సరే, ఏ అవసరమైనా సరే మొహమాటం లేకుండా చెప్పేయాలి అని చెప్పేసి మనం అనుకుంటాం.

కానీ ఇద్దరు మనుషులు ఒకరినొకరు పర్ఫెక్ట్గా ఉండటం కాదు, రియల్గా ఉండాలి. బట్ ఒకటి మాత్రం మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి, లైక్స్తో కాదు, ఫాలోవర్స్తో కాదు, ట్రూ ఫ్రెండ్స్తో మాత్రమే మనకి కావాల్సినటువంటి ఫ్యూచర్ వస్తుంది. సో మరి విన్నారు కదా ఫ్రెండ్స్, ఏదైనా మొహమాటం లేకుండా నిర్మోహమాటంగా మాట్లాడాలి, అప్పుడే నీ టాలెంట్ ప్రపంచానికి తెలుస్తుంది, అప్పుడే నువ్వు నలుగురితో ఒకరిగా గుర్తించబడతావు.

రంజిత్ సునీత సారథి పాడిన పాట విన్నారు. మిక్కీ జే మేయర్ మ్యూజిక్ కంపోజిషన్లో హ్యాపీ డేస్ సినిమా నుంచి మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. స్టూడియోస్లో సమయం 5:40 అవుతోంది. మరి ఛాయ్తో హాయ్ కబుర్లో నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఏంటి అంటే, ఇప్పుడు టాలీవుడ్లో ఒకే ఒక్క పేరు మారుమ్రోగుతోంది, దట్ ఈజ్ మాస్ మహారాజా రవితేజ. మరి ఇరుమడి సినిమాతో చాలా సంవత్సరాల తర్వాత బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు. మరి ఆడియన్స్ ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న ఆ మాస్ జాతర ఇరుముడితో స్టార్ట్ అయిందని చెప్పొచ్చు. మళ్ళీ అదే జోస్తో ఆడియన్స్ని ఎంటర్టైన్ చేయడానికి రవితేజ రెడీ అయ్యారు. మరి ఇంతకీ ఇప్పుడు ఎవరు డైరెక్టర్, మళ్ళీ ఏ కాన్సెప్ట్ని రవితేజ గారు ఎంచుకున్నారు, మాట్లాడుకుందాం. స్టే ట్యూన్డ్.

అనిరుద్ రవిచందర్ మ్యూజిక్ కంపోజిషన్ లో తనే స్వయంగా పాడిన ఒక జోష్ఫుల్ సాంగ్ విన్నారు కూలి సినిమా నుంచి. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. మరి రవితేజ ఇరుమూడు సక్సెస్తో బ్రేక్ తీసుకోకుండా ఆ సక్సెస్ని కంటిన్యూ చేయడానికి వివేక ఆత్రేయతో ఒక సినిమా అయితే ప్లాన్ చేస్తూ ఉన్నారు, అదే తులాభారం. జస్ట్ మరి టైటిల్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది. అండ్ మరి ఈ జోనర్ వింటేనే గూస్ బంప్స్ వస్తున్నాయి. హర్రర్ కామెడీ థ్రిల్లర్గా అయితే ఈ సినిమా రాబోతుంది. మరి ఈ సినిమాలో హర్రర్ అంటే భయం, కామెడీలో నవ్వు, థ్రిల్లర్ అన్నీ ఒకేసారి. ఇది ఒక రవితేజ్కే పాసిబుల్ అవుతుందన్నమాట. ఆల్రెడీ స్క్రిప్ట్ వర్క్ కూడా దాదాపు కంప్లీట్ అయిందంట. ఇక దసరా నుంచి స్టార్టింగ్ షూట్.

హంటింగ్ స్టార్ట్ చేస్తారంట. మరి ఈ దసరాకి మనకి డబుల్ పండగ అని మాత్రం ఖచ్చితంగా చెప్పొచ్చు. ఒక పక్క బతుకమ్మ, మరో పక్క మాస్ జాతర అయితే మళ్ళీ రాబోతుంది. ఇక ఇరుముడి సక్సెస్తో టాలీవుడ్ బాక్సాఫీస్కి ముడివేసిన రవితేజ నెక్స్ట్ తులాభారం సినిమాతో బాక్సాఫీస్ని తులాభారం వేయబోతున్నాడు. సో వెయిట్ అండ్ సీ.

టిప్పు చిత్ర పాడిన పాట విన్నారు. ఎంఎం కీరవాణి మ్యూజిక్ కంపోజిషన్ లో విక్రమార్కుడు సినిమా నుంచి రైట్ విన్నారు కదా ఫ్రెండ్స్. మరి వాటి జాయ్ తో హాయ్ కబుర్లో ఈ రోజుకున్నటువంటి ఇంపార్టెన్స్ తో పాటు కొన్ని ఫిల్మ్ అప్డేట్స్ కూడా మనం తెలుసుకున్నాం కదా. జస్ మళ్ళీ రేపటి జాయ్ తో హాయ్ కబుర్లో ఇటువంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ అన్నీ కూడా మనం మాట్లాడుకుందాం. మరి శ్రోతలకు ఒక గమనిక, ఈరోజు రాత్రి 7

2:15 ఇది మన చట్టం శీర్షికన రోడ్డు సేఫ్టీ. మరి ఈ అంశం గురించి రిటైర్డ్ డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ డాక్టర్ శ్రీనివాస్ బొప్పాల గారితో పరిచయ కార్యక్రమం ప్రసారం అవుతుంది. మొదటి భాగం పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి. ఈ కార్యక్రమం ఈరోజు రాత్రి 7:15. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి తరతరాల తరగని ఆనందం వలరించే సంపూర్ణ వినోదం స్టూడియోస్లో సమయం 5:50 వస్తోంది. మరికొద్దిసేపట్లో ఉర్దూలో వార్తా ప్రసారం.

0: खगोलीय स्रोतों से आने वाले उच्च ऊर्जा वाले न्यूट्रिनों की खोज के लिए भौतिकी का नोबेल पुरस्कार देने की घोषणा की गई है। इससे ब्रह्मांड के अध्ययन में सहायता मिलेगी। भारत और वेस्टइंडीज के बीच 5 मैचों की 2020 श्रृंखला का पहला मैच आज शाम 7 बजे से लखनऊ में खेला जाएगा। और इसके साथ ही ये समाचार बुलेटिन समाप्त हुआ।
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం.
2: ఒక దేశాన్ని నిర్మించేది కళలుగని ఆ కళల కోసం తమ జీవితాన్ని అర్పించే మనుషులు. ఒక ఉపాధ్యాయుడు, ఒక శాస్త్రవేత్త, ఒక రాజ్యాంగ నిర్మాత, ఒక వైద్యుడు, ఇంజనీరు, క్రీడాకారుడు, వాళ్ళు దేశానికి కేవలం సేవ మాత్రమే చేయరు, దేశ భవిష్యత్తును తీర్చిదిద్దుతారు. వీరంతా చరిత్రలో నిలిచిన వ్యక్తులు కాదు, చరిత్రను మలచిన వ్యక్తులు. ఈ నేలలో వారి అడుగుల ప్రతిధ్వని ఉంది, దేశ భవిష్యత్తులో వారి ఆలోచనల వెలుగుంది. భారతరత్న ఒక జాతి కృతజ్ఞతాగాథ కార్యక్రమంలో ఆ మహనీయులను స్మరించుకుందాం. ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు మీ ఎఫ్ఎం వివిధ భారతి 102.8 MHz పై భారతరత్న ప్రత్యేక ధారావాహిక తప్పక వినండి.

0: बेहतर कुछ नहीं।
1: अपने परिवार को दीजिए सुरक्षित जीवन रूरल पोस्ट लाइफ इंश्योरेंस RPLI की लाइफ इंश्योरेंस पॉलिसीज के साथ। अपने नजदीकी डाकघर से आज ही संपर्क करें या indiapost.gov.in पर लॉग ऑन करें।
2: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది భమిడిపాటి శరజ్యోత్స్న. ముఖ్యాంశాలు: మత్తు పదార్థాల వాడకాన్ని సమూలంగా నిర్మూలించడానికి ప్రజల భాగస్వామ్యం ఎంతైనా అవసరమని గవర్నర్ శివప్రతాప్ శుక్లా పిలుపునిచ్చారు. కులమతాలకు అతీతంగా జరుపుకునే బతుకమ్మ పండుగ మహిళా శక్తికి ప్రతీక అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కొనియాడారు. ఖరీఫ్ సీజన్లో రాష్ట వ్యాప్తంగా ఎరువుల పంపిణీ విజయవంతంగా జరిగిందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ట్రూ అప్ పేరుతో ప్రజలపై 5,420 కోట్ల రూపాయల విద్యుత్ భారం మోపుతున్నారని బీఆర్ఎస్ శాసనసభాపక్ష నేత ఉపనేత హరీష్ రావు విమర్శించారు. వివరాలు: మత్తు పదార్థాల నివారణకు ప్రజా భాగస్వామ్యం ఎంతో అవసరమని, ఇందులో మీడియా పాత్ర కీలకమని గవర్నర్ శివప్రతాప్ శుక్లా అన్నారు. మెదక్ జిల్లాలో రామాయంపేట సిద్దిపేట మధ్య 35,000 జీడిమామిడి మొక్కలు నాటి కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం విలేకరులతో మాట్లాడారు. దేశంలోనే తొలిసారిగా జాతీయ రహదారి వెంట ఇలాంటి కార్యక్రమం చేపట్టడం సంతోషకరమన్నారు. మత్తు వ్యతిరేక చర్యల్లో తెలంగాణ పోలీస్ శాఖకు దేశంలో మొదటి స్థానం లభించడం అభినందనీయమన్నారు. కేంద్ర హోంమంత్రి నిర్దేశించిన గడువు కంటే ముందే తెలంగాణ సంపూర్ణ మత్తురహిత రాష్టంగా సర్టిఫికెట్ సాధించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో ఇన్ఛార్జ్ మంత్రి వివేక్ వెంకటస్వామి, ఎంపీ రఘునందన్ రావు, కలెక్టర్ పాల్గొన్నారు. బతుకమ్మ పండుగను ఘనంగా జరుపుకోవాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు. హైదరాబాద్ అంబర్పేటలో జరిగిన మహిళా సదస్సులో మాట్లాడుతూ, ఈ నెల 17వ తేదీ సాయంత్రం జరిగే వేడుకల్లో ప్రజలంతా పాల్గొనాలన్నారు. కులమతాలకు అతీతంగా ఆడే ఈ పండుగ మహిళా శక్తికి ప్రతీక అని కొనియాడారు. నిజాం రజాకార్ల అణిచివేతకు వ్యతిరేకంగా చాకలి ఐలమ్మ వంటి వీర వనితలు బతుకమ్మను సాక్షిగా చేసుకుని పోరాడారని గుర్తుచేశారు. ద్రౌపది ముర్ము రాష్టపతిగా, నిర్మలా సీతారామన్ ఆర్థిక మంత్రిగా సేవలు అందిస్తున్నారని, మహిళా సంఘాలకు కేంద్రం 20 లక్షల రూపాయల వరకు రుణాలు ఇప్పిస్తోందని తెలిపారు. ఖరీఫ్ సీజన్లో రాష్ట వ్యాప్తంగా ఎరువుల పంపిణీ విజయవంతంగా జరిగిందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ముందస్తు ప్రణాళిక, షిప్ యార్డుల్లో ప్రత్యేక అధికారుల నియామకం, యాప్ల ద్వారా పర్యవేక్షణతో కొరత రాకుండా చూశామన్నారు. డిజిటల్ క్రాప్ సర్వే 75.9% పూర్తయిందని, భవిష్యత్తులో అన్ని పథకాలకు ఇదే ఆధారమని మంత్రి తెలిపారు. రహదారి భద్రతకు ప్రమాణాలు రూపొందించడమే కాదు, క్షేత్రస్థాయిలో సురక్షిత రహదారులు నిర్మించడమే లక్ష్యమని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. గుజరాత్లోని ఏక్తానగర్లో జరిగిన చింతన్ శిబిర్ 2026లో సురక్షిత రహదారుల రూపకల్పనపై జరిగిన సెషన్కు ఆయన అధ్యక్షత వహించారు. బ్లాక్ స్పాట్లను గుర్తించడంతో ఆగకుండా శాశ్వత ఇంజనీరింగ్ పరిష్కారాలు చూపాలని, 2030 నాటికి రోడ్డు ప్రమాద మరణాలను 50% తగ్గించేందుకు కేంద్రం రాష్ట్రాలు కలిసి పనిచేయాలని సూచించారు. ఇందిరమ్మ టవర్స్ను ఏడాదిలోగా పూర్తి చేసి లబ్దిదారులకు అందిస్తామని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజుల రామారంలో మంత్రి శ్రీధర్బాబు, ఎమ్మెల్యే కేపీ వివేకానందతో కలిసి ఆయన శంకుస్థాపన చేశారు. వేగంగా పూర్తి చేసే కాంట్రాక్టర్లకు ప్రోత్సాహకాలుంటాయని చెప్పారు. 5,218 మంది అర్హుల నుంచి లక్కీ డ్రా ద్వారా 480 కుటుంబాలను ఎంపిక చేశామన్నారు. కాంగ్రెస్ చేస్తున్న నిరసనలు ప్రజాస్వామ్య పరిరక్షణకు కాదని, ఒక కుటుంబ రాజకీయ వారసత్వాన్ని కాపాడినదికేనని రాజ్యసభ సభ్యుడు బీజేపీ నేత డాక్టర్ కె లక్ష్మణ్ విమర్శించారు. ఈవీఎంలను తొలగించి బ్యాలెట్ పేపర్లు తేవాలన్న ఖర్గే డిమాండ్ బూత్ క్యాప్చరింగ్ రోజులకు వెళ్లడమేనన్నారు. కర్ణాటక, తెలంగాణ, హిమాచల్, కేరళలో గెలిచినప్పుడు లేని అభ్యంతరం, ఓడినప్పుడే ఎందుకని ప్రశ్నించారు. ఎమర్జెన్సీ విధించిన పార్టీకి రాజ్యాంగం గురించి మాట్లాడే హక్కు లేదన్నారు. ట్రూ అప్ పేరుతో ప్రజలపై 5,420 కోట్ల రూపాయల విద్యుత్ భారం మోపుతున్నారని బీఆర్ఎస్ శాసనసభాపక్ష ఉపనేత హరీష్ రావు తీవ్రంగా విమర్శించారు. తెలంగాణ భవన్లో

ఈరోజు మీడియాతో మాట్లాడిన ఆయన, విద్యుత్ సంస్థలను అప్పుల్లోకి నెట్టిన ప్రభుత్వం ఆ భారాన్ని వినియోగదారులపై వేయడం సరికాదన్నారు. కరెంటు కోతలు, బొగ్గు నిల్వల లోపం, నిర్వహణ వైఫల్యాలే సంక్షోభానికి కారణమని ఆరోపించారు. భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ వైఖరిని నిరసిస్తూ తెలంగాణ యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో రాష్ట ఎన్నికల కమిషనర్ కార్యాలయాన్ని ముట్టడించారు. ఆయన బీజేపీ ఆర్ఎస్ఎస్ కనుసన్నల్లో పనిచేస్తూ దేశ

0: యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆసిఫాబాద్ జిల్లాలోని అగర్కూడ గ్రామంలో కేంద్ర ప్రభుత్వ పథకమైన కపాస్ క్రాంతి మిషన్ ద్వారా లబ్ది పొందుతున్న రైతులు పత్తి పంటను సిర్పూర్ శాసనసభ్యులు పాల్వాయి హరీష్ బాబు పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ
1: పత్తి రైతులు మెకనైజేషన్ తో పాటు ఆధునిక వ్యవసాయ పద్ధతులను కూడా అలవరుచుకోవాలి. ఎందుకంటే పురాణ పద్ధతులు, పాతకాలం పద్ధతులు, మూస పద్ధతులు పనికిరావు. తప్పకుండా పత్తి రైతులు కూడా బాగుపడడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి రైతులు ఈ విధంగా ఆలోచన చేయాలి.
0: ప్రతి సమస్యకు కమిటీలు, అప్లికేషన్లతో కాలయాపన తప్ప ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని రాష్ట ప్రభుత్వం చేసిందేమీ లేదని, ఇది కాలం చెల్లిన సర్కారని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో ఈ రోజు ఆమె మీడియాతో మాట్లాడుతూ,
2: ఎవరిని మోసం చేస్తున్నారు మీరు? మరి మీరు హిట్ జోడి అయితే గిట్లుంటుందా కదా, ఒకలొక దిక్కు మాట్లాడతారా? సరే మీరు ఏం మాట్లాడినా ఇక మీకు టైం దగ్గర పడ్డది, మీది అయిపోయింది, కాలం జల్లిన సర్కార్ అయిపోయింది. ఎందుకంటే ఏ అంశం తీసుకోండినా మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. ఎనీ ఇష్యూ కమిటీ వేస్తున్నారు, కాలయాపన చేస్తారు. ఉద్యమకారుల ఇష్యూ అయినా అంతే, యువజన మిత్రుల ఇష్యూ అయినా అంతే, అప్లికేషన్లు తీసుకుంటూ కాలయాపన చేస్తారు.
0: జపాన్ లో జరిగిన ఆసియా క్రీడలు 2026లో ఆర్చరీలో 2 స్వర్ణ పతకాలు సాధించిన తెలంగాణ క్రీడాకారిణి తానిపర్తి చికితకు హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్, స్పోర్ట్స్ అథారిటీ అధికారులు, తెలంగాణ ఒలింపిక్ సంఘం కార్యదర్శి, ఆర్చరీ సంఘం ప్రతినిధులు చికితకు అభినందనలు తెలిపారు. తెలంగాణ మానవ హక్కుల కమిషన్ 2 వేర్వేరు కేసుల్లో కీలకమైన ఆదేశాలు జారీ చేసింది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఒక మహిళకు ఎడమకంటికి బదులు కుడికంటికి శస్త్రచికిత్స చేశారన్న వార్తా కథనంపై సుమోటోగా కేసు స్వీకరించింది. జిల్లా వైద్యారోగ్యాధికారి నుంచి సమగ్ర నివేదిక కోరింది. మరో కేసులో నిమ్స్ అనస్థీషియాలజీ విభాగం రిటైర్డ్ ప్రొఫెసర్ డాక్టర్ మంత శ్రీనివాస్ కు 12 ఏళ్లుగా పెన్షన్ ప్రయోజనాలు చెల్లించకపోవడంపై కమిషన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. 3 వారాల్లో బకాయిలు చెల్లించాలని నిమ్స్ డైరెక్టర్కు సూచించింది. వాతావరణం. తెలంగాణలో వచ్చే 7 రోజుల పాటు పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. హైదరాబాద్ పరిసరాల్లో ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుందని, ఉదయం వేళల్లో పొగమంచు లేదా మసక వాతావరణం ఉండొచ్చని చెప్పింది. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ 27వ స్నాతకోత్సవం రేపు ఉదయం జూబ్లీహిల్స్ క్యాంపస్లోని వెంకటరామ ఆడిటోరియంలో జరగనుందని రిజిస్ట్రార్ డాక్టర్ ఎల్వీకే రెడ్డి తెలిపారు. గవర్నర్, విశ్వవిద్యాలయ ఛాన్సలర్ శివప్రతాప్ శుక్ల ముఖ్య అతిథిగా హాజరై పట్టాలు, బంగారు పతకాలు ప్రదానం చేస్తారు. సింగరేణి కార్మికుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రజాభవన్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులతో సమీక్షించారు. పెండింగ్లో ఉన్న 250 నుంచి 300 డిపెండెంట్ ఆర్డర్లను 15 రోజుల్లోగా అందజేయాలని ఆదేశించారు. ప్రజల వద్దకే ప్రభుత్వం వచ్చి వారి సమస్యలను తెలుసుకుని అక్కడికక్కడే పరిష్కారానికి చర్యలు తీసుకోవడమే పల్లెపల్లెకి పొన్నం అన్న పల్లెపల్లెల్లో ప్రజాపాలన కార్యక్రమం లక్ష్యమని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఈరోజు హుస్నాబాద్ నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో జరిగిన కార్యక్రమాల్లో మంత్రి పాల్గొని అభివృద్ది పనులకు శంకుస్థాపనలు చేశారు. మహబూబాబాద్ జిల్లా గార్ల మండలంలో అనుమతులు లేకుండా వైద్య సేవలు అందిస్తున్న వారిపై జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారులు చర్యలు చేపట్టారు. డీహెచ్ఎంఓ డాక్టర్ బి రవి రాథోడ్ గార్ల మండలంలో ఆకస్మికంగా తనిఖీలు చేశారు. అంగన్వాడీ కేంద్రాల ద్వారా చిన్నారులు, గర్భిణీలు, బాలింతలకు ప్రభుత్వం అందిస్తున్న పోషకాహారం సక్రమంగా అందేలా చూడాలని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి అధికారులను ఆదేశించారు. న్యూ రామ్నగర్ కాలనీలోని అంగన్వాడీ కేంద్రాలని కలెక్టర్ పరిశీలించారు. మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండి యువత ఉజ్వల భవిష్యత్ను నిర్మించుకోవాలని సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. ధర్మారం మండలంలో నిర్వహించిన మిషన్ పరివర్తన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్షతో కలిసి మంత్రి పాల్గొన్నారు. ఎల్ నినో కారణంగా నల్గొండ జిల్లాలో వాల్టా అనుమతి లేకుండా కొత్త బోర్లు తవ్వేందుకు వ్యక్తులకు, సంస్థలకు అనుమతి మంజూరు చేయవద్దని జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ అధికారులను ఆదేశించారు. రాష్ట ప్రభుత్వం సబ్ ఇన్స్పెక్టర్ పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగ నియామకాలకు సంబంధించి వరంగల్ ఉమ్మడి జిల్లాలోని అర్హులైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ నిరుద్యోగ అభ్యర్థులకు ఉచిత రెసిడెన్షియల్ కోచింగ్ అందించేందుకు డిగ్రీ అర్హత కలిగిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు షెడ్యూల్డ్ కులాల అభివృద్ది శాఖ జనగామ జిల్లాధికారి డాక్టర్ విక్రమ్ ఈరోజు ఒక ప్రకటనలో తెలిపారు. హైదరాబాద్ ఐమాక్స్ పక్కన ఉన్న హెచ్ఎండిఏ గ్రౌండ్స్ లో రేపటి నుంచి 18వ తేదీ వరకు సారస్ మేళా జరగనుంది. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది శాఖ ఆధ్వర్యంలో సెర్ప్ దీన్ని నిర్వహిస్తోంది. పాఠశాల కళాశాల విద్యార్థులకు నాణ్యమైన పౌష్టికాహారం అందించేందుకు 9.60 కోట్ల రూపాయల వ్యయంతో మెగా కేంద్రీకృత కమ్యూనిటీ కిచెన్ కాన్సెప్ట్ డిజైన్ చేశామని, దీని ద్వారా సూర్యాపేట జిల్లాలోని 1029 ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ఇక్కడే అల్పాహారం, భోజనం తదితర సదుపాయాలను అందిస్తామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తల ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 7:05 జాతీయ వార్తలు వినవచ్చు.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం.
1: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
0: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం. స్టూడియోస్ లో సమయం 6:21:15. మరి లేటెస్ట్ హిట్ సాంగ్స్ మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి రెడీగా ఉన్నాయి. మరి ఇప్పటి నుంచి ఈ రాత్రి 7 గంటల వరకు మరి హిట్ సాంగ్స్ అన్నీ కూడా మీరు వినొచ్చు. మరి లేటెస్ట్ హిట్ సాంగ్స్ లో ఫస్ట్ వచ్చేస్తోంది.

ఎస్, మరి లేటెస్ట్ హిట్ సాంగ్స్లో ఫస్ట్ సాంగ్ విన్నారు ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ కంపోజిషన్లో, మోహిత్ చౌహాన్ పాడిన పాట అది, పెద్ది సినిమాలో.

0: అన్నా
1: ఏంట్రా,
0: వన్ లాస్ట్ డాన్స్.
1: ఓకేరా, కట్.
2: అనిరుద్ధ్ రవిచందర్ మ్యూజిక్ కంపోజిషన్ లో నజీరుద్దీన్ జయంత్ పాడిన పాట విన్నారు. జననాయకుడు సినిమాలో

లేటెస్ట్ హిట్స్ లో మరో హిట్ పాట వస్తోంది, ఎద్దుల జంగిరెడ్డి పాడిన పాట ఇది, ప్యారడైజ్ సినిమా నుంచి.

0: ఎల్ఐసి వారి టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ జీవన రక్ష మీ సంతోషాలను సురక్షితంగా ఉంచుకోండి. మహిళలకు ప్రత్యేకమైన ప్రీమియం రేట్లు, బీమా రక్షణతో పాటు మరెన్నో సదుపాయాలు. మీ ప్రియమైన వారి భవిష్యత్తుకు భద్రత కల్పించండి, వారి సంతోషాలను వికసించనివ్వండి. ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా.
1: VB Live Studios, మరి లేటెస్ట్ హిట్ సాంగ్స్ లో నెక్స్ట్ వచ్చేస్తోంది

బీమ్స్ మ్యూజిక్ కంపోజిషన్ లో నకాజ్ అజీజ్ విశాల్ పాడిన పాట విన్నారు. మన శంకర వరప్రసాద్ గారు సినిమాలో నుంచి లేటెస్ట్ హిట్ సాంగ్స్.

సినిమాలో తమన్ జెసెస్ వాగ్దేవి పాడిన పాట విన్నారు. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి తరతరాల తరగని ఆనందం వల్లరించే సంపూర్ణ వినోదం. స్టూడియోస్ లో సమయం 6:40 అవుతోంది. ఇప్పుడు వెన్నెల స్పాన్సర్డ్ ఓ ప్రోగ్రాం తర్వాత మళ్ళీ 6:50 లేటెస్ట్ హిట్స్ లో

జరగండి జరగండి జరగండి, కరడేసు పావడేసు కొచ్చనండి. న్యూ సాంగ్స్ అన్ని కూడా వినొచ్చు 6:50 ఎగ్జాక్ట్లీ లేటెస్ట్ హిట్స్ లో. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం వల్లరించే సంపూర్ణ వినోదం. ఇప్పుడు వెన్నెల ప్రాయోజిత కార్యక్రమం.

హలో డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెనిలా ప్రోగ్రామ్ విత్ మీ యువర్ ఆర్జే చేతన్. ప్రతిరోజులాగా ఇవాళ కూడా ఒక మంచి టాపిక్ తో మీ ముందుకు వచ్చేసాను. టాపిక్ చాలా యూస్ఫుల్, అందరికీ యూస్ఫుల్. పేరెంట్స్ టీన్ రిలేషన్షిప్ గురించి ఈ ప్రోగ్రామ్ లో మనం మాట్లాడబోతున్నాం. అది టీనేజర్స్ కి ఉపయోగపడుతుంది, సింగిల్ వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది, పిల్లలకు ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఇలా ఉంటే బాగుంటుంది అని అందరికీ తెలుస్తుంది. సో కీప్ లిస్నింగ్ టు వెనిలా విత్ చేతన్. చిన్నప్పటి నుంచే పిల్లలకు తల్లిదండ్రులు మంచి అలవాట్లను నేర్పిస్తే వారు భవిష్యత్తులో ఉన్నత స్థానాలను వెళ్లే అవకాశం ఉంటుంది. ఇందుకోసం పేరెంట్స్ వారితో ఫ్రెండ్లీగా ఉండాలి. వాళ్ళ కాన్ఫిడెన్స్ దెబ్బ తీసేలాగా మాటలు మాట్లాడకూడదు. వాళ్ళ కాన్ఫిడెన్స్ ఇంకా ఎంకరేజ్ చేయాలి. వాళ్ళ సెల్ఫ్ ఎస్టీమ్ దెబ్బ తీయకుండా చూడాలి. ముఖ్యంగా పిల్లలకు పేరెంట్స్తో ఎంతో రిలేషన్షిప్ ఎక్కువగా ఉంటుంది, వాళ్ళే మొదటి గురువులు కూడా అంటారు. కాబట్టి వారితో ఎలా అంటే నమ్మకంగా ఉండాలి. ఏదో అబద్ధాలు చెప్తున్నట్టు, డ్రామా చేస్తున్నట్టు ఉంటే పిల్లలు ఇట్టే పసిగడతారు. ఏజ్ కదా, వాళ్ళకి ఏం తెలియకూడదు అంటే వర్బల్ లాంగ్వేజే కానివ్వండి, బాడీ లాంగ్వేజే కానివ్వండి, మీరు అబద్ధాలు ఆడితే చిన్నపిల్లల దగ్గర నుంచి కూడా పసిగట్టేస్తూ ఉంటారు. అందుకే ఆనెస్టీ అనేది చాలా ముఖ్యం, ఏ రిలేషన్షిప్లోనైనా కానీ. ఈ నమ్మకమే పిల్లలకు తల్లిదండ్రుల మధ్య బలమైన బంధంగా మారుతుంది. తల్లిదండ్రులపై పిల్లలు నమ్మకంగా ఉంటే వారి ఇష్టాయిష్టాలను, కలలను, వారికి ఉన్న సందేహాలను అడుగుతారు. దీనివల్ల మీ పిల్లల మనస్తత్వాన్ని అర్థం చేసుకోవడంలో సహాయపడుతుంది. మీరు పిల్లలతో ఎంత స్నేహపూర్వకంగా మెదిలితే వారు మీతో అన్ని విషయాలను పంచుకొని జీవితంలో ఆత్మవిశ్వాసంతో ముందుకు కదులుతారు. ఇప్పుడు తల్లిదండ్రులు పిల్లలతో నమ్మకంగా ఉండటానికి చేయాల్సిన కొన్ని విషయాల గురించి ఇవాళ మన వెన్నెల ప్రోగ్రామ్ లో చెప్తాను. వింటూ ఉండండి మీ ఆర్జే చేతన్తో. ఫస్ట్ ఈజ్ వేస్ టు బిల్డ్ ట్రస్ట్ విత్ పేరెంట్స్. శ్రద్ధగా వినండి మై డియర్ ఫ్రెండ్స్. పిల్లలు మీతో ఏదైనా విషయం చెప్పడానికి మీ దగ్గరకు వచ్చినప్పుడు చికాకుగా మాట్లాడకుండా వారిని ప్రేమతో ఆదరించి దగ్గరికి తీసుకోండి. వాళ్ళని సూటిగా చూస్తూ చెప్పే విషయాలన్నీ పూర్తి శ్రద్ధతో వినండి. వారు చెప్పే విషయాలను బట్టి చిన్న చిన్న ప్రశ్నలు వేసి వారితో కలిసిపోయి మాట్లాడండి. దీనివల్ల పిల్లలు మీరు వింటున్నారు అని అర్థం చేసుకొని మరిన్ని విషయాలను మీతో షేర్ చేసుకుంటారు. ఇలా చేయడం వల్ల చిన్న వయసులోనే పిల్లలకు మీపై నమ్మకం కుదురుతుంది. చెప్పడానికి చాలా ఈజీ ఉంది, వినడానికి అంతకంటే ఈజీగా ఉంది, కానీ చేయటమే కష్టం. ఏంటి ఇంత ఈజీగా ఉంది, కష్టం ఎందుకు అంటున్నారా? ఇవాళ పిల్లలు పేరెంట్స్తో ఏమి షేర్ చేసుకోవట్లేదు, పేరెంట్స్ పిల్లలతో ఏమి షేర్ చేసుకోవట్లేదు. ఎవరైనా షేర్ చేసుకుందామని వస్తే ఒకవైపు ఫోన్ చూస్తూ మాట్లాడుతున్నారు. ఇప్పుడు మీరే చెప్పండి, అంత ఓపెన్గా చెప్పేస్తారా ఏమన్నా? వాళ్ళకి అర్థమైపోయింది, వీళ్ళు మాపైన కాన్సన్ట్రేషన్ చూపట్లేదు, వీళ్ళకు ఇది అనవసరమైన టాపిక్ అనేసి వాళ్ళు ఎంత చెప్పాలో అంతే చెప్తారు, మిగతాది చెప్పరు. మేబీ వర్చువల్ ఫ్రెండ్స్తో షేర్ చేసుకుంటారేమో, అది మీ పిల్లల్ని అడిగి తెలుసుకోవాలి. మీరు అందుకే నిజాయితీగా ఉండడం చాలా మంచిది. మీరు పిల్లలతో ఎల్లప్పుడూ నిజాయితీగా ఉండండి. కష్టమైన సమయంలో కూడా వారికి అబద్ధాలు చెప్పకుండా నిజాలే చెప్పండి. మీకు సమాధానం తెలియకపోతే తెలియదని చెప్పేసేయండి. వాట్ సో రాంగ్ ఇన్ ఇట్? అందరికీ అన్ని తెలియాలని లేదు కదా. అంతేగాని టెంపరరీగా వారికి అబద్ధం చెప్పి సంతోషపెట్టినా నిజం తెలిసిన రోజు వారికి మీపై నమ్మకం కలిగించలేరు.

రెస్పెక్ట్ దేర్ బౌండరీస్, హద్దులను గౌరవించండి. ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్, పిల్లలు మర్యాదగా నడుచుకోవాలంటే ముందుగా పెద్దవాళ్లు ఒకరినొకరు హద్దుల్లో ఉండి పరస్పరం గౌరవించుకోవాలి. ఇంట్లో భార్యాభర్తలు పిల్లల ముందు గొడవలు పడకుండా సామరస్యంగా పరిష్కరించుకోవాలి. ఇంట్లో ఎవరిదో ఒకరిది పెత్తన నడవకుండా ప్రతి వ్యక్తి వ్యక్తిగత అంశాలను గౌరవించాలి. అప్పుడే పిల్లలు అందరితో మర్యాదగా ఉంటూ నమ్మకంగా ఉంటారు. పిల్లలు తల్లిదండ్రులతో చెప్పే విషయాలను చాలా మంది పట్టించుకోరు. వారి నిర్ణయాలను అసలే పట్టించుకోరు, విలువ కూడా ఇవ్వరు. నీకేం తెలియదు, మాట్లాడకు అని అలా కసురుకుంటూ ఉంటారు. దీనివల్ల పిల్లలు తమ మాటలకు గౌరవం ఇవ్వడం లేదని భావించి మీతో అన్ని విషయాలను పంచుకోకపోవచ్చు. అందుకే పిల్లల అభిప్రాయాలను తెలుసుకొని స్థిరమైన నిర్ణయాలను తీసుకోండి. వారి ఆలోచనలను స్వాగతించండి. గివ్ దెమ్ ఫ్రీడమ్, స్వేచ్ఛ ఇవ్వండి. ఎదిగే పిల్లలతో కఠినంగా ఉంటే వారికి క్రమశిక్షణ అలవడుతుందని కొందరు భావిస్తారు. అది అపోహ మాత్రమే. మితిమీరిన స్వాతంత్ర్యం, ఆంక్షలు రెండు ప్రమాదమే. అందుకే బ్యాలెన్స్ ఇస్ ద కీ అంటారు. అందుకే వారి వయసుకు తగినట్టు నిర్ణయాలను తీసుకోవడంలో సహాయం చేయండి. ఎలాగంటే వారికి నచ్చిన బట్టలను, బొమ్మలను కొనివ్వండి. చిన్న వయసులోనే డిసిషన్స్ తీసుకోవడం నేర్పిస్తే భవిష్యత్తులో వారే ముందుకు కొనసాగుతారు. మీ పిల్లలు ఏదైనా పోటీల్లో గెలుపొందితే వారిని మెచ్చుకోండి. విఫలమైనా తిరిగి ధైర్యంగా ప్రయత్నించమని ప్రోత్సహించండి. విజయానికి గుర్తుగా బహుమతులను అందించండి. దీనివల్ల పిల్లలు మీరు తమ వైపు ఉన్నారని బలంగా నమ్ముతారు. మీరు చెప్పే ప్రతి మాటని నమ్ముతారు. ఏవైనా కొంచెం క్రిటికల్ గా ఉన్నట్టు అనిపించినప్పుడు కూడా వాళ్ళు ఏంటంటే మీతో ఫ్రీగా షేర్ చేసుకుంటారు. ఎందుకంటే పిల్లల జీవితాల్లో ఏమవుతుంది, వాళ్ళ ఫ్రెండ్స్ ఏమవుతున్నారు, ఈ మధ్య వర్చువల్ లైఫ్ కాబట్టి, వర్చువల్ ఫ్రెండ్స్ కాబట్టి సైబర్ క్రైమ్స్, సైబర్ బుల్లియింగ్ కూడా పెరిగిపోతున్నాయి. అలాంటప్పుడు చిన్న చిన్న మార్పులు గమనిస్తూ మీరు మీ పిల్లల్ని కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. ఎందుకంటే ఈ మధ్య మనం చూస్తూ ఉన్నాం కదా, ప్రతిరోజు పేపర్లో ఏదో సైబర్ బుల్లియింగ్ అని పిల్లలని చాలా ఇబ్బందులు పెడుతున్నారని తెలుస్తూనే ఉంది. ఇంకా టీనేజ్లో ఏంటంటే తొందరగా హార్మోన్ల ప్రభావంతో మీ పిల్లలు మీతో క్రష్ గురించి మాట్లాడినప్పుడు వాటిని అప్పుడే వ్యతిరేకించొద్దు. ఎందుకంటే వారికి కొన్ని విషయాల్లో క్లారిటీ ఉండదు. దీంతో మొదట్లోనే అడ్డు చెప్తే మీతో ఏం మాట్లాడరు. క్రష్ అనేది జీవితంలో ఆరోగ్యకరమైన భాగం. ఏంటి, షాక్ అయ్యారా? ఎస్. మనం ట్రెడిషనల్ థింకింగ్, ఓల్డ్ స్కూల్ ప్యాటర్న్ అనుకుంటే ఇది షాక్ అవుతాం, కానీ అది కూడా హార్మోన్ ప్రభావం వల్ల ఒక ఫిజికల్ అట్రాక్షన్, మెంటల్గా ఏదో ఒకటి చెయ్యాలని ఉంటుంది. కాబట్టి ఇట్ ఈస్ వెరీ హెల్తీ అంటున్నారు మెంటల్ హెల్త్ ఎక్స్పర్ట్స్. ఫ్యూచర్ కోసం మంచి ప్రాక్టీస్. ఇలాంటి రిలేషన్షిప్స్ పిల్లలకి చాలా నేర్పిస్తాయట. మరోవైపు వారు ముఖ్యంగా టీనేజ్ లో ఉంటారు, హార్మోన్స్ ప్రభావం ఉంటుంది. పిల్లలు క్రష్ కి ఎక్కువగా శారీరక ప్రతిస్పందన ఉంటుంది, అది కూడా గందరగోళంగా ఉంటుంది. ఒకవేళ మీ పిల్లలు మీకు వారి క్రష్ గురించి చెప్తే మీరు ఎదురు చెప్పకుండా అసలు ఏంటో అని కాన్వర్సేషన్ లో ఫస్ట్ ఇన్వాల్వ్ అండి. వాళ్ళ ఫీలింగ్స్ అర్థం చేసుకోండి. ఆ క్రష్ తేలిగ్గా ఉంటే మీరు దాని గురించి అంత భయపడాల్సిన అవసరం లేదు. అది కేవలం ఇంట్లో బుజ్జికొక్క పిల్లల్ని ఇష్టపడినట్టుగానే ఉంటుంది. ఒకవేళ సీరియస్ అయితే ఓదార్చండి. ఒకవేళ బ్రేకప్స్ ఇవి అయితే కూడా ఇట్స్ అ పార్ట్ ఆఫ్ ద లైఫ్ అని వాళ్ళకి నేర్పించడం చాలా ముఖ్యం. ఎందుకంటే ఒక్కోసారి వాళ్ళకు క్రష్ అంటే తెలియదు, బ్రేకప్ అంటే అసలే తెలియదు. అది కూడా మొట్టమొదటిసారి అయినప్పుడు వాళ్ళకు ఏం చేయాలి, ఎలా చేయాలి, హౌ టు రియాక్ట్ అనేది తెలియదు. కాబట్టి ఒక్కోసారి ఎక్స్ట్రీమ్ స్టెప్స్ తీసుకునే అవసరం ఉంటుంది. వాళ్ళు తీసుకుంటారు కాబట్టి మనం కూడా కొంచెం జాగ్రత్తగా ఉంటే మంచిగా ఉంటుంది. ఇంట్లో పెద్దవాళ్ళు ఏం చేస్తే పిల్లలు అదే చేస్తారని చెప్తారు. ఈ మాటలు వాస్తవమే. అయినా ఇంకా చాలా మంది తల్లిదండ్రులు వారి పిల్లల వద్దనే కొట్లాడుకుంటూ పసి మనసులు కదా గాయపరుచుతున్నారా అని కూడా ఒక్కసారి వాళ్ళకి సందేహం రాదు. పిల్లల ముందే అసలు ఈ మధ్యో అసలు పాతకాలం నుంచి కూడా చూస్తున్నట్టుంటే ఒక్కసారి ఎమోషన్ వచ్చిందంటే పేరెంట్స్ చాలా మటుకు ఒక టోన్ అసలు ఇంకో మన ఏంటంటే సీలింగ్ అందాలి అంతగా అర్చుకుంటూ ఉంటారు. పెద్ద కేకలు వినిపిస్తే పిల్లలు భయపడతారు, ఎవరితోనూ కలవకపోవడం, అడిగితే నోరు మెదలుపుకుంటూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళకు ఇంకా ఎక్స్పోజర్ ఎక్కువ రాలేదు, ఎవరితో షేర్ చేయాలో తెలియదు. ఇవంతా కొత్తగా ఇంట్లో చూస్తారు కాబట్టి వారు బిగుసుకుపోయి ఉంటారు. అలాంటి వాళ్లకు మనస్తత్వ నిపుణులు చెప్పే మాట ఒకటి, ఇంటి వాతావరణం పసి మనసులపై తీవ్ర ప్రభావం చూపుతుందనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. వారిని కుటుంబంలో గొడవలు, హస్బెండ్ వైఫ్ మధ్య మనస్పర్ధలు మానసికంగా కుంగదీస్తాయని చెప్తారు. పర్యవేక్షణ కరువై ఆకతాయిలుగా మారుతున్నారని, సెల్ ఫోన్, టూ వీలర్ చోరీలు మొదలైనవి ఇలాంటివన్నీ కూడా చేస్తున్నారు. ఇవన్నీ వైట్ కాలర్ అఫెన్సెస్. ఒకసారి మనం చూస్తే జ్యువెనైల్ కోర్టులు అక్కడ ఇక్కడ, ఇదేంటి పిల్లలు మంచి బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు కదా.

పావర్టీ ఏం లేదు, వీళ్ళు ఎందుకు ఇలాంటివి చేస్తున్నారంటే వాళ్ళ మైండ్ పై ఇంత ప్రభావం పడింది. అందుకే నేను అంటున్నాను మై డియర్ ఫ్రెండ్స్, మాటలు చిన్నగానే ఉండొచ్చు, ఇవన్నీ ఏదో అని అలా తోసిపుస్తుంటారు, కానీ పేరెంట్స్ షుడ్ బి వెరీ కేర్ఫుల్ ఇన్ డీలింగ్ విత్ చిల్డ్రన్ అండ్ వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు అని దాన్ని బట్టి కూడా ఉంటుంది, వెదర్ ఇట్ ఈస్ విత్ ద హస్బెండ్, విత్ ద చిల్డ్రన్ ఆర్ విత్ ఎనీ ఆఫ్ ద ఫ్యామిలీ మెంబర్. మీ మాటలు కొంచెం జాగ్రత్తగా చూసుకోండి, ఎమోషన్ని కంట్రోల్లో పెట్టుకోండి, బికాస్ దిస్ విల్ హ్యావ్ అన్ ఇంపాక్ట్ ఆన్ ద ఫ్యూచర్ ఆఫ్ ద చిల్డ్రన్. With this wonderful information and vanilla program, this is your RJ Chetan signing off for today. I'll get back to you with more such useful information in our next segment. Till then, have a great time. Call or message us on 0951522703 9, that's 0951522703 9, or write to us at feedbackamc1@gmail.com, that's feedbackamc1@gmail.com. you can also follow us at our social media handle spice.lamhe.venela, that's spice.lamhe.venela. this program is produced and sponsored by Adventist Media Center.

0: మీరు ఇంతవరకు వెన్నెల ప్రాయోజిత కార్యక్రమం విన్నారు.
1: ఒక దేశాన్ని నిర్మించేది కలలు గని ఆ కలల కోసం తమ జీవితాన్ని అర్పించే మనుషులు. ఒక ఉపాధ్యాయుడు, ఒక శాస్త్రవేత్త, ఒక రాజ్యాంగ నిర్మాత, ఒక వైద్యుడు, ఇంజనీరు, క్రీడాకారుడు, వాళ్ళు దేశానికి కేవలం సేవ మాత్రమే చేయరు, దేశ భవిష్యత్తును తీర్చిదిద్దుతారు. వీరంతా చరిత్రలో నిలిచిన వ్యక్తులు కాదు, చరిత్రను మలచిన వ్యక్తులు. ఈ నేలలో వారి అడుగుల ప్రతిధ్వని ఉంది, దేశ భవిష్యత్తులో వారి ఆలోచనల వెలుగుంది. భారతరత్న ఒక జాతి కృతజ్ఞతాగాథ కార్యక్రమంలో ఆ మహనీయులను స్మరించుకుందాం. ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు మీ ఎఫ్ఎం వివిధ భారతి 102.8 MHz పై భారతరత్న ప్రత్యేక ధారావాహిక తప్పక వినండి.
0: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి తరతరాల తరగని ఆనందం వలరించే సంపూర్ణ వినోదం. స్టూడియోస్లో సమయం 6:53 అవుతోంది. మరి వెన్నెల స్పాన్సర్డ్ ప్రోగ్రాం తర్వాత మళ్ళీ మనం లేటెస్ట్ హిట్ సాంగ్స్లోకి ఎంట్రీ ఇచ్చాం. మరి లేటెస్ట్ హిట్ సాంగ్స్లో నెక్స్ట్ వచ్చేస్తుంది

0: లేటెస్ట్ హిట్స్లో మీరు విన్న పాట రొమాంచకం సినిమాలో వైభవ్ సంగీత సారథ్యంలో తనే పడిన పాట అది.
1: నేను మెడ ముట్టుకుంటే తొడగొట్టినట్టే.

ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

లేటెస్ట్ హిట్స్లో మీరు విన్న పాట ఓ తండ్రి కథ సినిమాలో సురేష్ పాడారీ పాటని రాము సంగీత సారథ్యంలో. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోస్లో సమయం 7:05 గా వస్తుంది. మరికొద్దిసేపట్లో తెలుగులో వార్తలు.

0: నరేంద్ర మోదీ అధ్యక్షతన ఈరోజు సమావేశమైన కేంద్ర మంత్రివర్గం రెండు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారతదేశ స్థూల జాతీయోత్పత్తి అంచనాలను మించి 7.1% ఉండగలదని ప్రపంచ బ్యాంక్ ప్రకటించింది. భారత నావికాదళానికి చెందిన యుద్ద నౌకల్లో వినియోగం నిమిత్తం రక్షణ శాఖ బ్రహ్మోస్ ఏరోస్పేస్ సంస్థతో 660 కోట్ల రూపాయల విలువగల ఒప్పందాన్ని కుదుర్చుకుంది. తమిళనాడు, పుదుచ్చేరి, పశ్చిమ బెంగాల్, అస్సాం రాష్టాల్లో అసెంబ్లీ, లోక్సభ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. భారత వెస్టిండీస్ల మధ్య 5 T20ల క్రికెట్ సిరీస్లో భాగంగా తొలి మ్యాచ్ లక్నోలో జరుగుతోంది. ఇక వివరాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన ఈరోజు సమావేశమైన కేంద్ర మంత్రివర్గం రెండు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపింది. సమీకృత రవాణా లాజిస్టిక్స్ ప్రాధికార సంస్థ ఏర్పాటుకు సంబంధించిన నిర్ణయం తొలిది కాగా, సూక్ష్మ చిన్న తరహా పరిశ్రమల్లో మూలధన పెట్టుబడికి సంబంధించి 10,000 కోట్ల రూపాయలతో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ గ్రోత్ ఫండ్ ఏర్పాటు రెండవది. సమావేశానంతరం విలేకరులతో మాట్లాడిన మంత్రి అశ్విని వైష్ణవ్, స్థూల దేశీయోత్పత్తి 7 నుంచి 8% పెరుగుతున్న నేపథ్యంలో రవాణా లాజిస్టిక్స్ వ్యవస్థల అవసరాలు కూడా పెరుగుతున్నాయని, ప్రాధికార సంస్థ ఏర్పాటు ద్వారా రవాణా రంగంలో పరిశోధనలు, ప్రణాళికలు, పర్యవేక్షణ సులభతరం కాగలదని చెప్పారు. పెరుగుతున్న అవసరాల దృష్ట్యా దేశంలో అనేక హైవేలు, రైల్వే లైన్లు, జలమార్గాలు, విమానాశ్రయాలు, ఓడరేవుల నిర్మాణం జరుగుతున్నట్లు చెప్పారు. రానున్న 10 ఏళ్లను దృష్టిలో పెట్టుకుని సంస్థ దీర్ఘకాలిక మాస్టర్ ప్లాన్ ను తయారు చేస్తుందని చెప్పారు.
1: దేశ్ మే బహుత్ సారే హైవే బన్ రే, రేల్వే లైన్స్ బన్ రీ హే, వాటర్ వే బనే, పోర్ట్స్ నయ బన్ రే, ఎయిర్పోర్ట్స్ నయ బన్ రే, ఇన్ సబ్ కా ఏక్ యూనిఫైడ్ తరహ సే ప్లానింగ్ హో, ఉస్కే లియే పీఎం గతిశక్తి పోర్టల్ ప్రధానమంత్రి జీ నే కుచ్ వర్షో పహలే లాగూ కియా థా. అబ్ భవిష్య కీ జరూరతో కో దేఖతే హువే జో ప్లానింగ్ బనానీ హో, ఉస్ సబ్ కో స్టడీ కర్నే కే లియే ఏక్ ఇంటిగ్రేటెడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ లాజిస్టిక్స్ అథారిటీ కా నిర్మాణ కియా జాయేగా.
0: ఇక సూక్ష్మ చిన్న తరహా పరిశ్రమల్లో మూలధన నిధికి సంబంధించి తీసుకున్న నిర్ణయం గురించి చెబుతూ, ఈ నిధి సేవ, సాంకేతిక, సృజనాత్మక రంగాలకు చెందిన సంస్థల్లో దీర్ఘకాలిక పెట్టుబడులకు అనువుగా ఉంటుందన్నారు.
1: ఏ గ్రోత్ ఫండ్ ఎంఎస్ఎంఈ ఆర్ ఫినాన్స్ మినిస్ట్రీ కే సహయోగ సే చలేగా, లాంగ్ టర్మ్ ఎక్విటీ క్యాపిటల్ ప్రొవైడ్ కర్నా ఏ గ్రోత్ ఫండ్ కా మేజర్ ఆబ్జెక్టివ్. ప్రొఫెషనలీ మేనేజ్ హోగా, జిస్ తరహ సే గ్రోత్ కా పొటెన్షియల్ హో జిన్ ఎంఎస్ఎంఈస్ మే, ఉన్ ఎంఎస్ఎంఈస్ కో ఇస్మే సెలెక్ట్ కియా జాయేగా. ఎంఎస్ఎంఈ మినిస్ట్రీ ప్లస్ స్టేట్ గవర్నమెంట్స్ ప్లస్ ఇండస్ట్రీ బాడీస్ ప్లస్ బ్యాంక్స్, ఇన్ సబ్ కా ఇన్పుట్ లేకే ఎంఎస్ఎంఈ గ్రోత్ ఫండ్ కో సంచాలిత్ కియా జాయేగా.
0: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారతదేశ స్థూల దేశీయోత్పత్తి 6.6% ఉండగలదని ప్రపంచ బ్యాంక్ తొలుత అంచనా వేసినప్పటికీ, మొదటి త్రైమాసికంలో భారత్ బలమైన ఆర్థిక ప్రదర్శన చూపడంతో జీడీపీని 7.1% పెంచుతూ ప్రపంచ బ్యాంక్ తాజా అంచనాలను విడుదల చేసింది. ప్రైవేటు వినియోగం, పెట్టుబడుల్లో వృద్ది ఊతంతో భారత ఆర్థిక వ్యవస్థ తొలి త్రైమాసికంలో 7.8% వృద్ధిని సాధించి అంచనాలకు మించిన వేగంతో దూసుకుపోతోంది. భారత నావికాదళానికి చెందిన యుద్ద నౌకల్లో వినియోగం నిమిత్తం రక్షణ శాఖ బ్రహ్మోస్ ఏరోస్పేస్ సంస్థతో 660 కోట్ల రూపాయల విలువగల ఒప్పందాన్ని కుదుర్చుకుంది. యుద్ద నౌకలపై బిగించే బ్రహ్మోస్ ఫైర్ కంట్రోల్ సిస్టంలు, లాంచర్లు యుద్ద సందర్భాల్లో ఎంతగానో ఉపకరిస్తాయి. సూపర్సోనిక్ వేగంతో నిర్దేశిత లక్ష్యాలను ఛేదించే ఈ వ్యవస్థల తయారీ రానున్న 3 ఏళ్లలో పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలను సృష్టించనుంది. ఈరోజు న్యూఢిల్లీలో రక్షణ శాఖ కార్యదర్శి రాజేష్ కుమార్ సమక్షంలో ఇందుకు సంబంధించిన ఒప్పందంపై సంతకాలు జరిగాయి. 68% పైగా దేశీయంగా ఉత్పత్తి చేసే వ్యవస్థలు గల బ్రహ్మోస్ రక్షణ సామగ్రి కొనుగోలు స్వావలంబన దిశగా కీలకమైన ముందడుగని భావిస్తున్నారు. దేశ నావికాదళ రక్షణ సామర్థ్యాల బలోపేతం దిశగా దృఢమైన సమీకృత నౌకాదళ పర్యావరణ వ్యవస్థ రూపకల్పన కీలకమని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. మంత్రి ఈరోజు విశాఖపట్నంలోని హిందుస్థాన్ షిప్ యార్డ్లో ఫ్లీట్ సపోర్ట్ షిప్ 1, ఆధునీకరించిన స్లిప్ వే 4, 300 టన్నుల గోలియత్ క్రేన్ను ప్రారంభించారు. ఫ్లీట్ సపోర్ట్ షిప్ 5కి శంకుస్థాపన చేశారు. మెరుగుపరిచిన హెచ్ఎస్ఎల్ సదుపాయం, నేడు ప్రారంభించిన వ్యవస్థలన్నీ నౌకాదళ బలోపేతానికి దన్నుగా నిలవగలవని మంత్రి ప్రసంగంలో చెప్పారు. హిందూ మహాసముద్రం ప్రాంతంలో సమస్య ఎదురైనప్పుడల్లా భారత నావికాదళం సత్వరమే స్పందిస్తోందని, అందుకే రక్షణ భాగస్వామిగా ఇతర దేశాల ప్రథమ ఎంపికగా నిలుస్తోందని చెప్పారు. మానవతా సహాయం, విపత్తు సహాయం, సముద్ర దోపిడీలు, నౌకా వాణిజ్య భద్రత తదితర అవసరాల్లో భారత నావికాదళం చురుకైన పాత్ర పోషిస్తున్నట్టు చెప్పారు. నౌకా నిర్మాణంలో భారత్కు అనేక అవకాశాలున్నాయని, ఈ సామర్థ్యాన్ని ప్రపంచ వాణిజ్యానికి అనువుగా మలుచుకోవడమే కీలకమని రాజ్నాథ్ సింగ్ అన్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYD ని ఫాలో కండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్.

కి సబ్స్క్రైబ్ చేయండి. తమిళనాడు, పుదుచ్చేరి, పశ్చిమ బెంగాల్లోని 5 అసెంబ్లీ నియోజకవర్గాలకు, అస్సాంలోని నాగావ్ లోక్సభ స్థానానికి ఉప ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. తమిళనాడులోని మధురాంతకం, ధరాపురం, పుదుచ్చేరిలో తట్టాంచవాడితో పాటు పశ్చిమ బెంగాల్లోని రెజీనగర్, నందిగ్రామ్ అసెంబ్లీ స్థానాలకు ఓటింగ్ జరిగింది. ఇందుకు సంబంధించి ఓట్ల లెక్కింపు శుక్రవారం జరగనుంది. కాగా తమిళనాడు మధురాంతకంలో 83.6%, ధరాపురంలో 78.53% ఓటింగ్ జరిగినట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. దేశ పౌరులకు నాణ్యమైన ఆరోగ్య సేవలను సులభంగా అందుబాటులోకి తెచ్చేందుకు ప్రారంభించిన జాతీయ టెలిమెడిసిన్ సేవ ఈ సంజీవిని 50 కోట్ల కన్సల్టేషన్లకు చేరుకుంది. వివిధ రాష్టాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో వైద్య అవసరాల నిమిత్తం ప్రజలు ఆరోగ్య సేవలను సంప్రదించే సంఖ్యను ఇది సూచిస్తోంది. మారుమూల ప్రాంతాలు, క్లిష్టతరమైన నైసర్గిక అవరోధాలను దాటుకుని ఈ సంజీవిని వ్యవస్థ ప్రజలకు చేరువైందని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఈ సేవ ప్రస్తుతం 1.42 లక్షల ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలు, 19,000 ఆరోగ్య కేంద్రాలు, 901 ఆన్లైన్ అవుట్ పేషెంట్ విభాగాల్లో అందుబాటులో ఉంది. 2 లక్షలకు పైగా రిజిస్టర్డ్ ఆరోగ్య సేవకులు ఇందులో భాగంగా ఉన్నారు. ఎన్నికల సంఘం ఇతర రాజ్యాంగ సంస్థలను లక్ష్యంగా చేసుకుని విపక్ష నేత రాహుల్ గాంధీ విమర్శలు చేయడాన్ని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు తప్పుపట్టారు. ఎన్నికల ఫలితాలు వ్యతిరేకంగా వచ్చినప్పటికీ రాజకీయ పార్టీలు వాటిని స్వీకరించి ప్రజాసేవలో నిమగ్నమవ్వాలని మంత్రి అన్నారు. ప్రజల మద్దతు అందుకోవడంలో విఫలమైనప్పుడల్లా కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగ సంస్థలను విమర్శించడమే పనిగా పెట్టుకుందని, ఈ వైఖరి అటు దేశానికి కానీ ఇటు కాంగ్రెస్ పార్టీకి కానీ మంచిది కాదని అన్నారు. కృత్రిమ మేధ సహాయంతో నకిలీ వీడియోల్ని సృష్టిస్తూ కాంగ్రెస్ పార్టీ అసత్య ప్రచారానికి పూనుకుంటోందని బీజేపీ ప్రతినిధి ప్రదీప్ భండారీకు సైతం విమర్శించారు. ఒమాన్ వద్ద హార్మోస్ జలసంధిని దాటుతున్న సమయంలో పనామా జెండాతో వెళ్తున్న వాణిజ్య నౌకపై దాడి జరపడాన్ని భారత్ ఖండించింది. ఈ ఓడలో ప్రయాణిస్తున్న 19 మంది సభ్యుల్లో 17 మంది భారతీయులు ఉన్నారని, వీరిలో 11 మందికి గాయాలయ్యాయని మన విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలియజేసింది. అయితే వెంటనే స్పందించిన ఒమాన్ అధికారులు దాడికి గురైన వారిని చికిత్స నిమిత్తం ఖసబ్కు తరలించడం పట్ల భారత్ ధన్యవాదాలు తెలియజేసింది. ఈ ప్రాంతంలో శాంతి సుస్థిరతలు నెలకొనాలంటే దాడులను తక్షణమే నిలిపివేయాలని, అంతర్జాతీయ జలాల్లో వాణిజ్య నౌకాయానాన్ని సురక్షితంగా ఉంచాలని భారత్ విజ్ఞప్తి చేస్తోంది. ఈ ఏడాది భౌతిక శాస్త్రంలో నోబెల్ పురస్కారాన్ని బెల్జియం శాస్త్రవేత్త ఫ్రాన్సిస్ హాల్జెన్కు ప్రదానం చేయనున్నట్లు నోబెల్ కమిటీ తెలిపింది. ఐస్క్యూబ్ న్యూట్రినో అబ్జర్వేటరీకి అందించిన సేవలు, శక్తివంతమైన న్యూట్రినోలను కనుగొన్నందుకు ఈ పురస్కారాన్ని ప్రకటించింది. 5 T20 మ్యాచ్ల క్రికెట్ సిరీస్లో భాగంగా భారత్ వెస్టిండీస్ల జట్ల మధ్య జరిగే మొదటి మ్యాచ్ లక్నోలోని ఏక్నా స్టేడియంలో జరుగుతోంది. టాస్ గెలిచిన భారత్ బౌలింగ్ ఎంచుకుంది. తదుపరి 4 T20 మ్యాచ్లు ఈ నెల 9, 11, 14, 17 తేదీల్లో వరుసగా రాంచీ, ఇండోర్, హైదరాబాద్, బెంగళూరులో జరుగుతాయి. క్రికెట్కు సంబంధించిన 3 ఫార్మాట్ల క్యాప్టెన్సీ నుంచి వైదొలగనున్నట్లు భారత మహిళా క్రికెట్ టీం క్యాప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ ప్రకటించారు. గుహాటీలో బీసీసీఐ ఆధ్వర్యంలో జరిగిన సమీక్షా సమావేశం అనంతరం ఆమె తన నిర్ణయాన్ని ప్రకటించారు. హర్మన్ భారత్కు తొలి వన్డే ఇంటర్నేషనల్ ప్రపంచ కప్, ఏషియన్ గేమ్స్లో బంగారు పతకాన్ని అందించినవారు. 5 టెస్టు మ్యాచ్లు, 51 వన్డే ఇంటర్నేషనల్స్, 155 T20 మ్యాచ్ల్లో ఆమె భారత మహిళా క్రికెట్ బృందానికి నేతృత్వం వహించారు. అయితే హర్మన్ మిగతా అన్ని ఫార్మాట్లలోనూ క్రీడాకారిణిగా కొనసాగుతారు. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిని సంస్కరించడంలో విఫలమైతే ఎదురయ్యే పరిణామాలపై ఐరాస సెక్రటరీ జనరల్ ఆంటోనియో గూటెరస్ సభ్యదేశాలను హెచ్చరించారు. నిలిచిపోయిన సంస్కరణ ప్రక్రియను ముందుకు తీసుకెళ్లాలని కూడా గూటెరస్ సభ్యదేశాలను కోరారని డిప్యూటీ ప్రతినిధి ఫర్హాన్ హక్ తెలిపారు. జలభద్రత కేవలం మౌలిక వ్యవస్థల నిర్మాణానికి సంబంధించింది మాత్రమే కాదని, చక్కని ప్రణాళికలు, బలమైన స్థానిక వ్యవస్థలు, స్థానిక ప్రజల తోడ్పాటు ఇందులో కీలకమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. గుజరాత్ నీటి నిర్వహణ నమూనాకు సంబంధించి ఒక జాతీయ వార్తాపత్రికలో ప్రచురించిన వ్యాసాన్ని ఆయన ఉటంకించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన ఈరోజు సమావేశమైన కేంద్ర మంత్రివర్గం 2 కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారతదేశ స్థూల దేశీయోత్పత్తి అంచనాలను మించి 7.1% ఉండగలదని ప్రపంచ బ్యాంక్ ప్రకటించింది. భారత నావికాదళానికి చెందిన యుద్ద నౌకల్లో వినియోగం నిమిత్తం రక్షణ శాఖ బ్రహ్మోస్ ఏరోస్పేస్ సంస్థతో 660 కోట్ల రూపాయల విలువగల ఒప్పందాన్ని కుదుర్చుకుంది. తమిళనాడు, పుదుచ్చేరి, పశ్చిమ బెంగాల్, అస్సాం రాష్టాల్లో అసెంబ్లీ, లోక్సభ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. భారత వెస్టిండీస్ జట్ల మధ్య 5 T20 క్రికెట్ సిరీస్లో భాగంగా తొలి మ్యాచ్ లక్నోలో జరుగుతోంది.
ఆకాశం.

ఇప్పుడు వినండి, ఇది మన చట్టం, రోడ్ సేఫ్టీ. రిటైర్డ్ డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ డాక్టర్ శ్రీనివాస్ బొప్పాల గారితో పరిచయ కార్యక్రమం మొదటి భాగం. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి.

0: శ్రోతలకు నమస్కారం. ఇది మన చట్టం శీర్షికన రోడ్ సేఫ్టీ. ఈ అంశం గురించి తెలియజేయడానికి రిటైర్డ్ డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ డాక్టర్ శ్రీనివాస పప్పాల గారు మన ఆకాశవాణి స్టూడియోస్ ఇచ్చేశారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అండి శ్రీనివాస్ గారు.
1: నమస్కారం.
0: ప్రస్తుత యువత ముఖ్యంగా ఈ కొత్త కొత్త బైకులను లేదంటే కొత్త కొత్త మోడల్ కార్లను ఒక రకమైన ఫ్యాషన్ కోసం తీసుకొని విపరీతమైన స్పీడ్తో నడిపించడము, ఒక్కోసారి ట్రాఫిక్ రూల్స్ పాటించకుండా సమస్యలకు లోనవడము, యాక్సిడెంట్స్కి లోనవడము ఇలాంటివన్నీ జరుగుతుంటాయి. ఒక రోడ్డు పైన వెళ్ళేటప్పుడు భద్రత మన డ్రైవింగ్ మన కోసమే కాదు, ఇతరుల భద్రత కూడా మన చేతిలో ఉంటుంది. మనం తప్పుగా డ్రైవ్ చేసినట్లయితే, ఏదైనా యాక్సిడెంట్ చేస్తే అటువైపు వాళ్ళ కుటుంబము వాళ్ళ పరిస్థితి కూడా కష్టానికి లోనవుతుంది. కాబట్టి రోడ్ సేఫ్టీ అనే అంశము, సామాజిక అంశము, ప్రతి ఒక్కరూ ప్రతి పౌరుడు బాధ్యతగా తెలుసుకొని ప్రవర్తించాల్సిన విషయం. ఈ రోడ్ సేఫ్టీకి సంబంధించి ఏ ఏ అంశాలు ఈ డ్రైవింగ్ చేసే వాళ్ళు గుర్తుపెట్టుకోవాలంటారు?
1: ముఖ్యంగా మనకు ప్రమాదాలు ఎక్కువ జరిగేది ఏంటంటే ఓవర్ స్పీడింగ్, డిస్ట్రాక్షన్, అంటే స్పీడ్లో వెళ్తున్నప్పుడు డిస్ట్రాక్ట్ కావడం, లేకుంటే డ్రంకెన్ డ్రైవింగ్, అలాగే ఫ్యాటిగ్, అంటే నిద్ర రావడం వల్ల డేంజరస్ డ్రైవింగ్, వీటి వల్ల ఎక్కువ ప్రమాదాలు జరుగుతుంటాయి. ఇందులో మనం ఇప్పుడు మీరు చెప్పినట్టు యువత దాదాపు 14 నుంచి 35-40 ఏళ్ళ మధ్యలో ఎఫెక్ట్ అయ్యే వాళ్ళే చాలా ఎక్కువ మంది, దాదాపు 60% వరకు ఈ 14 నుంచి 40 ఏళ్ళ మధ్యలోనే ఉంటారు. మరి యువతలో ఎక్కువ చూసినట్టయితే ఓవర్ స్పీడింగ్ ఉంటుంది, డ్రంకెన్ డ్రైవింగ్ ఉంటుంది, డిస్ట్రాక్టెడ్ డ్రైవింగ్ ఉంటుంది, డేంజరస్ డ్రైవింగ్, ఇవన్నీ కూడా యువతలనే కాకుండా ఇతరులకు కూడా ఓవర్ స్పీడ్ వెళ్ళడం, డ్రంకెన్ డ్రైవింగ్ చేయడం ఇవన్నీ కూడా ఉంటాయి. మనం ముఖ్యంగా చెప్పుకున్నట్టంటే ఓవర్ స్పీడ్ అనేది మరి అక్కడ ఉన్న పరిస్థితులు, ట్రాఫిక్ పరిస్థితులను బట్టి స్పీడ్. సపోజ్ హైదరాబాద్ ఉంది, మనం ట్రాఫిక్లో 30 కంటే ఎక్కువ పోలేము, కానీ ఎప్పుడైతే ఫ్రీగా రోడ్ కనబడుతుందో అప్పుడు ఒక 50-60 టచ్ కావచ్చు. అట్లే హైవేల మీద వెళ్తుంటాం, హైవేల మీద మరి 100 కిలోమీటర్ పర్ అవర్ స్పీడ్ మనకు ఏదైతే చట్టం చెప్తుంది 100 వరకు వెళ్ళొచ్చు, కానీ మధ్యలో కొన్ని విలేజ్లు అవి వస్తే అక్కడ స్పీడ్ బోర్డులు ఉంటాయి, వాటిని బట్టి మనం స్పీడ్ తగ్గించుకొని వెళ్ళాల్సిన అవసరం ఉంది. అయితే ఓవర్ స్పీడ్ వెళ్ళినప్పుడు మరి ఏమవుతుంది అంటే ఆ స్పీడ్ వల్ల ఏదన్నా మనం ప్రమాదం పొంచి ఉందని గమనించి ఆపేలోపు ఆ స్టాపింగ్ డిస్టెన్స్ అనేది స్పీడ్ని బట్టి ఉంటుంది. అంటే తక్కువ స్పీడ్లో వెళ్తే స్టాపింగ్ డిస్టెన్స్ తక్కువ ఉంటుంది, ఎక్కువ స్పీడ్లో వెళ్తే ఎక్కువ ఉంటుంది. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ 100 కిలోమీటర్ల వేగంతో మనం వెళ్తున్నాం, వెళ్ళినప్పుడు ఏంటంటే ఫస్ట్ మనకు ఒక ఆబ్జెక్ట్ కనబడంగానే మన ఫస్ట్ రియాక్షన్ ఏమొస్తుందంటే క్లచ్ మీద కాలు పెడతాం, యాక్సిలరేటర్ మీద కాలు తీసి బ్రేక్ పైన పెడతాం. ఇది 1 to 1.5 seconds జరుగుతుంది, అంటే రియాక్షన్ టైం అంటుంది దీన్ని. నార్మల్ పర్సన్కి 1 to 1.5, అదే డ్రింక్ అండ్ డ్రైవ్ చేస్తున్నాడు, ఫ్యాటిగ్లో ఉన్నాడు, అది ఇంకా పెరుగుతుంది. ఈ 1 to 1.5 seconds వాహనం దాదాపు 40-45 meters వెళ్ళిపోతుంది 100 kilometers per hour పోయే వాహనం. అప్పుడు మనం బ్రేక్ ప్రెస్ చేస్తాం, బ్రేక్ ప్రెస్ చేయగానే సడన్గా ఆగది. ఈ బ్రేక్ ప్రెస్ చేసినాక కొంత దూరం వెళ్తాం, దాన్ని మనం బ్రేకింగ్ డిస్టెన్స్ అంటాం. ఈ బ్రేకింగ్ డిస్టెన్స్, థింకింగ్ డిస్టెన్స్, ఫస్ట్ది ఏదైతే ఉందో థింకింగ్ డిస్టెన్స్, ఇది బ్రేకింగ్ డిస్టెన్స్, మొత్తం కలిపి దాదాపు 120-130 meters దూరం అవసరం 100 kilometers వెళ్తున్న వాహనానికి. ఈ మధ్యలో మరి డిస్ట్రాక్షన్లో ఉన్నాడు లేక లేట్గా రియాక్ట్ అవ్వడం వల్ల ఏంటంటే ఫస్ట్ ఆ రియాక్షన్ డిస్టెన్స్ ఏదైతే ఎక్కడైతే యాక్ట్ కావాలో కాడు అంత ముందుకెళ్తాడు. ఈ 130 meters అయితే అవసరం, అంతకంటే ముందు ఆపలేడు ఎట్లా పరిస్థితుల్లో. గుద్దిన తర్వాత అంత దూరం, అంత లేట్గా అయితే రియాక్ట్ అయినా అంత దూరం వెళ్తుంది. అందుకని మనం ప్రమాదాలు జరిగినప్పుడు జనరల్గా సడన్గా వచ్చిండంటారు, లేకుంటే గుద్దిన తర్వాత కొంత దూరం వెళ్ళిపోతుంది, ఎంత దూరం గుంజుకుపోయింది అంటారు, ఇవన్నీ కూడా మనం నార్మల్గా చెప్పుకుంటాం.
0: శ్రీనివాస్ గారు, ముఖ్యంగా రహదారులపైన హైవేలపైన స్పీడ్ లిమిట్స్ పెడుతుంటారు, అంటే ఈ లేన్లో ఉండేవాళ్ళు 80 kilometers, ఈ లేన్లో ఉండేవాళ్ళు 100 kilometers, ఇంత స్పీడ్ మెయింటైన్ చేయాలి, ఇక్కడ హెవీ వెహికల్స్ వెళ్ళాలి, ఇక్కడ

0: కార్లు వెళ్ళాలి, ఇక్కడ లారీలు వెళ్ళాలి, ఇలా అని మనకు బోర్డ్స్ కనబడుతుంటాయి. వీటి ఉద్దేశం ఏంటంటారు?
1: ముఖ్యంగా మనకి ఏంటంటే లేన్ లేన్కు డిఫరెంట్ స్పీడ్స్ అనేది ఎక్స్ప్రెస్ వేల జస్ట్ లైక్ అవర్ ఓఆర్ఆర్ ఎక్స్ప్రెస్ వేలలో ఇది ఉంటుంది. రైట్ మోస్ట్ లేన్లలో హై స్పీడ్ వెహికల్స్, లెఫ్ట్ రోడ్లలో స్లో స్పీడ్. అదే హైవేలలో కూడా మనకు సపోజ్ 2 లేన్ రోడ్ ఉందనుకోండి, ఇటు 2 లేన్, అటు 2 లేన్, 4 లేన్ రోడ్, 4 లేన్ రోడ్లో రైట్ ఏమో మనకు ఓవర్టేకింగ్ లేన్గా ఉపయోగించుకోవాలి, అంటే స్పీడ్ వెళ్ళే వాహనాలు, లెఫ్ట్ స్లో వెళ్ళే వాహనాలు వెళ్ళాలి, కానీ మన దగ్గర అక్కడ మిక్స్గా వెళ్తుంటాయి. ఈ స్పీడ్ లిమిట్స్ కూడా మనకు ఎలా పెడతారంటే, సపోజ్ ఒక జంక్షన్ ఉంది, జంక్షన్ దగ్గర మనకు జాయిన్ అవుతున్నాయి టీ జంక్షన్ లాగా, అక్కడ సైడ్ నుంచి వచ్చే వాహనాలు గుద్దే ఆస్కారం ఉంటుంది. అక్కడ మనకు 70 కిలోమీటర్ల వరకు అంటే మనిషి బ్రతికే ఛాన్స్ ఉంటుంది అన్నట్టు. అదే మనకు స్కూల్ జోన్ ఉంది, స్కూల్ జోన్లో 25 కిలోమీటర్స్ పర్ అవర్ మన రూల్స్ ప్రకారం
0: స్పీడ్ ఉండాల్సింది,
1: స్పీడ్ ఉండాలి. ఎందుకంటే చిన్నపిల్లలు ఉంటారు, పాదాచారులు ఉంటారు కాబట్టి, పాదాచారులు ఏంటంటే 30 కిలోమీటర్స్ లోపల గుద్దినట్టయితే సర్వైవల్ రేటు 90 to 100% ఉంటుంది. అదే 60 కిలోమీటర్స్ పైన గుద్దినట్టయితే సర్వైవల్ రేటు 0 to 5% అంతే.
0: అంటే 60 కిలోమీటర్ల స్పీడ్తో వెళ్ళి ఎవరైనా యాక్సిడెంట్ చేసినట్లయితే ఆ ఇంపాక్ట్కి బ్రతకడం అనేది కష్టం.
1: కష్టం
0: కాబట్టి రహదారి పైన వెళ్ళేటప్పుడు రోడ్ల పైన, సిటీలో అయితే ఎలాగూ మనం తక్కువ స్పీడ్లో వెళ్తాము. మీరు అన్నట్టుగా బ్రేకింగ్ డిస్టెన్స్, మన రియాక్షన్, మన రిఫ్లెక్స్ ఎంత తొందరగా మన స్పాంటేనిటీగా చేస్తామనే దాన్ని బట్టి ఎంత దూరంలో వెళ్ళి బండి ఆగుతుందని చూస్తాం. అయితే ఒక వెహికల్కి ఇంకొక వెహికల్కి ఎంత డిస్టెన్స్ మెయింటైన్ చేస్తే కరెక్ట్ అంటారు?
1: స్పీడ్ను బట్టి మనం డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. అయితే స్పీడ్ను బట్టి డిస్టెన్స్ మెయింటైన్ చేయడం అనేది మనం నార్మల్గా ఏం చేయాలంటే, ముందు వాహనం ఒక ఫిక్స్డ్ ఆబ్జెక్ట్, చెట్టును కానీ లేక ఎలక్ట్రిక్ పోల్ను కానీ దాటుతున్నప్పుడు మనం కౌంట్ చేసుకోవాలి. నార్మల్గా 3 సెకండ్స్ డిస్టెన్స్ పెట్టాలి మనం, 1001, 1002, 1003 అని కౌంట్ చేసుకోవాలి. చేసుకున్నప్పుడు మనం ఆ చెట్టును కానీ ఎలక్ట్రిక్ పోల్ కానీ దాటినట్టయితే మనం తక్కువ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నట్టు, అంటే సేఫ్ డిస్టెన్స్ లేదన్నట్టు. అదే చెట్టును దాటలేదనుకోండి, మనం సేఫ్ డిస్టెన్స్లో ఉన్నట్టు. అయితే ఇది వెహికల్ సైజు పెరిగిందనుకోండి, ఇంకెక్కువ పెంచాల్సిన పరిస్థితి ఉంటుంది. అట్లే చినుకులు పడుతున్నాయి, రోడ్ కండిషన్ వెట్టుంది, ఇంకా ఎక్కువ పెంచాల్సి ఉంటుంది. అంటే 1003 కాకుండా 1004, 1005 ఇంకా బిగ్గర్ సైజ్ ఉందనుకోండి వెహికల్, ఇంకా పెంచాల్సి ఉంటుంది సైజుని బట్టి. అదే కాకుండా టెక్నాలజీ చాలా వచ్చింది ఇప్పుడు, కొన్ని XUV700 ఉంది, అది మనం దగ్గరికి వెళ్తేనే మనకు అలర్ట్ చేస్తుంది మీరు సేఫ్ డిస్టెన్స్లో లేరు అని. వెహికల్ కూడా ఆటోమేటిక్గా స్లో అవుతుంది. ఇవన్నీ వార్నింగ్, లేన్ డిపార్చర్ వార్నింగ్ అంటే లేన్ తప్పిపోతుంది అని.
0: మెషిన్ మనకు ఎంత సహకరించినా మన మేధస్సుని ఆధారం చేసుకొని డ్రైవ్ చేయడం అనేది ఉత్తమం.
1: ఉత్తమం.
0: శ్రీనివాస్ గారు, మనం రోడ్డు మీద వెళ్ళేటప్పుడు హైవేలో ముఖ్యంగా మీరు అన్నట్టుగా యువత ఆ ప్లేన్ రోడ్డు ఏ ట్రాఫిక్ కనబడే సరికల్లా స్పీడ్గా వెళ్ళడం చూస్తుంటారు. మనకు అక్కడక్కడ స్పీడ్ బ్రేకర్స్ ఉంటాయి, అలాగే రంబుల్స్ అనే చిన్న చిన్న స్పీడ్ బ్రేకర్ లాగా ఉంటాయి, వీటి ఉద్దేశం ఏంటంటారు?
1: యాక్చువల్లీ ఏంటంటే అదే ఇప్పుడు మనకు ఒక విలేజ్ వస్తుంది, అక్కడ పదాచారులు కానీ లేక ఇంకేమైనా మీరు అన్నట్టు యానిమల్స్ కానీ ఏదైనా దాటే పరిస్థితి అనుకోండి, ఇవన్నీ రంబుల్ స్ట్రిప్స్ కానీ స్పీడ్ బ్రేకర్స్ కానీ పెడతారు. కానీ స్పీడ్ బ్రేకర్స్, రంబుల్ స్ట్రిప్స్ అనేది హైవే మీద నాట్ సజెస్టబుల్. రంబుల్ స్ట్రిప్స్ ఆఫ్ కోర్స్ కొంతవరకు, కానీ అక్కడక్కడ రంబుల్ స్ట్రిప్స్ వల్ల మనకు చిన్న చిన్న స్పీడ్ బ్రేకర్లే కనబడతాయి, అవి డేంజరస్. మళ్ళీ కొన్నిసార్లు ఏంటంటే ఈ స్పీడ్ బ్రేకర్స్ వేసేసి దాని మీద అట్లీస్ట్ వైట్ మార్కింగ్ కానీ ఏది ఉండదు, స్పీడ్గా వచ్చి దాన్ని ఎగిరి కంట్రోల్ తప్పిన ప్రమాదాలు జరిగే సంఘటనలు కూడా ఉన్నాయి. అందుకని రంబుల్ స్ట్రిప్స్ అనేది కొంతవరకు అంటే 5 mm, 10 mm అంటే టెక్నికల్గా దానికి R&B ఇంజనీర్స్కి ఐడియా ఉంటుంది, ఆ టెక్నికల్ స్పెసిఫికేషన్ ప్రకారమే పెట్టాలి. ఎక్కువ పెట్టినట్టయితే మనకు వెహికల్ కూడా డ్యామేజ్ అయి ఉంటుంది. మళ్ళీ ఆ పెట్టేది కూడా విధానం ఏంటంటే, ఫస్ట్ ఒక 2, తర్వాత కొంత దూరంలో 4, తర్వాత ఫైనల్గా అంటే స్లోగా
0: స్పీడ్ కట్ డౌన్
1: చేయడానికి అలర్ట్ చేసేటట్లుంటే.
0: చాలామంది డ్రైవింగ్ చేస్తుంటారు శ్రీనివాస్ గారు, రోడ్డు పైన కనబడే రకరకాల సిగ్నల్స్ బోర్డ్స్ పెడుతుంటారు, రేడియం స్టిక్కరింగ్, ఇక్కడ మలుపు ఉందను, లేదంటే స్టీప్ ఉందను, డౌన్ ఉందను, రంబుల్ స్ట్రిప్స్ అహెడ్ అను, లేదంటే టర్నింగ్ ఉందను, యాక్సిడెంట్ ప్రోన్ జోన్ అను. వీటికి సంబంధించిన బేసిక్ పరిజ్ఞానం ప్రతి ఒక్క డ్రైవర్ తెలుసుకోవడం ఎంతవరకు అవసరం అంటారు?
1: ప్రతి ఒక్కరికి అవసరం. US లో టెస్ట్కి వెళ్ళినట్టయితే రోడ్ సైన్స్లో 100% మార్క్స్ రావాలి, అంటే సైన్స్ అన్నీ తెలిసి ఉండాలి. రూల్స్లో మనకు 3-4 మార్కులు తక్కువ వచ్చినా పాస్ చేస్తారు, కానీ రోడ్ సైన్స్ మాత్రం 100% రావాలి. అందుకని రోడ్ సైన్స్ అనేది ఏంటంటే మనకు కాషనరీ సైన్స్, మ్యాండటరీ సైన్స్, ఇన్ఫర్మేటరీ సైన్స్, 3 రకాలు ఉంటాయి. కాషనరీ ఏంటంటే మనకు కాషన్ చేస్తుంటుంది, లెఫ్ట్ టర్న్ ఉన్నది, రైట్ టర్న్ ఉన్నది,
0: జాగ్రత్త పడాలి,
1: యూ టర్న్ ఉన్నది, ఇదన్నీ కాషన్ చేస్తుంటుంది. అట్లే మ్యాండటరీ సైన్ అంటే కంపల్సరీ పాటించాలి, స్టాప్ సైన్ అని ఉంటుంది. అంటే మనకు అది జనరల్గా కాషనరీ సైన్స్ అన్ని ట్రయాంగిల్లో ఉంటాయి, మ్యాండటరీ

0: సైన్స్ అన్ని సర్కిల్లో ఉంటాయి,
1: కంపల్సరీగా పాటించాల్సినవి,
0: కంపల్సరీ పాటించాల్సింది. అయితే ఇప్పుడు 50 అని ఉంటుంది సర్కిల్లో, 50 కిలోమీటర్స్ స్పీడ్లో పుట్టు వెళ్ళాలి. అట్లే స్టాప్ సైన్ అనేది ఏంటంటే ఆక్టాగన్ షేప్లో ఉంటుంది, అదొకటి సర్కిల్లో ఉండదు. ఇంకొకటి గీవ్ వే అంటే మా మెయిన్ రోడ్కి ఎక్కే ముందు సైడ్ రోడ్ నుంచి సైడ్ రోడ్ సైడ్ ఉంటుంది ఇన్వర్టెడ్ ట్రయాంగిల్. ఆ ఇన్వర్టెడ్ ట్రయాంగిల్ ఏంటంటే ఉద్దేశం ముంగటున్న వాహనాలకు వేయమని, ఆ వెళ్ళిన తర్వాత మనం వెళ్ళాలి. అట్లా ఈ రెండు సైన్లు డిఫరెంట్ సర్కిల్గా ఉండేవి.
1: అంటే ముందు వెనక చూసుకొని జాగ్రత్తగా మెయిన్ రోడ్లోకి ఎక్కమని
0: చెప్పండి. గీవ్ వే అనేది అట్లే ఇన్ఫర్మేటరీ సైన్స్ అంటే డెస్టినేషన్ బోర్డ్ అంటే ఈ ఎన్ని కిలోమీటర్ల దూరం ఉన్నది, ముందట కాఫెటేరియా ఉన్నది, హోటల్ ఉన్నది, హాస్పిటల్ ఉన్నది, ఫస్ట్ ఎయిడ్ సెంటర్ ఉన్నది, ఇవన్నీ కూడా బ్లూ అండ్ వైట్లో ఉంటాయి ఇన్ఫర్మేటరీ సైన్స్.
1: ముఖ్యంగా ఒక డ్రైవర్ తను డ్రైవింగ్ చేసేటప్పుడు కారు కానీ బైక్ కానీ తను బయలుదేరే ముందు తీసుకోవాల్సిన పాటించవలసిన అతి ముఖ్యమైన అంశాలు ఏంటి?
0: ముఖ్యంగా డ్రైవర్సే కాకుండా పాదచారులకు కూడా తెలవాల్సిన ఏంటంటే మోటార్ వెహికల్ డ్రైవింగ్ రెగ్యులేషన్స్ 2017 అనేది ఉన్నాయి మనకు. 40 రెగ్యులేషన్స్ ఉంటాయి. ఆ 40 రెగ్యులేషన్స్లో ఇవన్నీ కూడా అంటే డ్రైవర్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, యూటర్న్ దగ్గర ఎట్లా వెళ్ళాలి, రైట్ టర్న్ లెఫ్ట్ టర్న్ ఎలా వెళ్ళాలి, స్కూల్ జోన్లలో ఎలా వెళ్ళాలి, రూల్ 40 ఏముంటుందంటే కొన్ని సెక్షన్స్ గురించి మనకు తెలవాలి. అంటే ఆ సెక్షన్స్ ఏంది, ఆ సెక్షన్స్ వయలేట్ చేస్తే మనకు ఫైన్లు ఏందనేది కొన్ని సెక్షన్లు కూడా తెలవాలి. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ డ్రింక్ అండ్ డ్రైవింగ్ ఉంది సెక్షన్ 185, ఎంత లిమిట్లో ఉండాలి మనం, ఆ లిమిట్ దాటి డ్రైవింగ్ చేసినట్టయితే ఎలాంటి శిక్షలు ఉంటాయనేది ఇవన్నీ కూడా ఉంటాయి. అవన్నీ అందరికి తెలవాలి. అయితే మరి వాహనాలలో టూ వీలర్స్ వాళ్ళు ఫస్ట్ ఏంటంటే హెల్మెట్ ధరించాలి. బండి స్టార్ట్ చేయకముందే హెల్మెట్ ధరించాయి. చిన్న ఎగ్జాంపుల్ చెప్తా, మిస్సెస్ కైనెటిక్ హోండా బయటకు తీసి కూర్చొని ఇట్లా తిప్పింది, సైడ్ స్టాండ్ తీయడం మర్చిపోయి స్టాండ్ కింద తాకి పడిపోయింది. హెల్మెట్ పెట్టుకోవడం ఉండడం వల్ల మరి ఏం దెబ్బ తాకుండా ప్రమాదం జరగలేదు. మనం ఏమనుకుంటామంటే గింత దగ్గరే కదా హెల్మెట్ అవసరం లేదు కదా అని పెట్టుకోము. అందుకని హెల్మెట్ కంపల్సరీ పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాతనే మనం బయలుదేరాలి. అట్లే ఫోర్ వీలర్ ఉంది, ఫోర్ వీలర్లో సీట్ బెల్ట్ ఎంత ఇంపార్టెంట్ అంటే మనం ఆ వాహనంలో కూర్చున్నప్పుడు మనం కార్ అయితే ఎంత వేగంతో వెళ్తే అంత మనకు ఎనర్జీ మనలో ఉంటుంది అన్నట్టు. అంటే కార్తో పాటు ఎనర్జీ అంటే హాఫ్ ఎంవీ స్క్వేర్ ఈక్వేషన్. మనం స్పీడ్ 2 వేయించినట్టయితే వీ స్క్వేర్ వెలాసిటీ స్క్వేర్ 4 రెట్ల ఎనర్జీ పెరుగుతుంది, అంత డిస్ట్రక్షన్ అవుతుంది అన్నట్టు. స్పీడ్ ఎంత ఎక్కువ అయితే అంత డిస్ట్రక్షన్ ఉంటుంది. కాబట్టి సీట్ బెల్ట్ అందరూ ధరించాలి. ఒక్కరు ధరించకుండా ఆ ఒక్కరు మొత్తం మిగతా వాళ్ళకు కూడా డ్యామేజ్ చేస్తాడు. ఆయన ఎగిరి అంటే అందులో ఎటు సైడ్ ఏ డైరెక్షన్ అన్కంట్రోల్ డైరెక్షన్లో వెళ్తుంటారు ఆ ఎనర్జీ తోటి. ఆయన తల ఇళ్ళకి తగలడం, ఆయన తల కారు బాడీకి తగలడం, ఆయనకి ఇంజురీ అవుతుంటే ఇతరులకు కూడా ఇంజురీ జరుగుతుంటాయి. ఇవన్నీ కాకుండా బండి కండిషన్ అంటే వాహనం సరిగా ఉందా లేదా, టైర్లలో ఎయిర్ ఉందా లేదా, ఇవన్నీ కూడా చూసుకోవాల్సిన బాధ్యత డ్రైవర్పై ఉంది.
1: కాబట్టి వెహికల్ డ్రైవ్ చేసేటప్పుడు ముందు వెహికల్ కండిషన్లో ఉందా లేదా చూసుకొని దానికి నియమానుసారంగా సర్వీసింగ్ చేయించడం కానీ, ఆయిల్ మార్పించడం కానీ, వైపర్స్, బ్రేక్ లైనర్స్ ఇవన్నీ చూసుకోవడం ఒక ఎత్తు అయితే, తను డ్రైవ్ చేసేటప్పుడు కూడా అప్రమత్తతో ఉండి తన వల్ల ఎదుటి వాళ్ళ వల్ల తనకు కూడా నష్టం జరగకుండా ఉండేటట్టుగా మీరు చెప్పిన ఈ సూత్రాలన్నీ పాటించినట్లయితే రోడ్ సేఫ్టీలో ప్రయాణం ఆహ్లాదంగా సురక్షితంగా ఉంటుంది. చాలా మంచి విషయాలు తెలియజేశారు శ్రీనివాస్ గారు. నమస్కారం.
0: థ్యాంక్ యూ.

0: మీరింతవరకు ఇది మన చట్టం రోడ్ సేఫ్టీ. రిటైర్డ్ డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ డాక్టర్ శ్రీనివాస్ భోపాల గారితో పరిచయ కార్యక్రమం మొదటి భాగం విన్నారు పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి.
1: ఒక దేశాన్ని నిర్మించేది కళలుగని ఆ కళల కోసం తమ జీవితాన్ని అర్పించే మనుషులు. ఒక ఉపాధ్యాయుడు, ఒక శాస్త్రవేత్త, ఒక రాజ్యాంగ నిర్మాత, ఒక వైద్యుడు, ఇంజనీరు, క్రీడాకారుడు, వాళ్ళు దేశానికి కేవలం సేవ మాత్రమే చేయరు, దేశ భవిష్యత్తును తీర్చిదిద్దుతారు. వీరంతా చరిత్రలో నిలిచిన వ్యక్తులు కాదు, చరిత్రను

0: నచ్చిన వ్యక్తులు. ఈ నేలలో వారి అడుగుల ప్రతిధ్వని ఉంది, దేశ భవిష్యత్తులో వారి ఆలోచనల వెలుగుంది. భారతరత్న ఒక జాతి కృతజ్ఞతాగాథ కార్యక్రమంలో ఆ మహనీయులను స్మరించుకుందాం. ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు మీ ఎఫ్ఎం వివిధ భారతి 102.8 MHz పై భారతరత్న ప్రత్యేక ధారావాహిక తప్పక వినండి.
1: వెల్కమ్ బ్యాక్ లిస్నర్స్, మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం వలరించే సంపూర్ణ వినోదం స్టూడియోస్లో సమయం 7:31 అవుతోంది. మరి సరికొత్త ప్రోగ్రాం సరదా సాయంత్రంలో, మరి సరదా సరదా ముచ్చట్లు పాటలు, అలాగే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ట్రెండింగ్ న్యూస్ కూడా మాట్లాడుకుంటూ, మరి మధ్య మధ్యలో నేను అడిగే కొన్ని జనరల్ క్వశ్చన్స్కి మీరు ఆన్సర్ కూడా చేయొచ్చు. మరి చక్కగా మంచి మంచి న్యూ అండ్ ఓల్డ్ సాంగ్స్ వింటూ ఈ 1 అవర్ కూడా జాలీగా గడిపేద్దాం. స్టే విత్ మీ మనోహర్.

ఫస్ట్ ఒక జోష్ఫుల్ సాంగ్ తోటి వాళ్ళ మన సరదా సాయంత్రంలోకి ఎంట్రీ ఇద్దాం. రవివర్మ సుజాత పాడిన ఒక సూపర్ హిట్ గానా ఫ్రమ్ అశోక్.

ఎస్, ఒక సూపర్బ్ సాంగ్ విన్నారు కదా. ఎస్, మరి మన శరద సాయంత్రంలో ఇటువంటి పాటలతో పాటు మంచి మంచి ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఉంటుంది. ఇప్పటి నుంచి ఈ రాత్రి 8:30 వరకు సరికొత్త ప్రోగ్రాం శరద సాయంత్రం. ఎస్, ఒక ఐడియా జీవితాన్ని మార్చేస్తుంది అంటారు, నిజమే. మరి కొంతమంది వాళ్ళ జీవితాల్లో వాళ్ళు తీసుకునే నిర్ణయాలు టోటల్ వాళ్ళ జీవితాన్నే మార్చేస్తాయి. అలా ఒక అమ్మాయి చేసిన ఒక సాహసం కేవలం ఆమె జీవితాన్నే కాకుండా మరో 25 కుటుంబాల జీవితాన్నే మార్చేసిందండి. మరి వినడానికి చిత్రంగా ఉన్నా ఇది మాత్రం నిజం అన్నమాట. ఈ రోజుల్లో ఒక ఆడపిల్ల బయటకు వెళ్ళాలంటే ఎన్నో కట్టుబాట్లు, మరెన్నో అంశాలు. మరి వీటన్నింటినీ దాటుకొని ఒక 23 సంవత్సరాల అమ్మాయి ఒక సంస్థ స్థాపించి కొన్ని కోట్ల టర్న్ ఓవర్ రీచ్ అయింది. ఎస్, 23 సంవత్సరాల వయసు అంటే సమాజం పట్ల కనీసం అవగాహన కూడా ఉండదు. కానీ ఈ అమ్మాయి ఈ వయసులో తన మనసులో ఒకే ఒక ప్రశ్న వేసుకుంది, ఏంటంటే నేను లైఫ్లో ఏదైనా సాధించాలి. మరి అలా వచ్చిన ఒక ఆలోచన ఈరోజు కొన్ని కోట్ల రూపాయల టర్న్ ఓవర్ చేసింది, కొన్ని వందల కుటుంబాలకి లైఫ్నిస్తోంది. మరి ఇంతకీ ఈ అమ్మాయి ఏం చేసింది మాట్లాడుకుందాం. స్టే ట్యూన్డ్.

0: ప్రేమలో పడ్డాక అవేవో ఉంటాయి కదా, అలాంటివేమన్నా?
1: ఎందుకుండు వైభాగ్యం, ఆ రోజు ఫిబ్రవరి
2: 14th,
1: అప్పటి వరకు గుంపులో కలుసుకునే మేము కోసింత గుట్టుగా కలుసుకునేవా? ఇప్పటికే ఆ మూమెంట్ తలుచుకుంటే ఊనుకొచ్చేస్తుంది.
3: చిరు చిరు

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: 7:44 ఇన్ విబి లైవ్ స్టూడియోస్. మరి సరదా సాయంత్రంలో ఒక అమ్మాయి చేసిన సాహసం గురించి మనం మాట్లాడుకుంటున్నాం కదా. జస్ సరదాగా ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్తో గడపాల్సిన 23 సంవత్సరాల అమ్మాయి అతి చిన్న వయసులో అనూహ్యమైనటువంటి సక్సెస్ని సాధించింది. మరి ఇంతకీ ఈ విషయం ఏంటంటే, ప్రపంచం వేగంగా అభివృద్ధి చెందుతోంది. అభివృద్ధితో పాటే మన జీవన గమనంలో అనేక మార్పులు వస్తున్నాయి. టెక్నాలజీ పుణ్యమని మనకి ఏది కావాలన్నా మొబైల్లో ఆర్డర్ చేస్తే చాలు, 10 నిమిషాల్లో మన ఇంట్లోకి వస్తుంది. మరి అలాంటి ఒక టెక్నాలజీతో ఏదైనా చేద్దామనుకుని అమెరికాలో లక్షల జీతం వచ్చే జాబ్ వదిలేసి ఇండియాకి వచ్చేసిందనమాట. కానీ అప్పుడు తన దగ్గర ఏ ఆధారం లేదు, ఎలా ముందుకెళ్లాలో తెలియదు. కానీ గుండె నిండా ఒక కళ ఉంది, ధైర్యం ఉంది. మరి ఆ అమ్మాయి పేరే అంజలి సర్దానా. వయసు కేవలం 23 సంవత్సరాలే. అమెరికాలో జార్జ్ టౌన్ యూనివర్సిటీలో బయాలజీ చదివి జైన్ క్యాపిటల్ లాంటి ఒక పెద్ద కంపెనీలో లక్షల జీతం వచ్చే జాబ్ చేస్తోంది. అలా April 2025లో ఇండియాకి జాబ్ రిజైన్ చేసి తిరిగి వచ్చేసిందనమాట. మనం ఏదైనా మొబైల్లో ఆర్డర్ పెడితే 10 నిమిషాల్లో వస్తోంది. మరి ఇంటి పనులు చేయడానికి పని మనిషి క్షణాల్లో వస్తే ఎలా ఉంటుంది అనే ఒక మంచి ఆలోచన చేస్తుంది. ఆ ఆలోచనలోంచి వచ్చిందే ప్రోంటో అనే యాప్. మరి దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఎవరైనా తమ ఇంటి పనుల నిమిత్తం ఏ పని మనిషి కావాలి అన్నా కూడా ప్రోంటోలో ఆర్డర్ పెడితే చాలు, క్షణాల్లో వాళ్ళు పని మనిషిని పంపిస్తారు. అలా గురుగ్రామ్ సెక్టార్లో ఒక చిన్న హబ్లో రోజుకి 170 బుకింగ్స్తో ప్రోంటో యాప్ స్టార్ట్ అయింది. అలా రోజుకి 170 బుకింగ్స్తో స్టార్ట్ అయినటువంటి ఈ జర్నీ ఇప్పుడు రోజుకి కొన్ని 100ల బుకింగ్స్ వచ్చే స్థాయికి చేరుకుంది. మరి ఇప్పుడు ఈ సంస్థ దేశంలోనే అతిపెద్ద

రైట్ స్టూడియోస్ లో టైం సరిగ్గా 8 గంటలుగా వస్తోంది. ఒక ఇప్పుడు న్యూస్ హెడ్లైన్స్ ఉంటాయి, మళ్ళీ ఈ న్యూస్ హెడ్లైన్స్ తర్వాత మన పాటలు మాటలు మళ్ళీ కంటిన్యూ చేద్దాం. ఇప్పుడైతే న్యూస్ హెడ్లైన్స్.

డిఎస్పీ మ్యూజిక్ కంపోజిషన్ లో ముఖేష్ సుచిత్ర పాడిన ఒక సూపర్ హిట్ ఫాస్ట్ బీట్ సాంగ్ విన్నారు కదా, ఉసరవెల్లి సినిమా నుంచి మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి.

తరతరాల తరగని ఆనందం అలరించి సంపూర్ణ వినోదం మరి సరదా సాయంత్రంలో మనం ఇంట్రెస్టింగ్ విషయం ప్రోంటో, ఒక అమ్మాయి స్థాపించినటువంటి ప్రోంటో యాప్ గురించి మనం మాట్లాడుతున్నాం కదా. ఎస్, మరి అలా రోజుకి 170 బుకింగ్స్తో స్టార్ట్ అయిన ఈ జర్నీ ఇప్పుడు రోజుకి 18,000 బుకింగ్స్ అయితే వస్తున్నాయన్నమాట. అండ్ గురుగ్రామ్లో స్టార్ట్ చేసిన ఈ సంస్థ ఇప్పుడు 10 సిటీస్లో సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. మన హైదరాబాద్లో కూడా రీసెంట్లీ స్టార్ట్ చేశారు. ఫస్ట్ 5 మందితో స్టార్ట్ అయిన ఈ సంస్థలో ఇప్పుడు 3,000 మంది పనిచేస్తున్నారండి. ఇందులో పనిచేసిన వారికి ఐడి కార్డ్ అలాగే ట్రైనింగ్ ఇన్సూరెన్స్ కూడా ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. మరి తక్కువ టైంలోనే ఎంతో గుర్తింపు పొందిన ఈ సంస్థకు ఇన్వెస్టర్లు కూడా హెల్ప్ చేస్తున్నారు. మరి ఇప్పుడు ఇది 800 కోట్ల టర్న్ ఓవర్ వరకు వెళ్ళింది. మరి ఇండియాలో పనిచేసే వాళ్ళకి సప్లై తక్కువ లేదు, బట్ వాళ్ళకి స్టెబిలిటీ రెస్పెక్ట్ తక్కువగా ఉంటుంది, అది నేను కల్పిస్తా అని చెప్పేసి అంజలి చెప్తుందన్నమాట. మరి నిజంగా ఈ స్టోరీ వింటే మాత్రం బిజినెస్ అనేది ఒక మోడల్ కాదు, అది ఒక హ్యుమానిటీ అని చెప్పేసి మనం అనకుండా మాత్రం ఉండలేమన్నమాట. మరి మన ఏజ్ 23 అయినా 60 అయినా అది మ్యాటర్ కాదు, మన ఐడియా మీద నమ్మకం, మన మీద మనకు నమ్మకం ఉండాలి. మరి అలా చేస్తే రేపు కూడా మన స్టోరీ 800 కోట్ల స్టోరీ అవుతుంది కదా. ఎస్.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం వలరించే సంపూర్ణ వినోదం. మరి సరదా సాయంత్రంలో సరదా సరదా మాటలు, అంతకు మించి హిట్ సాంగ్స్తో మరి ఫుల్ రీఛార్జ్ అవుతున్నాం కదా. ఎస్, మరి ఇప్పుడు సరదా సాయంత్రంలో ఒక జీకే క్వశ్చన్ మీకు ఇస్తానన్నమాట. ఏంటి అంటే, మరి రీసెంట్లీ జరిగినటువంటి 72వ నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్లో ఏ సినిమాకి గాను ఉత్తమ ప్రొడ్యూసర్గా నిహారిక గారు ఉత్తమ ప్రొడ్యూసర్గా అవార్డు అందుకున్నారు? మరి ఈ క్వశ్చన్కి మీకు కనుక ఆన్సర్ తెలిస్తే హలో వివిధ్ భారతి hyd@gmail.com వెంటనే మెయిల్ చేయండి. మరి క్వశ్చన్ మరోసారి రిపీట్ చేస్తున్నాను. రీసెంట్లీ జరిగిన 72వ నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్లో ఏ సినిమాకి గాను నిహారిక గారు ఉత్తమ ప్రొడ్యూసర్గా అవార్డు అందుకున్నారు? మరి ఈ ప్రశ్నకి మీకు ఆన్సర్ తెలిస్తే హలో వివిధ్ భారతి hyd@gmail.com వెంటనే మెయిల్ చేయండి. ఇప్పుడైతే స్టూడియోస్లో సమయం 8 గంటలుగా వస్తుంది. మరికొద్దిసేపట్లో వార్తా ముఖ్యాంశాలుంటాయి. మరి ఈ న్యూస్ హెడ్లైన్స్ వినుకుంటూ రీసెంట్లీ జరిగిన 72వ నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్లో మరి ఏ సినిమాకి గాను నిహారిక గారు ఉత్తమ ప్రొడ్యూసర్గా అవార్డు అందుకున్నారు అని చెప్పేసి ఈ ప్రశ్నకి మరి మీరు ఆన్సర్ పంపించవచ్చు. ఇప్పుడైతే స్టూడియోస్లో సమయం 8 గంటలుగా వస్తుంది. మరికొద్దిసేపట్లో వార్తా ముఖ్యాంశాలు వింటారు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. మత్తు పదార్థాల నివారణకు ప్రజా భాగస్వామ్యం ఎంతో అవసరమని, ఇందులో మీడియా పాత్ర కీలకమని గవర్నర్ శివప్రతాప్ శుక్లా అన్నారు. మెదక్ జిల్లాలో రామాయంపేట సిద్దిపేట మధ్య 35,000 జీడిమావిడి మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం మాట్లాడుతూ, మత్తు వ్యతిరేక చర్యల్లో తెలంగాణ పోలీస్ శాఖకు

దేశంలో మొదటి స్థానం లభించడం అభినందనీయమన్నారు. బతుకమ్మ పండుగను ఘనంగా జరుపుకోవాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు. హైదరాబాద్ అంబర్పేటలో జరిగిన మహిళా సదస్సులో మాట్లాడుతూ ఈ నెల 17వ తేదీ సాయంత్రం జరిగే వేడుకల్లో ప్రజలంతా పాల్గొనాలన్నారు. కులమతాలకు అతీతంగా ఆడే ఈ పండుగ మహిళా శక్తికి ప్రతీక అన్నారు. కాంగ్రెస్ చేస్తున్న నిరసనలు ప్రజాస్వామ్య పరిరక్షణకు కాదని, ఒక కుటుంబ రాజకీయ వారసత్వాన్ని కాపాడేందుకేనని రాజ్యసభ సభ్యుడు బీజేపీ నేత డాక్టర్ కె లక్ష్మణ్ విమర్శించారు. ఈవీఎంలను తొలగించి బ్యాలెట్ పేపర్లు తేవాలన్న మల్లికార్జున్ ఖర్గే డిమాండ్ బూత్ క్యాప్చరింగ్ రోజులకు వెళ్లడమేనన్నారు. కర్ణాటక, తెలంగాణ, హిమాచల్, కేరళలో గెలిచినప్పుడు లేని అభ్యంతరం, ఓడినప్పుడే ఎందుకని ప్రశ్నించారు. హైదరాబాద్ ఐమాక్స్ పక్కన ఉన్న హెచ్ఎండిఏ గ్రౌండ్స్ లో రేపటి నుంచి 18వ తేదీ వరకు సారస్ మేళా జరగనుంది. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది శాఖ ఆధ్వర్యంలో సెర్ప్ దీనిని నిర్వహిస్తోంది. తెలంగాణతో పాటు 21 ఇతర రాష్టాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి గ్రామీణ మహిళలు, కళాకారులు, స్వయం సహాయక సంఘాల ఉత్పత్తులతో 200కు పైగా స్టాళ్లు ఏర్పాటవుతున్నాయి. ఖరీఫ్ సీజన్లో రాష్ట వ్యాప్తంగా ఎరువుల పంపిణీ విజయవంతంగా జరిగిందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ముందస్తు ప్రణాళిక, షిప్ యార్డుల్లో ప్రత్యేక అధికారుల నియామకం, యాప్ల ద్వారా పర్యవేక్షణతో కొరత రాకుండా చూశామన్నారు. ట్రూ అప్ పేరుతో ప్రజలపై 5420 కోట్ల రూపాయల విద్యుత్ భారాన్ని మోపుతున్నారని బీఆర్ఎస్ శాసనసభాపక్ష ఉపనేత హరీష్ రావు తీవ్రంగా విమర్శించారు. తెలంగాణ భవన్లో ఈరోజు మీడియాతో మాట్లాడిన ఆయన, విద్యుత్ సంస్థలను అప్పుల్లోకి నెట్టిన ప్రభుత్వం ఆ భారాన్ని వినియోగదారులపై వేయడం సరికాదన్నారు. హైదరాబాద్ రాజేంద్రనగర్లోని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆడిటోరియంలో రిఫార్మ్ ఉత్సవ్ 2026 కార్యక్రమం ఘనంగా జరిగింది. భారత ప్రభుత్వ వస్త్ర మంత్రిత్వ శాఖ, భారతీయ కపాస్ నిగమ్ లిమిటెడ్, కేంద్ర రేష్ బోర్డు సంయుక్తంగా ఈ సదస్సును నిర్వహించాయి. పత్తి నుంచి దారం, దారం నుంచి ఫ్యాక్టరీ, ఫ్యాక్టరీ నుంచి ఫ్యాక్షన్, ఫ్యాషన్ నుంచి విదేశాలకు అనే నినాదంతో జౌళి విలువ గొలుసును బలోపేతం చేయడమే ఈ కార్యక్రమ ప్రాథమిక ఉద్దేశ్యం. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో కండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. తిరిగి రేపు ఉదయం 8 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలను వినవచ్చు.

వెల్కమ్ బ్యాక్ లిస్నర్స్, మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం స్టూడియోస్లో సమయం 8:03:45 మరి వార్త ముఖ్యాంశాల తర్వాత మళ్ళీ మనం సరదా సాయంత్రంలోకి ఎంట్రీ చేసామన్నమాట. మరి చాలామంది నేను న్యూస్ హెడ్లైన్స్కి ముందు అడిగినటువంటి ప్రశ్నకి మరి చాలామంది మెసేజ్లు పంపిస్తూ ఉన్నారు. అండ్ మరి ఫస్ట్ మెసేజ్ పంపించారు వీరు సురేష్ ఆత్మకూరు నుంచి మెసేజ్ పెడుతూ ఉన్నారు, రైట్ ఆన్సర్ సెండ్ చేశారు. అలాగే పద్మావతి కిస్మత్పూర్ నుంచి అండ్ ఇంకో మెసేజ్ కూడా అందింది. దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి కూడా మనకి రైట్ ఆన్సర్ సెండ్ చేశారు. అలాగే ఇంకో మెసేజ్ కూడా పంపించారు దోర్నాల బాలాజీ రేణుక హైదరాబాద్ వనస్థలీపురం నుంచి కూడా మనకి మెసేజ్ పెట్టారు. అండ్ భూదాన్ పోచంపల్లి నుంచి ఎలగందుల మార్కండేయ లక్ష్మి కూడా మరి మనం అడిగినటువంటి ప్రశ్నకి ఆన్సర్ పంపించారు. అండ్ ఇంకో మెయిల్ కూడా వచ్చింది గోధుమకుంట గ్రామం నుంచి బండి కృష్ణ గౌడ్ కూడా మనకి రైట్ మెసేజ్ పంపించారు. అండ్ వరంగల్ కరీమాబాద్ నుంచి రాజు అనూష ప్రత్యూష కూడా మనకి మెసేజ్ పంపిస్తున్నారు. అండ్ కరీంనగర్ జిల్లా జమ్మికుంట నుంచి వేదాంశ కూడా మనకి రైట్ మెసేజ్ పంపించారు. మరి వీళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ. అండ్ మరి ఈ ప్రశ్నకి ఆన్సర్ ఏంటి అంటే, మరి రీసెంట్లీ జరిగినటువంటి 72వ నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్లో ఏ సినిమాకి గాను నిహారిక గారు ఉత్తమ ప్రొడ్యూసర్గా అందుకున్నారు అని చెప్పేసి మనం క్వశ్చన్ ఇచ్చామన్నమాట. మరి ఏ సినిమా అంటే కమిటీ కుర్రాళ్ళు. ఎస్, మరి సినిమా పేరు వచ్చేసి కమిటీ కుర్రాళ్ళు అనమాట. మరి బెస్ట్ తెలుగు ఫిలిం అండ్ సెకండ్ వచ్చేసి బెస్ట్ మేకప్ ఆర్టిస్ట్గా పి రవికుమార్ అవార్డులు అందుకున్నారన్నమాట. మరి పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్పై యదువంశీ డైరెక్టర్గా పూర్తి కొత్త నటీనటులతో ఈ సినిమా అయితే తీశారనమాట. మరి ఈ సినిమాకి భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు.

అనిరుద్ధ్ రవిచందర్ మ్యూజిక్ కంపోజిషన్లో ఎద్దుల జంగిరెడ్డి అండ్ ప్రభా పాడిన ఒక సూపర్ హిట్ ఫోక్ సాంగ్ విన్నారు కదా, ది ప్యారడైజ్ సినిమాలో. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. మరి సరదా సాయంత్రంలో సరదా సరదా మాటలు, అలాగే సూపర్ హిట్ సాంగ్స్ వింటున్నాం కదా. జస్ మరి మన సరదా సాయంత్రంలో నెక్స్ట్ క్వశ్చన్ ఇచ్చే ముందు ఇంకొక వైరల్ అవుతున్నటువంటి న్యూస్ అయితే మనం మాట్లాడుకుందాం. మరి బెంగళూరు అమ్మాయి అంజలి మాత్రమే కాదు, హైదరాబాద్ అమ్మాయి మెహరునిసా బేగం తన టాలెంట్తో హైదరాబాద్కి మంచి పేరు తీసుకొచ్చిందండి. మరి ఇంతకీ ఈ అమ్మాయి ఏం చేస్తుందంటే, చైనా షాంఘైలో జరిగిన 48వ వరల్డ్ స్కిల్ కాంపిటీషన్స్ 2026లో లాజిస్టిక్స్ అండ్ ఫైట్ ఫార్వర్డ్ సెక్షన్లో ఇండియాకి సిల్వర్ మెడల్ తెచ్చిపెట్టింది. మరి నిజంగా గ్రేట్ అని చెప్పొచ్చు. మరి ఈ వరల్డ్ స్కిల్డ్ గురించి మనం మాట్లాడుకుంటే 70 దేశాల నుంచి దాదాపు 1400 మంది 64 రకాల గేమ్స్లో పోటీ పడితే హైదరాబాద్ అమ్మాయి వినయ్ సిల్వర్ మెడల్ సాధించిందంటే, మరి ఈ విషయం అంత చిన్న విషయం కాదన్నమాట. ఒక వస్తువు ఒక దేశం నుంచి ఇంకో దేశానికి పంపాలి అంటే ప్లానింగ్, డాక్యుమెంట్, కస్టమ్స్, కస్టమర్ సర్వీస్ అంతా క్లియర్గా ఉండాలి. వరల్డ్ బిజినెస్ అంతా కూడా దీని మీదే రన్ అవుతుంది. మరి దీని గురించి మరిన్ని విషయాలు మాట్లాడుకుందాం. స్టే ట్యూన్డ్.

ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, సుజాత పాడిన ఒక మ్యాజికల్ సాంగ్ విన్నారు. మణిశర్మ మ్యూజిక్ కంపోజిషన్లో చూడాలని ఉంది సినిమాలో. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం వలరించే సంపూర్ణ వినోదం మరి సరదా సాయంత్రంలో.

మరి ఇంకొక ఇంట్రెస్టింగ్ స్టోరీ గురించి మనం మాట్లాడుకుంటున్నాం కదా. ఎస్, హైదరాబాద్కు చెందిన మెహరినిస్సా బేగం కార్గోమెన్ అనే కంపెనీలో జాబ్ చేస్తున్నప్పుడు మరి అక్కడ వేరే వాళ్ళకి గేమ్

నేషనల్ లెవెల్లో చైనాలో జరుగుతున్న 48వ వరల్డ్ స్కిల్స్ కాంపిటీషన్లో సిల్వర్ మెడల్ విన్ అయింది. మరి ఈ అమ్మాయి చెప్పిన మాట ఏంటో తెలుసా? నేను చేయగలిగితే ఎవరైనా చేయగలరు, జస్ట్ ముందుకు రండి అంటుంది. మరి నిజంగా గ్రేట్ కదా. టోటల్గా చైనాలో జరుగుతున్న 48వ వరల్డ్ స్కిల్స్ పోటీల్లో ఈసారి ఇండియా 6 సిల్వర్ పథకాలతో 10th ర్యాంక్లో ఉందండి. మరి ఈ విషయం చాలా గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. సో విన్నారు కదా ఫ్రెండ్స్, ఒక బీటెక్ ఎంబీబీఎస్లే కాదు, ఒక స్కిల్ కూడా సూపర్ పవర్ అవుతుందని మన హైదరాబాద్ అమ్మాయి ప్రూవ్ చేసింది.

టిప్పు, గోపిక, పూర్ణిమ పాడిన ఒక ఫాస్ట్ బీట్ సాంగ్ విన్నారు. డిఎస్పి మ్యూజిక్ కంపోజిషన్ లో ఆట సినిమా నుంచి మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం వల్లరించే సంపూర్ణ వినోదం స్టూడియోస్ లో సమయం 8:21:40 అయింది. మరి మీరు చిన్నప్పుడు ఫస్ట్ టైం జూ పార్క్ కి ఎప్పుడు వెళ్లారు గుర్తుందా? మన అమ్మా నాన్న చేపట్టుకుని ఆ సింహాన్ని, పులిని, ఏనుగుని చూసి భయపడుతూ ఎగ్జైట్ అవుతూ, మరి ఆ ఫీలింగే వేరు కదా. ఎస్, మరి మన హైదరాబాద్ జూ పార్క్ ఎగ్జాక్ట్లీ ఈ రోజునే ప్రారంభించారు. మరి ఆ ఇయర్ మీకు కనుక తెలిస్తే వెంటనే మెయిల్ చేయండి hellovividbharati@gmail.com. హైదరాబాద్లో ఉన్న నెహ్రూ జూ పార్క్ ఏ సంవత్సరంలో ప్రారంభించారు? మరి ఈ ప్రశ్నకి ఆన్సర్ తెలిస్తే hellovividbharati@gmail.com కి వెంటనే మెయిల్ చేయండి.

రైట్. మరి శరద్ సాయంత్రంలో మనం ఒక క్వశ్చన్ ఇచ్చాం కదా, నెహ్రూ హైదరాబాద్లో ఉన్నటువంటి నెహ్రూ జూ పార్క్ ఈరోజే స్టార్ట్ చేశారు, మరి అది ఏ సంవత్సరం అని చెప్పేసి మనం క్వశ్చన్ ఇచ్చాం. మరి చాలామంది రిప్లై ఇచ్చారు. అండ్ ఇంకో మెసేజ్ వచ్చింది మనకి, వెంకట ప్రత్యూష అల్మాస్ కూడా నుంచి మనకి మెసేజ్ పంపించారు. అలాగే జీడిమెట్ల నుంచి శ్రీనివాస్ గారు కూడా మెసేజ్ చేస్తూ ఉన్నారు. అండ్ అమ్మనగుర్తి గ్రామం నుంచి బొమ్మిదేని లక్ష్మీనారాయణ, అలాగే సంధ్య దస్తగిరి ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి కూడా మెసేజ్ పంపించారు. అండ్ పరమేశ్వర్ కార్తీక్ వీళ్ళందరూ హైదరాబాద్ ఉప్పల్ నుంచి కూడా మనకి

ఈ మెసేజ్ పంపించారు. అండ్ కీర్తి, ఉమేష్ వీళ్ళందరూ రాజేంద్రనగర్ నుంచి మెసేజ్ పెట్టారు. అండ్ ఇంకో మెసేజ్ కూడా వచ్చింది, సూర్య, లావణ్య, రాజు వీళ్ళందరూ ఖైరతాబాద్ నుంచి కూడా మనకి మెసేజ్ పంపిస్తున్నారు. అండ్ గోపాలరావు, స్టీవెన్ వీళ్ళందరూ యాబిడ్స్ నుంచి కూడా మనకి మెసేజ్ పంపించారు. మరి ఇంతకీ ఈ ప్రశ్నకి ఆన్సర్ ఏంటి అంటే, 1963 అక్టోబర్ 6వ తేదీన మరి హైదరాబాద్లో ఉన్నటువంటి నెహ్రూ జూ పార్క్ని ప్రారంభించారు. అండ్ మీర్ అలం చెరువు పక్కన ఉన్నటువంటి బహదూర్పురాలో 380 ఎకరాల్లో ఈ పార్క్ ప్రారంభించారనమాట. మరి 1963 ఒక చిన్న అడవిలో స్టార్ట్ అయ్యి ఇప్పుడు సింహాలు, ఏనుగులు, పక్షులు, సఫారీ, మ్యూజియం, టాయ్ ట్రైన్లతో హైదరాబాద్కే హైలైట్ అయింది. అలా నెహ్రూ జూ పార్క్ 1963 అక్టోబర్ 6 అంటే ఇవాల్టి రోజునే స్టార్ట్ చేశారు.

0: రైట్, విన్నారు కదా ఫ్రెండ్స్, మరి వాళ్ళ సరదా సాయంత్రంలో మంచి మంచి స్టోరీలు అలాగే మంచి మంచి జీకే క్వశ్చన్స్ అన్ని తెలుసుకుంటున్నాం కదా. ఎస్, ఇప్పుడైతే స్టూడియోస్లో సమయం 8:30 అవుతోంది. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి.
1: మ్యూజిక్ అండ్ మస్తీ, ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలెడ్ అంతా గప్షాప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వివి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
2: ఒక దేశాన్ని నిర్మించేది కళలుగని ఆ కళల కోసం తమ జీవితాన్ని అర్పించే మనుషులు. ఒక ఉపాధ్యాయుడు, ఒక శాస్త్రవేత్త, ఒక రాజ్యాంగ నిర్మాత, ఒక వైద్యుడు, ఇంజనీరు, క్రీడాకారుడు, వాళ్ళు దేశానికి కేవలం సేవ మాత్రమే చేయరు, దేశ భవిష్యత్తును తీర్చిదిద్దుతారు. వీరంతా చరిత్రలో నిలిచిన వ్యక్తులు కాదు, చరిత్రను మలచిన వ్యక్తులు. ఈ నెలలో వారి

0: అడుగుల ప్రతిధ్వని ఉంది. దేశ భవిష్యత్తులో వారి ఆలోచనల వెలుగుంది. భారతరత్న ఒక జాతి కృతజ్ఞతాగాథ కార్యక్రమంలో ఆ మహనీయులను స్మరించుకుందాం. ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు మీ ఎఫ్ఎం వివిధ భారతి 102.8 మెగాహెర్ట్స్ పై భారతరత్న ప్రత్యేక ధారావాహిక తప్పక వినండి.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. స్టూడియోస్లో సమయం 8:32 అవుతుంది. అంటే మన కోసం ఏకచిత్ర గీతాలు రెడీగా ఉంటాయి. మరి ప్రతిరోజు ఏకచిత్ర గీతాల్లో ఒకే సినిమాలోని అన్ని పాటలు విని ఫుల్గా రీఛార్జ్ అవుతాం కదా. ఎస్, మరి ఈరోజు ఏ సినిమాలోని పాటలు మనం వినబోతున్నాం అంటే ఎస్, మరి అదే ఆయుధం సినిమా. వందే మాత్రం మ్యూజిక్ కంపోజ్ చేసిన ఈ సినిమాలోని అన్ని పాటలు ఆల్ టైమ్ హిట్స్. మరి ఈయన కంపోజ్ చేసిన ప్రతి పాటలో ఒక పోరాటం ఉంటుంది, ప్రేమ ఉంటుంది, ప్రతి పాట మనసుకి హత్తుకుంటుంది. ఇక ఈ సినిమాలో ఉన్న అన్ని పాటలు సూపర్ హిట్. 6 పాటలు 6 రకాల క్రియేటివ్ ఫీల్ని ఇస్తాయి. మరి ఫస్ట్ సాంగ్ వచ్చేసి ఇదేమిటమ్మా మాయ. మరి ప్రతి ప్రేమికుడి ఫోన్ రింగ్ టోన్ ఈ పాటగా ఉంటుందన్నమాట. ప్రేమలో పడిన ప్రతి కుర్రాడి డైరీలో మొదటి పేజీ లాంటిది. అమ్మాయి కలలో ఏదో మాయ ఉంది, బట్ అదేంటో తెలియదు. కానీ ఆ మాయలో పడిపోతే బయటికి రావాలని అనిపించదు. మరి కుమార్ సాను గొంతులో ఈ పాట వింటే ఎంతో హాయిగా మత్తుగా అనిపిస్తుంది.

వందే మాత్రం శ్రీనివాస్ మ్యూజిక్ కంపోజ్ చేసిన ఆయుధం సినిమాలోని హిట్ సాంగ్స్ అన్నీ కూడా మనం వింటున్నాం. ఇవాళ ఏకచిత్ర గీతాల్లో స్టూడియోస్లో సమయం 8:38 అవుతోంది. మరి ఇవాళ ఆయుధం సినిమాలో నెక్స్ట్ సాంగ్ వచ్చేసి ఒయిరాజు కన్నులోనివే. మరి ఇక్కడ మీకు విషయం తెలుసా, చాలామందికి తెలియకపోవచ్చు, ఈ సినిమాలో ఈ పాటని భీమ్స్ రాశారు. ఇప్పుడు టాలీవుడ్ని ఊపేసినటువంటి భీమ్స్, అప్పుడు ఆయన పేరు ఎవ్వరికీ తెలియదు, చిన్న రచయిత. కానీ ఇప్పుడు 20 సంవత్సరాల తర్వాత అతనే ఇప్పుడు టాలీవుడ్లో ఒక టాప్ మ్యూజిక్ డైరెక్టర్. బలగంలో ఊరు పల్లెటూరు అయితేనేమి, ధమాకా సినిమాలో జింతాక్ అయితేనేమి, మ్యాడ్, టెల్లు స్క్వేర్, సంక్రాంతికి వస్తున్నాం, మణశంకర్ వరప్రసాద్ గారు వరుస హిట్లతో టాలీవుడ్లో టాప్ మ్యూజిక్ డైరెక్టర్లలో ఒకటిగా ఉన్నారు. మనం ఒక విషయం అబ్జర్వ్ చేస్తే, భీమ్స్ సక్సెస్ ఒక్క రోజులో వచ్చింది కాదు. చిన్న సినిమాతో మొదలుపెట్టి 10 సంవత్సరాలు కష్టపడి ఎదురు చూసి ఇప్పుడు స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అయ్యాడు. అంటే 2003లో ఆయుధం సినిమాతో పాట రాసిన ఈ కుర్రాడు 2024లో మెగాస్టార్ చిరంజీవి సినిమాకే మ్యూజిక్ డైరెక్టర్ అయ్యాడు. దీన్ని బట్టి ఒక విషయం మాత్రం స్పష్టంగా అర్థమవుతుంది, ప్రతి పెద్ద మనిషి విజయం వెనుక ఒక చిన్న ఆరంభం ఉంటుందని కదా. ఎస్, మరి ప్రేమ మాటల్లో చెప్తే తక్కువ అయిపోతుంది, కళ్ళల్లో చూపించే ప్రేమ అనంతం. నాకంటి పాపలో నీ బొమ్మ ఉంది, నేను కళ్ళు మూసినా తెరిచినా నువ్వే. ఇది పాట కాదు, ఇద్దరు ప్రేమికులు ఒకరి కళ్ళల్లో ఒకరు తమ భవిష్యత్తును చూసుకునే అద్దం. ఇప్పుడు అలాంటి పాట మనము వినేద్దాం.

0: వందే మాత్రం శ్రీనివాస్ మ్యూజిక్ కంపోజ్ చేసిన ఆల్ టైమ్ ఎవర్ గ్రీన్ హిట్ సాంగ్స్ ఆయుధం సినిమాలోంచి మనం పాటలు వింటున్నాం కదా. ఏకచిత్ర గీతాలు కార్యక్రమంలో మరి శ్రోతలకు ఒక ముఖ్యమైనటువంటి గమనిక ఏంటి అంటే,
1: కొంతమంది సరైన నిద్ర లేకుండా వెళ్ళిపోవాలి తొందరగా అని చెప్పేసి ప్రయాణం చేస్తుంటారు. అలాగే కొంతమంది వాళ్ళ ఆరోగ్యరీత్యా కొన్ని మెడిసిన్స్ వాడుతుంటారు, అది కొంత డ్రౌజినెస్ అంటే మగతని కరగజేసే అవకాశం ఉంటుంది. ఇలాంటి పరిస్థితిని డ్రైవర్ ఎలా అవాయిడ్ చేయాలంటారు?
2: ముఖ్యంగా మీరు చెప్పినట్టు ఫాటిక్ అనేది అదే అలసట వల్ల మన బాడీ అలసట అనేది దాదాపు ఈక్వల్ టు మన డ్రింక్ అండ్ డ్రైవింగ్ అంత. డ్రింక్ అండ్ డ్రైవింగ్ అంటే అలసటలో ఏంటంటే స్లో రియాక్షన్స్ ఉంటుంది. డ్రంక్ అండ్ డ్రైవింగ్లో రెండు రకాలు ఉండొచ్చు, ఏంటంటే ఫాస్ట్ రియాక్షన్, స్లో రియాక్షన్.
0: రైట్. రేపు ఉదయం 7:15 ఇది మన చట్టం శీర్షికన రోడ్ సేఫ్టీ మరి అంశం గురించి రిటైర్డ్ డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ డాక్టర్ శ్రీనివాస్ బొప్పాల గారితో పరిచయ కార్యక్రమం రెండవ భాగం ప్రసారం అవుతుంది. రేపు ఉదయం 7:15 ఇది మన చట్టం శీర్షికన.
2: మరి కన్ను ఇట్లా కురికే లోపల మనం చూసినాం 1 సెకండ్ 1.5 సెకండ్స్లో 40 మీటర్లు వెళ్ళిపోతుంటుంది బండి. 40 మీటర్లు అంటే మనం రోడ్ దిగి వెళ్ళిపోతుంది, బండి కంట్రోల్ తప్పుతుంది, కాబట్టి ప్రమాదం జరిగే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి
1: పాటలో ప్రమాదం జరిగే అవకాశం ఉంది, కాబట్టి పూర్తిగా విశ్రాంతి పొంది ఉన్నప్పుడే, విజిలెంట్గా ఉన్నప్పుడే జాగరూకతతో డ్రైవ్ చేయాలి.
2: డ్రైవ్ చేయాలి ప్రతి 2 గంటలకు ఒకసారి ఆగి కొంత రెస్ట్ తీసుకుని చేసినట్లయితే.
0: మీరు వింటున్న ఈ సంభాషణ రేపు ఉదయం 7:15 ప్రసారం అవుతోంది. ఇది మన చట్టం శీర్షికన రోడ్ సేఫ్టీ మరి అంశం గురించి రిటైర్డ్ డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ డాక్టర్ శ్రీనివాస్ బొప్పాల గారితో పరిచయ కార్యక్రమాన్ని ప్రసారం చేయబోతున్నాం. రేపు ఉదయం 7:15 ఇది రెండవ భాగం పరిచయం చేస్తున్నారు శ్రీ ఎస్ రమేష్ సుంకసారి.
1: శ్రీనివాస్ గారు, ఈ డేంజరస్ డ్రైవింగ్ డిఫెన్సివ్ డ్రైవింగ్ అని వింటుంటాం, వీటి గురించి వివరించండి.
2: డేంజరస్ డ్రైవింగ్ అంటే మనం చూస్తుంటాం ఇది ఎక్కువ యువతలో ఉంటుంది, ఈ కట్లు కొట్టడం కానీ సిగ్నల్ జంపింగ్ కానీ.

0: ఇవన్నీ కూడా.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

8:47 అవుతోంది. విబి స్టూడియోస్ లో మరి ఏకచిత్ర గీతాల్లో మనం మ్యూజిక్ సెన్సేషన్ ఆయుధం సినిమాలోంచి పాటలు వింటున్నాం కదా. ఎస్, మరి ఈ సినిమాలో నెక్స్ట్ పాట గురించి మనం మాట్లాడుకుంటే, ప్రేమలో ఉన్నప్పుడు మనిషి భూమి మీద ఉండడు, ఆకాశంలో తేలిపోతాడు. మరి ఈ పాట వింటే మనసు తెల్లని మేఘంలా ఎటు వెళ్తుందో తెలియకుండా ప్రేమ అనే ఆకాశంలో తేలిపోతుంది. మరి శంకర్ మహాదేవన్ గొంతు వీచే గాలిలా ఉంటే స్వర్ణలత గారి గొంతు ఆ గాలిలో వచ్చే చల్లదనంలా ఉంటుంది. ఇప్పుడు అలాంటి పాటే ఇది.

ఇప్పుడు ఆయుధం సినిమాలో నెక్స్ట్ మనం వినబోయే పాట, ఒక సిటీ మనిషి పల్లెటూరి పిల్లని చూసి ముచ్చటపడి పిలిచే పిలుపు. బంగారం లాంటిదానా నా గుండె గూట్లోకి రావే, నీ నవ్వు చూస్తే నా కష్టాలన్నీ తొలగిపోతాయి అని చెప్పేసి పాట. మరి సుద్దాల అశోక్ తేజ గారు రాసిన పాట ఈ సినిమాకే హైలైట్.

0: రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ఇప్పుడు ఆయుధం సినిమాలో మనం నెక్స్ట్ వినబోయే పాట, ఒక అబ్బాయి మనసులో దాచిపెట్టిన ప్రేమ బయటకు వచ్చిన రూపం లాంటిది ఈ పాట. కళ్ళు ఒక అందాన్ని చూసి మెదడు పనిచేయక నోటి నుంచి వచ్చే మొదటి మాట అబ్బా. మరి ఈ పాటలో మత్తు ఉంది కానీ మోతాదు మించదు. శంకర్ మహాదేవన్ ఎనర్జీ, అనురాధ శ్రీరామ్ గారి వాయిస్ లో ఆ ఘాటు మరి ఈ సినిమాకే హైలైట్.

మ్యూజిక్ సెన్సేషన్ ఆయుధం సినిమాలోంచి మనం పాటలు వింటున్నాం ఏక చిత్ర గీతాల్లో. మరి ఈ సినిమాలో ఇంకో పాట ఆల్ టైమ్ రికార్డ్ అని చెప్పొచ్చు. మరి ఈ పాట వింటే హైదరాబాద్ బిర్యానీ వాసన, గోల్కొండ కోట గంభీరం, బోనాల పండుగ గుర్తొస్తాయి. మరి ఉదిత్ నారాయణ వాయిస్ లో ఆ ఎనర్జీ వేరే లెవెల్. ఇది పాట కాదు, జానపదాల గుండె చప్పుడు. పద్మ శ్రీనివాస్ రాశారు ఈ పాటని, మనం వినేద్దాం.

0: రైట్, విన్నారు కదా ఫ్రెండ్స్, మరి వాళ్ళ ఏకచిత్ర గీతాల్లో వందే మాత్రం శ్రీనివాస్ మ్యూజిక్ కంపోజ్ చేసిన ఆల్ టైమ్ రికార్డ్, మరి ఆయుధం సినిమాల్లోంచి ఆరు వజ్రాలు లాంటి పాటలు విని ఫుల్గా ఎంజాయ్ చేశారు కదా. ఎస్, మరి మళ్ళీ రేపు రాత్రి 8:30 ఏకచిత్ర గీతాల్లో మరో హిట్ సినిమాల్లోంచి పాటలు మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి రెడీగా ఉంటాయి. స్టే ట్యూన్డ్.
1: మ్యూజిక్ అండ్ మస్తీ, ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బోలెడంత గప్షప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్, ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి, రేడియో ఐకాన్ క్లిక్ చేయండి, విబి తెలుగు సెలెక్ట్ చేయండి, వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి తరతరాల తరగని ఆనందం వలరించే సంపూర్ణ వినోదం. స్టూడియోస్ లో సమయం 9:10 అవుతోంది.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోస్ లో సమయం 9:15 గా వస్తుంది. మరికొద్ది సేపట్లో ఉర్దూలో వార్తా ప్రసారం.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం.
1: ఒక దేశాన్ని నిర్మించేది కళలు గని ఆ కళల కోసం తమ జీవితాన్ని అర్పించే మనుషులు. ఒక ఉపాధ్యాయుడు, ఒక శాస్త్రవేత్త, ఒక రాజ్యాంగ నిర్మాత, ఒక వైద్యుడు, ఇంజనీరు, క్రీడాకారుడు, వాళ్ళు దేశానికి కేవలం సేవ మాత్రమే చేయరు, దేశ భవిష్యత్తును తీర్చిదిద్దుతారు. వీరంతా చరిత్రలో నిలిచిన వ్యక్తులు కాదు, చరిత్రను మలచిన వ్యక్తులు. ఈ నేలలో వారి అడుగుల ప్రతిధ్వని ఉంది, దేశ భవిష్యత్తులో వారి ఆలోచనల వెలుగుంది. భారతరత్న ఒక జాతి కృతజ్ఞతాగాథ కార్యక్రమంలో ఆ మహనీయులను స్మరించుకుందాం. ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు మీ ఎఫ్ఎం వివిధ భారతి 102.8 MHz పై భారతరత్న ప్రత్యేక ధారావాహిక తప్పక వినండి.
0: ఆకాశవాణి వివిధ భారతీ కేంద్రం స్టూడియోస్లో సమయం 10:01:22 అయింది. ఇప్పుడు వినండి నాటి మేటి సినీ గీత మాలిక మధురిమ.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నాటి మేటి సినీ గీత మాలిక మధురిమ. మనోఫలకంపై ముద్రించుకుపోయిన మధురమైన జ్ఞాపకాల దొంతరలను మైమరిపి

సుమధుర గీతాలతో స్పృశించి మరో భావనాప్రపంచంలో విహరింపజేసి తన్మయత్వపు ఆనందడోలిక మధురిమ. నాటీ మేటీ సినీ గీతమాలిక మధురిమకు స్వాగతం. కట్టుబాట్ల కొలిమిలో తల్లడిల్లిన పసిమనసులు ఒకరికొకరం కాకుండా పోతామేమోనన్న సందేహాన్ని వ్యక్తంచేశాయి. కన్న ప్రేమ, కాబోయేవారి ప్రేమ మధ్య సతమతమయ్యాయి. ఉద్వేగపూరిత మాటల వెనుక ఉన్న స్వార్థానికి స్వస్తి చెప్పి పవిత్ర మనసుల కలయికలు వివాహబంధంతో ఒక్కటయ్యాయి. నింగి నేలా కలిసే చోటుకు చేరి జగము మరచి ఆడుకుందామని ఇలా ప్రణయగీతాన్ని పాడుకుంటున్నాయి. కులగోత్రాలు చిత్రం కోసం ఘంటసాల పీసుశీల పాడిన పాట. రచన సి. నారాయణరెడ్డి. సంగీతం సాలూరి రాజేశ్వరరావు.

మనసులో ఉన్న మితిమీరిన కోరికలను అదుపులో పెట్టుకోవాలని, చీకూచింతలను చెక్కి పారవేయాలని మనిషికి కర్తవ్యబోధ చేస్తూ సాగే ప్రబోధాత్మక గీతమిది. శ్రమదోపిడీ చేసే అంధకార మదాంధులైన వారి ఆటలు ఇక సాగవని, చేసే పనిని మనస్ఫూర్తిగా చేయాలని, సంకల్పశుద్ధి ఉంటే సత్వర విజయం ఖాయమని, ఎండనక వాననక ఏరువాక సాగిస్తున్న ఓ రైతన్న తన బృందంతో కలిసి పాడుకుంటున్న పాట. నమ్మిన బంటూ చిత్రం కోసం ఘంటసాల పీసుశీల ఆలపించిన గీతం. రచన కొసరాజు, సంగీతం మాస్టర్ వేణు.

వలపు మూకుడులో కలల నూనె పోసి నవ్వుల తాలింపు పెడుతోంది. బావంటే ఇష్టపడే ఓ మరదలు ఎన్నో ఏళ్ల తరువాత తిరిగి వచ్చిన తన బావను చూడాలన్న తలంపులతో అతన్ని చూడకముందే సిగ్గుపడుతోంది. నచ్చినవాడు మనసిచ్చినవాడు విచ్చేసిన వేళలో మధురమైన తన చేతి వంటను రుచి చూపించాలనుకుంది. అందుకే నవనవలాడే వంకాయలు, కటిక నిజంలాంటి కాకరకాయలు, వయసూ సొగసూ కలసినట్టుండే చిక్కుడు పందిరిలోని ఆ చక్కని కాయలను కోస్తూ ఒళ్ళో వేసుకుంటూ ఇలా పాట పాడుతోంది. ముహూర్తబలం చిత్రం కోసం పీసుశీల పాడిన పాట, రచన దాశరథి, సంగీతం కెవి మహదేవన్.

ఎన్టీ రామారావు, అక్కినేని నాగేశ్వరరావు, సావిత్రి, జమున, ఎస్వి రంగారావు, సూర్యకాంతం కీలక పాత్రల్లో నటించిన చిత్రరాజం గుండమ్మ కథ. ఈ చిత్రంలోని ఓ సన్నివేశంలో ఎన్టీఆర్, ఏఎన్ఆర్ల మధ్య సంభాషణలు ఉండవు. సన్నివేశం మొత్తం కేవలం ఈలమాటలతో నడుస్తుంది. ఎన్టీ రామారావు గుండమ్మగారింట్లో మారువేషంలో పనివాడిగా కుదురుతాడు. ఓ రోజు ఆ ఇంటికి ఆయన తమ్ముడైన ఏఎన్ఆర్ తన ప్రేయసి కోసం వచ్చి, ఇంట్లో నా ప్రేయసి ఉందా అని ఎన్టీఆర్ను అడుగుతాడని రచయిత డివి నరసరాజు మొదట్లో రాశారట. కాని ప్రేయసి అనే పదం బరువైన మాటలాగా తనకే అనిపించిందట. అందుకే ఇంట్లో ఆమె ఉందా అని స్ఫురించేలా ఏఎన్ఆర్ ఈలతో అడిగినట్లు, వెంటనే ఉంది అని ధ్వనించేలా ఎన్టీఆర్ ఈలతోనే సమాధానం చెప్పినట్టు మార్చి చక్రపాణిగారికి చూపించారట. వెంటనే ఆయన స్పందిస్తూ, విజిల్స్తో సంభాషణ బాగుంది, సన్నివేశంలోని మిగిలిన భాగాన్ని కూడా ఇలాగే కొనసాగించవని చెప్పారట. గుండమ్మ కథ చిత్రం కోసం స్వీయ సంగీత సారథ్యంలో పి సుశీలతో కలిసి ఆలపించారు ఘంటసాల. రచన పింగళి నాగేంద్రరావు.

తరువుతున్న అదుపులేని ఆలోచనలకు అడ్డుకట్టవేయాలని ఓ అమ్మాయి తనకు తానే తోడుగా ఉంటూ కాలం చేర్చబోయే మరో మజిలీకి ప్రయాణం చేస్తోంది. అనుకోని సుమనస్కుల ఆశ్రయం ఆశీర్వాదాల వల్ల ఆ అందమైన అమ్మాయిని ప్రపంచం మొత్తం చూసింది. చిరునవ్వులే చిరునామాగా మౌనంతోనే సమాధానమిచ్చే ఆమె ఆకట్టుకునే రూపు ఆమెను చిత్రపరిశ్రమకు కథానాయికగా పరిచయం చేసింది. ఉరుములలో అలికిడిలా వినిపిస్తూ, మెరుపులలో నిలకడగా కనిపిస్తూ ఆకాశాన్ని విడిచివచ్చిన ఆ తార గురించి వర్ణించే ఈ గీతం 1983లో విడుదలైన సితార చిత్రంలోనిది. గానం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి, రచన వేటూరి సుందరరామమూర్తి, సంగీతం ఇళయరాజా.

0: అందమైన యువతిని ఆటపట్టిస్తూ ఓ తుంటరి అబ్బాయి పాడుతున్న పాట ఇది. ఆమెకున్న పొగరే తన అందానికి అందమని రాజహంసలాంటి నడకలతో సోయగాలతో ఆ చెవ్వని తనను కట్టిపడేసిందని, ఎంత కోపగించుకున్నా చివరికి తననే ప్రేమిస్తుందనే ధీమాను కూడా వ్యక్తంచేస్తున్నాడు. టక్కరి దొంగ చక్కని చుక్క చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట. రచన సి నారాయణరెడ్డి, సంగీతం సత్యం.
1: చక్కని చుక్క.

పోతుంది. ఓయబ్బో ఏమి సింగారం, ఓయబ్బో లేత బంగారం, ఓయబ్బో ఏమి సింగారం, ఓయబ్బో లేత బంగారం. నీ నడకలు చూస్తే మనసవుతుంది, గులు గులు చూస్తే మదిపోతుంది. ఆహా ఓయబ్బో ఏమి సింగారం, ఓయబ్బో.

0: వాడు
1: నవ్వు అరనవ్వు రతనాల పెదవి పైరు ఒక కంట మంటలను మెరిపించు ఒక కంట మంటలను మెరిపించు కానీ ఒక కంట మల్లెలను కురిపించు
0: ఓయబ్బో ఏమి చెల్లి సొగసు ఓయబ్బో ఏమి తల బిరుసు
1: ఓయబ్బో ఏమి చెల్లి సొగసు
0: ఓయబ్బో ఏమి తల బిరుసు నీ నడకలు చూస్తే మనసవుతుంది కుళ్ళు కుళ్ళు చూస్తే మది పోతుంది
1: ఆహా
0: ఓయబ్బో ఏమి సింగారం ఓయబ్బో

0: అటు కసిరి తను వెళ్ళ చీకటులు ముసిరి. ఈ పూట నన్ను ద్వేషించేవు, ఈ పూట నన్ను ద్వేషించేవు, కానీ ఆ పైన నన్ను ప్రేమించేవు. ఓయబ్బో ఏమి ఆ విరుపు, ఓయబ్బో ఏమి ఆ మెరుపు, ఓయబ్బో ఏమి ఆ విరుపు, ఓయబ్బో ఏమి ఆ మెరుపు. నీ నడకలు చూస్తే మనసవుతుంది, కులుకులు చూస్తే మతిపోతుంది. ఓయబ్బో ఏమి సింగారం, ఓయబ్బో లేత బంగారం, ఓయబ్బో ఏమి సింగారం, ఓయబ్బో లేత బంగారం.
1: మబ్బు తెరలు వీడి మత్తుమందు చల్లడానికి వచ్చాడు చలువలరేడు. మనసు తెరలు తొలగి మరుమల్లెల గుబాళింపులు మధురానుభూతులను పొందడానికి సిద్ధమైంది ఓ నవ యువజంట. వారి కనులు మౌనంగా మాట్లాడుకుంటుండగా చిరుగాలి తీయని పాట పాడుతోంది. తొగరాజు మాత్రం తన పని తాను చేసుకుంటూ పోతున్నాడు. కురిసిన వలపు జల్లులకు గుండె జల్లుమనగా ఇరువురూ ఒక్కటై పాడుకుంటున్న ఈ గీతం మా నాన్న నిర్దోషి చిత్రంలోనిది. రచన సి నారాయణరెడ్డి, గానం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పీసుశీల, సంగీతం పెండ్యాల నాగేశ్వర.

తమ ఆప్తుల పెళ్లిలో వారిద్దరికీ పెళ్లిచూపులు జరిగాయి. భాష రాకపోయినా ఆమె భావప్రకటన అతగాడికి చాలా బాగా అర్థమవుతోంది. ప్రేమలో వారి పేర్లతో ఓనమాలు ప్రారంభించి మనసులు ఇచ్చిపుచ్చుకుని పెళ్లికూడా చేసుకుని ఎవరి గూటికి వారు చేరారు. కాని తీయని తలపుల వెల్లువలో ఒకరినొకరు చూసుకోవాలనే తపన ఇద్దరికీ పెరిగిపోయింది. చివరికి ఎలాగోలా కలుసుకుని కనులు కలుపుకొని కమ్మని కలలు కన్నారు. రాజ్ కుమార్ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పాడిన పాట, రచన వేటూరి సుందరరామమూర్తి, సంగీతం ఇళయరాజా.

మనసు చంపుకుని కలవారింటి కోడలు కావడం కంటే మనసిచ్చిన వారిని మనవాడుతానని నిర్ణయించుకుంటుంది ఓ యవ్వనవతి. ఆ సమయంలో జీవిత పోరాటంలో ఉన్న ఓ నిరుద్యోగి వారింటికి చేరతాడు. అతని మంచితనం, వ్యక్తిత్వం ఆమెను ఆకర్షిస్తాయి. కష్టసుఖాలు తెలిసినవాడు కావడంతో ఆమె హృదయం తెలుసుకుని ప్రేమ విన్నపం చేస్తాడు. కలిసి వచ్చిన అదృష్టాన్ని కాదని, వెదుక్కుంటూ వచ్చిన దురదృష్టాన్ని వరిస్తుంది అని అందరూ అనుకున్నా పర్వాలేదనుకుని అతని విన్నపాన్ని మన్నించి తన సమ్మతిని తెలియజేస్తుంది. ఒక్కటైన వారిరువురి ఆలాపన ఇలా సాగుతోంది. అమరదీపం చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పీసుశీల పాడిన పాట, రచన ఆత్రేయ, సంగీతం సత్యం.

వినబోయే ఈ గీతంలోని సాహిత్యం వ్యక్తిత్వాన్ని వికసింపజేసేలా ఉంటుంది. చిన్న విషయాలకు మనస్తాపం చెందడమే అన్ని సమస్యలకు పరిష్కారంగా భావించే యువతకు ఈ పాట చక్కని సూచనలు కూడా ఇస్తుంది. ఆశించినది దొరకలేదనే బాధను బ్రతుకుబాటకు పునాదిరాయిలా వాడుకుని ముందుకు సాగిపోవాలని చెబుతుంది. అనుమానాలు, అపనిందలు ఎదురైనా, అనురాగాలు అంతరించి, ఆశలు అడియాశలైన కాలచక్ర గమనంలో కదలి పయనించాల్సిందేనని సాగే ఈ ప్రబోధాత్మక గీతాన్ని పి. సుశీల ఆలపించగా గిరిజ, అక్కినేని నాగేశ్వరరావు, కృష్ణకుమారి అభినయించారు. రచన ఆత్రేయ, సంగీతం పెండ్యాల నాగేశ్వరరావు.

లేనిదానికి ఆరాటపడకుండా ఉన్నదాంట్లో సంతృప్తిగా బ్రతకడమే అసలైన ఆనందమయమైన జీవితం. ఫలితం గురించి ఆలోచించకుండా పనిచేసుకుపోవడమే మన కర్తవ్యం. పెద్దల అడుగుజాడలలో నడుస్తూ వారి అనుభవాల ద్వారా పాఠాలు నేర్చుకుంటూ జీవితంలో ఎదురయ్యే సమస్యలను ఎదుర్కొంటూ ఆగకుండా ముందుకు సాగిపోవాలి. అలాంటి కష్టించే భర్త తోడులో, ప్రేమగా చూసుకునే అత్తమామల నీడలో, అల్లరిచేసే చిరుపాపాయి కేరింతలలో, నిత్యం కళకళలాడుతూ ఉండే కుటుంబంలో ఉన్న ఓ ఇల్లాలు పాడుకుంటున్న పాట ఇది. కుటుంబ గౌరవం చిత్రం కోసం పి లీల పాడిన పాట. రచన అనిశెట్టి సుబ్బారావు. సంగీతం విశ్వనాథన్ రామమూర్తి.

0: మనోఫలకంపై ముద్రించుకుపోయిన మధురమైన జ్ఞాపకాల దొంతరలను మైమరిపించే సుమధుర గీతాలతో స్పృశించి మరో భావనాప్రపంచంలో విహరింపజేసే తన్మయత్వపు ఆనందడోలిక మధురిమ. మదిని అలరింపచేసే మరిన్ని మధుర గీతాల కోసం రేపటి మధురిమలో కలుసుకుందాం. సెలవు. మీ నాగరాజు మంచిపగడం.
1: ఇంతవరకు నాటి మేటి సినీ గీతమాలిక మధురిమ విన్నారు. రచన కూర్పు.

0: శ్రీ సమలం ప్రశాంత్, వ్యాఖ్యానం శ్రీ నాగరాజు మంచిపెగడం, పర్యవేక్షణ శ్రీ రమేష్ సుంకసారి. ఈ కార్యక్రమం ఆకాశవాణి వివిధ భారతి సమర్పణ.
1: మీరింతవరకు నాటి మేటి సినీ గీతమాలిక మధురిమ విన్నారు.
2: మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలెడంత గప్షాప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్, ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. విబి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
3: ఒక దేశాన్ని నిర్మించేది కళలు గని, ఆ కళల కోసం తమ జీవితాన్ని అర్పించే మనుషులు. ఒక ఉపాధ్యాయుడు, ఒక శాస్త్రవేత్త, ఒక రాజ్యాంగ నిర్మాత, ఒక వైద్యుడు, ఇంజనీరు, క్రీడాకారుడు, వాళ్ళు దేశానికి కేవలం సేవ మాత్రమే చేయరు, దేశ భవిష్యత్తును తీర్చిదిద్దుతారు. వీరంతా చరిత్రలో నిలిచిన వ్యక్తులు కాదు, చరిత్రను మలచిన వ్యక్తులు. ఈ నెలలో వారి అడుగుల ప్రతిధ్వని ఉంది, దేశ భవిష్యత్తులో వారి ఆలోచనల వెలుగుంది. భారతరత్న ఒక జాతి కృతజ్ఞతాగాథ కార్యక్రమంలో ఆ మహనీయులను స్మరించుకుందాం. ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు మీ ఎఫ్ఎం వివిధ భారతి 102.8 MHz పై భారతరత్న ప్రత్యేక ధారావాహిక తప్పక వినండి.
1: ఆకాశవాణి వివిధ భారతీ కేంద్రం. రేపు ఉదయం 6:05 అర్చన భక్తి సంగీత కార్యక్రమం ప్రసారం అవుతుంది.
4: సుప్రభాత సమయాన సుమనోహరమైన భక్తి గీతాలు,
5: భగవద్ భావనావిష్కృత సుగంధ కుసుమాలు,
4: ప్రభాత సమయాన పరమాత్మకు సమర్పించే పూజా ప్రసూనాల మాల, భక్తి సంగీత హేళ.

0: అర్చన మనసుని భక్తి పారవశంతో నింపే భక్తి గీతాల కార్యక్రమం ప్రతిరోజు ఉదయం 6 గంటలకు మీ ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం ద్వారా.
1: రేపు ఉదయం 6:50 చింతనం. ఈ కార్యక్రమంలో మహాభారతంలోని శాంతి పర్వంలో భీష్ముడు ధర్మరాజుకు ఉపదేశించిన సందేశం మాలిక ప్రసారమవుతుంది. 15వ భాగం అందిస్తున్న వారు డాక్టర్ విద్వాన్ అమరవాది శేషయ్య గారు.

అలాగే రేపు ఉదయం 7:15 ఇది మన చట్టం శీర్షికన రోడ్ సేఫ్టీ మరి అంశం గురించి రిటైర్డ్ డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ డాక్టర్ శ్రీనివాస్ బొప్పాల గారితో పరిచయ కార్యక్రమం 2వ భాగం ప్రసారం అవుతుంది. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి. రేపు ఉదయం 7:30 జనరంజని శ్రోతలు మెయిల్ ద్వారా కోరిన తెలుగు సినిమా పాటలు ప్రసారమవుతాయి.

మనసుని తట్టి లేపే ఆనాటి ఆనవాళ్లు. వెండి తెర వెనుక దాగి ఉన్న నిజమైన కథలు.

కుమారుల కబుర్లు రెట్రో మ్యూజిక్ హిట్ ఫార్ములాలు అప్పులు డౌన్లు

0: వినండి, మీ గుర్తుకొస్తున్నాయి. గుర్తుకొస్తున్నాయి. ప్రతిరోజు మధ్యాహ్నం 12 గంటలకు ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాలు తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
1: రేపు ఉదయం 11 గంటలకి గుర్తుకొస్తున్నాయి కార్యక్రమంలో బుధవారం స్పెషల్ ఫిల్మ్ డైరెక్టర్. రేపు మధ్యాహ్నం 12 గంటలకు అమృత గీతం ప్రసారమవుతుంది. అలాగే రేపు మధ్యాహ్నం 12:40 ఈట్ ఫిట్ కార్యక్రమం ప్రసారమవుతుంది. తర్వాత 1:20 చైతన్య స్ఫూర్తి.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోస్లో సమయం 11:17 అయింది. మరి ఈ ప్రసారాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:55 ఎఫ్ఎం బ్యాండ్ 102.8 మెగాహెడ్స్ పై మళ్ళీ మా ప్రభాత ప్రసారం ప్రారంభం. అంతవరకు సెలవు. నమస్తే. జై హింద్.